0: కోట గుర్తించాలి విద్యార్థులు.
1: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యూనిక్
0: ఒక చెత్త భూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు.
1: కన్సిడరింగ్ భారత్ యాజ్ ఇట్ ఈస్ ఎ సెకండ్ రేట్ కంట్రీ, యు ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ ఎడ్యుకేషన్.
0: భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు.
1: వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: భవ్య భావాలు కలిగిన భారతీయ,
1: ఓ భారతీయ, హూ యూ మస్ట్ బి హావింగ్ మ్యాగ్నిఫిసెంట్ ఐడియా
0: తత్వంబు తెలుసుకొనగా,
1: లెర్న్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ ఓన్ డివైన్ కల్చర్.
0: భారతీయులేరీ,
1: అన్ఫార్చునేట్లీ ఇండియన్ జనరల్స్ డు నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు లెర్న్ దేర్ ఓన్ కల్చర్.
0: ఇంతకంటేను దౌర్భాగ్యమేమి కలదు,
1: వాట్ గ్రేట్
0: కంటేను దౌర్భాగ్యమేమి కలదు,
1: వాట్ గ్రేట్ మిస్ఫార్చ్యూన్ కెన్ దెర్ బి దాన్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
1: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్ ఆర్ టీచర్స్ హూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్.
0: విద్యార్థి విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, గర్ల్స్,
0: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్య మార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
0: మనకు అధికారము ప్రధానము కాదు.
1: We should not consider authority as very important power.
0: కేవలం కదిలిపోయే మేఘములు.
1: Authority and power is something like a
0: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
1: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాలి.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యు ఆర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make a first to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: taanevaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ధనుజుల దుష్కృతనెల్లా పొగడుతుండు వాడే చెవట.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita atmagnanam telusukuntaru.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitham nuvu raja baata.
1: This is the royal road to human life.
0: Ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee baatanu manam nerchali.
1: We have to learn.
0: Ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything.
0: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థిని అందరి కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ది స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhistunnanu, idi kevalamu ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam avruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: Atmavishwasanni manam balaparchukunnappudu inka anni kudanu manam sadhinchinatundi varam avutam.
1: Once you have self confidence, everything will be added unto you.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulakkudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchita bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమని ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we'll certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhinga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యము గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy, But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరుచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our hearts, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: యుగములు గడిచినప్పటికీ జగములు కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలములు కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: he is supposed to. అభివృద్ధి పరుచుకుంటూ,
0: developing the animal trait,
1: రాక్షస కృత్యములను పవిత్రం చేసుకుంటూ,
0: entertaining demonic attitude,
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature in
1: భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: The culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to

0: ఏకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
1: వి ఫైండ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ కెన్ వాచ్ ద ప్లూరాలిటీ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దేర్ ఆర్ నన్ హూ అబ్జర్వ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: ది హ్యాబిటెంట్స్ ఆఫ్ భారత్, భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద నోబిలిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్.
0: సర్వ యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
1: ద లైఫ్ ఆఫ్ భారతీయస్ ఇస్ టు లివ్ ఇన్ హ్యాపీనెస్ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ, వెన్ ద హోల్ వరల్డ్ ఇస్ రిజాయిసింగ్.
0: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
1: సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్ మిస్సింగ్ టుడే.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
1: సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ మిస్సింగ్.
0: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
1: దో ద సీక్రెట్ థాట్స్, ద గుడ్ ఫీలింగ్స్ ఆర్ లేటెంట్ ఇమ్మనెంట్ మ్యాన్ ఈ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
1: Just you can think for yourself how this valuable time is wasted.
0: కాలము గడిచిన తిరిగి రాదు.
1: As the time passes by, it will never
0: come
1: back.
0: మంది కాదు.
1: The future is uncertain.
0: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది.
1: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
0: కనుకనే వేదమనందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమునకు ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: God dwells in all of the beings, all hands are His, all legs are His.
0: వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
1: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
0: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
1: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
1: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్ ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
0: కలిసిమెలిసి తిరుగుదాం,
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం,
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైటింగ్.
0: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
0: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
1: The four residents at home have differences of opinion.
0: ఐకమత్యమే మానవ జీవితము.
1: Unity is the human life.
0: ఆచరణే దాని యొక్క గమ్యము.
1: And that he happens to be his goal.
0: అతి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
1: Such divine unity is lost today.
0: పవిత్రమైన భారతీయులారా,
1: the sacred inhabitants of
0: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
1: None have understood till this day in fullness the meaning of Bharat culture.
0: భారతీయులక శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
1: The capacities and the potentiality of the Bharatiyas
0: are beyond.
1: And it is limitless.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: Every man aspires to be blissful today.
0: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
1: To be happy, he goes through many books.
0: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
1: He goes on pilgrimage and listens to noble souls.
0: ఎన్ని పూజలు చేస్తున్నారు.

0: He also
1: worships. He
0: does penance.
1: And
0: he thinks of God.
1: But there
0: is no trace of bliss in these
1: activities.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu.
0: The sheath of food.
1: Pranamaya kosamu.
0: The sheath of life.
1: Manomaya kosamu.
0: The sheath of mind.
1: Anandamaya kosamu.
0: The sheath of bliss.
1: Vijnanamaya kosamu. Anandamaya kosamu.
0: The sheath of wisdom and the sheath of bliss.
1: కానీ ఆనందమయం కోసం అనేటువంటిది కనిపిస్తుంది, అది కానీ ఆనందం అందులో శూన్యం.
0: వి హ్యావ్ ద షీత్ ఆఫ్ బ్లిస్ బట్ ద బ్లిస్ ఇస్ టోటలీ అబ్సెంట్.
1: ఆనందమే లేకుండా ఉంటుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ బ్లిస్ అట్ ఆల్.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: ఆల్ ది వేస్ ఆఫ్ ప్లెజర్ హ్యాపీనెస్ దట్ వి ఎక్స్పీరియన్స్ టుడే
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి.
0: ఇస్ ఆల్ అండర్ సర్టెన్ లిమిట్స్.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ
1: కెనాట్
0: బి రేటెడ్
1: అస్ బ్లిస్ చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యూ అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యూ అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: It is a sign of foolishness if you think that wealth and prosperity and the property will give you the bliss, safety and
1: security.
0: This sort of security and happiness will
1: never come from bliss.
0: That gives you only a limited happiness.
1: But the
0: true bliss is beyond all
1: measure. Where
0: from you
1: get it?
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
1: హృదయము దైవస్థానము.
0: ద హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: లెట్ us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: టు బిగిన్ విత్ మ్యాన్ మస్ట్ డెవలప్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవులకు ప్రేమ లభిస్తుండాలి.
0: త్రూ ఫెయిత్ ఓన్లీ హీ కెన్ ఎక్స్పీరియన్స్ లవ్.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడు ధర్మం ఆచరిస్తున్నాడు.
0: And out of this love, he can be happy.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: And out of this righteousness, he finds the way to truth.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: And by following the path of truth, he can have the manifestation of God. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: And through that only is possible through love.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God. మూల
1: కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to truth.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation
1: ప్రేమకు
0: for dharma.
1: మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఎన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనము లేదని అంధులైరి నేడు అవని అంది.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: కూడా మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగ విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధన రాజ్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హ్యావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్.
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్స్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ, ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివెన్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్, అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ విత్ డ్రాస్ లైట్ ఫ్రమ్ ది ఐ సైట్.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: యు బి ప్రిపేర్ టు గివ్ అప్ లైఫ్ బట్ యు షుడ్ రిమైన్ గ్రేట్ఫుల్.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము,
0: వి రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్,
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి రిసీవ్ ఆల్ సర్వీస్.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ అండ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on
1: such. ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్లా చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి అర్థం?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: One has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్ నేచర్ ఇంటూ ద డివైన్.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: వేర్ ఆర్ వీ డూయింగ్?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ లైఫ్ హెస్ బికమ్ డెమోనిక్.
1: దైవత్వంగా మార్చుకుంటే తగిన కృషి చేయటం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ది డివైన్ క్వాలిటీ. ఇన్ ఫ్యాక్ట్ దాట్ ఈస్ ట్రూ స్పిరిచువల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: సచ్ బ్యూటిఫుల్ నేచర్ ఇన్ బాల్ నేచర్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: వీ కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ అండ్ గెయిటీ.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్ని తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: యాజ్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ హ్యూమన్ నేచర్, హి హస్ బికమ్ బీస్టియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజన్,
1: ఏ లింగమైనా కానీ,
0: ఎనీ
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: ఎనీ పర్సన్,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, ఎనీ రీజన్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ,
1: నోన్
0: వి షుడ్ కీప్ ఇట్ ఇన్ అవర్ వ్యూ.
1: కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: అండ్ వి షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద టు బీ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ నోబుల్ సోల్ హూ ఈస్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఎ సేక్రెడ్ వే లీడింగ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: స్వామి, ఎట్టివారిని నేను ఎన్నుకోవాలి అన్నాడు.
0: నారద వాంటెడ్ హౌ టు పికప్ సచ్ పీపుల్.
1: ఎవడు తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
0: ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
1: అతనే నిజమైనటువంటి మానవుడు.
0: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్ ఈ
1: పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: సచ్ ఎ మ్యాన్ ఇస్ ద
1: ట్రూ హ్యూమన్. సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
1: అది లౌకికమైన యొక్క వృత్తులు,
0: దట్స్ ఆల్ వరల్డ్లీ టెండెన్సీ,
1: దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు.
0: అండ్ హీ ఇస్ నాట్ ఎ ట్రూ మ్యాన్ ఇస్ నాట్ సెంట్రల్డ్ రౌండ్ ఇట్.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
0: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినములు యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: ద వన్ హూ డస్ నాట్ షంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సీక్రెట్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ అట్ ఆల్.
1: దీనిని మనసు యందు ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: నారద హోల్డింగ్ దిస్ వ్యూ,
1: స్వామి
0: సెట్ స్వామి,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: ఐ రిపీట్ యువర్ నేమ్ గోవింద నారాయణ.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాతుకును కనిపించడం లేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ వెన్ ఐ హావ్ లెఫ్ట్ చాంటింగ్ యువర్ నేమ్.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్న.
0: ఇస్ దేర్ ఎనీ గ్రేటర్ డివోటీ దాన్ మీ.
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ఈ గర్ల్.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: టు కన్సిడర్ వన్ సెల్ఫ్ యాజ్ అ డివోటీ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఈగో.
1: ఇలాంటి భక్తులు లోకములు అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్
1: ఇంటింటికి చూసిన భక్తుడుగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించులోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: నిజమైన భక్తి.
0: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్
1: హార్ట్ సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో రౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సీక్రెట్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: the food part taken
1: ఉదరంలోకి చేరి
0: reaches stomach
1: అది జీర్ణించిన తర్వాత
0: and after it digests
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: the food part taken is digested in the stomach and is then supplied.
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: and God's name in the heart
1: కన్నుల్లో చేరాలి.
0: It should get into
1: చెవుల్లో చేరాలి.
0: get into ear
1: నాలుకపై చేరాలి. ముక్కులో చేరాలి. చేతుల్లో చేరాలి. పాదముల్లో చేరాలి. సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: the divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity, as it gets into the eye, it entertains the sight of divinity.
1: దృష్టిమంలో ప్రారంభమవుతుంది.
0: And there that begins
1: మన నాలుకపై వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet. మన చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into
1: them. సర్వాంగములు కూడా సాత్వికమైన పని కావించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కాని నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ అరౌండ్.
1: కాని అతని యందు ఉన్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
0: హి మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాజ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ నేమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సార్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐఎమ్ జస్ట్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ డివోటీ
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాజ్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తుడు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: నీ ఎవరు కోసం నువ్వు పెట్టుకున్నావు?
0: What for you having that axe on hand?
1: కాదు స్వామి, కాదు కాదు.
0: No, not for violence.
1: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటి ఆ నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణమేమిటి అన్నారు.
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీఈస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణ అని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాజ్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ran all the way.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు.
0: దెన్ హీ వాజ్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హీ కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తి ఏమ నాస్తి ఏమ తెలియట
0: It is Narayan, only
1: Narayan, Narayan ani smaristunnadu.
0: Prahlada went on chanting Narayana's name.
1: Veldadu.
0: He went there.
1: Nayana, nivu Narayana smaras chestunnavu.
0: No doubt you are chanting his name.
1: Kani nee yokka pani emiti?
0: But what's your action?
1: Narayana namasmaranam cheyatam valla.
0: By just chanting his name.
1: Narayana nidraharam lekunda chestunnavu.
0: You are responsible for God's restlessness.
1: Nee tandigaru nennu food or drink inche samayam lopala.
0: At every time
1: Narayana annaru.
0: You said Narayana.
1: Kani Narayunde enulu kinda padi taanu enulu chesi takkipabaddadu.
0: And Narayana should allow himself to be trampled under the feet of the elephant.
1: Neevu Narayana chesinatundi upakaram idiya.
0: This is the help that you render to Narayana.
1: Kani Narayana champali annadu.
0: And therefore I should kill him, he said.
1: Inka moodavudu evaru unnaru?
0: Who is the third one?
1: Okadu unnadu Naradudu.
0: There is one person, Narada.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ్.
1: కానీ అతని స్వార్థ భక్తియే కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయమే ఏర్పడిపోయింది.
0: దెన్ హీ వాస్ నారాయణ్ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా.
0: దట్ మీరా.
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధర్ని మాత్రమే స్మరిస్తున్నది.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధర్ని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి.
0: And as she was telling Giridhara's name, all the slaps on the cheek went to Giridhara.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: because of this
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: It amounted to hurting God himself.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: Therefore I should kill Meera.
1: కాయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: And he reached Vaikuntha.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: I investigated.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుని ఉన్నటువంటి
1: ప్రేమోల్లాసము చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: You think that you are making God restless.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: In fact, my happiness is God's happiness.
1: భగవంతుని సర్వకాల సర్వావస్థలు ఎంత కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: God should be happy, blissful at all periods of time.
1: కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు.
0: She should not be put to any inconveniences physically or mentally.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: You are a true devotee if you see God happy all the time.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: Then Narada recognized.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: You have given me this task so as to kill my ego.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు.
0: That's the history of Bhara.
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో.
0: It has got full of sacred stories.
1: చేస్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: And it has spread the message to the
1: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్ వీ షుడ్ నాట్ make God inconvenient.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కనుకనే భగవంతుని సుఖమే నా సుఖము.
0: So God's happiness is my happiness.
1: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: My happiness is God's happiness.
1: రెండింటికి ఏకత్వాన్ని భోవించాలి.
0: We should have the spirit of oneness in both.
1: I and God are one.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు.
0: Modern devotees, what path they follow?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: He is always selfish.
1: తన సుఖమే తన సుఖము.
0: He thinks of his happiness.
1: దైవం ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: Let anything happen outside.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: God is embodiment
1: of love. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: And that is in everyone.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: And we should not interfere with the divine love.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్
1: లవ్. ఇదే భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని
0: ది సీక్రెట్ కల్చర్
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట ఒక పూజా మందిరం లోపల ఒక చర్చ లోపల ఒక మసీదు లోపల ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుండే.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి గుర్తించుకోకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ హిమ్, ఫర్గెటింగ్ హిస్ ట్రూ.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: అప్పుడు చెప్పింది వేదం.
0: దెన్ వేద టెల్స్.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ అక్యూజింగ్?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ ridiculing?
1: యోచన చేసుకో.
0: ఇఫ్ యూ థింక్ వెల్,
1: నీ దేశం దూషిస్తున్నావు అంటున్నావు.
0: యూ థింక్ యూ ఆర్ హేటింగ్ యువర్ ఎనిమీ?
1: నీ ప్రేమికి కలిగినటువంటి వారిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: యూ గో ఆన్ criticizing the enemy.
1: Kaadu, kaadu, kaadu.
0: No, not so.
1: Ninnu neeve dushinchukotamu.
0: You are criticizing yourself.
1: Ninnu neeve himsinchukotamu.
0: And you are hurting yourself.
1: Aa poojimpabade devudu nee endu kuda untunnadu.
0: In fact, the God whom you worship is in you.
1: Kaadu, vaadini dushinchinappudu ninnu neeve dushinchukune vaade avutavu.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: Vaadini preminchinappudu ninnu neeve preminchina vaadiga avutavu.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: Therefore we should not accuse anybody. So it comes back to you.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: If you ridicule anybody, understand that you are criticizing God. దైవము
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: God is omniscient and omnipresent.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
0: Whomsoever you salute, namaskara, it goes to God. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్.
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: టుడే ఇస్ ఉగాది.
1: యుగములకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: యాజ్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఇస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమ తత్వమును నింపుకొని,
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగ భావం పంచినప్పుడే,
0: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్,
1: నిజమైనటువంటి ఉగాది.
0: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
1: షర్ట్
0: ది షర్ట్ ఈస్ వాన్.
1: కానీ ఎంతకాలం అది కొత్తది?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? అది పాతదే.
0: ఇట్ బికమ్స్ ఓల్డ్ బై టుమారో.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: టుడే వీ గో త్రూ ద న్యూస్ పేపర్.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: యూ డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: కానీ
0: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
1: ఈ జన్మం మనం అనుభవించాము.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: సారీ, ఇంకా
0: దాట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ హ్యావ్ ది నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ గో టు అనదర్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper
1: today.
0: I went through all experiences. I don't want the same old paper again. I don't want next life. And let me not have rebirth.
1: Punarapi jannam, punarapi maranam, punarapi janani jathare seinam. Iha samsare bahu dukkari. Kupayapare pahi murare annadu. Shankarnu varu.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure. In fact, Shankara is all
1: one person.
0: And he has composed all
1: slokas.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రము.
0: అండ్ వన్ పర్సన్ వాజ్ రైటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మెనీ పీపుల్ పాసర్స్ బై.
1: శంకర్ల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని,
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
1: తాను గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
1: చెట్టు కింద కన్నులు మూసుకొని ఆ బ్రాహ్మణుడు దుక్కుంకరణి దుక్కుంకరణి దుక్కుంకరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిటింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్కుంకరణి.
1: చూచాడు శంకర్ల వారు, తాను బాలుడే అప్పుడు.
0: And Shankara was quite young at
1: that. 11 మంది శిష్యుల్లో ఒకని పంపించాడు ఏం చదువుతున్నాడు చెప్పమని.
0: And he sent one of his disciples to know.
1: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
0: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ల వారికి చెప్పాడు.
0: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
0: And then Shankara went.
1: నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
0: What is the essence of all that you read?
1: అని చెప్పి.
0: And he said so.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati, dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Dukrum karane netu dani smaristunnav. Idi anchamalo neeku ye maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat His name.
1: నీవు భగవంతుని భజించు.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంతి గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: He also followed the path of devotion.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వి డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్ అండ్ అగైన్
1: జకరేసయన్
0: అండ్ టు లే ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్
1: లైఫ్ ఆఫ్ లైఫ్ బహు దుస్తారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: పాహి మురారి
0: ఓ గాడ్ బీ గ్రేస్ఫుల్ అన్ టు మీ హెల్ప్ మీ టు క్రాస్ దిస్ లైఫ్.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్స్ ఆల్ దిస్?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ మెనీ
1: థింగ్స్ ఎన్నో చేస్తున్నాము.
0: వి డు మెనీ
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్‌పీరియన్స్
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ది వరల్డ్
1: ఆఫ్ ఆర్ట్. కార్యకర్మణాదుల వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బై ఎనీ వే.
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: నాట్ బై స్కాలర్షిప్.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బై కైండ్ ఆఫ్ విజన్.
1: నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దట్ డే వెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్
1: గాడ్. అందరినీ ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించు.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
1: అందరినీ ఆనందపరచు.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ మేక్స్ యూ హ్యాపీ అల్టిమేట్లీ.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: వెన్ అదర్స్ ఆర్ నాట్ హ్యాపీ you cannot be happy.
1: కాదు కాదు.
0: It is impossible.
1: కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: ఆన్ దిస్ డే ఉగాది వాట్ షుడ్ వి డూ?
1: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ డూ ఎనీ యాక్టివిటీ బిగినింగ్ ఫ్రమ్ దిస్ డే యాస్ టు మేక్ అవర్ హార్ట్
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: పాస్ట్ ఈస్ పాస్ట్.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ వాంట్ యూ డోంట్ నీడ్ టు గో
1: బ్యాక్. ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: సమయంలో గడిచిపోతుంది.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: సో డోంట్ నాట్ పాస్ట్
1: ను తలంచవద్దు.
0: డోంట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చింతించుకుంటున్నా.
0: లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద
1: ప్రెజెంట్. ఏ ప్రధానమైనటువంటిది?
0: ద ప్రెజెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ద ప్రెజెంట్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: కనుక ఏంటి? నీ ప్రెజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రులు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్స్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి. పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్.
1: అన్ని పండుగలు ఉంటున్నాయి.
0: వి గాట్ సో మెనీ ఫెస్టివల్స్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మూమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావమును, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First to sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only you work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: It's the New Year's Day of Tamilians.
1: Madras నుంచి చాలా మంది వచ్చినారు.
0: Madras, many people have come here.
1: ఈ మద్రాస్ ఈనాటి మద్రాస్ కాదు. ఇది
0: మద్రాస్ ఇస్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మద్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: We know the states have been bifurcated later.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనూ వియోగం లేదు.
0: And Swami has not separated himself.
1: నాకందరితోనూ సంయోగమే.
0: Swami is always after a union.
1: All are one. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: కనుకనే ఆ మద్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచినీరు త్రాగుతున్నారు.
0: And in fact rich people buy drinking water.
1: కానీ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలి చేయనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking
1: water. ఆరోగ్యాన్ని పవిత్రమైనట్టుగా కాపాడుకొని
0: and see that they maintain their health.
1: తరతరమున కూడాను దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life,
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్.
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మద్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: this is new year's
1: pavitramaina bhavamulaku pavitramaina phalathamle vastuntayi.
0: The sacred feeling will give good result.
1: Kanukane manamu prati pani kudanu pavitramaina hrudayamto chesthe takshaname pavitramaina phalatham vastundi.
0: If you are motivated by sacred thoughts you will have wonderful results.
1: Deeniki evarnu manam sachyanga teesukonakkaledu.
0: In fact you don't need any evidence.
1: Nene sachyam.
0: Bhagavan is the living proof here.
1: Nenu chesetundi prati pani kudanu
0: every task of Bhagavan
1: nishwarthanga chestanu.
0: It's totally selfless.
1: Swartham anetundi ye pakkana ledu.
0: There is no trace of selfishness in him.
1: Anni paropkara nimittame chesedu.
0: Everything for the benefit of the society.
1: Ee satyanni chaala mandi gurtinchukovataniki prayatninchadam ledu.
0: This truth is not realized by many.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారు అనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యు ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: మానండి. పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మన మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్. ద్వేషం అయినటువంటి వాడు కూడాను చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్ అయినా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అదే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏంటిది
0: What is that?
1: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: That is the main principle according to భారతీయ culture.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: It is a merit if you help others. It is a sin if you harm
1: others. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: If you harm others, you are harming yourself.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: The more you help, you will receive help tenfold.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: If you harm others, you will be put to harm 10 times more.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: This we should always hold on in
1: view. నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి,
0: from this day we should be full of love.
1: ప్రేమ హృదయులైపోయి,
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్ టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.

குன்னம் தாபமே பூ பிரம்மனெருகினந்த பிரம்மையே தானவும்

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. ఇఫ్ వన్ నోస్ బ్రహ్మన్, వన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ విచ్ ఈస్ కన్వేడ్ టు యూ.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం, మృత్పిండమేకం బహుభాండ రూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుదేను తాప్. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపమును ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. గోల్డ్ ఈజ్ వన్, బట్ ది జ్యువెలరీ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ మే బి డిఫరెంట్. ది కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్, బట్
0: డిఫరెన్స్ ఆఫ్ కలర్స్
1: దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ ఇన్ కౌస్, బట్ మిల్క్ ఈజ్ వన్. సిమిలర్లీ
0: వన్ కలర్,
1: ది మిల్క్ హ్యాస్ ఓన్లీ వన్ కలర్. సిమిలర్లీ పరమాత్మ ఈజ్ వన్, బట్ ది వే దట్ హీ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ మెనీ అండ్ డిఫరెంట్.
0: ఏకో దేవో సర్వభూతేషు గూఢ, ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు.
1: హీ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు.
1: హీ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండ్ ఇంపాక్ట్.
0: కాని సత్యం ఒక్కటైనప్పటికీ,
1: ఆల్ దో ట్రూత్ ఈజ్ వన్,
0: అనుభవజ్ఞుడు దానిని అనేకంగా అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్ర బహుధా వదంతి, ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: నో వన్ వుడ్ బి ఏబుల్ టు చేంజ్.

0: the basic truth, the basic support and the basic element.
1: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
0: There are innumerable people today who have not understood the principle of God.
1: అర్థం చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
0: There are quite a few people who pretend to have understood God.
1: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
0: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: ఏతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
0: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ the principle which transcends the mind and the world?
1: Manavunaku avasaramainatunti vastu annintini bhagavantudu uchitamuga srushtistu vachadu.
0: God has created all the requirements of man free.
1: Matti, nippu, neeru, gali, suryakanti.
0: It is the earth, the water, the fire, the air and sunlight.
1: Kani bhagavantudu anugrahinchi prasadinchina ee padarthamula nundi vyakti vaigyanikudu aneka vidhamulentunte roopanamamunu srushtinchutu vastunnadu.
0: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
1: Kani ఈ వైజ్ఞానికుడు ఈ పదార్థములను సృష్టించినట్టుగా భ్రమిస్తున్నాడు.
0: సైంటిస్ట్ దే డెల్యూడ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ క్రియేటింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్.
1: లేని పదార్థమును ఏ వ్యక్తి కూడాను సృష్టించలేడు.
0: నో ఇండివిజువల్ కెన్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: ఉన్నదానికి కన్న రూపములను ఏర్పరచి భిన్న భిన్నమైనటువంటి మార్గమునందు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: They have been only transforming one the existing things into different shapes and different objects.
1: Neerulo nippunnadi,
0: there is fire in water.
1: Kani vaigyanikudu tana vijnana shakti cheta danu nundi vidyut shaktini kudanu prasarimpa chestunnadu.
0: Scientists have been able to produce electricity out of water.
1: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
1: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి యొక్క శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
0: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
1: ఈ నీరునందే ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
0: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్ హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
1: ప్రతి పదార్థమునందును గుప్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
0: ది పీపుల్ హూ హావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్.
1: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము ఇది అజ్ఞానము.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
1: భూమిలో అట్టడుగున జలమున్నది.
0: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
1: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
0: ఆల్ దాట్ ది సైంటిస్ట్ అండ్ ది టెక్నాలజిస్ట్ హావ్ బీన్ ఏబుల్ టు డూ ఈస్ టు బ్రింగ్ వాటర్ అవుట్.
1: కానీ పూర్వం ఉన్నదే కానీ వీడు ప్రత్యేకంగా నూతనంగా సృష్టించలేదు.
0: హీ హాస్ నాట్ క్రియేటెడ్ వాటర్. Water was already there in earth.
1: Leka ఉన్న యొక్క మూలధాతువును తాను సంహారము చేయలేడు.
0: హీ కెనాట్ ఈవెన్ డిస్ట్రాయ్ ద ఎగ్జిస్టింగ్ బేసిక్ ఎలిమెంట్స్.
1: ఇది నిర్మూలము గావించటం కానీ నిర్మాణము గావించటం కానీ ఇది మానవుని చేతిలో లేదు.
0: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
1: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తికుడును గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
0: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
1: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నో కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
0: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
0: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
0: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ న్యాచురల్ ఫర్
1: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
0: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
0: This power of gravitation was there to earth even before Newton discovered it.
1: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపై చేసుకోగలుగుతున్నారు.
0: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ ప్రవేసివ్.
1: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనం భావిస్తున్నాము.
0: వీఆర్ బిలీవింగ్ that there are different types of castes, communities and such kind of differences between
1: man and man.
0: All these are a type of illusions on the part of man. ఈ విధమైన
1: భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను కరించలేదు, దర్శించలేదు.
0: As long as man suffers from these illusions, he would not be able to get a vision of Brahma.
1: సత్యము
0: truth
1: సత్యము ఒక్కటి.
0: Truth is one.
1: కానీ ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక్క కాలమునకు, ఒక్క తెగకు, ఒక్క కులమునకు ఇది ఏమాత్రము పరిమితం చేయలేరు కదా.
0: Truth cannot be separate for Brahmins, cannot be separate for Kshatriyas, and it cannot be separate for Bharatiyas and for Americans and so on. We cannot separate truth and make that particular truth as unique for one caste, creed,
1: community. అదే విధముగానే నిప్పు నీరు యొక్క తత్వములు కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
0: The same thing is true of fire and water. There is nothing like fire which is exclusively for Brahmins or for Kshatriyas or for Bharatiyas, for Americans and for different types of people and different times.
1: Ganga dekulamu, gali dekulamu, andaru anubhavistunnam kada.
0: The same thing is true of water and also air. All of us are sharing a common
1: ide vidhamugane daivattam anetundi ekatvamai undinappatikini mana yokka bhrantulu cheta binnatvanga vibhajinchi danini bhrantitoni anubhavistunnam.
0: In the same way, although divinity is one, by our own illusions we have been dividing that into different things and experiencing differently.
1: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకొనరాదు.
0: We cannot associate divinity ఎక్స్క్లూజివ్లీ టు ఏ పర్టికులర్ నేషన్, టు ఏ పర్టికులర్ రీజన్, క్యాస్ట్, కమ్యూనిటీ ఆర్ టైం.
1: ఒక కృష్ణుని విషయం చూడండి.
0: లెట్ అస్ టేక్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుడు ఏ తెగకు చేరినటువంటి వాడు, చెందినవాడు?
0: టు విచ్ పర్టికులర్ క్యాస్ట్ ది కృష్ణ బిలాంగ్?
1: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
0: ఇట్ ఈస్ నాట్ టు బ్రాహ్మిన్స్.
1: క్షత్రియులకు ఒక సంపద కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ వెల్త్ ఆఫ్ క్షత్రియాస్.
1: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
0: దిస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదర్.
1: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
0: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హెస్ కమ్ డౌన్ ఫార్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
0: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
1: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులు అందరూ కూడా క్షీణించిపోయారు.
0: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాస్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
1: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఈజ్ ఫర్ ఆల్. He is not exclusively meant for one.
1: Unnadi okkate okkade daivamu.
0: There is only one God who is existing.
1: Ee okkadeinatunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhramtalanu santripti paristhu vastunnadu.
0: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
0: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
1: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇన్ టు డిఫరెంట్.
1: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
0: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్లీ.
1: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
0: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
1: వ్యాపారముల చేతను,
0: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
1: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
0: They are trying to differentiate and divide this divinity.
1: దీని వలన దైవత్వం యొక్క నిజ తత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
0: That is the reason why man has not been able to understand the truth behind divinity.
1: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
0: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous conduct.
1: ఏ దేశమున ధర్మదేవత, శాంతి దేవత కలకలలాడుచుండును, ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటాయి.
0: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
1: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
0: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
1: నీతికి విరుద్ధముగా.
0: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
1: జాతిని ఆధారము చేసుకుని.
0: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
1: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
0: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
1: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
0: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
1: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
0: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
1: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఉన్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
0: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
1: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
0: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
1: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
1: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
0: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దర్ పవర్స్ అండ్ ఆల్ దర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారిగా తోస్తూ ఉంటున్నారు.
0: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
1: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్
1: మహాభారతం నందు
0: ఇన్ మహాభారత్
1: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
0: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ ప్రేడ్ టు కృష్ణ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో ఆన్ ఎ మిషన్ ఆఫ్ పీస్.
1: నిండు సభ లోపల కృష్ణుడు ప్రవేశించి దీని వలన జరిగేటువంటి యొక్క ప్రమాదములు ఈ యొక్క పరిస్థితులు కూడాను చక్కగా వర్ణించాడు.
0: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
1: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
0: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
1: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
0: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూజ్.
1: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
1: ఈ అధర్మమును అక్రమమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
0: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్ హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
1: ఇది మంచిది కాదని, కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చజెప్పాడు.
0: హీ టోల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్టేటింగ్ దట్ వి హావ్ టు ఫాలో ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అండ్ వి షుడ్ గివ్ అప్ వార్.
1: కానీ ప్రయోజనం లేకపోయింది.
0: బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్యూటైల్.
1: ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చెంత ఉండటం కంటే ఏదైనా యాత్ర పోవటం మంచిదని విదురుడు ఆ రాజ్యమునే విసర్జించిపోయాడు.
0: విదురు వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హి సెడ్ దట్ ఐ వుడ్ గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రాదర్ దాన్ స్టే ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో రైచియస్నెస్.
1: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమానం అమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
0: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
1: అందరూ గొప్ప ఆచార్యులే.
0: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
1: అందరికీ ధర్మాధర్మ విషయం గుర్తించినటువంటి వారే.
0: దే న్యూ వాట్ వాజ్ ధర్మ అండ్ వాట్ వాజ్ అధర్మ.
1: నిత్యానిత్య విషయం పరిశీలించినటువంటి వారే.
0: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
0: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
1: కనుకనే కట్టకడపటికీ యుద్ధము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
0: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
1: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడాను దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
1: మన కంటెదుట ఇంత అన్యాయములు, అక్రమములు, అనాచారములు జరుగుతున్నప్పటికీ మనము చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి యొక్క వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గములో కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ది ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
1: కనుకనే దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
0: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
1: సహవాసమే ప్రోత్సాహములకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
1: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
0: A few examples from day to day life can be taken to illustrate this.
1: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
0: In nights, one or two mosquitoes might bite us.
1: నల్లులు కరుస్తాయి.
0: Bed bugs may give trouble.
1: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషసం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
0: In order to destroy them, we may spray some insecticide.
1: కాని కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు వచ్చేస్తాయి.
0: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్, బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డిస్ట్రాయ్డ్.
1: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్, ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఏ ప్రే టు.
1: కానీ కరిచిన దాన్ని చంపుతున్నామా, కుట్టిన దాన్ని చంపుతున్నామా?
0: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
1: Adhe vidhamgane dushtulu durmargulu yokka chinta manam kudano mana jeevithanni gadapatam chetanu aa yokka dushta tannandamainaatundi danini arikattalekapovadam chetanu manaku kudano aa prabhadamulo oka bhagam untuntadi.
0: In the same way, if we do not control the wicked people's action, we will also have a share in the wickedness and the fruits which those wicked people will be reaping.
1: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేని వ్యక్తులను దానిని ఎదుర్కోలేని వ్యక్తులను కూడాను సమంగా కూడాను దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
0: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
1: వీడు పండితుడే వీడు పావురుడే అని కానీ వీడు జ్ఞాని అజ్ఞాని అని కానీ ఏమాత్రం కూడాను చూడడు.
0: He will not say that he is a scholar and he is an ignorant person. He is a person. If only you are a wise person, why did you not why did you not teach those people the truth which you knew?
1: ఆ యొక్క దోషమే నీలో కూడా ఉంటుందని.
0: An account of this particular defense.
1: దోషించిన దోషునికి సరైన బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
0: Your defect is not controlling the defect and
1: kanukane samajamlo jarugutunnatundi anna anyaya akrama acharamlanta kodanu sadhyamainta varaku manu danni edurkoni danni sarichesetundi yokka vishayamlo manam palgonnappude nijamuga manamu dharma samsthapanaku kontha todpadinatundi varam avutam.
0: Therefore only when we oppose all the unrighteous acts and atrocities that have been taking place in the society can we rightly say that we are also participating in dharma samsthapana.
1: త్రేతాయుగంలందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడాను చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
0: ఈవెన్ ఇన్ త్రేతాయుగ విభీషణ డిడ్ నాట్ టాలరేట్ ఆల్ ద అన్రైచియస్ యాక్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ బ్రదర్ రావణ.
1: అనేక విధములుగా దానికి అడ్డు తగిలి తన సోదరునికి చాలా విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ హి అపోజ్డ్ దట్ అండ్ టాట్ వాట్ వాస్ రైట్ టు హిజ్ ఓన్ బ్రదర్.
1: కానీ మితిమీరిపోయేటప్పటికి ఈ విభీషణుడు ఇంకా ఆ స్థానం నందే ఉండుటకు ఇష్టపడలేక ధర్మమూర్తి అయినటువంటి రాముని యొక్క పాదములు పట్టాడు.
0: వెన్ ఆల్ ది లిమిట్స్ వర్ క్రాస్డ్ హీ డిడ్ నాట్ వాంట్ టు అసోసియేట్ విత్ రావణ, హీ లెఫ్ట్ ది కోర్ట్ అండ్ జాయిన్డ్ రామ.
1: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
0: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ.
1: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
0: It is not merely Ravana who died in the war, all those demons who gave a lot of support and encouragement also were
1: taanu chesinatundi doshamulanta kudunu mechukuntu vacharu ee rakshasulu.
0: His demons gave a lot of encouragement and appreciation for all the acts
1: mechukuni ee rakshasulu kudunu chichchanu puchukodaka tappadu.
0: For giving all that appreciation you have to receive the punishment.
1: Mana bandhulu kaani mana putrulu kaani mana yokka sanheetamainatundi sambandhulu kaani doshamunu aacharinchinappudu ఆ దోషములకు సరి అయినటువంటి శిక్షను ఇస్తూ దాన్ని ఎదుర్కొంటూ ఆ దోషము సరిదిద్దుటకు మనం ప్రయత్నించినప్పుడే మనం దోషరహితులు కావాలి. కానీ దోషరహితులు అవుదును. కానీ దోషములు ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడాను పరమ దోషుడే.
0: వెదర్ హీఈస్ రిలేటివ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీఈస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్ కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్, అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
1: కనుక మనం దోషరహితులుగా ఉండవలనన్న దోషమును చూచినా దోషమును విన్నినా దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండినా దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారాత్మయ్యే కొంత ప్రయత్నం చేయాలి.
0: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it and then only you will have done the correct thing.
1: కానీ పూర్వకాలమునందు
0: but in the olden days
1: దుర్యోధనుడు దుర్యోధనుడుగా శకుని శకునిగా ధర్మజుడు ధర్మజుడిగా ప్రకటిస్తూ ఉండేటువంటి వారు.
0: Duryodhana was behaving like Duryodhana himself and so also Shakuni and other wicked people.
1: Kani ee naadu Dharmajudu Duryodhanuga prakatan chestunnadu.
0: But today Dharmaja is behaving like Duryodhana.
1: Peru Dharmajudu.
0: దేమే ధర్మజ,
1: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
0: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ విల్ మేక్ ఎనీ
1: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా గోచరిస్తాయి.
0: బట్ ఇఫ్ యు ఓన్లీ అబ్జర్వ్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్ హీజ్ ఎ శకుని,
1: అందరూ భక్తులుగానే కనిపిస్తారు.
0: ఆల్ పీపుల్ అపియర్ టు బి డివోటీస్,
1: దుష్ట రక్తులతో కూడినటువంటి యొక్క వ్యక్తులే కాని భక్తులు కాదనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి నడవడికల్లో కనిపిస్తుంటాయి.
0: బట్ ఇన్ ది కాండక్ట్ దే షో, దే ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పోజ్,
1: నిజముగా భక్తులైతే భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
0: ఇఫ్ యు ఆర్ రియలీ డివోటీస్ ఆర్ దే పర్ఫార్మింగ్ ది యాక్ట్స్ విచ్
1: పేరుకు భక్తులే,
0: విచ్ విల్ బి పర్ఫార్మ్ బై ది డివోటీస్ బై
1: నేమ్ ఉన్నది.
0: There is a proverb in
1: మా బజారంత బ్రాహ్మణుడు కోడిపెట్ట కనిపించలేదు అన్నారట. బజారంత బ్రాహ్మణు అయితే కోడిపెట్ట ఎక్కడ పోతుంది?
0: ఇన్ అవర్ బజార్ ఓన్లీ బ్రాహ్మిన్స్ ఆర్ రిసైడింగ్, బట్ ఎ చికెన్ హాస్ డిసపియర్డ్ సడన్లీ.
1: నిజముగా భక్తులేగనైతే అక్కడ ఈ విధమైనటువంటి అశాంతికి కానీ దుర్మార్గమునికి కానీ దూషణకు కానీ అవకాశములు ఏర్పడతాయా?
0: ఇఫ్ ఇట్ వాట్ టు బి ది బ్రాహ్మిన్స్, how would such a knack happen of disappearing?
1: Kanaka manu bhaktulamu anukunnappudu bhakti pravartanalata manam nirupinchali.
0: If we call ourselves devotees, we'll have to prove by action our own devotion and surrender.
1: Appude sarvatra undinatvanti yokka dadivattvamu manaku vyaktam avutundi.
0: Then only the divinity which is all pervasive manifests.
1: Yettu soochinappudikini ekatvame drukpadamai undali.
0: Wherever you look to, you should experience the oneness and unity.
1: ఏ ప్రదేశమునందైన కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
0: In whichever place be, his faith must be firm and strong.
1: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
0: But today's devotion is taking the opposite trend in the direction.
1: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనిటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
0: That is why people are becoming fools who cannot understand.
1: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
0: The most important reason for this particular state of affairs is selfishness.
1: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
0: It is greed which is responsible for that.
1: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
0: When wicked thoughts enter the minds of people, there will be no obstruction for their acts.
1: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
0: People are prepared to become very cruel people.
1: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
0: This is not the special characteristic.
1: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We have to make efforts to understand the sacredness of divinity.
1: ఇలాంటి తత్వమునందు
0: in this particular principle
1: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా మనం ప్రకటన చేయాలి.
0: We have to also express the divinity which is in a worldly
1: ఏక కాలమునందు
0: at the same time
1: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
0: personality which has got different dimensions
1: prakatitam ainappudu
0: when it is expressed
1: deenini bhautikavadulu angikarincharu.
0: This is not believed by the materialists.
1: Bhautikavadulu yokka vishwasamu chaala kontha adupulo undinatvantidi andulo undinatvantidi.
0: Materialist faith and belief has extraordinary limitation.
1: Okkokari yokka vishwasamulu okkoka parimithilo untadi.
0: Each one's faith has certain limits.
1: Oka rasayana shastrajnude unnadu.
0: One person may be a chemistry professor.
1: Tane yokka subject lopala chaala uttirudu chaala goppa vyakti.
0: He has mastered his subject and accomplished
1: goppa parichayana chesinatvanti yokka anubhavajnudu.
0: He has got a lot of experience in that particular subject.
1: Kaani rasayana shastrajnudaku padartha vijnana shastram antaga teliyadu.
0: But a chemist may not be knowing much of physics.
1: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
0: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
1: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
0: ఎ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
1: తన తెలివితేటలు తన యొక్క విద్యందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
1: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
0: బట్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
1: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞ యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇన్ ద సేమ్ వే materialists may be having good knowledge of the materialism.
1: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
0: But they may not be knowing anything of spirituality.
1: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
0: Materialists have a narrow view. How can they understand broad view of the spirituality?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: ఈనాడు,
0: today,
1: modern age, అనగా ఆధునిక యుగము.
0: Now we are having modern age.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
0: We have developed technology to a great extent.
1: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
0: On limited experience, we are believing certain things.
1: ఒక ఢిల్లీ లోపల,
0: in Delhi,
1: ఆకాశవాణిలో,
0: in a radio station,
1: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
0: One individual is giving a performance in a radio station in Delhi.
1: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
0: The song which is given in the radio station in Delhi is heard by lakhs of people sitting in their homes through their radios.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి లయ రాగ చాలా బద్ధమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాం. ఏ మార్పు కూడా లేదు.
0: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
1: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు.
0: ఇన్ ద సేమ్ వే another person is giving a performance in television.
1: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
0: Although we may be at such a long distance as in Puttaparthi, we still
1: మనవలనే అనేక కోట్ల మంది కూడా చూస్తున్నారు.
0: Crores of people will have been able to witness.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి పాటను, ఢిల్లీలో మాట్లాడేటువంటి వ్యక్తిని మన ఇంటిలో వలనే అందరి ఇళ్లలో కూడా చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు.
0: ద సాంగ్ గివెన్ ఇన్ ఢిల్లీ అండ్ ఎ టెలివిజన్ ప్రోగ్రామ్ గివెన్ ఇన్ ఢిల్లీ హాస్ బీన్ హర్డ్ అండ్ సీన్ ఇన్ వేరియస్ హౌసెస్ ఇన్ నంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ హౌసెస్.
1: ఏక కాలములో
0: సైమల్టేనియస్లీ
1: భిన్న భిన్న ప్రదేశమునందు
0: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్
1: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
0: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
1: అదియే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంటయందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
0: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణా వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
1: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
0: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు యంత్ర శక్తికి ఏ రీతిగా కలిగింది?
0: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ది బిలీవ్?
1: ఒక యంత్ర శక్తి అంటే ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్ర శక్తిలో ఎందుకు ఉండకూడదు?
0: ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్ సేమ్ పవర్ ఇన్ మంత్ర?
1: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
0: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
1: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu e vidhanga manaki ikkadiki vastunnayi?
0: How have you been able to get the sound waves here from
1: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
0: All these sound waves are merging themselves into electric waves.
1: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga maari
0: these electrical waves are transforming themselves.
1: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంతా శాశ్వతమైన రూపంలో ధరించి
0: they get the form of a permanent status.
1: సర్వత్రా ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
0: All these things enter into ether and become all.
1: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
0: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
1: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు. జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: దిస్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ.
1: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణము.
0: దేర్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఘంటసాల శ్రావ్యంగా పాడేటువంటి వాడు.
0: ఘంటసాల యూస్ టు సింగ్ మెలోడియస్లీ.
1: కానీ అతను గతించి మరణించి భస్మీభూతమయ్యాడు.
0: హీఈస్ డెడ్ అండ్ గాన్.
1: కానీ ఈనాటికి కూడాను అతని యొక్క స్వరములు స్వచ్ఛంగా మనం వినగలుగుతున్నాం.
0: బట్ ఈవెన్ టుడే ఆఫ్టర్ హిస్ డెత్ వి బీన్ ఏబుల్ టు హియర్ హిస్ సౌండ్.
1: ఏ మెడ్రాస్ రేడియో లోకంలో అతని యొక్క టేప్ రికార్డ్ వేస్తే దాన్ని ఇక్కడ కూడా మనం వినగలుగుతున్నాము.
0: ఇఫ్ యూ ప్లే ది రికార్డ్ ఇన్ మెడ్రాస్ స్టేషన్ వి బీన్ ఏబుల్ టు హియర్ ఇట్ హియర్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది
1: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
0: What is the reason for this? It is because
1: ee tarangamulu enaatikaina kodanu enni yugamulukaina nichipothuntai.
0: These sound waves, they merge into electrical waves and then they
1: veeru kanipettaku puram kodanu ee tarangamulu untunnayi.
0: They get permanently recorded in ether and they are available at any time later on.
1: Anni tarangamulu kodanu sarvatra vyapinchi untunnayi.
0: All these waves are
1: anni tarangamulu kodanu sarvatra nindi untunnayi.
0: All these sounds are available everywhere.
1: Aithe ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగాలు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
0: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
1: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
0: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
1: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యు ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యు బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
1: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
0: యు వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యు ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
1: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్ వీ కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
0: Therefore, we should know that none of our words
1: ee shabda tarangam sarvatra nindi untunnavi.
0: These sounds are prevalent all over.
1: Dalni manu jyoti tarangamulaga marchukovali.
0: We have to transform them into jyoti.
1: Adiye jnana shakti.
0: This you can get only
1: yoga shakti
0: through the power of meditation.
1: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanamu praaptinchagaligindi.
0: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
1: Kanuka vaari chittamu eppudu kudanu bhagavantuni yokka roopamtona naamutona hattukoni poyi undayi.
0: Their hearts were always saturated with the form and the name of God.
1: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
0: వి డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
1: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
1: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీ.
1: ప్రాపంచకు సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవతత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
0: ఇఫ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ వర్ల్డ్లీ థింగ్స్, హౌ కెన్ యూ అప్లై దిస్?
1: ఇది కేవలం ఆధ్యాత్మిక యొక్క తత్వము.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
0: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
1: yavarevari bhavamu varike telusunu.
0: Each one knows what
1: yavarevare bhakti prapattulu varike artham avutayi.
0: Each one understands his own devotion and his own
1: okari bhakti prapattulu marokariki artham chesukovatam chaala kashtamu.
0: One would not be able to understand the other person's devotion and
1: kanuka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్.
1: ఇలాంటి అనుభూతులు అన్ని మతములు ఎందుకు కూడా ఉంటున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
1: క్రిస్టియన్ మతమునందు. ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నో ఉన్నవి.
0: ఈవెన్ ఇన్ క్రిస్టియన్ రిలీజియన్ ఆల్సో యూ హ్యావ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ కైండ్, బట్ ది ఎక్స్పీరియన్స్ ఇస్ ద సేమ్ అమంగ్ ఆల్ రిలీజియన్. దిస్ మస్ట్ బి కరెక్ట్లీ అండర్.
1: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
0: ఇఫ్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రీచ్ దట్ స్టేజ్, ది డిఫెక్ట్ లైస్ విత్ అస్. దేర్ ఇస్ నో నథింగ్ రాంగ్.
1: ఉండినప్పటికీ కుండను మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైన అందులో ప్రవేశించదు.
0: ఇఫ్ దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ డౌన్ పోర్, ఇఫ్ యూ కీప్ ది పాట్ టాప్సీ-టర్వీ, నాట్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ కలెక్ట్.
1: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ యూ కీప్ ది పాట్స్ ప్రాపర్లీ, ద మౌత్ అప్వర్డ్స్, అట్లీస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్.
1: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
0: Today, God's grace is abundantly available all over and at all times.
1: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
0: But we have not been able to open our hearts properly to receive the grace.
1: ఆ పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
0: We have not been able to fill our hearts with the sacred grace of the divinity.
1: కనుకనే అడుగడుగునా మనకు అనుమానములే.
0: That is why at every step we are facing doubts.
1: Chana chanamu kudunu manaku sandehamule.
0: Every minute we are having some kind of doubt.
1: Tananu taane namalekapothunnadu manavudu.
0: Man has not been able to have faith in himself.
1: 4 nimshalu unna narunni namaleneetu vaadu narayanu namagalada.
0: If a person cannot have faith in himself, how can he have faith in God?
1: Kanuka mana namakamlo undinatvanti doshamule kaani daivamlo etti vidhamaitvanti marpulu gaani kurpulu gaani raavu
0: levu. All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
1: Vishwasamu drudamainatundi vishwasam kaligi untundali.
0: You should have firm and strong faith.
1: Chana chanamuku kudanu manam maarpu chendaraadu.
0: Moment to moment you should not go on changing.
1: Ilanti chitta suddhi lenatundi vaaniki enta kaalamu tirinappatikini enni vidhamaina sadhana chesinappatikini daivaanugrahamunu ye maatram kudanu andukonaledu.
0: For one whose heart is not pure, one who goes on doing sadhana without purity of heart, it is useless. They would not be able to get the grace of God.
1: Bhagavantudu hrudayanni maatrame parisilana cheyagaladu kaani nee yokka poojalu punaskaramulu ye maatram kodunu taanu choodagaladu.
0: God only examines the purity of our heart. He doesn't care for the type of worship that you offer without
1: ye poojanu neevu cheyakapoyinappatikini ye dhyanamulu cheyakapoyinappatikini nee chitta shuddhini neevu సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే దైవం అందులో ప్రవేశిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్ అండ్ నాట్ అండర్టేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ మెడిటేషన్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
1: మన విద్యార్థి చెప్పినట్టుగా మొట్టమొదట నీవు నావాడు.
0: జస్ట్ యాజ్ వన్ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే, యు ఆర్ మైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: రెండవది కాదు కాదు, నీవు నావాడైతే నేను అహంకారిగా మారగలను.
0: In the second stage, it is, you are not mine. If I say that,
1: nenu nee vaadu,
0: it will be an expression of egotism. And therefore, it will be, I am yours is the second stage.
1: Gopikalu, memu mee vaaramu ani prarthincharu.
0: Gopikas always said that we are yours.
1: Yadavulu, Krishnudu maa vaadu ani vishwasincharu.
0: Yadavas firmly believed, Krishna was
1: ee maa vaadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
0: On account of the feeling that you are ours, they develop ego.
1: అహంకారం ఎక్కడ ఉంటుందో వారు అతపతనం అయిపోతాడు.
0: వేర్ దెర్ ఇస్ ఈగో, దే కమ్ టు రూయిన్ అండ్ డిస్ట్రక్షన్.
1: కనుకనే యాదవ కులంలో ముసలం పుట్టింది.
0: దట్ ఈస్ వై ది యాదవాస్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఎంత కాలమైనప్పటికీ స్వామి మేము మీ వారమని ప్రార్థించినటువంటి గోపికలకు ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
0: గోపికాస్ హూ పర్పెచువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్, దే ఎంజాయిడ్ ఆల్ ద బ్లిస్.
1: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
0: That is why Swami said three important things to all the children with a lot of love.
1: Neevu na mundu neevu nadachadaniki prayatnam cheyavaddu.
0: You don't try to go in front of me.
1: Don't walk in front of me.
0: First one is, don't walk in front of me.
1: I may not follow you.
0: Don't walk behind me. The second one is, don't walk behind me.
1: I may not lead you. Walk beside me.
0: Still walk beside me.
1: And you be my friend. Na mundu neevu nadachadaniki prayatnam chestiva, నీవు నాకు కూడాను తప్పు మార్గము చూపవచ్చు, మార్గము నీకు తెలియదు.
0: ఇఫ్ యూ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, యూ మే ఆల్సో లీడ్ మీ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ యూ డు నాట్ నో ద కరెక్ట్ పాత్.
1: పోనీ నాకు వెనకలేమే నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
0: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యూ మే లీవ్ మీ అండ్ గో అవే.
1: నాకు ప్రక్కలోనే రా, తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
0: బికాస్
1: ఐ ఆమ్ విత్ యూ, నేను నీ వెంటనే ఉన్నాను.
0: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం, అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవ్రీ
1: దేహమునందు నువ్వు దేహి అయి ఉన్నాడు.
0: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ది ఇండ్వెలర్.
1: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
0: ఇఫ్ దట్ ఈస్ సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు వాక్ బిఫోర్ మీ ఆర్ టు వాక్ బిహైండ్.
1: కనుకనే దైవత్వాన్ని నీతో కూర్చుకుని రావాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు టేక్ డివినిటీ విత్ యూ.
1: దైవాన్ని నీతో చేర్చుకుని రావాలి.
0: యు షుడ్ టేక్ డివినిటీ ఇన్ యూ.
1: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
0: దిస్ ఈజ్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్.
1: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
0: Wherever I am, I will serve Swami, you may say. But do you have that broad heart?
1: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
0: This is foolishness of a selfish man.
1: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
0: This is a method by which he covers many of the defects and wastes his life.
1: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్, హి విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
0: అంటిల్ వి రీచ్ దట్ స్టేట్ వి హావ్ టు ఫాలో.
1: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
0: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him and made efforts to satisfy him.
1: Kalukane guru tattvanni varu chakkaga shishyulaku bodhisthu vacharu.
0: That is why they were able to just teach the principle
1: anubhavinchi aanandinchi 10 mandiki panchali.
0: One should enjoy, experience and then share it with others.
1: Ee dushtavantulu abhivruddhi kaavatam chetalu
0: on account of developing wicked thoughts,
1: laukikamainatundi jeevithamunu penchukovatapu chetanu,
0: on account of developing worldly life,
1: prapanchakame satyam ani visheshinchadam chetanu,
0: on account of believing world to be true,
1: ee vidhamainatundi dushta buddhulu pedamargam padutuntai.
0: This kind of bad thoughts center in
1: enni vidyalu nerchi emi phalamu.
0: What is the use of learning a number?
1: Tanna satavata tappinpa evaritamu.
0: Who can save you from the fate?
1: Chetta buddhulu taratatti talatala cherineni.
0: If bad ideas and thoughts were to enter into your head,
1: endabarunu buddhulu bendubaru,
0: all your intelligence goes dry,
1: bandabaru,
0: they become barren.
1: Ilanti buddhulaku inga daivathamunu ee reethiga artham chesukogalaru.
0: Such people, how can they understand divinity?
1: Ilanti murkulunu kudanu manam chetta chechukoni variki thotpaatuga manamu anusaristunnamu.
0: We are also entertaining those people and associating
1: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
0: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
1: కనుకనే ఆ దోషములు నీకు కూడా దోషములుగా ఏర్పడతాయి.
0: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
1: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను, జరుగుతున్నటువంటి అన్యాయములను, అక్రమములను, అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore, we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have
1: to be అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యావ్ దిస్ క్వాలిఫికేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్లీ.
1: కనుక అధికారంను మనం సంపాదించాలి.
0: Therefore, you have to acquire this particular authority.
1: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
0: Whatever difficulties and
1: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
0: You need not be afraid of anything at all.
1: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
0: The criticism is only to the world.
1: Neeku kaadu.
0: They do not touch you at all.
1: Neevu nityudu satyudu.
0: You are a permanent entity and a true entity.
1: Alanti vaadu nindalu nishturulaku bayapadanakkaledu.
0: Such a person need not be afraid of criticism.
1: Daivam vishwasanni drudamuga chesukoni
0: develop firm faith in God.
1: Aa vishwasanni manam aacharanalo unchi
0: practice that particular faith.
1: Aanandanni anubhavinchinappudu
0: when we experience the delight coming from
1: him, yenugulanta balam kudalu neeku labhistundi.
0: You get the strength of 1000
1: dhairyam sarvasadakam.
0: Through God you can achieve anything.
1: Nenu cheppanu
0: yesterday. Swami said
1: mana sila trayamulu ani,
0: the trinity of silas.
1: Mana parishuddham anaga pavitramu,
0: purity,
1: sahanamu,
0: patience,
1: oka dhairyamu,
0: perseverance.
1: Ee oka deenini manam sadhinchinappudu ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ దీస్ త్రీ.
1: ఈ ప్యూరిటీ పవిత్రము లేనటువంటి వాడికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
1: సహనము లేనటువంటి వాడికి ధైర్యము చాలదు.
0: ఎ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్.
1: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్ హీ బికమ్స్ ఎ వీక్లింగ్.
1: తాను చదటమే కాకుండా పరిసర ప్రాంతంలో కూడా నువ్వు చెడగొడతాడు.
0: నాట్ ఓన్లీ విల్ హీ బి స్పాయిల్డ్, హీ విల్ పొల్యూట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్.
1: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
0: దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అట్ ఆల్.
1: కనుక మనము బాగుపడి
0: దేర్ఫోర్
1: పది మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
1: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
0: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ and have firm faith in the unity of
1: sarvamunu kolpoyina kuda paravaledu daivanni matram kolporadu.
0: We will lose everything else but never lose God.
1: Alanti nityamaina tundi satyamaina tundi yokka deeni paina vishwasam abhirudhi cheskovalani nenu aashistu aashirvadistu naa prasangaanni virmistunnanu.
0: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishya sakti undinatuvanti vyaktike dukkham anna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, neevu samyak drushtini abhivruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drushti or integral vision also refers to sudarshana or good vision.
1: Ee naadu manavunaku moodu vidhamulainatundi drushti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drushti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: ఇది కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu kontavarakunu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatuvanti satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasunandu unnatundi bhavamule cheryalu yendu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee bayata cheryalu.
2: The outward action is only
1: a reflection of inner being. ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తనను కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: Rupa namamulu charya siddhantamulu pratyekanga undinappatikini andari yendu undinatvanti aatmatattvam okkate ane satyatvanni nirupinchetvantidi.
2: This proves the inner unity of the Atman which is pervading in all, although there may be differences in the name, form, beauty and such other factors.
1: Rupamulu kani charyalu kani marpu chendunatuntivi.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: దే అండర్గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో హెస్ బీన్ ప్రూవ్ దట్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది దీనికి ఒక గాథ.
2: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్
1: సృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
2: ది ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకునియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundidi okka atma tattvam ku tappa anyamu kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else.
1: Kanaka drishtini atma vepana maranchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ee rathamulaku munduga aneka nrutyamulu aneka pradarshanalu kudanu jarupthu velutu untaru.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: Janulu veladi velu gumi kodutuntaru.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమర్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఏ ఫ్యూ అదర్స్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఏ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సన్ట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the inveller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the inveller is God.
1: This daivam paina drishti maralichetunti varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalamu deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body,
1: deeniki amarchetunte yokka alankaramulanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunte dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo prathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murtini chudadaniki addanga untundadi ee alankaralu cheyatam valla murti kanipinchatam ledi ani paritapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and His idol.
1: Aithe, idi edi ratham? Enni rathamulu?
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee ratham manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్ ప్రొసెషన్.
1: వీధి ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ చారియట్.
1: ఇతని ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ యానిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఇస్ ఏ
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వి కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: We are just seeing only this.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: We are not caring to see Shiva.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుకకుడును ఒక రథమే.
2: రాట్ ఈస్ ఆల్సో ఎ వెహికల్.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహస్ 9 గ్రహస్
1: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ ద హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు ఎందే మన దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇన్ డ్వెల్లర్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: Therefore Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots. గురువులు
1: తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడా నీవు దర్శిస్తున్నావు.
2: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: నీకు దేహ దృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు.
2: You are developing the vision of the external body alone.
1: నీ బోటి వాడు ఈ దేహ దృష్టిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: A person like you should not care so much for the external body.
1: అందరి యందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందించుకో.
2: You must concentrate your mind on the indweller of every human body.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: Then only your vision becomes a sacred vision.
1: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: Such a sacred vision alone can become the basis of your victory.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: A person who does not have a sacred vision cannot achieve victory.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహ చర్యలు, దేహ కాంతులు కూడాను ప్రతిబింబములు.
2: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
1: ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ద రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: హీ ఈజ్ నాట్ ఎ పూర్.
1: లోభి కాదు.
2: హీ ఈజ్ నాట్ ఎ మైజర్.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: What is the meaning of the word krupana?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: There are a number of meanings for this word.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: One is a poor person.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాదే.
2: He is not a poor man.
1: అతను ధనం చేయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచమునందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire
1: world. ధనమునకు తక్కువ లేదు.
2: There is no dearth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: తనకు ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడాను చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: అర్జునుడు లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
2: He has renounced all the things.
1: కనుకని అర్జును కృష్ణా నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ముల్లోకములు తెచ్చిన హస్తమున నుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైన ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనున్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood rather than kill the people.
1: ఈ విధమైనటువంటి లోపి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడాను సంబంధం ఉంది.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant person.
1: Ajnanam anetundi kodanu prakruta sambandhamaitundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandhamaitundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandhamaitundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner mission.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ది బ్యాక్వర్డ్ ఇన్ ద ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ సచ్
1: వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హీ హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాడు.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapettavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanamu naatali, ఏ విత్తనం నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: Kanuka motta motta panta pettutaku puramu aa bhoomilo panikirani mokkalu mundla chettu ivanni kuda nu motta motta teesi paraveyali.
2: Before you think of cultivating and raising any crop in the land, you will have to take out the weeds and shrub.
1: Daarini dunni neeru petti metta varachali.
2: Afterwards you will have to plow it. So irrigate it and soften the whole
1: land. విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: Paniki malinatuntivi panta kaanatuntivi motta motta mokkalu teechi paraveyali.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: Tadupari elanti vittramu naatalo balaheenamainatuntivi kaakunda manchi balamainatuntivi manchi jaati ainatuntivi vittramulu andulo naatadaniki konukovali.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యు షుడ్ హ్యావ్ బోత్ ద మార్గాస్ విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
2: యు హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ideas and bad actions also have to be taken out.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: After that you will have to irrigate the entire heart with the waters of love.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: With waters of love the heart becomes soft and cultivable.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: With the help of this wealth of sadhana you have to plow this heart.
1: Anta bhaga kalipi chakkaga aa vittanam naadaraniki taginetundi anuvuga chechukovali.
2: You have to make the entire heart ready for sowing of the seeds.
1: Tadupari vishwasamu anetundi veruvunu chakkaga challali.
2: Then you have to spread the manure of faith.
1: Ee yokka vishwasam anetundi eruvunu challin tarvata appudu naamamu anetundi vittanam naadali.
2: After spreading the manure of faith you have to sow the seed of
1: hrudaya chetramu kevalamu munda chettu tho nindi gatti bari edo oka choudu bhoomi ga tayarainatundi dantlo teeskoni poi naamu aneetundi beejam naatite idi enaatiki abhirudhi ostundi ee vidhanga phala nandistundi.
2: When the heart is full of bad weeds, bad thoughts and when it is barren and also very hard, how can you sow the seeds?
1: Kanukuni ee drishtini lakshyamnandinchukoniye krishnudu vyavasayatmaka buddhi annadu.
2: Keeping the all these things in view krishna has used this word vyavasayatmaka buddhi.
1: Nee hrudayam anetundi dani endu nee vyavasayam cheyi.
2: He has said in the field of your heart you cultivate.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
2: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్
1: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
2: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
2: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
2: Keep in your mind the unity which is inherent in the heart.
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలం చేసుకో.
2: Root out your external
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
2: Develop the love of God.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
2: Then only you can become స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
2: స్థితప్రజ్ఞ ఏ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
2: He would not be elated by the joys and he would not get shrunk by the sorrows.
1: అభయుడు కాగలవు అన్నాడు.
2: Then only you can be free from fear.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: There is a lot of difference between these three words abhaya, nirbhaya and bhaya.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
2: For this word bhaya fear nirbhaya or lack of it this is opposite.
1: Bhayamu lenitu bhayamu poyetundide nirbhayamu ani.
2: Removing of fear is nirbhaya.
1: Deeniki oka chakkani udaharanam.
2: One small example for this.
1: Darilo traadu padi untundali.
2: There is a rope lying on the road.
1: Kontha cheekati aavarinchina takshame aa taanu prayanam avutu aa traadunu choochadu.
2: When it was dark while he was walking on the road he happened to see that rope.
1: Ee traadunu choochi ee vyakti paamu ani భయపడ్డాడు.
2: ఆన్ సీయింగ్ దట్ రోప్ దిస్ పర్సన్ థాట్ దట్ ఇట్ వాజ్ ఎ స్నేక్.
1: పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
2: ఫీరింగ్ దట్ ఇట్ వాజ్ ఎ స్నేక్ హీ పుట్ ఆన్ ద టార్చ్ అండ్ హీ అబ్జర్వ్డ్
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
2: ఇమీడియట్లీ హీ రియలైజ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఎ స్నేక్ ఇట్ వాజ్ ఓన్లీ ఎ రోప్.
1: భయం పోయింది.
2: ది ఫియర్ డిసపియర్డ్.
1: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
2: దిస్ getting fear and getting rid of fear is only momentary.
1: Bhayamunaku bhramane.
2: For fear it is only delusion.
1: Nirbhayamunaku bhramane.
2: For nirbhaya also it is delusion.
1: Anaga వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
2: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
2: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
2: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
2: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం భయమే లేదు.
2: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయమో నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
2: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
2: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
2: In fearlessness, she is not aware of the second entity.
1: ఇది రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
2: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది లేనే లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి అండి అభయము అని.
2: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
2: This fearlessness is associated with unity.
1: Ekam eva advitiyam brahma, not two, only one.
2: It refers to not there is no two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattvam untuntadi.
2: For abhaya and
1: anek bhayamunaku,
2: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vaanike bhayam.
2: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
2: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
2: A person who has attachment and desire alone.
1: పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
2: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏ మాత్రమో భయం.
2: A person who is immersed in transcendental reality will never be afraid of
1: anything. ఇతని అభయుడు.
2: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
2: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
2: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
2: యూ రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
2: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
2: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యూ విల్ నాట్ హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
2: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ, యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు, నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
2: Therefore he has just said that a person like you who should become sthitapragna should not suffer from such fears.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకు అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
2: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
2: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
2: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
2: The elephant was caught by a crocodile.
1: Gajendra moksham anetundi dantlo unnatundi ekka antarbhavam.
2: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poraadi taanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
2: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
2: Two things will have to recognize.
1: Musaliki neeti endunnappude balam.
2: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
2: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
2: When it enters the water, elephant will not have
1: ముసలి గట్టు పైకి వస్తే బలం ఉండదు.
2: Crocodile when it comes to the banks, it will not have
1: ముసలి జలములో ఉంటుంటం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
2: As the crocodile was in water, it was able to exercise so much of strength.
1: ఈ ముసలి ఇక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
2: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnatunte vishayamu ee gajamunaku teliyadu.
2: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: Poradi poradi poradi kattagattu alasi poyindi.
2: Fighting restlessly for a long time the elephant got tired.
1: Deham yokka balamu cheenichutu vachindi.
2: It lost all its physical prowess.
1: Kontha varaku manobalamunu pravesha pettindi.
2: It used all its mental power.
1: ee deha manobalamu rendu kuda nu krushinchi poyayi.
2: Both the physical and the mental power sank.
1: Appudu atma balanni anveshin chesindi.
2: Then it sought atma bala.
1: Rave ishvara kavave varada samrakshinchu bhadratmaka నీవే తప్ప ఇత పరం వెరుగ. ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు. నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
2: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
2: So long as it had its vision on its body, its vision did not go towards God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
2: So long as it had its confidence on its mind, it did not turn towards God.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
2: So long as the elephant had its own bodily vision and mental vision, God's grace did not descend.
1: కట్టకడప్పుడు దేహ మనో బలములో కృష్కించి పోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
2: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
2: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
2: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎ డిస్క్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
2: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది.
2: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
2: When did you acquire?
1: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
2: After renouncing all the things that this elephant had, when it turns towards
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
2: Only when you turn your vision towards Swami,
1: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
2: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
2: All your vision is concentrated on your body.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
2: The effulgence of the shining sun is all around.
1: కాని మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
2: But that light has not entered into your own room.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
2: We have put a top.
1: ఈ యొక్క టాప్
2: we have put a
1: మూత వేసుకొని కూర్చున్నాము.
2: We have put a lid, we have put a terrace.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
2: ఓన్లీ వెన్ యు బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాం.
2: ది సేమ్ వే వి హావ్ కవర్డ్ అవర్ సెల్స్ విత్
1: అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
2: వి హావ్ డెవలప్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
2: ద గ్రేస్ The rays of grace are not able to fall.
1: సూర్య కిరణములు రాలేదంటే ఎట్లా వస్తాయి?
2: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
2: There is a small incident which has happened a few days back.
1: ఒక ఇంటిలో
2: in a particular house
1: ఒక దుఃఖము
2: a sorrow
1: కలిగింది.
2: Befell.
1: అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు.
2: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
2: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మాపైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
2: దే ప్రే టు గాడ్, ఓ గాడ్
1: అని ఏడుస్తున్నారు.
2: దే బిగాన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ వై ఆర్ యూ సో క్రూయల్, వై ఆర్ యూ నాట్ షవరింగ్
1: అని దైవం మర్చిపోయినాడు.
2: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
2: God's grace and his race
1: are కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
2: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
2: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
2: Suddenly a divine voice was heard there.
1: Amma nee drushti na pai enduku padaledu, nannu enduku marchinaavu ani daivam cheppadata.
2: God told him, amma why are you not concentrating your vision on me, why have you forgotten me?
1: Daivam marchinaadu ante anantundadi kaani daivanni veeru marchinaru.
2: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: God. Daivam drushti veedi paina padaledu anukuntunnaru, veeru drushti daivam paina poledu.
2: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: marichinidi needi kaani nenu kaadu.
2: You have forgotten not me.
1: Nee drushti lenidi needi kaani naadi kaadu.
2: You have not turned your vision towards me, not me towards you.
1: Adhe vidhamgane ee naadu mana drushti daivam pai leenappudu daivam drushti undi kudanu manam gurtinchukolemu.
2: In the same way, when we are not able to look towards God, we will not be able to
1: see the sthiti lopala daivam manam choodaled anukuntaru.
2: And without recognizing, we just say we have not been able to see God.
1: Deeniki inkoka chinna udaharanam.
2: One more small example for this.
1: Naa eduruga nee vachi nilchukoni,
2: you are standing in front of me.
1: Nee eduruga nenu nilchukunnappudu,
2: I am standing in front of you.
1: Nee kantilo evaru unnaru?
2: Who do you see?
1: Nenu unnanu.
2: You see me.
1: Naa kantilo evaru unnaru?
2: Who can be seen in my eyes?
1: Nee unnavu.
2: You can be seen in my.
1: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
2: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నువ్వు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాయి.
2: Therefore, come directly and stand before me, concentrate your vision on me, my vision will.
1: అదే విధంగానే గజరాజు దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
2: ఇన్ ద సేమ్ వే, వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
2: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
1: ఈ గజరాజు ఎవడు?
2: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
2: This is the proud or elephant arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంచ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
2: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్, హీ గెట్స్ ఎ డిజైర్.
1: అదే దప్పి అన్నారు.
2: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
1: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
2: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
1: ee samsaram ane itvanti danlo adugu pettinado pettaledu,
2: he has not completely entered into the waters of samsara.
1: ee maha balavatram itvanti mamattam ane itvanti idi gattiga pattesindi.
2: This attachment of has caught hold of him.
1: ee mamattam ane itvanti de musali.
2: This attachment and possessiveness,
1: ee mamattam ane itvanti musali patteetappudiki inga bharinchukolekapoyadu.
2: This attachment of crocodile, when it caught hold of him, he was not able to.
1: Tanaku okkade undatam chetha tanakosam taanu yedustu undavachunu eppudu okturi yedchavachu.
2: When he was alone before entering the samsara, he was all alone. Once in a way probably he must have cried.
1: Ee pendi chesukunna takshame bharya kosam yedchali, bharya talidandrul kosam yedchali, baavamardul kosam yedchali, vaalliki evariki ye dukham ochindante veedu yedchali. Ivinta okadaniki okati perugutu pothuntayi.
2: After the marriage there will be a continuous growth of attachment. You have to cry for your own wife and parents, brothers in law and quite a few of
1: ee abhimana mamakaravulu perige koladi vithini chaala bandhana yerpadipoyindi.
2: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
1: Ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
2: When this bondage developed, he was able to turn towards God.
1: Appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
2: Only when he looks at God, he would be able to earn.
1: Ee bhagavantuni mundugane kontha varaku nu prayatnapurvakanga sadhinchinte ee badale undavu kada.
2: If only he had earned the grace of God even before, there would not have been this.
1: Kanuka Arjuna, nee ee bandhanaku mari guri kavaddu.
2: Therefore, Arjuna, do not become a victim of this bondage.
1: ఈ అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
2: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
1: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
2: Cultivated mind you
1: develop. హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి యొక్క ఉండ చెట్టును పెంచుకోవద్దు.
2: Don't develop the weeds and shrubs in your own heart.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ చెట్టును పెంచుకో.
2: You grow the tree of grace of God in your heart.
1: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
2: Turn your sight towards God.
1: ఇదే నీవు సాధించవలసినటువంటి
2: సాధన. This is what you have to accomplish.
1: ఇదే నీ లక్ష్యము.
2: This must be your
1: ఇదే నీ గమ్యము.
2: This must be your
0: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July,
1: 1989. Manujini Manugade Kunu Bandhamuleku Manyate Kunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara,
0: dear students,
1: manomoolam idam jagat, jagatnu kani indriyamulu kani manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani jagattu kani kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sushmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata prithvi jalamu agni vayuvu anikudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The summoned substance of this is earth, water, fire and wind have taken their birth from ether.
1: Akasham yokka charanam chetane vayu yerpadutunnadi.
0: It is on account of the movement of sky the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutamu kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనస్సు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మై షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశము యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సు
0: అధిష్టానమయ విజ్డమ్ సీట్ అండ్ ఆనందమయ.
1: ఈ పంచకోశములందు మనస్సు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్ ఇన్
1: మనస్సు?

0: మేనిఫెస్టేషన్
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ది మైండ్ టు బి కూల్.
1: అయితే దీనికి పైన ప్రాణమనే అగ్ని, క్రింద బుద్ధి అనేటువంటి అగ్ని ఉండటం చేతనే మనసు జలంగా మారిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్, ప్రాణ అండ్ బుద్ధి, దెన్ ఇట్ బికమ్స్
1: జలం యొక్క స్వభావము పల్లమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
0: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈస్ టు ఫ్లో ఆల్వేస్ ఉన్నత స్థాయికి
1: స్వభావం దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
1: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైన యొక్క మార్గం నందే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
1: పవిత్రమైన ఉత్తమమైన యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ ఫైవ్.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఫైవ్ సీడ్స్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ బ్లిస్.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: బ్లిస్ ట్రాన్సెండ్ సారో అండ్ జాయ్.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కానీ మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: జాయ్ అండ్ సారో ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆనందము.
0: బ్లిస్ ఈజ్ అ స్టేట్ విచ్ ట్రాన్సెండ్ సారో అండ్ జాయ్.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ ప్రజ్ఞాతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణి ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, దిస్ ఈజ్ అప్రోప్రియేట్లీ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: వీ హావ్ టు ఫాలో ది సౌండ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్.
1: దీన్ని అంతర్వాణి అని చెప్తూ ఇచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణికి భగవంతునకు భేదము లేదు.
0: దెర్ ఈస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ఇన్నర్ వాయిస్ అండ్ గాడ్.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: ఇన్నర్ వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు,
0: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్,
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
0: వీ గెట్ బ్లిస్.
1: అయితే ఈ అంతర్వాణిని ఏ రీతిగా మనము అనుభవించాలి?
0: హౌ టు ఎంజాయ్ అండ్ ఫాలో దిస్ కాన్షియన్స్ ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణిని అనుభవించవాలన్న బహిర్ముఖమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ యూ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్, వీ విల్ బీ ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్.

0: ప్రాపర్లీ. బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
1: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
1: ద మైండ్ విచ్ గోస్ ఇన్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా,
0: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
1: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
0: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
1: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
1: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్
0: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
0: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
1: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
0: దీనికి భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
0: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
1: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
0: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవాలన్నా సాకారం అనేటువంటిది సరియైన మార్గం.
1: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
0: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
0: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
1: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
0: తామసిక, రాజసిక, సాత్వికమని.
1: దోస్ త్రీ ఆర్ తామసిక, రాజసిక అండ్ సాత్విక.
0: ఈ తామసికమనేటువంటిది కేవలము
1: దిస్ తామసిక ఈజ్
0: హింస చేతను,
1: అసోసియేటెడ్ విత్ వైలెన్స్,
0: క్రోధము చేతను,
1: యాంగర్,
0: ఆడంబరము చేతను,
1: షో, ఆస్టెంటేషన్.
0: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
1: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
0: ఆడంబరము చేత, అహంకారం చేత, కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
1: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో, ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
0: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై, అధికార నిమిత్తమై, స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
1: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్, పవర్, టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
0: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు,
1: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ,
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉంది.
1: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
0: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థమై భ్రమించి,
1: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ హిస్ ప్లెజర్.
0: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత,
1: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
0: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
1: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
0: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
1: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్, నిర్గుణ భక్తి.
0: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
1: దట్ ఈస్ రాక్షస భక్తి,
0: అసుర భక్తి,
1: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
0: ఈ అసుర భక్తి అనగా
1: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
0: తానొక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
1: ది ఎసెన్షియల్
0: తాను మాత్రమే ఆనందించాలి.
1: Alone should be happy.
0: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
1: Alone should save himself.
0: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
1: Devotion filled with selfishness is asura devotion.
0: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
1: He is not willing to care for either his family, his surrounding, his society and anyone.
0: Rakshasa bhakti anaga himsadulu chetanu,
1: devotion rakshasa
0: devotion chetanu,
1: violence and
0: daya dakshinya rahitam chetanu,
1: devoid of any compassion and kindness,
0: jeevitulu gadupatu untuntadu
1: and you be living his life like on these lines.
0: Moha bhakti anaga
1: మోహభక్తి
0: నిత్యానిత్య విషయ పరిచరణాసీనుడై
1: హీ వుడ్ నాట్ కేర్ ఫార్ డిస్క్రిమినేషన్.
0: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
1: హీ వుడ్ నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
0: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
1: he will not have any intention to hurt any
0: other loku badhalu kaligistuntadu
1: but he will be hurting others all the same.
0: alanti yokka tattavulu
1: such principle
0: artham chesukuneetvanti yokka shakti samarthyamulu kuda nu kolipothadu.
1: he loses even that power to understand this discrimination.
0: ee mooru kudanu daiva bhakti aneetundi ye maatramu undadu.
1: all these three types of people do not really have
0: daiva chintana aneetundi kuda ye maatramu undadu.
1: they do not even think of god.
0: paropakara tattvam asale undadu.
1: welfare of others doing some service for
0: daya dakshinya rahitulai untaru.
1: he will be absolutely not having any kind
0: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
1: and these people will be explaining as if it is nirguna bhakti. this kind of
0: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
1: truly speaking this is a demonic type of devotion.
0: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
0: విప్రక భక్తి అని ఒకటి.
1: విప్రక డివోషన్ ఇస్ వన్.
0: సంకర్షక భక్తి అని ఒకటి.
1: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
0: సంకర్షక భక్తి అనగా
1: సంకర్షక డివోషన్ మీన్స్
0: కొన్ని వస్తువులను
1: ఇఫ్ యూ థింక్
0: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం.
1: It is making things which are at a distance bring
0: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
1: It is making friendship with people who are far
0: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
1: Thinking that things which really do not belong to him and which are at a distance
0: అనగా ఇది ప్రేమ తత్వములకు సంబంధించినటువంటిది.
1: This particular devotion is based upon love.
0: దూరముగా ఉండిన వస్తువులు కానీ వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
1: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
0: కేవలం ఒక విధమైన ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
1: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
0: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
1: This విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రిడ్.
0: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
1: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
0: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
1: ఇట్ ఈజ్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హూఆర్ క్లోజ్ టు హిమ్.
0: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
1: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
0: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
0: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
0: తనకంటే అధికులను చూచి
1: లుకింగ్ అట్ పీపుల్ హూ ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
0: గౌరవించటము
1: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్
0: వారికి స్వాగతం చేయటము
1: వెల్కమింగ్ దెమ్
0: వారికి వినయ విధేయతలను ప్రకటించటము
1: షోయింగ్ హ్యూమిలిటీ
0: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము
1: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
0: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
1: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
0: రెండవది
1: ది సెకండ్ వన్ ఈజ్
0: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని
1: దట్ ఈజ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్ టు హిమ్
0: వారితో స్నేహము గావించుకోవటము
1: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్
0: వారితో ప్రేమను పెంచుకోవటము
1: డెవలపింగ్ లవ్ విత్ సచ్
0: వారితో భయమును వీడి ఉండటము
1: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
0: ఇది రెండవ తరగతి భక్తి.
1: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇంకా మూడవది తనకంటే చిన్నవారిని చూచి
1: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
0: దయ కరుణ.
1: పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: జాలిని చూపి
1: షోయింగ్ కైండ్నెస్
0: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటం
1: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: అన్నింటికీ అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
0: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని ధర్మ అర్థ కామ మోక్షములని.
1: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life dharma artha
0: parama purushartham ayinatundi kuda nu marakutunnadane ivanti satyanni gurtinchukolekapothunnaru.
1: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
0: అన్నింటికంటే అధికులైనటువంటి వారు దైవం.
1: ద వన్ హూ ఈజ్ సుప్రీం ఈజ్ గాడ్.
0: అలాంటి దైవాన్ని పొందినప్పుడు,
1: వెన్ యూ గెట్ సచ్
0: అలాంటి దైవాన్ని దర్శించినప్పుడు,
1: వెన్ యూ టేక్ దర్శన్ ఆఫ్
0: అలాంటి దైవం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు,
1: వెన్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ క్లోజ్ రిలేషన్,
0: కలిగేటువంటి యొక్క ఆనందము,
1: ద జాయ్ విచ్ యూ డిరైవ్ బై
0: సాయుధ్యము,
1: దట్ కైండ్ ఆఫ్ క్లోజ్,
0: ఆ ప్రేమతత్వమునే మహాపరాభక్తి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ టైప్ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
0: భేదవాత పరాభక్తి అనగా సాయుధ్యమనే చెప్పవచ్చు.
1: పరాభక్తి ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ఎ స్టేట్ ఆఫ్ సాయుధ్య.
0: ఈ సాయుధ్యం అనే లీనము కావటమే.
1: సాయుధ్య ఈజ్ మర్జింగ్ ఇన్ టు
0: భిన్నత్వం లేక,
1: దెర్ ఇస్ నో సెపరేట్నెస్,
0: ఏకత్వంలో అనేకత్వం కల్పించుకోక,
1: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ మెనీ థింగ్స్ ఇన్
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించడమే సాయుధ్యము.
1: ఎంజాయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వన్ థింగ్ and that kind of unity in diversity, that is sahajya.
0: ilanti tattvalu pondetunte parabhakti.
1: Parabhakti is one which takes you to this state.
0: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
1: All people cannot attain this parabhakti state.
0: Aithe idi labhyam kaanatundani manamu nirutsahamulako nirashaku nispruhukku ye maatram kodunu dari vanakkarledu.
1: Just because of that people need not become desperate and discouraged about this.
0: Daniki taginatundi krushini cheyali.
1: People should make efforts appropriate.
0: Enta kaalamaina neevu veru nenu veru aneetundi oka deeni ende bheda abhiprayam nunde jeevithanni vyartham gaavincharadu.
1: For any length of time one should not go on wasting on the basis that God is
0: given to us. Ee bheda bhavam undinanta varaku kodunu అనుమానములు ఆస్పదము కలుగుతూ ఉంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ విల్ బి రూమ్ ఫర్ డౌట్.
0: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడా వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
1: హ్యాస్ బీన్ టీచింగ్ మెనీ థింగ్స్,
0: బోధించినటువంటి విషయములు తనకు కూడా అన్వయిస్తాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: But he is forgetting all those things which he is teaching are applicable to him also.
0: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
1: He is not even caring to think as to what extent he is practicing.
0: కేవలం ఒక ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
1: This kind of devotion is a
0: ఆడంబరం కాని అహంకారం కాని అతపతనం గావిస్తుంది.
1: Ostentation, show and ego
0: భగవంతుని కూడా దూరం గావించుకుంటాడు.
1: You will become distant to God.
0: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: Do not give room for doubts which will separate you and make
0: స్వార్థము సప్రయోజనంలో దృష్టి ఎందుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్,
0: ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
1: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కానీ దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
1: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్ల్డ్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: ప్రాకృతమైన ఈ జీవితం నందు
1: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
1: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
0: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి,
1: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్,
0: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
1: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికిరావు.
1: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్
0: విద్యాబలము కూడా. అటులే విద్యాబలము కూడా.
1: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
0: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు.
1: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
1: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
0: వీక్. బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
1: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్డ్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
0: కాదు, దైవ బలం ఒక్కటి ప్రధానమైన బలం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: శంకరులు కూడా చెప్పారు మా

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂತ್ ಬೇಸ್ಡ್
0: ಅಪಾನ್ ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನುವಂತದ್ದು ಒಕ ಕ್ಷಣ ಮಾತ್ರವೂ ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗೆ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತೇ ಧನವು ಜಡಮೈನಟ್ಟುಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟ್ಟು ದಾರಿಗೆ ಎಕ್ಕಡ ಒಂದು ಬಲಮು.
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್.
0: ಮನುಷ್ಯ ಎಂದಿನಟ್ಟು ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೇ ದೀನಿಕ್ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತಾರೆ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಡ್ ಟು ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನ ಯೊಕ್ಕ ಸಂಪತ್ತು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಮೈನ ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಷನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೆ ಈ ಜಲವು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಂ ಕೂಡ ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡು ಅನ್ನುವಂತ ವಾರಿಸ್ಲೋ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಂ ಕೂಡ ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಟ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಂ ಕೂಡ ಪವಿತ್ರ ಹೃದಯ ಕಲಿಗಿನಟ್ಟು ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಂತಿಗಾನೇ ರೂಪೊಂದುತ್ತದೆ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯವನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತದೆ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for the
0: dhanam kaani vidya kaani inke vidhamaina shakti samarthyamlo kodanu manushi yokka swabhavanu patte ivi aa yokka swaroopani chendipothunnayi.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: Kanuka dhanam cheddadi kaadu vidya cheddadi kaadu viniyoga vidhanam cheddadiga manchidiga maarutunnayi.
1: Money and education by themselves, they are not bad.
0: Andaru dhanavantulaku ahankaram undadu.
1: All wealthy people are not arrogant.
0: Vidyavantulandariki kuda ahankaram undadu.
1: All educated people are not arrogant either.
0: Kani vaani swabhava swaroopamunu puraskarinchukoni manasyoga prabhavamu kuda sambandham chesukoni vaari yokka manchi cheddulu maarutunnayi.
1: But depending upon the type of person with whom these two items are there, they are used either for good purposes or bad purposes.
0: Karukuni manasu yokka prabhavanni manchi margamlo pravesha pettadaniki oka adhyatmika margame sareinatundi margam.
1: It is the only spiritual path which can make the man's mind go on the right
0: path. Adhyatmika margamlo aneka vidhamainatundi adlu tagulutu untayi.
1: Quite a few obstacles may be faced in the path of spirituality.
0: Mottamodati addu vasanalu.
1: The first obstacle is ది వాసన ది డిజైర్
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్
0: ఎలాంటి అభిమాన మమకారములు ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు అనుకూలములు ఆనందములు ఇలాంటివంతా కూడా తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ఈ ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ వన్స్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డుదగులుతుంటాయి.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దేర్ లైఫ్ ద ఫస్ట్ అబ్స్టకల్ ఈస్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: What my people are going to
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: హౌ ఐ మై లూజ్ మై నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
0: అని కొంతవరకు సంకుచిత హృదయులై
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ నారో మైండెడ్నెస్ పీపుల్ విల్ అప్రోచ్.
0: కేవలం ఆడంబరం నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: గౌరవ మర్యాదల నిమిత్తమై
1: నేమ్ ఫేమ్ అండ్ సో
0: తాత్కాలిక సుఖశాంతుల నిమిత్తమై
1: టెంపరీ జాయ్
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ దే యీల్డ్ టు దీస్ టెంప్టేషన్
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: దే డిసోబే అండ్ గో అగైన్స్ట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: రెండవది అతనికంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు అధిక శ్రీమంతులు అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం ఉట్టిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ బ్యూటీ ఎక్సెట్రా.
0: ఆ అసూయాభావంలో కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకుడు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పరులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హీ థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాంధవ్యం కూడా ఉండదు.
1: సచ్ డివోషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ విత్ క్లోజ్నెస్.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ టు ఒబే ది లా, ది కమాండ్స్ ఆఫ్ రామా అండ్ సర్చ్ ఫర్ సీతా అండ్ గెట్ అట్ హర్.
0: రామాజ్ఞను తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్.
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం, అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటతాం?
1: ది మంకీస్ గాట్ టెర్మినేట్ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్ వీ
0: అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కానీ, నష్టము కానీ, నిష్ఠూరం కానీ, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కింధాపట్నం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌ టు హిమ్సెల్ఫ్ దాట్ హీ ఈస్ గోయింగ్ టు ఒబే ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్.
0: రెండవ పర్వతం ఎక్కాడు.
1: ది సెకండ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ క్రాస్డ్.
0: వాక్తో కింద ఉండేటువంటి వానరులకంతా కూడా ఒక శాసనం చేశాడు.
1: హీ గేవ్ ఏ కమాండ్ టు ఆల్ దోస్ వానరాస్ మంకీస్.
0: నా జీవితం రామాజ్ఞ లోపల అంకితం చేస్తున్నాను.
1: ఐఎమ్ డెడికేటింగ్ మై లైఫ్ ఇన్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: దేన్ని సాధించగలను?
1: ఐ కెన్ అకాంప్లిష్.
0: త్వరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ది న్యూస్ ఆఫ్ విక్టరీ ఇన్ ఎ షార్ట్ టైమ్ హీ సెడ్.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: ద థర్డ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: హీ సెడ్ దట్ హీఈస్ గోయింగ్ టు క్రాస్ ద ఓషన్ అండ్
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికరణ శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్ల్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్ ద సేమ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
0: దూరం పోయేటప్పటికీ
1: వెన్ హీ వాస్ క్రాసింగ్
0: వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: and this form of vasana, the desire in the form of Mainaka mountain, it came up.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతుడు.
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ and give me satisfaction.
0: Hanumantudu cheppadu, nenu vendulu aragincha nimittam raledu.
1: Hanuman told, I have not come here.
0: Ramadhan nenu poorthi chesenta varaku nenu ye yokka neeraina kuda thraganu.
1: Until I fulfill the command of Rama, I am not going to take.
0: Bhagavantuni aadhane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishranti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. సేవలో నేను అంకితమైపోయాను.
1: I have dedicated myself in the service of the Lord.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the
0: హానగాలి. రాగమును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంచెం దూరం వెళ్లేటప్పటికీ అసూయ.
1: After he went a little while, there was jealousy facing him.
0: Akkada surasi vachindi anaga oka rakshasi, asuya rakshasi,
1: and that is the demon of
0: Rama. Hanumantudu egiripothunte aa needanu kudanu patti lagindannamata.
1: When Hanuman was flying, the surasi
0: anaga tanakante adukureinatuvanti vaani krindiki lagatame thana yokka swabhavam.
1: That is pulling down people who are better than it. That is the nature of
0: Hanumantudu nalu prakala. ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్డ్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్డ్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్డ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్, ఐఎమ్ ప్రిపేర్డ్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీవన్.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి, సీత యొక్క విషయం తిరిగి రామునికి అప్పచెప్పి, నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామ టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామ, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్
0: పిచ్చివాడ, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: It is impossible. Lord, నీవేమైనా చేసుకోవచ్చు,
0: నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను, కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్, హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్, హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి,
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్, దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ రిమంబర్,
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యం ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ ఆర్ టు అండర్స్టాండ్
0: అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: సూచింది.
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యు వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యు ఆల్
0: ప్రజా,
1: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది వెరీ
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: ఫాదర్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడా ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ? కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హ్యావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి నన్ను రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ ఆబ్స్టికల్స్.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్.
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: దేర్ షుడ్ బి నో రూమ్ ఫార్ ఎవర్.
0: భక్తుడైనటువంటి వాడు,
1: ఏ డివోటీ,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్ సీత.
0: భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వానికి భక్తి అభివృద్ది కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్లోర్ ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వానికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇది రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ దీస్.
0: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్. షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, కయ్యానికి కాలు తివ్వడు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సారో వుడ్ నాట్ గోన్ టేకింగ్ ఫీస్.
0: కనుక సీతా తల్లి ఈ విధమైనటువంటి దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్
0: దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఏ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు యూన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్.
0: రెండవది ఏమిటంటే దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్. దృష్టి, వ్యూయింగ్.
0: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఆన్ హర్ ఫీట్.
0: తన క్రిందికి వచ్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందముల పైన పెట్టడం.
1: keeping his one's mind at the lotus feet of the Lord.
0: మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఈజ్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: Then he went to Sita and told
0: her, "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: I have taken a vow that until I have darshan of you, I will not take water. I have your darshan.
0: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్
0: టు రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్డ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: But not being able to bear hunger, Hanuman climbed the trees and
0: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము చెట్టంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: నాట్ మెయిన్లీ డిడ్ హీ పార్టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
0: కావాలనే చేస్తూ
1: ఫ్రూటెడ్ ది ట్రీస్.
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ ది ఇంటెన్షన్.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్లు వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్
0: అతని బలములకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హీ హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే తాను దాసుడు కాని రావణుడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణ దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
0: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యూ హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గీవులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నార్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: నా సహజము అన్నాడు.
1: సెడ్ ఇట్ ఇస్ న్యాచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హి ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హి నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐఎమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షో టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ టు యూ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
0: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్ మోడల్. ఆజ్ఞను
0: శిరసా వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: మీకు శాంతి ఉండదు, మాకు సంతోషం ఉండదు.
1: Neither you will be happy nor will
0: have peace. ఈ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
1: You have to follow this discipline of the place with full heart.
0: అంతేకాని భయంతో గాని ఇంకే విధమైన దిగులతో గాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్నెవరు మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్ని మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైన విషయాలైనా కూడా వాడు ఏమాత్రమూ యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్
0: చెడ్డ మాట అంటే చెవికి చేరు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
0: ఎట్టి చదువులు ఉందా, ఏమి ఫలం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్ మైండ్ హార్ట్ అండ్ యాక్షన్స్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికర శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకుని జీవితమంతా భక్తి లోపల జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణం నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్.
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్.
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్ ఎ
0: పర్సన్ అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్ ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భావి భారత ఉద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేత హృదయం అనేటువంటి మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
0: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్
0: ఆఫ్ భగవద్గీత. హృదయం నందు ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవ

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యానాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: In Bhagavad-gita, God declares that He is the spiritual wisdom.
0: ఆధ్యాత్మిక విద్య నేనే.
1: I am spirituality.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: There is no separate form of education.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: All the present is secular knowledge.
0: ఇవన్నీ bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical, and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకూడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: Yedi jnanamanu kaliginchunu adiye vidya.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid anaga jnanam.
1: Vidya
0: yedi. Yedi jnanamanu kaliginchunu adiye vidya.
1: That which instills wisdom is vidya.
0: Kani atti vidya swaroopudainatunte vaade bhagavantudu.
1: God is the very form of wisdom.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: మీరందరూ కూడాను భగవస్వరూపులే.
1: You are all divine forms.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నాకు వస్తే ఏమిటంటే, నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. Why do you want yourself? Why do you need yourself?
0: Why do we need God and say, why do you do yourself?
1: What do you mean when you say, why do we need God? Why do you need yourself?
0: You are God.
1: You are God.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you,
0: around
1: you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిది ఆధ్యాత్మిక విద్య.
1: దిస్ ట్రూత్ ఈజ్ టాట్ బై స్పిరిచువల్ ఎడ్యుకేషన్. స్పిరిచువల్ నాలెడ్జ్
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: వేర్ డూ యూ ఫైండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్? ద ప్లేస్ వేర్ ఇట్ డెవలప్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి,
1: యు బ్రింగ్ ఎ స్మాల్ సీడ్,
0: టిన్నులో పెట్టి,
1: పుట్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: నీరు పోస్తే,
1: వాటర్ ఇట్,
0: విత్తనము కూలిపోతుంది, మొక్క రాదు.
1: ద సీడ్ డికేస్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆధ్యాత్మమైనటువంటి దాని అందే ఈ ప్రేమ అనే బీజమును నాటినప్పుడే అది గొప్ప విశ్వము అనేటువంటి వృక్షంగా రూపొంది, ఆనందం అనేటువంటి ఫలమును మనకు అందిస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: ఆధ్యాత్మమైనటువంటి భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, breathing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: అమ్మ నేర్పుతుంది, నాయన, అమ్మా, అప్ప అని నేర్పుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ వల్ల వచ్చినటువంటివి.
1: ఇస్ ఓన్లీ యువర్ మదర్ మేక్స్ యూ ప్రాక్టీస్ ది వర్డ్స్.
0: దీనిని గీత శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసం చేయి మొదలు.
1: You wanted peace. Gita says, practice it.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ హౌ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్, ఇట్స్ నాట్ సో ఈజీ టు సిట్ లైక్ దాట్.
0: కనుకనే కూర్చోవటం కూడా ఒక ప్రాక్టీసే.
1: Sitting also needs practice.
0: జీవితం అంతా కూడా ఒక ప్రాక్టీస్.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాలు ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama, you start practicing earlier.
0: కాబట్టి ఇది వరల్డ్ ఇస్ లైక్ స్టేజ్.
1: World is like a stage.
0: All are actors.
1: All are actors.
0: God is director. దీనికంత ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనమునకు దీనిని ఏది కప్పివేస్తుంటారు?
1: So goodness within us.
0: రాగ ద్వేషము ఈ అహంకారం అనేటువంటి ఫైర్ నుంచి వచ్చినటువంటి ఈ నిమురే కప్పివేస్తుంటారు.
1: Therefore, the fire of goodness latent within you is covered by attachment, hatred, ego. Therefore, there is goodness in everybody.
0: దీనిని ప్లేటో 3 పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ 3 వర్డ్స్
0: ట్రూత్
1: గుడ్నెస్
0: అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం, శివం, సుందరం అన్న.
1: Bharatiyas, as per Upanishad parlance, they call it Satyam, Shivam, Sundaram.
0: Truth.
1: Truth.
0: Goodness.
1: Goodness.
0: Adhe beauty.
1: That is beauty.
0: Kanukane prati manavani yandukulanu daivattam anetvanti yokka manchitanam untundadi.
1: Therefore, within every man, there is present latent goodness
0: divinity. There
1: is no man in this world without this goodness.
0: Kani danini kalpinchukunnatvanti yokka ragadveshamulu kappivestunnayi.
1: However, because of his own acquired artificial traits such as hatred and attachment
0: covering up,
1: for that reason we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము, ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore, what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: Vidyarthulara,
1: students,
0: aadhyatmikam anta sulabhamaina margam marakati ledu.
1: Students, spirituality is easiest.
0: ఇంతకంటే సులభమైనటువంటి లోకములు ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ ఇస్ డిఫికల్ట్.
0: ఈ ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యు.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ అవుట్ సైడ్ యూ కెన్ సర్చ్.
0: బయట లేదు.
1: ఇట్స్ నాట్ అవుట్ సైడ్.
0: తన ఎందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్.
0: తను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యు ఆర్ గాడ్.
0: అది 3 అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ ఇన్ 3 నంబర్స్.
0: జీవాత్మ, పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene. Anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: అహం జీవాత్మ. ఇది విశిష్టద్వైతము.
1: యు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువల్.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ
0: జీవ ఆత్మ.
1: జీవ ఆత్మ
0: పరం ఆత్మ.
1: పరం ఆత్మ
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దే ఆర్ సెపరేట్ ఆత్మ.
0: గాయత్రీ మంత్రం నందు కూడాను ఓం భూర్భువస్వః. ఓం భూర్భువస్వః
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రీ. భూర్
0: భూలోకము.
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే?
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ఇస్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది అది.
1: స్పిరిట్
0: అది ఏ జీవతత్వము.
1: The individual soul.
0: Vibration.
1: This is called vibration.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: As a vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు
1: at one time
0: కబీర్
1: కబీర్
0: బీదవాడు
1: poor man
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీ ఈజ్ ఎ వీవర్. హీ వీవ్స్ ది ఆర్నింగ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As the weaving process went on, he repeated God's name, therefore they were
0: కాని తాను ప్రాఫిట్ కోసం ఏమాత్రం కాచుకోవటం లేదు.
1: But he didn't do that for profit purpose.
0: దానికి ఎంత కాస్ట్ అంతకు మాత్రమే అమ్మేటువంటి వాడు.
1: But without any profit, he just sold it.
0: వారి స్థితిగతులు గుర్తించుకున్నట్టు సమయం లోపల చాలా బీదవారిగా ఉంటే ఊరికే ఇచ్చేటువంటి వాడు. ఆనాడు పస్తుపడి ఉండేటువంటి వాడు.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ అంతా కూడాను
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూర్ ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ దే టైడ్ టు దేర్ బ్యాగ్.
0: రెండు సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk
1: right from the airport Bangalore they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha. Om Sat Sai Baba Namaha. Om Sat Sai Baba Namaha ani okkok adukkudanu Sat Sai Baba Namaha Sat Sai Baba Namaha ani aa padam cheppi adukulu petti puttabatti kochi cheraru.
1: Right from airport right to the spot they reached walking every step repeating God's name Om Sri Sat Sai Baba Namaha.
0: వస్తాను నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యు ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది. అది మాకు ఒక ఛాన్స్ అన్నారు.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance.
0: Nenu carlo kucchonu ochunte ee naamanni smarinchundetundi vaadam kaadu.
1: Had we traveled by car, we wouldn't have chanted
0: your name. Anduvalle prachina kaalamlo kashte phali annaru, kashtapadinappude phalam vastundi.
1: Therefore ancient said, unless you struggle hard,
0: attane kadil kudanu prati samayam nandu kudanu adugu pettedu nandu ram ram ram Ram, Ram, Ram. అని ఆ విధంగా అడుగులు పెట్టి నడిచేటువంటి వాడు.
1: He also used to walk like that, every step repeating Ram's name.
0: ఇతని యొక్క భక్తి ప్రపత్తులంతా కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: His devotional steadfastness are known everywhere all over the country.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: The king also came to know of this.
0: పాపం చాలా బీదవాడు.
1: He is very poor.
0: ఇతనికి ఎవ్వరూ దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి, అనాథుడు అన్నాడు.
1: He is only alone.
0: అట్టి అనాథుని తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండి అని ఒక పెద్ద పల్లకీ నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్ చూచాడు.
1: Kabir had bathed there in the river and returned and saw.
0: Pallaki.
1: He saw big palanquin.
0: Pallaki ni naluguru mosukuni vacharu.
1: Four brought it.
0: Kavasanta samagri anta andulo nindi untundadi.
1: There so many articles are there.
0: Aashchanyanga vicharichadu ee nalagarni kudanu.
1: He asked them with utter surprise.
0: Maa intilo undedi memiddare.
1: Only two stay here at our home.
0: ఈ నలుగురు మోసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We two are fine here.
0: నలుగురు people మోసేటువంటి ఏమిటి? డెడ్ బాడీని.
1: Only dead body is carried by four people.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజు గారికి చెప్పండి అన్నాడు.
1: Please inform the king that we are fine, hale and healthy.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: They said, no కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: మీరు అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్ ఇస్
0: ఆ అనాథునికి కొండపై దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: They use same words said by the king himself. He is anatha, left with no support. Give him these things.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది, అయితే నేను అనాథుని కాదు.
1: King say that I'm not anatha, I'm not forlorn, I'm not
0: bhagavantudu rabudu naaku naathudiga unnadu.
1: I have got my master Rama.
0: Nenu anathudu kaadu.
1: I'm not left alone.
0: Ramude anathudu, athaniki ingo naathudu ledu.
1: Rama has no other master about him.
0: Ivanni teesukunte athaniki icheseyindi anna.
1: Better you pass on all these things to Rama.
0: Suchara kabir aa padamulo enta artham untundali.
1: Those words contain a lot of
0: meaning. Yavadu jagatulo anathudu ledu.
1: In this world none are forlorn.
0: Anathudu anaga evaru? Bhagavantulu okkade anathudu.
1: God is only one left all alone.
0: Andarki okoka master untunnadu.
1: Everyone has
0: kaani God ki inkoka master ledu.
1: But there's no master to God.
0: Atanu master kaadu.
1: He is not master either.
0: Atanu king kaadu.
1: He is not a king.
0: Atanu king maker.
1: He is not the king, but God is king maker.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్ లెఫ్ట్ ఇస్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: సో నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపు చేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage
0: of that. మన యొక్క దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకారం, మమకారం ఉండకూడదు.
1: Do not have ego and possessive.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శము.
1: Bhagavan sets the best ideal.
0: ఐడియల్ ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యు ఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి చెయ్యి చాపి మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చును కాదని అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియా. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు, కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మలను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: Bhagavan teaches through his example the best ideal. In fact, had he wanted you to come to him and give letters, you would have done it. But to show that he has no ego at all, Bhagavan has no attachment like mine and thine.
0: Andaru naavare.
1: All belong
0: to me.
1: And he is yours.
0: Ee satyanni prati bhaktudukunu vidyarthudukunu gurtinchali.
1: This truth must be known by every devotee.
0: మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాస్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికీ?
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు?
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్?
0: భగవంతుని యొక్క ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో. ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది,
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose also because in the world is the pain upon their hands.
0: విద్యార్థులు మరిగిపోవడం చేతనే ఈనాటి పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి ఆటలు పిచ్చి పిచ్చి మాటలు లైక్ చేస్తున్నారు.
1: And because of this pose they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: దైవత్వం అంటే దైవ చింతనంటే దైవ ప్రసంగం అంటే దైవ భజనంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు.
1: దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది.
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్.
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్టర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
1: బ్రాట్ త్రీ ఐడల్.
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
1: కల్చర్ కార్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
1: ఆల్ ది ట్యూర్ బ్యూటిఫుల్.
0: మంత్రిని పిలిచాడు.
1: ఈ సమన్ ది మినిస్టర్.
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది? చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆర్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award.
0: Prabhuji, chaminchandi, 5 nimishallo vastanu annadu.
1: Minister, oh lord, just excuse me, I'll be back in 5 minutes.
0: Vigraharik munti inkenduku 5 nimishalu neeku bathroom povala ge pani untundadi neeku?
1: When the idols are here, why do you need 5 minutes time? Should you go to bathroom or what?
0: Lopaliki veldadu inta tarra oka kaddi teeskonu vachadu, inapa kaddi.
1: He went in and brought an wire.
0: Oka wire teeskonu vachadu.
1: A wire.
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు.
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్.
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి
1: ది వర్స్ట్ టైప్.
0: రెండవ విగ్రహంలో ఒక చెవులో పెట్టాడు.
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్.
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్.
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు.
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ది ఇయర్.
0: లోపల పోయింది.
1: ఇట్ హస్ గాన్ ఇన్ సైడ్.
0: ఇస్ ఫస్ట్ ది అన్నాడు.
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ స్టాండ్స్ ఫర్
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: That's what is happening in this modern age. They listen with one ear.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకలు వలె.
1: Some repeat like a parrot what all they hear from Bhagavan.
0: మరికొంతమంది విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: What's the path?
0: ఏది భేదము?
1: What's the body?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: Is there a difference? No.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుందా?
1: The nature remains same.
0: ఈ లైక్ లో ఉంటుందా ఈ యొక్క మార్పు?
1: Everything change. That's the main.
0: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుందాది?
1: Where from does it come?
0: సంఘ దోషం నుంచి చేరుతుందాది.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము!
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంఘ సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడు మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should be happy.
0: అందరూ సుఖంగా ఉండినప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యం అవుతుంది.
1: Where there is interest, there will be interest.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్.
1: But today we don't have interest, but we are in rest.
0: Interest kavali.
1: Interest is necessary.
0: Adiye manlo manu kavalsinatundi.
1: That's what is needed now.
0: In rest lo untunnadu anga sombari pothuga untunnadu.
1: But we are always in rest like a lazy man.
0: Idi manaku pani raadu.
1: Is that good?
0: Sangam manchilanto manam cherali.
1: We should be.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Nisangatvam, nisangatve, nirmohatvam, nirmohatve, nischayatvam, nischayatve, jeevan mukti. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంతో మనం చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: గుడ్ కంపెనీ.
1: గుడ్ కంపెనీ ఇస్ నీడెడ్.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: గుడ్ కంపెనీ అంటే ఏమి? విషయ సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure.
0: Kanukune every good work is God's work karnar.
1: Therefore every good work is God's work.
0: ఎట్టి గాడ్స్ వర్క్ అన్నారు?
1: హౌ డూ యూ కాల్ ఇట్?
0: జి ఓడి. గుడ్,
1: ద స్పెల్లింగ్ ఆఫ్ గుడ్ ఈస్ జిఓడి.
0: నువ్వు చక్కగా విచారం చేసి
1: ఎంక్వైర్ క్లియర్లీ,
0: ఈ ప్రపంచం అంతా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఆల్ దిస్ వరల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్. వాట్స్ హెవర్?
0: పునరపి జననం, పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: డెత్. పునరపి జనని జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God. Nothing
1: whatsoever.
0: It's only coming and going. Therefore, this is called Jagat.
1: Jagat anagemdi. Jagat. Jagat. Jagat. Ravatam potam, ravatam potam untundadi.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: Kanuka emi ledu indulo.
0: Nothing here.
1: Idantha otti zero.
0: Everything is zero.
1: Kabatti oka zero ni minus cheyi.
0: So deduct one zero.
1: G-O-O-D lo oka zero minus chesthe God ayipoyindi.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D God.
1: కనుకని మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది, జగత్తును కొంతవరకు మనం ఇచ్చేస్తే గాడ్ అయిపోతుంది.
0: సో ఇట్ ఈస్ గుడ్, సో లాంగ్ యూ హావ్ గాట్ ది ఫీలింగ్ టువర్డ్స్ ద నేచర్.
1: జగత్తుని విడవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ నేచర్.
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకో.
0: టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించుకో.
0: డూ యువర్ డ్యూటీ.
1: నీ ఆఫీస్ వర్క్ నీవు చూసుకో.
0: అటెండ్ యువర్ ఆఫీస్ వర్క్.
1: కానీ అన్ని కూడా నువ్వు దైవార్పిత భావంతో చూసుకో.
0: బట్ టేక్ ఇట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ సరెండర్ టు గాడ్.
1: నాట్ సరెండర్.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: Anduvalane manam edi chesina gaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your
1: worship
0: office work,
1: ante kevalam bhagavantuni
0: vartiyame
1: kaadu work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kabatti prati work nu,
0: every work,
1: prati vishayanni,
0: every matter
1: nu worship cheyali.
0: You have to worship.
1: Appude dani yokka phaltamu chakkaga manaku labhyam avutundi.
0: Then the results will be positive.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టుకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: వై డూయింగ్ సమ్ వర్క్ ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్.
1: కనుకనే మన వర్క్ పైన వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుని మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసే సర్వ పనులు కూడా వర్షిప్లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పట్ట కోసం తింటున్నాం.
0: We eat for
1: అది కూడా వర్షిప్.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవ దేవ కంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీ ఒక బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచాం నన్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాన్ని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతుష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యు గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర్ ఇన్ యువర్ స్టమక్. ఐ గ్రైండ్ ఆల్ ద ఫుడ్ యూ ఈట్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ ఆల్ బాడీ.
1: సప్లై చేసే వాళ్ళు ఎవరు?
0: Who is going to supply all the essence?
1: నువ్వు ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు?
0: What effort you are making?
1: ఏమీ చేయటం లేదు.
0: Nothing.
1: గుండె కొట్టుకుంటుంటుండాలి.
0: The heart beats.
1: దీనికి నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort?
1: అదే దైవం యొక్క సంకల్పం.
0: That is God's will.
1: అయ్యో, నా సంకల్పం లేకపోతే ఎట్ట జరుగుతుంది అని అహంకారి విరవీగుతాడు.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవడంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Yes, what attempt you are making to make your heart beat?
1: నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: What is your effort? What is your activity there?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Well, in the pulse rate, what is your attempt?
1: ఏమీ లేదు.
0: Nothing.
1: అంతా దైవమే.
0: Everything is divine.
1: ఆ దైవమే యొక్క దీన్నంతా కూడాను గుండె నాడిస్తున్నాడు.
0: God, it's only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies blood there.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies oxygen.
1: Import and export అంత రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you, you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు, చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడ చూసుకుంటే దానిపైన పెడితే కాలిపోతుంది.
0: But on the other hand, if you are not mindful of it, you'll get yourself burned.
1: Elli Sirama Chintana Cheyavi O Manasa Elli Sirama Chintana Cheyavi
0: O mind, pray to the Lord Rama in full knowledge, in full awareness.
1: Elli Si A Bhagavat Chintana Chey.
0: In full knowledge, you think of God.
1: Yetta
0: How?
1: Sarvamu Tanayandhe Untunnadi.
0: Everything is within you.
1: A Daivadna Lekunda
0: Without God's will, nothing will
1: happen. Shivalo, Brahmalo.
0: Right from Ant to Brahma.
1: Shiva Kesavadulalo.
0: Also in Shiva and Kesava.
1: Prema Meera Velasi Yunde

0: What for should I leave? Is it for the praise of the world? Rama, come and protect
1: me. Kudanu, Daivam yokka chetane, anni paripurnamainatuvanti yokka swaroopanni pondutunnayi.
0: Everything becomes total and holistic with the divine.
1: Ee gnanaanni ponde nimittamai vidya kavali.
0: We need this vidya, the knowledge only to have this vidya.
1: Ramayanam anta mee vidya kosam cheptunnanu.
0: The whole thing is said, Bhagavan said only to teach you.
1: Yeah. ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్
1: యు విజ్ఞానం. ఇది
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
1: పదార్థ జ్ఞానం నందు కూడా నువ్వు రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
1: అన్నింటి అందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
1: బల్ల,
0: టేబుల్
1: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
1: బల్లను అనుకుంటా అని ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్ పెయిన్.
1: మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
1: అక్కడ రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు రీసౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి, మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పసిపక్షిముగాదల వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద ఫియర్ ఇన్
1: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs, everywhere around have desires.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born a
1: human, కేవలం పశుపక్షి మృగాదులు వాంఛల వలె నీవు కూడా కొన్ని వాంఛల్లో మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around, what do you? At one time,
1: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
1: పండిత సమావేశం ఏర్పడించాడు.
0: He convened an assembly of scholars.
1: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికీ ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame in India.
1: కౌలందరూ ప్రవేశించారు.
0: One
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్.
1: కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిట్టింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఇస్ జస్ట్ నార్మల్ యుడ్ హావ్ బీన్ ఆల్ రైట్, బట్ హి హస్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ది వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ది అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాస్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు దయచే ఇండియన్కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: హిస్ ఎ గ్రేట్ నోబుల్ సౌల్.
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: All people are laughing, there is some reason.
1: Endukanaga,
0: the reason is
1: mee dehamu chaala vankarluga tirigindi.
0: Your body is twisted with so many bends.
1: Mee pere emiti?
0: What's your name?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా 8 వంపులు తిరిగినటువంటిది ఈ దేహం.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ 8 బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ అట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుస్తుంది.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై హార్ట్.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాస్ట్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైన ప్రతిదిగా ఉంటుంటుంది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే ముండే మధ్య భిన్న ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితం అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhavapriyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee annadanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki annadanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: అఫ్రో
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాదు నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: అతను నాకు చూపనక్కర్లేదంటాడు.
0: యూ డోంట్ నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపోసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: Where is this equal minded?
1: శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని మిట్టాక్షలు వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసం.
0: You got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది
1: వరల్డ్, దైవం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపో, అదే నిజమైనటువంటి పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ది వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: Secure O grade.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్
1: మెడల్. నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివే.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యూ ఆల్సో బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు.
0: హౌఎవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. దెర్ ఇస్
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠమందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్.
1: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: So reduce your sensual pleasures.
1: Vairagyam etta ravali.
0: How to develop detachment?
1: Chaala mandi maa pillalakanta anukuntuntaru swami deeni pai naasipothundi daani pai naasipothundi deeni pai ivannitti paina vairagyam atyavasaram annaru.
0: Bhagavan says you should develop renunciation, detachment, while boys say we want that.
1: Meeru vidyavantulu manushulu manavulamu manu daiva bhakti galavaramu aneetunti bhavame drudamga unte ee వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also
1: give it to the sense of pleasure.
0: Then you should take it as vomited food. You should not look at it.
1: You don't feel like
0: looking.
1: Then how do you
0: eat it?
1: How do you
0: accept it?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out.
1: ఏదైనా విషయ వాసన
0: detachment.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే థాట్స్
1: వచ్చినప్పుడు అచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: వెనెవర్ సచ్ ఫీలింగ్ కమ్స్ ఇస్ వామిటెడ్ ఆఫ్ మెటీరియల్.
1: దుర్గంధము.
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కడుపులో ఉండడానికే తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేసాడు.
0: ఇట్ డజంట్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ ఫర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్ట ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: దివ్యాత్మ స్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమా సే? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aithe itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame salpuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantai kudunu guruvunuku arpitam cheseetvanti chittamunandu tana yokka jeevitamunu గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. దిస్ వాజ్ ది ఓన్లీ ఎయిమ్ అండ్ హీ వాజ్ సర్వింగ్ హిస్ గురు ఎట్ ఆల్ టైమ్స్.
0: గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకి అప్పజెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కాని గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడాను అప్పజెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవలు ఎందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ and understand them and repeat them to the guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aite guru nande tana chittamu ankitam cheyatam cheta guru anugraham kudanu kontha kaalamunaku atana paina prasarinchi aa guru anugraham cheta తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ this Anandagiri acquired an extraordinary amount of strength and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetuvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the Atma.
0: Migilina shishyulandaru kudanu పుస్తకంలో ఉన్నటువంటి విషయంలో మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఏ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvavalayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka parimanam patinchinappudu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయును మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఏ పర్సన్ హూ ఇస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chaalu tana rogam nivarana avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunandu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatvanti samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinantha kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: There were four principal disciples for Shankara.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలలా ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: Shankara had four principal disciples, Padmapada, Suresh, Totaka and Asthana. All these four disciples were chosen by Shankara to head four principal pithas all over this country.
0: Aa mandala misrunne Sureshudu ani kudanu pilustu vachadu.
2: The person whose name was Mandana Mishra was also called Suresh.
0: Ee mandala misrunu cheta Shankarulu varu అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాస్త్రం కూడాను అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవెరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
0: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞాన స్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడాను అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani eka chittulainatvanti shishyatvam kani nedu labhyamogatam lekapovata chetane itti paristhiti Bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartani yandu imitcheyatundi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana lek raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేంజ్ చేయటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమర్చుతుంది.
2: By the guru taking the second method of teaching, and that is himself doing and others watch him do a thing like that, will involve the entire system of organs of the disciple being attentive, and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: అయితే శంకరుల వారు తన శిష్యులు మహా బుద్ధి కుశలతతో ఏర్పరిచినటువంటి శ్లోకములను తాను సులభంగా అంగీకరించక, ప్రతి శ్లోకమునకు అంతరార్థం ఏమిటో, తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi, Giri, kinchit Bhagavad Gita patanamu annavu. Bhagavad Gita konchamu chadivite chalan cheppave. Inta 700 shlokamulaga unnatundi Bhagavad Gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థారము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్డ్ ఆనందగిరి and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the shastras and the essence that is contained of the shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయము నుంచి 18 అధ్యాయములు కూడాను చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకును హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడాను పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy, when he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu adi koncham maatrame grolalani cheppave indulo unnatundi bhavam emiti ani kudunu tirigi Shankarulu vaaru prashninchadu.
2: Again, Shankara asked the question, you said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement?
0: Ganga mahapavitramainatvantidi. Bharatadesha matruvarti, prapancha vyapti, pavitra kirtini arjinchinatvantidi Ganga mata. Aa Ganga jalamu enni samvatsaramulu manam pettinappatikini chedipoyinatvanti padarthamu. ఇంతియే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఎ మదర్ టు అవర్ కంట్రీ త్రూ అవుట్ ది ఎంటైర్ వరల్డ్. ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అవర్ రెప్యుటేషన్ అండ్ అవర్ ట్రెడిషన్స్ హ్యావ్ బిన్ వాల్యూడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది గ్యాంజెస్. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: త్రికాల త్రిలోక త్రిగుణములు యందు కూడాను సజీవమైనటువంటి స్వరూపములో ప్రవహించేటువంటి యొక్క పవిత్రమైనటువంటిది ఈ గంగ. అనగా స్వర్గమునందు మందాకిని అనేటువంటి పేరుతో, భూలోకమునందు భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగ ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు యందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కాని, సత్వ రజో తమో గుణముల యందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, with all the three possible qualities does this sacred Ganges river flow. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: కానీ ఈ ఆనందగిరి యొక్క అంతరార్థము ఇంతటితో తృప్తి కాక శంకర్ల వారు మరింత లోతునకు అతన్ని విచారిస్తూ వెళ్లాడు.
2: శంకర వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఇన్నర్ మీనింగ్ దట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆనందగిరి. శంకర వెంట్ ఫర్దర్ అండ్ బిగాన్ టు క్వశ్చన్ ఆనందగిరి విత్ అ వ్యూ టు గో డీపర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్.
0: స్వర్గ మధ్య పాతాళ లోకములు మూడు ఉన్నవా, ఇవి ఏ రూపంలో ఉన్నవి, మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడాను మరి ప్రశ్నించాడు.
2: శంకర ఆస్క్డ్, ఇస్ దేర్ ఎ హెవెన్, ఇస్ దేర్ ఎ earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri Pipilakadi Brahma Pariyantam Kudanu Ekatvamainatuvanti Atma Divyatvanga Prakashistunnadanetuvanti Satyanni Gurtinchinatuvanti Vyakti Swargalokavasiga Nenu Bhavistunnanu Anaga Nirantaramu Kudanu Shanti Sukhamulato Ananda Swarupudai Satya Bhavamunu Prema Kiranamul Dwara Araginchinatuvanti Yokka Vyaktiga Gurtinchinatuvanti Uttama Sthaname Swargamu Annadu.
2: Anandagiri gave the reply that whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same. The one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss. The one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: Pasi, Pachu, Mruga, Krima, Kitikadula Yokka, Bedabhavamunu, Puraskarinchukoni, Manavudu Pratyekinchinatuvanti Okka Vyaktiga Bhavinchukunnanta Varaku Kudanu, Vadu, Nityalokamainatuvanti Madhyasthanamunaku Cherinatuvanti Vadu Annadu.
2: So long as one makes the distinction between animals, between birds, between cattle, between human beings, and thinks that man is a separate, significant and distinctive being, separate from animals and birds, he will belong to the place where human beings live, the Marcha Loka.
0: Inka, Patala Lokamane 20 Daniki, Chakkani Adharan Nandinchadu. Manavatomane Marachi, Keka Prakurtiyaka Tatwani Kudanu Vismarinchi, Veda Shastra Itihasa Pramanamulanu Yematram Kudanu Lekkinchaka Tana Yokka Swarthamune Lakshyamunandu Unchukoni Tana Jeevitame Adharamaneetvanti Yokka Margamunandu Pravartinchetvanti Varu Andaru Kudanu Patala Loka Vasulenu Ani Kudanu Tanu Prabodhinchadu.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself. Such people will be in the Patala.
0: Kana, prati okka vishayamunandu kudanu, manasunu yokka bhavamullone, ee yokka sthanamulanta kudanu, hechu pallamulaneetuvanti manaku kanipistune untuntai. Manavuni yokka degamu, ye rakamuga hechu pallamuluga untundado. దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకంలో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వి హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ ఐదర్ ఫర్ ఎ మ్యాన్స్ మైండ్ ఆర్ ఫర్ ఎ మ్యాన్స్ బిహేవియర్ దర్ ఇస్ ఆల్వేస్ హై అండ్ లో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెన్ థింగ్.
0: ఒకే మానవుని యందు సత్వ రజస్తమో గుణములు మూడు కూడాను నివసిస్తూ ఆయా సమయమును పురస్కరించుకుని ఆయా గుణములు విజృంభించుతూ ఉండటము మానవునికి నిత్యానుభవంలో సత్యమైనటువంటి స్వరూపములు.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present. And depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga, anandamuga, sukhamuga, undinatvanti samayam lopala, sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము, లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో, ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో, అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళలోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ హీఈస్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: Dinine astika, yastika, ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములకు కూడాను దీన్ని విభజించినారు.
2: The same thing has been divided into so many parts, believing, non-believing, believing, non-believing and so on.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే, రెండు గుర్రముల పైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు. ఈ యొక్క శ్లోక అర్థం
2: ఇన్ దిస్ వర్స్ ఇట్ హాస్ బీన్ కన్వేడ్ దట్ యూ షుడ్ నెవర్ రైడ్ టూ హార్సెస్. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరులు వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi Vishnu puja okapari kavinchina atanini yamudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు, యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్ దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ Yama cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గద పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
2: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopamu ledu kani ataniki swabhavam anetvantidi madhuramainatvantidiga untundadi.
2: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడా ఒక అర్థం.
2: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాది. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
2: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a ladu or call it a rava ladu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
2: Although the sweets which we make and eat in this world have many different forms and many different names. The one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection, or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఏ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ. That is the presence of Atma in everyone. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli Krishna edo oka murkhamainatvanti yokka bhavamato మూఢత్వమైనటువంటి విశ్వాసముతో బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గమును పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
2: On one occasion, Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
0: Deeniki Krishnudu tanalo taanu navukunnadu. Ayyo, bhakti yandu moodattvam aneetundi okati, leka buddhimantuni tattvam aneetundi okati, renduga unnada. Ee moodattvamlo unnatundi yokka aanandamu, ee vicharana tattvamlo yematram kudunu taanu vicharana cheyatam ledu. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
2: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ and he told himself, can there be two kinds of bhakti? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Kudanu Naradudu raavatam cheta Krishna yokka vaartalu emaina kudanu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki Naradudu ee Krishna tattvanni varninchadaniki poonukunnadu. ఓ మూర్ఖులైన గోపికలారా, కృష్ణతత్వం మీకు తెలియదు. ఏ శాస్త్రము కాని ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
2: As soon as Narada got the permission from Krishna, he moved on and met the Gopikas. The Gopikas, seeing Narada,
1: They were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, "You are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna."
0: Andulo oka gopika lechi, "Narada, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు."
1: One of the Gopikas got up and told Narada, "Do not waste your time. There is no question of you are telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way."
0: అందుకు నారదుడు, "గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను. కృష్ణుని రాక విషయం నాకు తెలియదు" అన్నారు. అనేటప్పటికి గోపికలందరూ లేచి, "నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము. అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు. కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము" అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so when. Then the Gopika said, "We are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time."
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, "చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే" అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: Narada could easily understand and realize that his mind was a foolish mind. He told himself, "I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world." And Narada left by giving that blessing.
0: వారి హృదయములందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకుని నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిలపోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
2: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్ they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of gopikas are inseparable. This can be explained by saying Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
2: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
2: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayati kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందను యొక్క పదములపైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకుని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమునకు కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
2: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ We spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కానీ అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరుబడి వారముల తరుబడి నెలల తరుబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి సాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే ఆహా, అది నాకు టైం లేదు, చిన్న సాలిగ్రహానికి స్పూన్ నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు, కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చిన శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు, కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం, కనుకనే మంచి కార్యములయందు ఏమాత్రము కూడాను ఇచ్చిన శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతుంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను,

0: అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి యొక్క పదార్థాన్ని గ్రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి, అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. వి స్పెండ్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ వరల్డ్లీ డిజైర్స్. We do not find any time to do good things. We are willing to spend days, weeks and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for half an hour in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have half an hour's time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka manamu satyasatyamula yokka vishayanni manam gurtinchukoni ee vishtutvam anetunte yokka sarvavyapakatvanni kodanu manam kontha varakunu anubhavinchukotaniki taginatunte prayatnam salpali atti prayatnam salipinappude mana yokka jeevitham anetuntidi chakkaga manavatvaniki taginatunte arthanni kodanu andistundi. అట్టు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతన్ని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: Therefore, we must make an attempt and a sincere attempt to distinguish truth from untruth. We must realize the omnipresence of God, and an attempt made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను

0: ను ఎత్తుకుని పోవడానికి చేతకానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మంకీస్. యు టేక్ ఎ బిగ్ పాట్ విత్ ఎ స్మాల్ మౌత్ అండ్ ఇన్ సైడ్ ది బిగ్ పాట్ యు పుట్ ఇన్ సంథింగ్ సమ్ మెటీరియల్ విచ్ ఈస్ ఆఫ్ అట్రాక్షన్ టు ఎ మంకీ. ది మంకీ విల్ సీ దాట్ అండ్ పుట్స్ ఇట్స్ హ్యాండ్ inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes, the hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
0: అదే విధముగా ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడాను తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్. యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ది ఇండివిజువల్ any other individual who is tying him up, his own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: ఇదే బంధనకు సరి అయినటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షము కూడాను చక్కనిగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ గివ్స్ యూ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బాండేజ్ దర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ గజేంద్ర మోక్ష.
0: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ an elephant, a wild elephant, which is the mind, which is the man's mind, it is simply roaming about in this thick forest of life.
0: ayokka dattamainatundi aranyamulo swechcha viharam salputunnatundi ee madagajam vanti manasu vishaya sambandhamainatundi daaham vestundi daniki.
1: This mind which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలను లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake of the family.
0: అందులోపల కాలు పెట్టేటప్పటికి తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ దిస్ అటాచ్మెంట్ ఏ క్రోకడైల్ కాల్డ్ ది అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: ది మోమెంట్ దిస్ అటాచ్మెంట్, ది క్రోకడైల్ ఆఫ్ ఎన్ అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్, దిస్ వైల్డ్ ఎలిఫెంట్ కెనాట్ ఫ్రీ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడబడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనమైనటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది, తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ది ఫ్యామిలీ, వెన్ ది క్రోకడైల్ ఆఫ్ అటాచ్మెంట్ హెస్ కాట్ ఇట్స్ లెగ్, ఇట్ స్ట్రగుల్స్, ది ఎలిఫెంట్ స్ట్రగుల్స్ అండ్ ఫైట్స్ విత్ దిస్ అటాచ్మెంట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ఇట్ బికమ్స్ వీక్. వెన్ ఇట్ బికమ్స్ వీక్ హి సేస్, ఓ గాడ్, You are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile. And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: కనుక ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి, అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్, సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను, అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డు నాట్ లైక్ టు టేక్ too much of your time and talk too long. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 samvatsaramulaku puramu oka vidyarthi na daggariki vachadu.
1: 20 years ago one student came to me.
0: Swami, nenu class lo first class ku raavali ani prarthinchadu.
1: He prayed that he should come first in his class.
0: మంచిది నాయన, నీవు చదవాల్సిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఇస్ గుడ్, ఐ గేవ్ హిమ్ కరేజ్, ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీవన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ది ఎఫర్ట్ ది రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, బట్ ఐ గివ్ యూ ది నెససరీ కరేజ్, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు, తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: హీ పాస్డ్ as he desired and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు, ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: He came back to me in 3 months. And I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office, there is a typist girl whom I want to marry.
0: నాయన, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా నువ్వు దారికి రాలేదు, విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుని పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, all right, you can go and marry.
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ 1 ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్ వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
0: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavaadu ee yokka prapancha sambandhamainatunte vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetunte vaadu.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu badalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomman cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi papam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
0: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను మా ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్, ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఐ వాంట్ జాయిన్ యువర్ ఆశ్రమ్. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetundi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పం నిన్నొచ్చి పట్టిందా చెప్పమన్నాను.
1: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
0: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishaya parisilana cheyaleneetundi yokka mookhatvamlo padipoyi manam aneka rakamulaina kashtamulaku dukkhamulaku guri ayipothunnam. Kanuka manam atti mookhatvaniki ye maatram kuda nu guri kaaka దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: You must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్, మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ది పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు.
1: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayarainappatikini, చాలా సంతోషమే. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నము లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి, బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు సీ దాట్ యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ వెన్ యూ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యూ మే బికమ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై అండ్ కీప్ యువర్ హార్ట్ క్లీన్ అండ్ ప్యూర్, దెన్ యూ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Vedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi etti drishtiyo atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru etti rangu addalu vesukuntundo atti variki atti rangu gane kanipistundi ee prapancham.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drushtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu gnana drushti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: Kanukane prati manavudu kudanu prema drushtini alavarchukovali.
0: Therefore, everyone should develop this vision of love.
1: Arvan appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said brahma is truth while universe is mithya or illusion.
1: Ee vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు. ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth while this universe is illusion. What is correct?
1: పిచ్చివాడ, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతే నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the thing?
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the indweller who is non-apparent considers it as false.
1: కనిపించనిదే తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికి ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యాజ్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతైకుడును మార్పు చెందునదే.
0: ఆల్ దట్ అపరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ టు ది థియేటర్.
1: పోయినది తక్షణమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నాట్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ వైల్ పిక్చర్స్ ఆర్ ఫాల్స్.
1: అయితే అదే శంకర్ల వారు సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే అన్నారు.
0: బట్ సేమ్ శంకర సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ బ్రహ్మన్ ఓన్లీ.
1: అయితే ఈ మిథ్యమైనటువంటి బొమ్మలు కూడాను భగవత్స్వరూపమేనా?
0: దెన్ డూ యూ కన్సిడర్ ద పిక్చర్స్ దట్ ఆర్ ఫాల్స్, డూ యూ కన్సిడర్ ద డివైన్?
1: అవును.
0: ఎస్.
1: ఎట్లా?
0: హౌ?
1: సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: వెన్ దీస్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్ విచ్ ఇస్ ఆల్ ట్రూ, దేర్ ఈస్ ద స్క్రీన్ ఇన్ ద పిక్చర్ ఆల్సో.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: వితౌట్ ది స్క్రీన్ యూ కాంట్ సీ ద పిక్చర్.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద స్క్రీన్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఆల్ దీస్ పిక్చర్స్ అండ్ దేర్ ది పిక్చర్ యూ ఫైండ్ ది స్క్రీన్ దేర్.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: సో హీ సెడ్ సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: ద విండ్ వాత ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ 80 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: పైత్యము, పిత్తం అంటా దీన్ని.
0: అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ 82 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: శ్లేషము,
0: ఫ్లేమ్.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు యూ హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణ ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలే ఉంటుంటారు, రోడ్ రోలర్ వలే ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: Some appear to be very fine, very fatty, like road roller and pakoda, but yet they have diseases.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing problem.
1: మాటలు రోగమే.
0: Talking.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: So nobody can decide what is sickness and what is health.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: The body is just full of diseases.
1: అంతే కాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Minute to minute it emits foul smell but not the aroma and fragrance.
1: ఇలాంటి దేహము లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: It is full of urine, fecal matter in the blood but nothing scents whatsoever.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: This is the quality nature of human
1: దేహము body. పంచభౌతికము.
0: Body is full of sense.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: It's bound to die one day or other.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితిగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: కాని దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏ మాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
0: But do we ever bother about the delight and the joy?
1: నీ సంతోషం కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావే కాని దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get it?
1: వస్తువు నుంచి వస్తుందా?
0: Do you get it from objects or relations or sensual
1: pleasures
0: or out of conveniences? No.
1: Happiness is union with God.
0: So true happiness lies in the union with God.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: There only you get this happiness.
1: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందది అంటే,
0: if you just ask where from you get this current,
1: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: You travel right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach?
1: అక్కడ జనరేటర్, అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ది లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్ తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find it's a battery.
1: యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్
1: ఆఫ్ ది హార్ట్. హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
1: ఆఫ్ ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుండాలి.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దాట్ విదౌట్ ఎనీ హార్ట్. ఎస్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుందే కానీ, నటిస్తున్నారే కానీ ప్రేమ కించిత్తైనా కూడా కనిపించడం లేదు.
0: They appear as if they have love, but not even a trace of love they have.
1: ఏదైనా కనిపించినప్పుడు ఆ నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటారు.
0: They pretend and smile.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
0: But these smiles are artificial, cinematic.
1: లోపల నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: The inner joy
1: reflection
0: reflects on the
1: inner
0: face.
1: Being.
0: The inner feeling reflects on the face, a reflection of the inner being.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవము యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహము యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It berenates life
1: of a man. అవసాదరమేదిగలేని కంప.
0: It cannot cross across the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bone.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా. హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గాని, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There is one thing that is special and particular, that is the indweller within the body.
1: Yemukannu poshistundadi.
0: It does sustain the bone.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscle.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
0: It's mystery. It's stupendous grand.
1: Bhagavantuni yokka srishti sthiti layamuli yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందండి.
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వరదలాల మిత్రంబులు,
0: అండ్ దర్శన
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
0: You are only a puppet just dancing like that.
1: ఏమిటి తమాష?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: కళ్ళు ఊడుతున్నాయి.
0: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్. వెంట్రుకలు
1: నడుస్తున్నాయి.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఇది ఎవరి కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలే.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కూడా నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఎవ్రీ మ్యాటర్ యుల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైప్?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: kondara paina edo choopi choopanattiga untadu.
0: It appears as though he is not showing it.
1: Kondara paina choopanattigane kanipistadu.
0: God appears as if he is not showering grace.
1: Kaani ni brantiye kaani marokati kaadu. Devamunaku andaru samanule.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: Therefore, the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం యొక్క దోషం కాదు. నీవు ఆ మెర్క్యూరి పోయలేదు.
0: When some say that they have noticed, it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుందని.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked Baba age 10 at that time and took him to
1: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: I won't stay long. నీవు
1: పెంచినటువంటి ఈ పసిపిల్లలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాన చోట వెంకుస అనే ఉంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: Nobody can take care of him. Drop him there in the company of Vinkusa.
1: అతను ఒక గురువు వలె పిల్లలకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
0: వెంకుస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అని పిలిచారు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ ప్యాట్డ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: నీ కోసం కాచుకున్నాను నాయన.
0: I have been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: He spoke to him for a long time and asked him to have his food and return.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే
0: విజారు
1: నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: I have
0: been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి

0: అంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు
1: జరిగింది.
0: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
1: Some said it's all his good fortune, good luck.
0: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకోని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
1: Some students said that Patel is a rich man, whereas Venkusa is expecting money from him.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతి భిన్న, తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
1: As the heads vary, thoughts also vary.
0: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
1: This is said in Tamil.
0: ఎందుకంటే యద్భావం తద్భవత్ సంస్కృతం ఇది.
1: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
0: భావములు కొద్ది కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
1: We start imagining.
0: లోకో భిన్న రుచి,
1: టేస్ట్ డిఫర్.
0: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
1: బికాస్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
0: దినదినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమైపోతూ వచ్చింది.
1: వెంకుస అండ్ బాబా, దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
0: ఒకనాడు
1: వన్ డే
0: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
1: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
0: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
0: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
1: దిస్ ఇస్ ద రైట్ టైమ్.
0: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
1: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విల్ లవ్ దెమ్.
0: అక్కడికి నడిచి నడిచి పోయారు.
1: దే వాక్ ద డిస్టెన్స్.
0: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
1: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
0: ఈ 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
1: 5-6 బాయ్స్.
0: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
1: దేర్ వాస్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
0: ఒక ఇటుకు తీసుకున్నారు. పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
1: ఫెలో విత్ స్ట్రెంగ్త్
0: చూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
1: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ టైట్ అప్రోచింగ్
0: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
1: వెంకుసా లవ్స్ బాబా వెరీ మచ్
0: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపు తిప్పుకున్నాడు.
1: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
0: అనగా ఎట్లా? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు.
1: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
0: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తలెత్తలేదు.
1: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా, ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
0: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
1: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
0: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
1: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ of that what he was wearing.
0: ఈ విధంగా ఇరువురు కూడాను ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
1: When they were talking about this blood that has been bleeding at the time, the rest of the boys came there.
0: ఎవరు ఆ డెడ్ బాడీ?
1: They brought the dead body. What is that?
0: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
1: That boy who had pelted stone, said Baba, that boy died.
0: Chedapakura chedadavu.
1: Never ruin, you will be ruined.
0: Parulo tittinanta papa phalam babbu.
1: If you accuse anybody, you will be committing a sin.
0: Viduvadannatiki ni vegamandu.
1: You can never escape from that sin.
0: Parulu parulu kaadu, paramaatmudagunayya.
1: The so-called others are not others, they are divine.
0: Kanukane tachaname teesukoni vachetappudiki Guruji maa doshanni kshaminchamani paadalapaina vesaru.
1: They sought pardon and they fell at his feet of the Guruji.
0: అప్పుడు వెంకుస చెప్పాడు.
1: Then వెంకుస said,
0: నాయన నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
1: I am old.
0: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
1: I consider this boy as my life.
0: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
1: It is only pure love that will protect you, nothing else.
0: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
1: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
0: బాబా పక్కున నవ్వాడు.
1: బాబా స్మైలింగ్.
0: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
1: నాట్ దట్ అవుట్ ఆఫ్ జాయ్ దట్ ది ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.

0: 100 years life span is prescribed. You cannot believe it. You should never believe this statement.
1: పూరనో
0: ఏదర్ విలేజ్
1: అడవినో
0: ఫారెస్ట్
1: ఉదక మధ్యంబునో
0: మిక్స్డ్ వాటర్
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు
0: వెన్ ది బాడీ డ్రాప్స్ నోబడీ కెన్ డిసైడ్
1: బాల్యమందో
0: యంగ్
1: లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో విడచేది ఎరుకలేదు
0: వెన్ వన్ వుడ్ డై నోబడీ కెన్ సే
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: He was smiling because that's quite natural. Aa chinna
1: vayasunike atti parama satyanni gurtinchinatundi vaadu.
0: Baba realized this truth at his that tender age itself.
1: Kaani baba ku vayasu akkarledu.
0: But baba is beyond age.
1: Tanaku modati nunchine telusu.
0: He knows from the beginning.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body?
1: Kaadu.
0: No one is permanent.
1: Appudu aa pillalu chepparu. Memi ee talidarulaki emani cheppali?
0: What reply should we give to our parents?
1: Appudu baba cheppadu. Jarigindi cheppandi annaru.
0: Baba said, tell the truth what had happened.
1: Jarigindi cheppite avamanamu.
0: It's a matter of shame to tell the truth.
1: Jaragandi cheppite asatyamu.
0: They cannot tell that what had not happened. It's false.
1: Kanaka asatyanni cheppamani baba cheppaledu.
0: Baba never asked them to tell.
1: Avamanam meeku jariginchalani kuda baba koraledu.
0: Baba doesn't want them to be
1: humiliated.
0: What is to be done? What do you want?
1: Ee pillavani bratikinchandi.
0: And they bring back to life this boy.
1: Tatchane me tanuchoni aa pillavani yokka talanu తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథ్కి శరణ దొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ అట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ది గ్రౌండ్.
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇన్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటికి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ.
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: ఆ మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజమ పురాణి కోటికిన్.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యూ హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాట్తో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యూ ఫెచ్ వాటర్.
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యూ కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంట్లో నిల్వ చేస్తున్నావు.
0: యూ ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యూర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలి వేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబడి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దట్,
2: they get broken into further pieces, smaller pieces.
0: ఎక్కడి నుంచి వచ్చింది?
2: That's from you got it.
0: మట్టి నుంచి వచ్చింది.
2: This only out of mud.
0: అంతకంటే ఏమైంది? మట్టిగా పోయింది.
2: So it was mud in the beginning and ultimately.
0: ఒక విత్తనం భూమి నాటావు.
2: You have sown a seed in the ground.
0: ఈ విత్తనం నాటేటప్పటికి అక్కడి నుంచి ఒక మొక్క వచ్చింది.
2: There germinated a plant.
0: ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షమైంది.
2: It has grown.
0: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
2: The tree has branches.
0: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
2: Branches have lakhs and lakhs.
0: ఈ ఆకులాకులు మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
2: And they have flowers.
0: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
2: And these flowers transform into unripe fruits.
0: ఈ పిండెలు కాయలు పువ్వులు ఆకులు కొమ్మలు రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
2: What are they actually? The leaves and the unripe flowers. And the flowers, the bud and the fruit, what are they?
0: Anta mattiye.
2: Everything is mud only.
0: Bhinna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
2: They have different forms as you find it, but everything is mud.
0: Ade vidhamgani ee jagat anta okkate kattagadapatiki roopanamamulu bhinna bhinnanga kanipinchinappatiki matti matte.
2: Though the names and forms vary,
0: matti galpunu janmambu manavundu.
2: And man ruins his life and becomes mud ultimately. He has come out of the mud. How does he come? A small example.
0: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
2: సపోజింగ్ యూ హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్
0: వింటర్ కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం మంట వేసుకున్నాం.
2: యువర్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్
0: ఎట్టి మంట
2: యాజ్ ఇస్ ద ఫైర్
0: అట్టి పొగ
2: యాజ్ ఇస్ ద ఫైర్ ఎట్టి పొగ స్మోక్ As is the smoke,
0: atti megamu.
2: So is the cloud.
0: Atti megamu.
2: As is the cloud.
0: Atti varshamu.
2: So is the rain.
0: Atti varshamu.
2: As is the rain.
0: Atti panta.
2: So is the crop.
0: Atti pantano.
2: As is the crop.
0: Atti vanta.
2: So is the preparation.
0: As is the food. Megamu.
2: So is the body.
0: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
2: So everything is the result of the food that we have partaken.
0: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది. మట్టి నుంచి వచ్చింది ఇది. మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
2: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్ అల్టిమేట్లీ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ టు ద మడ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
2: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్ దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్ ఇన్
0: దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు సాక్రిఫైస్
0: యువర్ బాడీ. ఇంతవరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
2: You have to protect and maintain.
0: సద్వినియోగం చేసుకోండి.
2: Make proper use of it.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
2: See that it goes along the right path.
0: సత్యతిని అందుకోండి.
2: Get a good name.
0: సదుద్దేశంతో నీవు జీవించండి.
2: Lead the life with good thoughts and
0: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
2: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
0: Doctor chetulo katti unte rogani nivarana chestadu.
2: But a doctor with his knife will cure the disease.
0: Kabatti katti dosham kadadi.
2: No mistake with the knife.
0: Danni pattina vaani dosham undadi.
2: Is the one, the holder, the mistake lies with him.
0: Bazaar lo poye samayalo kottukottu vaadu okoka beedi kottu vaadu lekapothe photolu kottu vaadu oka mangal kottu vaadu okaru kori potladukoni konchi kottladukunnaru.
2: Along the street, there are so many shops over there, and they started fighting one day.
0: Yedo chinnaga koncham chetipaina oka koncham gatla rasukundi katti.
2: There is a slight cut there.
0: తక్షణమే పోలీస్ వస్తాడు ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు వాడిని కొన్ని జైల్లో వేస్తాడు.
2: ఇమీడియట్లీ పోలీస్ కమ్స్ దేర్ అండ్ రిజిస్టర్ ద కేస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
0: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
2: నాట్ దట్ మచ్ ఆఫ్ బ్లడ్ ఇస్.
0: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసు గా వచ్చింది.
2: బట్ ఏ బిగ్ పోలీస్ కేస్ ఇస్ రిజిస్టర్డ్.
0: కారణం ఏమిటి?
2: వై?
0: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
2: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
0: ఒక డాక్టర్ ఉన్నాడు.
2: ఏ డాక్టర్ ఇస్ దేర్.
0: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు డిక్లేర్ చేశాడు.
2: Doctor declared, tomorrow I am going to operate. I am going to cut your stomach with this knife.
0: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
2: All relations, friends came.
0: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
2: The body is taken to operate theater.
0: కోశాడు బాగా.
2: Yes, cut the stomach.
0: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు. కుట్లు వేశాడు. ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
2: And then the operation is conducted successfully. Stitches are over and the body is kept in the intensive care unit.
0: బాగా అయిపోయింది.
2: And everything is rectified.
0: చూచారా? చిన్నకు కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ని కూడా ఎందుకు పెట్టకూడదు?
2: ఎ స్లైటెస్ట్ సింపుల్ కట్ ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రెస్డ్.
0: ఈ డాక్టర్ మంచి చేశాడు.
2: డాక్టర్ హస్ డన్ గుడ్.
0: కానీ వాడు చెడ్డ చేశాడు.
2: బట్ వాట్ హి హస్ డన్
0: చేసిన పనుల్లో ఉంటుంది అది మంచి చెడ్డలు.
2: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
0: హనుమంతుడు
2: హనుమాన్
0: వెళ్ళాడు.
2: ఈ వెండర్
0: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
2: ఈ వెండర్
0: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతకేళి గృహములర్శనం అని సంత సంబన వీధి వీధులు
2: He went round every street.
0: Dontisalalu, Vadamedalu, Rantu Jesedi, Darjavarnanu, Kantakeli Gruhambularsenu, Anitki Agibited.
2: He has set everything on fire, all the mansions, the palaces, everywhere.
0: రాత్రంత పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది అది లంక.
2: దట్ పిచ్ డార్క్ నైట్ అపియర్ టు బి యాస్ దో ఇట్ ఇస్ బ్రైట్.
0: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
2: బట్ వీ డూ నమస్కార్ టు హనుమాన్ హూ హస్ సెట్ లంక టు ఫైర్.
0: అతను చేసింది మంచిది.
2: బట్ హి హస్ డన్ గుడ్.
0: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
2: అండ్ హి హస్ పుట్ దిస్ వికెట్ పీపుల్ టు సఫరింగ్.
0: అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతే పోతూ బీడు దాగి చేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
2: On the other hand, an innocent boy, while smoking his beedi or cigar, just throws it on a heap of grass. Everybody will catch hold of this boy. It was only Hanuman who has put on fire the bad. So let us
0: దుర్గుణములు
2: put to flame all bad qualities.
0: దుశ్చింతలు అసూయలు అసూయలు కోదములు తాపములు ఇవన్నిటిని కాల్చివేసేయండి.
2: లెట్ us బర్న్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ప్లాన్స్ బ్యాడ్ థింగ్స్.
0: సద్గుణము సదాచారము సత్ప్రవర్తన సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
2: లెట్ us డెవలప్ గుడ్ క్యారెక్టర్ గుడ్ ఫీలింగ్ గుడ్ సెంటిమెంట్.
0: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
2: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
0: వాని పేరేమిటి? వానరా.
2: Name is Vanara.
0: Vanara.
2: Vanara.
0: Chusava Vanara. Moodaksharalu.
2: Vanara. Three lettered.
0: Manaviki va teesesaru vidu narayanadu.
2: Human being has got only Nara without va.
0: Enduku athanu vanarudu? Valamundi kabatti vanarudu annaru.
2: Why is he Vanara? Va means valamu tail.
0: Meeku valam ledu kabatti Nara annaru.
2: Since you have no valamu tail, you are Nara the human.
0: Kani toka poyindi gari buddhulu inka poledu.
2: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
0: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
2: The moment there is no tail,
0: వానర కుక్యములు అన్ని కూడా పోవాలి.
2: We should give up all monkey habits.
0: కుక్యములు రావాలి.
2: We should only
0: నర జీవితాన్ని జయించాలి.
2: We should conquer
0: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
2: We should redeem our lives, human life.
0: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక మనము నరులము వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్ నాట్ వానర్ మంకీ.
0: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్.
0: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యు ఫైండ్ ఎ బుల్ నంది.
0: బుల్ నంది.
2: నంది
0: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
0: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
0: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
0: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
0: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్
0: కలిగినటువంటిది కాబట్టి అనిమల్ అయిన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వీ వర్షిప్ ఇట్ ఆల్సో.
0: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాం.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వీ బికమ్ ఐడియల్.
0: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
0: ఏ పని చెప్పినప్పటికీ కాదు అవును లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ యెస్ నెవర్ క్వశ్చన్డ్.
0: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
0: ఇత్త కట్టుకోడు.
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
0: దీనుడు.
2: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
0: రావణుడు దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
0: valor. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
0: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
0: Anduvalle Hanumantunni neevu Sita anveshana poyiram ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
0: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
0: Daivagna.
2: It's God's command.
0: ఆ శక్తి నాకు ఇచ్చే నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది
0: విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు.
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
0: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్. హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
0: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
0: నీ ఆజ్ఞ శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command. That is my life, most important.
0: Namaskaram chesadu.
2: He did namaskar.
0: Velladu.
2: And he started.
0: Anaga emiti anta vishwasam gaadha vishwasam.
2: He has got an intense faith, strong faith.
0: Ayyo ilanti etta chesedi ilanti chestano cheyenu naaku shakti undo ledu nenu ee vidhamaina enti paristhitiki పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: హి నెవర్ డౌటెడ్ వెదర్ హి వుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ హి ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
0: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
0: మంచి మాట వినరు,
2: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్,
0: మనసిచ్చి చెప్పిన
2: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు టెల్ గుడ్, దే డోంట్ లిజన్,
0: మాటలట్లే చెవికి చేరు,
2: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
0: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
2: Such people, can they ever know me?
0: Yetti vidyalundi emi phalamu.
2: What is the value of this education?
0: Yetti varu.
2: Such people.
0: Yetti varu nannu eruganga nettura enta chaduvulundi emi phalamu.
2: What is the use of all this education? Do you think that such people will ever know me?
0: Manchi maata vinaru.
2: They don't listen to good words.
0: Manasichi cheppina.
2: Even wholeheartedly.
0: Premato. Manasuto. Cheppina appudu aa manchi maatalu vinaru.
2: With love, wholeheartedly even if I say it.
0: Chedda maatalante chevini cheru.
2: All bad things will get into ear.
0: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
0: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లినటువంటి మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
0: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
0: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
0: కలియుగం కాదు ఇది.
2: ఇట్స్ నాట్ కలి ఐదర్.
0: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ.
0: కల్మషయుగము. కల్మషయుగము.
2: ఇట్స్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో హ్యావ్ టు అకంప్లిష్ ఇట్ మై
0: ఎస్ అతి సులభము.
2: హౌ వుడ్ యూ సే ఇట్స్ ఈజీ?
0: భగవత్ ప్రేమకు పాత్రులు
2: కావాలి.
0: ఎంతటి ఘన కార్యమైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
0: కనుక ప్రేమకు పాత్రులు కావాలి.
2: సో రిసీవ్. Be the recipient
0: of God's love. కావాలి.
2: హౌ
0: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
0: అదే ఐ అండ్ యు ఆర్ వన్ అని.
2: దట్స్ వాట్స్ ద మీనింగ్. ఐ అండ్
0: రెండు దేహములు ఒక ప్రాణము.
2: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్.
0: అది నిజమైన ఆదర్శము.
2: దట్స్ ద ట్రూ ఐడియల్.
0: అదే ఏకాత్మ సర్వభూతాత్మ.
2: It is only one spirit atma present everywhere in all creatures.
0: Ekatma.
2: Only one atma.
0: Sarvabhutatma.
2: It's present in all creatures.
0: Enta chakkaga untundadi.
2: How easy, how nice it is.
0: Sarvavedanta grandala saramanta.
2: The essence of all sacred important texts.
0: Okka vakyana cheppudu okka sari.
2: I'll tell you at one instance the essence of all the sacred texts.
0: Sarvavedanta గ్రంథాల సారమంత.
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత
0: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.
0: నీ అందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
2: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హిమ్సెల్ఫ్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
0: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
2: Atma in you and Bhagavan are one and the same.
0: All are one, be alike to everyone.
2: All are one, be alike to everyone.
0: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
0: వేదాంత గ్రంథాల సారమంతా.
2: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
0: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
2: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
0: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
2: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
0: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు.
2: హీ ఓన్లీ డిజర్వ్స్.
0: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
2: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
0: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
2: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
0: దాసను దాసుడను కావలెనురా.
2: I should become servant of servants.
0: Neni dasulaku sevane cheyavalera.
2: I should serve your servants.
0: Dasanu dasudanu kavalenura.
2: I should become servant of servants. I should serve your servants. The wife and children all
0: అందరి కుటుంబమంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడుకున్నాము. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబమంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
2: The wife and children, they as a family, as a group, as a whole.
0: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
2: God submits himself to his devotee.
0: భక్తునికి ఆధీనుడైపోతాడు.
2: He submits himself to a devotee.
0: ఒక్క నిము క్షణమైనా కూడాను తాను ఏమాత్రం భక్తుని కోరంది ముందుగానే ఒక అడుగు వేయడు.
2: He will not proceed without asking
0: him. అంతటి సులభప్రియుడు భగవంతుడు.
2: God is so simple and easy.
0: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
2: He just appears in front of you.
0: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
2: To melt this butter you
0: should show. భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
2: But such heat is not necessary.
0: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
2: God melts, God moves and proceeds much as well.
0: ఆ ప్రేమకి.
2: What for? For that love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: तिलमध्ये यदा तैलम्। प्रेम स्वरूपులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథా గృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెలయందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవరనన్నా మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నులయందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye.
0: చెవులయందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the sound.
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములే.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్, సత్యమనే చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: ప్రియం భూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ద స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే.
0: భూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యమైనటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: కనుకనే అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
1: సచ్ ఎ సీక్రెట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టుడే ద మొరాలిటీ and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattam anaga entati pavitramaindo vicharinchinappudu manavunuku chaala sikkestundi.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: This is the main quality that man should cultivate.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతో వర్ధిల్లినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
1: In this Bharat, where there is truth, love, forbearance, compassion and tolerance,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అని పిలుపుతుందాం.
1: వి స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర.
0: ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: We cannot see anyone without a form.
0: Aithe ee Brahma Vishnu Maheshwaru yokka upadhulu emiti?
1: What is the vesture, the form of the Trinity?
0: Prati manavuni endukodanu undinatvanti yokka sattva rajo tamo gunamule ee Brahma Vishnu Maheshwaru yokka upadhulu.
1: The Trinity, the Brahma Vishnu Maheshwara are the very three qualities, the attributes present in mankind.
0: Ishwarudanaga evaru?
1: Who is Ishwara?
0: Anaga deenini vedamulu ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సోల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపం.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: Hridaya is called Ishwara.
0: Kanukune adaniku Hridayeshwara annaru.
1: Therefore God is called Hridayeshwara.
0: Ee hridayam yokka sankalpame manasu.
1: And the mind is the reflection.
0: Ee manase Vishnu swarupudu annadu.
1: Mind stands for Vishnu.
0: Vishnu anaga sarvavyapakudu ani deeni artham.
1: Vishnu means that which is all pervasive.
0: Kanukune manasu kodanu sarvatra untundali.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్, జగత్ అంతా మనసు యొక్క మాయమే.
1: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్,
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద సోల్, ద మైండ్ అండ్ ద.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి ఒక స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మనం వాక్కే అనగా సంకల్పంలే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్ నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: మొబైల్ అని మొబైల్
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ, జ్యోతిర్మయీ వాంగ్మయీ,
1: ద లైట్ అండ్ ద థాట్.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: సచ్ ఎ హ్యూమన్ క్వాలిటీస్ ఫర్గాటెన్ టుడే.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ యాక్టివిటీస్.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: ఈజ్ నాట్ దట్
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరంలో పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana yokka manchi cheddalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, కాలాత్మక.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డ తెస్తున్నదని భావించకూడదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్
0: మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమే మనం కాచుకోనక్కరలేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను, క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
0: మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
1: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
0: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
1: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
1: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
0: దుర్గుణంతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎనీ ఇయర్, సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనము ప్రవేశించాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
0: సత్సంగమును చేరాలి.
1: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: మన సోమరతనమే దీనికి మూల కారణం.
1: Our laziness is the cause for this
0: poverty. ఈ మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Time is highly valuable.
0: ఈ ఉన్న కాలము లోపల
1: ఇన్ ది ఎగ్జిస్టింగ్ టైం
0: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: We are wasting 3 parts of it.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వి ఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: ఎ టైమ్ మస్ట్ బి యూజ్డ్ ప్రాపర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యమ్న కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: You should be a man who should be valued because you value time.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: If you waste time, that time also will not
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: ద కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ వెన్ పీపుల్ హ్యావ్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ రైట్నెస్ అండ్ ట్రూత్.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness.
0: Endukaga dharma swaroopuni hrudayamu.
1: Because your heart is very embodiment of righteousness.
0: Daya hrudaya adi eni yokka ishwara sthanam.
1: The heart hrudaya hrut plus daya is the center.
0: Manavudu dayamayudu ga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Kanuka andaru endu undinatvanti oke daya kanukane kanukane ikkada unity anetvanti danni అని శివరాజు చెప్పాడు.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Shivaraj Patel.
0: Shivaraj Patel unity kavali purity kavali annadu.
1: Shivaraj Patel prayed for unity.
0: Unity purity undinanta matram chaladu deeniki prema kudunu cherali annadu.
1: It's not enough if there is purity and unity.
0: Unity purity prema moodinti yokka ekatvam chetane divinity roopondutundi.
1: Out of the combination of unity, purity and love, you have the divinity.
0: Unity.
1: Where is unity?
0: దేశమునకు దేశముకు మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుంది.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ దగ్గర జగడం వస్తుంది.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి ద్వేషంగా ఉంటే దేశమంతా ఎట్ట యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్?
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: We are all brothers.
0: మనమందరం మానవ స్వరూపులమే.
1: We are all very formable.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: We should develop unity.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: We should bring good name to this country.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: We should have that united feeling.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాస్ ఫర్.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్డ్ ఎనీ.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: There is only one spirit present in all the creatures.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: When we develop such broad feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: It is the selfishness which is the main cause for all infights.
0: అందరూ మానవులమే.
1: All are human beings.
0: Cost of humanity.
1: The cost of humanity.
0: Religion of love.
1: religion of
0: language heart. Of the heart.
1: The language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We should know this truth.
0: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
1: Five elements are in you. So
0: మన ఇరువురు సమానమే.
1: Both are equal.
0: ఇంకా భేదం ఎందుకు?
1: Then why should there be difference?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: Why should there be differences between man to man?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: This is the reason why we lost the human quality and become an animal.
0: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ డివోటీస్.
0: ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ దే బి ఫైట్?
0: ఈ భేదమంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: No.
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీవన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయం మనకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద
0: సొసైటీ. అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: First for money.
0: Ee city lo pothi arulu chaatunnadu.
1: Everyone waits for the returns from the society.
0: Naa nunchi ee samajamulaku sahayam emiti, naa nunchi ee sahayam manaku ee samajamulaku upayogam.

0: ధనదాహము,
1: థర్స్ట్ ఫర్ మనీ.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్గా ఉంటుంది. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంత బిజినెస్.
1: దేర్ ఇన్ ది సిటీ యూ ఫైండ్ ఎ హెవీ రష్.
0: ఎందు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసెసరీ,
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: Because of excessive desire, he becomes man.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుంది.
1: థర్స్ట్ ఫర్ మనీ హెస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్
0: మనీ. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రము చేయటం లేదు.
1: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use of it.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human value.
0: రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drinks the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్ అంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతున్నారు.
1: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్నెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్,
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరి ఇండివిజువల్ నీ
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో
0: మనీ, బట్ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana pannlo tanaku anta adhikaram untundali.
1: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
0: Nee duty nu sakramanga cheyi.
1: Do you do your duty?
0: Nee chinna vaadu vaadu pedda vaadu ani bhavinchakoddu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. To you.
0: కనుక డూ యువర్ డ్యూటీ సిన్సియర్.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా నువ్వు కలిగి ఉండాలి.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ బి దేర్ ఇన్ ఎవరీ.
0: నా పని నేను చేసుకోవాలి.
1: ఐ షుడ్ డూ మై వర్క్.
0: నా పనిలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవాలి.
1: ఐ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో డిఫెక్ట్.
0: కానీ ఒక్కొక్క వ్యక్తి కూడా తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరుచుకున్నప్పుడు అందరూ కూడా లోక సమస్త సుఖినో భవంతు.
1: If everyone acts sincerely, without any mistake, the whole world will progress.
0: లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము.
1: We say that you are
0: not a samachar ye matram vicharinchatam ledu,
1: but we are not bothered what
0: tana lokame tanaku.
1: He thinks of his own self.
0: Enta sankuchitamaina bhavamuto manavudu chanchalichunnadu.
1: Man is moving about today with a narrow feeling.
0: Kaadu kaadu, idi ishwara nama samvatsaramu.
1: This year is ishwara year.
0: Karugari ee samvatsaramlonaina kudanu andarki ishwara bhavamu kaligi andaru aikamatyanga untundi anyonya cheta mana kartavya karmalanu nirvartinchali.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి.
1: There is divinity in every man.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: Everyone should feel like this.
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: Ishwara dwells in my heart.
0: ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
1: And the mind is nothing.
0: ఈ మనసే విష్ణువు.
1: This mind is Vishnu.
0: కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: Just as you respect Lord Vishnu, you should respect your
0: mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to be on the wrong path.
0: ప్రవేశపెట్టకూడదు.
1: We should never use it in a mean way.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: Because mind is a very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: విష్ణు? కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్టర్
0: మనసే విష్ణువు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: హృదయమే ఈశ్వరుడు.
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: You see, Ishwara, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా

0: చేస్తున్నాము ప్రయోజనం ఏమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What's the use?
0: ఈ నాడు సైన్స్ కూడా అదే రీతిగా చెబుతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel half?
0: ఈ నాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around all ashram centers.
0: నీ హృదయమునందే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
1: Consider your own heart.
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: Enquire what thoughts come there.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: Then you can tread along the
0: path. చూస్తే మాలిన్యము.
1: The heart is dirty, polluted.
0: బయట చూస్తే మాధవ నామం.
1: Outside they chant the name of God.
0: సరైన భక్తియే కాదు.
1: It is not the proper procedure.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: You should think of God in a sacred way.
0: ఇదే మానవతా గుణములు.
1: These are human values.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
0: సహస్ర శీర్ష పురుష ఇదంతా కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ హృదయం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈసే ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీవన్ ఇస్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్
0: హర్ట్ ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వీ డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాస హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్.
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say, we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with
0: office work. బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హావ్ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హాస్ గాట్ హిస్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజంగా నీవు సత్యంగా నీవు దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు టైర్డ్ అయిపోయినాలని చైర్ పైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: Anyone says this being New Year's Day, let's go to the temple. He's
0: పక్క సోమరి.
1: He's a పక్కా lazy man.
0: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకొని కూర్చుంటాడు.
1: Is he relaxing on the easy chair? No, he watches TV.
0: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
1: Are you not tired to watch TV?
0: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇది ఆ చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైన మానవతా విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ సాంక్
0: డోంట్ వేస్ట్ ది టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is life waste. Time is God.
0: కనుక టైం ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈస్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ నీ
0: ఇంటి నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మనే.
1: Clean your own house. Take it divine.
0: దేవో దేవాలయ ప్రక్తు జీవో దేవ సనాతన.
1: Body is the temple. God is the indweller.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు. దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. దేవుడు బద్రిలో ఉంటున్నాడు. దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: Why do you go around the places thinking that God is
0: there in your mind?
1: Human mind has become so narrow.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు. అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు. కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయ వైపు నీకు తన మనసు తిప్పటం లేదు.
1: హి గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హి డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలంలో వ్యర్థం చేసిన వాడు.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ రౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికున్నా బయట లేదు.
1: గాడ్ ఈస్ నాట్
0: నీవే దైవము.
1: You are God.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: Your heart is the temple of God.
0: కనుక body is the temple of God.
1: Body is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human
0: being.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ఠ లేదు.
1: Man has no discipline, no
0: regulation. కేవలం వాడి ఇష్టమే. నిష్ఠను పక్కకి తిప్పాడు.
1: Yes, భ్రష్టాచారాన్ని
0: ప్రవేశపెట్టాడు.
1: He follows his own lights.
0: ఏమిటి నీ ఇష్టము?
1: What are your lights?
0: తుచ్చమైన, క్షణికమైన, అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాడటమా?
1: Why should you struggle for this life, which is after all temporary?
0: నీ సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
1: Work and struggle for God.
0: సమాజమునకు సేవ చేయి.
1: Serve society.
0: సజీవులను నీవు పూజించు.
1: And you worship
0: నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
1: And you don't need to worship anyone.
0: ఈనాటి మానవులు నిర్జీవమైనటువంటి శిలలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవులను గౌరవించడం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, you worship
0: మానవులను గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
1: If you cannot respect a fellow human being,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
1: If you cannot help a fellow human being,
0: కాదు,
1: can you call yourself a devotee?
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect, do namaskar to
0: him? ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time Emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
0: మంత్రి చూచాడు.
1: Minister saw this.
0: చాలా కష్టపడ్డాడు.
1: He felt so sad.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును, విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: The head of the emperor just prostrated.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: The minister felt very sad.
0: తాను మంత్రి మాత్రమే కాని సంకుచితమైన బుద్ధుడు.
1: Being a minister, he has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: He waited for time.
0: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: Having returned, he said, "O king, I don't understand
0: what happened." మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, "Why are you worried?"
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of the emperor Ashoka is highly valuable.
0: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కు వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after a few days,
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned the minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, "I want three heads."
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, "What are they? I'll certainly bring."
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకురా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the forest, brought the head of a tiger.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: And he has beheaded, brought the head of a dead body.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: He told the king, "Here are the three heads brought to you as
0: a మంచిది, ఈ మూడింటిని రేపు మార్కెట్ కి తీసుకుని అమ్ముకుని రా అన్నాడు.
1: And this is good, sell them out there in the market.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండిపోతులున్నారుగా కొనుక్కున్నారు.
1: The head of a goat was immediately purchased there in the market, sold out.
0: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: The head of a tiger was also purchased.
0: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
1: human head was not bought by anybody.
0: తిరిగి వెనుకకు వచ్చాడు.
1: He returned.
0: చక్రవర్తి గారు ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడీ పర్చేస్ ది హ్యూమన్
0: హెడ్. సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: He said, just give it free of cost.
0: Free.
1: Free, give it.
0: No cost.
1: No cost, no cost. Yes, give it to him free of cost.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: Nobody was prepared to receive.
0: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
1: లేదన్నారు.
0: వరకు ఈ శిరస్సుకు విలువ
1: పోతానే
0: ఈ శిరస్సుకు ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ ది హెడ్ ఆల్సో లూజెస్ ఇట్.
0: కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: దేర్ఫోర్ వైల్ అలైవ్ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద టీచింగ్.
0: జీవముండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
0: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: And atheists criticize such a trend.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఇస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: We should certainly pay our respects to the feet of the noble souls.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: What is head?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: It is comprehensive intelligence.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధనుని కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన చెప్తున్నాడు.
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్నింటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ అండ్ అలైవ్ ఇఫ్ యూ స్టార్ట్
0: కింద పడినప్పుడు నీవు పాదంతో తనటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో ఏం తెలుసా, కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: వైల్ అలైవ్ వి షుడ్ ప్రొటెక్ట్.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
1: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వి షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యుబుల్.
0: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
1: సో వి షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్స్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: All our relations will fall out to the doorstep into the burial ground.
0: Bandha manchinin bayani aapat bandhu bhagavan namemara.
1: The only the refuge of the forlorn, the God's name will be there. Yekkadi
0: gayana kudu ni venta, janta, ninta, kanta undi kaapade kintu vaadu bhagavan today.
1: Only God who will protect you, is with you, above you, below you, in you, around you.
0: Kani bandhuvulanta pranam unnanta varaku chusukovachunu.
1: Relations will take care of you.
0: Tarvata ravu varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kalukane pranam satyam kaadu.
1: Life is not true.
0: జీవితం శాశ్వతం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
1: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
0: కనుక మనకు శాంతము, సత్యము, గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
0: దైవానికి అత్యంత సమీపులు కావాలి మనము.
1: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగులుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యూఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
0: కనుక మనం దైవ సన్నిధితో చేరి
1: సో వీ షుడ్ బి
0: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
1: వీ షుడ్ ఆల్
0: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: సో దే ఫీలింగ్ ఆఫ్
0: అది నీ భ్రమ.
1: ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ,
1: అయమాత్మ బ్రహ్మ.
0: తత్వం అసి,
1: తత్వం అసి.
0: అది నేనే,
1: ఐఎమ్ దట్.
0: ఈ విశాలమైనటువంటి ధైర్యము, సాహసము, ప్రీతి, ఈ యొక్క విశ్వాసం రావాలి.
1: You should have that kind of courage and the valor and the conviction and full faith in the statement.
0: Astrologer vachi edundi inte cheppinadante daniki ento namakanni pettukuntam.
1: If astrologer tells you something, you will believe it.
0: Deento kodunu oka knack untundali.
1: There is some knack here.
0: Oka pedda officer vellaadu,
1: a big officer went.
0: Oka adhikari vellaadu,
1: he went there.
0: Shrimantulu vellaadu,
1: a rich man went.
0: Astrologer daggariki,
1: they consulted astrologer.
0: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాజ్ దర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజీని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించారని అహంకారము.
1: బికాజ్ హి వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హి వాస్ ఇన్వైటెడ్ బై
0: అస్ట్రాలజర్స్. అంతర్గుని కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: All astrologers are full of ego from top to toe.
0: Inta tappu valiki vere property em undadu.
1: They don't have any other property.
0: Ahankarame shashvata property valaku.
1: Ego is their permanent property.
0: Akkadiki poyye tappatiki,
1: when he has gone there,
0: chuchadu,
1: he saw
0: jatakam chuchadu,
1: he has gone through all that.
0: Ee garvam cheta ye vidhanga cheppali, ye vidhanga palakali aneetundi vijnanam shunyam ayipoyindi.
1: He has no common sense. He could not tell what is to be told.
0: Chuchadu raja.
1: He saw the horoscope and said, "O king,
0: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
1: Your sons will die very soon."
0: రాజుకు కోపం వచ్చింది.
1: The king was angry.
0: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
1: The king was felt like this. How is it this astrologer so egoistic? And so he imprisoned him.
0: కానీ అది నిజమే.
1: Yes, it is true.
0: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
1: Even the truth has
0: you cannot always verbalize, but you can speak always obligingly.
1: Even the truth should be said in an acceptable way. You cannot always oblige.
0: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు.
1: He summoned another astrologer.
0: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
1: He wanted to verify the truth.
0: ఆ అస్ట్రాలజర్ చుట్టూ వినయంగా వచ్చాడు.
1: That astrologer came in all humility.
0: చూచాడు.
1: He saw the horoscope.
0: జాతకం చూచాడు.
1: He saw the horoscope.
0: మహారాజా,
1: ఓకే,
0: మీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
1: హి జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
0: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
1: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
0: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుందాలి.
1: ఇట్ ఇస్ లిటిల్ బిట్
0: సాటిస్ఫై. చెప్పే మాటల లోపలే ఉంటుందాది మాధుర్యం.
1: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
0: మొదటి వచ్చినటువంటి వాడు, మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
1: ఫస్ట్
0: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
1: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
0: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
1: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హెస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: దేర్ ఇస్ మిస్టేక్.
0: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: హియర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
1: He is blind man, it's true.
0: ఓ గుడ్డోడా రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
1: We can't say, oh, blind man, get up. He will feel sad.
0: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి, ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం
1: ఇస్తుంటారు.
0: కనుక పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్
0: ప్రీతికరంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి డెవలప్స్ లవ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
1: And the man without love is a dead body, corpse.
0: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
1: So we should not be in a hurry for everything.
0: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: Realize the feeling and the thought of divinity within you.
0: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
1: Today is a new year.
0: ఈశ్వర నామ సంవత్సరము.
1: Called ఈశ్వర.
0: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
1: It has got all forms of wealth.
0: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
1: ఇట్ వన్ రిలేటెడ్ టు ది డివైన్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
0: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We have to re-examine ourselves.
0: దైవ చింతన ఒకటి.
1: We should think of God.
0: సమాజ సేవ మరొకటి.
1: We should serve society.
0: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
1: With these two, we can have purity.
0: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
1: If you win the love of God, you can achieve anything.
0: ఎందుకంటే నీ ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: Because there is love within you.
0: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
1: Love should be spent for love.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: లోకంలో
0: అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
1: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు? ప్రాకృతికమైన భౌతికమైన ప్రాకృతమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
1: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
0: అది కాదు సరైన జవాబు.
1: It's not the proper thing.
0: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
1: Why should you pray to God?
0: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
1: Not for these
0: things. ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
1: You should pray to God for the divine love, God's love.
0: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
1: The divine love is permanent.
0: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
1: Divine love is immortal.
0: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
1: Divine love is
0: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
1: Pray to God for the infinite divine love.
0: ఇంకా దేవునికి రెండవ గుణము.
1: God has second attribute.
0: ఆనందమయుడు.
1: He is one of bliss.
0: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
1: He is embodiment of
0: bliss. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
1: యూ ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
0: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
0: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ హ్యాపీనెస్
0: కమ్స్ అండ్ గోస్. పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
1: ఐ వాంట్
0: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
1: A true devotee is the one who prays to God like this. Not oh God, I want your love. I want your bliss.
0: వాడు భక్తుడే కాదు.
1: If he prays for worldly mundane things,
0: వచ్చేది వస్తాయి ఎట్టయినా మనకు తప్పింది కాదు.
1: You cannot escape from the conflict.
0: వచ్చిన ఎంత కాలం ఉంటాయి?
1: How long they come?
0: ఇవి కాదు మనం కోరవలసింది.
1: It's not the one that you should.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
1: You should aspire for that which is permanent.
0: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
1: Devotion means
0: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
1: Pray for love and
0: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: Your divine feelings within
0: మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
1: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
0: కనుక నీ జగత్ యొక్క ఆనందాన్ని కోరిన వారమైపోతాం మనం.
1: Desire for the bliss and happiness of the world.
0: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
1: Enjoy the bliss within you and share this bliss with everybody.
0: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
1: And once you have that vision of bliss, everything
0: will be beautiful. దేశ నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
1: When you look to the world full of hatred, everything will be like that.
0: కనుక మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
1: First, change your vision or object.
0: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: You don't need to change the creation.
0: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
1: It's God's creation.
0: దాన్ని ఎవరూ మార్చలేరు.
1: No one can change.
0: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
1: What you have to change is your outlook.
0: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
0: అప్పుడు జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్
0: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
0: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
0: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
0: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
1: దేర్ నో ఎనిమీస్.
0: ఎవరు మనకు దేశులు కారు.
1: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
0: అందరూ నా స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ గాడ్.
0: స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఫాదర్స్
0: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్. ఎన్ని
0: సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: విశాల హృదయమే లైఫ్.
1: The broad feelings is the
0: real life. హృదయమే చావు.
1: The narrow mindedness is death.
0: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ఏమైనా అనుకోని
1: దట్ ఎనీవన్ థింగ్
0: ఐ కేర్ చేయనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్.
0: ఎందుకు మనలో దోషం లేదు?
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: మనం మంచి మార్గంలో పోతున్నాం.
1: ఐఎమ్ స్టడీ
0: భయం ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: దీనికి భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: మనం ధైర్యంగా ఉంటుండాలి.
1: Have all courage.
0: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
1: When can you be courageous?
0: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
1: When you do good deeds, you will be courageous.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love,
0: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Develop love, grow love.
0: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
1: Not momentary love.
0: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి.
1: ఆ
0: సత్యమైన ప్రేమ మనకు కావాలి.
1: That love which is truth.
0: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
1: That love is immortal. That is permanent.
0: ప్రేమ ముదిత మనసే.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: Bharata Deshambu Aranji Pandu Polcha.
0: The land of Bharat can be compared to an orange fruit.
1: Kanaga Jatulu Matamulu Tonalu Kade.
0: The inside, the pieces which constitute the orange fruit may be compared to different types of castes and religions which are there.
1: Dhinna tegalunu vruttur avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagya magunu. Kada mari?
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu Jnanamu Nandajeyu Divyajyotini Veliginchu Desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramena Bharata Deshamu Anadi Kalamu Nundiyu Astikyani Prabodhistu Prachara Prabodhana Cheta Acharananu Andistu Vachindi.
0: From the times immemorial, Bharat is the land which has been teaching faith in God and has been proving by both word of mouth and by practice.
1: Loka Samastha Sukhino Bhavantu Annate Haindava Sampradayam Yokka Lakshyamu.
0: The tradition of Hindu land is that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti Pavitra Bharat Deshamunandu Janminchinatuvanti Bharatiyulu Yokka Sukhitamu Adrishtamu Yantayo Koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra Sirisha Purusha Sahasraksha Sahasrapad Anni Sirasulu Anni Netramulu Anni Padamulu Atai Yokka Angamuli.
0: All the heads, all the eyes, all the feet are the limbs of that cosmic person.
1: Vishwame Vishnu Swarupamu.
0: The world itself is the manifestation of the Lord.
1: Prati Padatamandu Kudanu Asti Bhati Priya Nama Rupamulanetvanti Aidu Tattamulu Kudi Unnavi.
0: In every object there are five principles: Asti, Bhati, Priyam, Nama and Rupa.
1: Modativi Mudainetvanti Sat Chit Anandamule Manavuni Yokka Nijaswarupamulu.
0: The first three principles, Sat, Chit, Anand, are the real form of a human being.
1: Nama Rupamulu Kalpitamulu.
0: The name and form are created ones.
1: Nijamuga Manavuni Yokka Swabhavamu Chala Pavitramainatuvantidi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatuvantidi.
0: Extremely pure.
1: Niswarthamainatuvantidi.
0: Absolutely selfless.
1: Kani ప్రకృత దోషమును కొట్టడం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: It is only the knowledge of Atma which can remove ignorance from the heart.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment
1: మానవునకు లభించేటువంటి యొక్క సంతోషము కాని ఆనందము కాని సుఖము కాని ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ but they go away from us.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్,
1: సుఖ దుఃఖము రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవే దుఃఖ దేహ. ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalambu manam eppudalampa.
0: If you want to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa haripadamulu ashrayinchavi annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Panchabhutamulu panchabhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: Pavitramainatundi manavattvamu.
0: Humanity is essentially sacred.
1: Jeevinchadaginatundi manavattvamu.
0: Humanity lives forever.
1: Lakshyamulu vidaka.
0: Without forgetting the goal of life.
1: Manavattvamunu sarthakam gavinchukotame tama yokka kartavyamu.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: Shariramu, manasu, ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోల్పోతున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatunte okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ, వ్యక్తి కానీ, విషయం కానీ ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద థింగ్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కానీ, మార్పుల చేత కానీ మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: things. ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: In the inner core of the heart of man, this will be shining effulgently.
1: దానినే దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: The scriptures have been describing that as divinity itself, Godhead.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు, చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దాట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: Pavitra karyamulu acharinchi hudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
0: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
1: Sadbhavamula chetanu సత్కర్మల చేతను సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దాట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము సర్వ మార్గముల యొక్క కర్మము దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunaku maatrame sambandhinchinadi kaadu hrudayamunaku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atma swaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్తులాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజ్లెస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intatito tana yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavuni endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam. Dharmamu annintiki ni moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu.
0: Dharma is
1: din annintiki ni moola karanamu.
0: The primary reason and cause for all this is
1: dharma baddhamaina

0: ఏషన్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: ధర్మమే గొప్ప సుగుణము.
0: ధర్మ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ.
1: ధర్మమనగా కేవలము మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మమనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే, అహంకార సూత్రముచే కట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదియే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: భాష్యమైన, లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విత్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్

0: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
1: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వెన్
0: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
1: యు గో అగెన్స్ట్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
0: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
1: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
0: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
1: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష. దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
1: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
0: మా అనగా కాదు.
1: మా రెఫర్స్ టు నో.
0: నవ అంటే క్రొత్తది.
1: నవ రెఫర్స్ టు
0: మానవ అంటే ఇది క్రొత్తది కాదు అని దీని అర్థము.
1: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
1: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ వెరీ ఓల్డ్ వన్.
0: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
1: ఇఫ్ యూ గోన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్.
0: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
0: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
1: వీ హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
0: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: Swargamananu Brahma, Vaikunthamadi Brahma,
0: water
1: Taliyananu Brahma, Tandri Brahma.
0: Water is Brahma, heaven is Brahma, Vaikuntha is Brahma, father is Brahma, mother also is Brahma.
1: Sampadantayu Brahma, Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma and good objects are Brahma.
1: Puttinchutadi Brahma, Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma, Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma, Kayambu Adi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti Antayu Brahma, Pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, Mariyu Ee Sabhayu Brahma.
0: Everything is Brahma, and this assembly itself is Brahma.
1: Satyamunu Brahma.
0: Truth is Brahma.
1: Telupu ee Sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
2: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
2: Brahmaku వేరైనటువంటి ఒక పదార్థం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ.
2: సర్వము భగవత్స్వరూపకంగా ఉండినప్పుడు మనం వెతుకుట ఎక్కడ, తాను చిక్కుట ఎక్కడ?
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, వేర్ హ్యావ్ టు సర్చ్ బ్రహ్మ అండ్ హౌ కెన్ యూ బి ఫౌండ్ ఎల్స్వేర్.
2: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
0: ఇఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ an open building, how can you find a door for that?
2: Vishwamanta mandiram ainappudu veediki inkekkada sthanam unnadi? Veediye lenappudu inka vaakali deeneke enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
2: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
2: Veena tantrulu meedi prana tantrulu naati ఆనంద భాష్మముతో ఆత్మార్పణము చేయ, అది ఏ వైకుంఠము, అది ఏ దైవత్వము.
0: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హింసెల్ఫ్, దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్సెల్ఫ్.
2: భగవంతుని యొక్క సంపదలు కాని, భగవంతుని యొక్క ఐశ్వర్యములు కాని మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
2: Aishwaryamunuku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
2: Aishwaryam emito meeru gurtinchadaniki prayatninchali.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: Saayikunnatti aishwarya sampadalaku.
0: The wealth and properties of Sai.
1: Sati aishwaryamunna echotanaina.
0: The Sai's wealth and property.
1: Sai aishwaryamemanna swartharahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask, what is the wealth and properties of Sai? It is only love.
2: Sai yokka aishwaryamulu, ee bhavanamulu, ee yokka mandiramulu, ivi kaadu Sai aishwaryamulu. Sai yokka aishwaryam anetuvantidi nisvarthamaina, nirmalamaina, pavitramaina prema okkati maatrame.
0: Sai,
2: aa premaku meeru varasulai, aa premanu meeru anubhavinchi, ఆ ప్రేమని మీరు అందుకొని, ఆ ప్రేమని మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and
2: సర్వజ్ఞాపి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can offer to such a one?
2: భ్రాంతి మాత్రమే. మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు భావిస్తూ వస్తున్నారు.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యు ఆర్ ఆఫరింగ్ ఈజ్ ఓన్లీ అన్ ఇల్యూజన్ విచ్ యు ఆర్ హ్యావింగ్. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ దట్ యు ఆర్ ఆఫరింగ్ థింగ్స్ టు ద లార్డ్.
2: బ్రహ్మాండమంతట ప్రబలు చుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగునాం.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్, కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
2: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము నెవరు పట్టగలరు.
0: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్?
2: అజహరాదులకైన అలవి కాని తత్వము, అలది రాజులకైన అందని వాడును తన రూపుగనుగొననెవరితరము.
0: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
2: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
2: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్, హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
2: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
2: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో, ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
2: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
2: ఎవరు ఆర్థి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్థి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఆర్ ఆస్కింగ్ ఫర్.
2: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
2: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్టమాక్స్ లైటో, ఏ అరికన్ లైటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద షైనింగ్ మూన్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్ప్ లైట్, ఎ టార్చ్ లైట్ ఆర్ ఎనదర్ ల్యాంప్ టు ఎంజాయ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is the very embodiment of love, you have to recognize God only through love.
2: Kanuka premane mana yokka pranamuga manam visheshinchali.
0: We have to firmly believe that it is the love which is our life.
2: Manavunu nundi mottamodata avibhampa chesetundi avirchin avibhimchetundi kuda okka prema maatrame.
0: Right from the beginning it is the only love which manifests itself.
2: Tadupari anni gunamulu kudanu ఆవిర్భవిస్తున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హావ్ ఎమర్జ్డ్.
2: కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: దేర్ ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
2: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
2: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
2: రాగ ద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహు కేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2. That is Raga and Dvesha.
2: Shankara vare shishyullo totakudu anetuvanti vaadu prashnistadu okati.
0: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
2: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatuvanti vaaru evadu annadu.
0: He asked, O Master, who is the person who has conquered the world?
2: Kevalam rajyamulu sadhinchinatuvanti vaadu vijayudu kaneradu.
0: The one who has conquered a kingdom cannot be considered victorious.
2: Himalaya parvatam nekki mottamota akkada oka flagunu chekki indulo goppa veerudu ani bhavinchukotamu idi oka veerattvam kaneradu.
0: To go and establish a flag, put a flag on the top of Himalaya.
2: సముద్రమును ఎదురగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
2: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
2: హిరణ్యకశిపుడు సముద్రమునందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the oceans.
2: Minnu nundi mannu mannu nundi minnunu kuda nu jeyinatundi vaadu.
0: He is the one who has conquered the earth and the sky together.
2: Kaani sarvatra kuda nu taanu sancharinchi daivatvanni gurtimpu cheyadaniki taginatundi krushil chalpinatundi vaadu.
0: He is the one who went round all the worlds to find out where divinity is.
2: Kaani atti vaadu kuda nu vijayanni sadhinchalekapoyadu.
0: Even that one was not able to achieve success and become victorious.
2: Nijamainatuvanti vijayudu evaru?
0: Who is the one who has achieved real victory?
2: Indriyamulanu nigrahinchinatuvanti vaade nijamaina vijayudu.
0: Only the one who has controlled his senses is the one who has succeeded.
2: Barudainatuvanti Prahladudu kudanu inta goppa vijayanni sadhinchinatuvanti Hiranyakashipuniki oka prashna vestunnadu.
0: Prahlada, who was a small boy, put a question to Hiranyakasipu, who had conquered a number of kingdoms.
2: Lokamulanniyun gadiyalona janinchina vadavu, lokamulanniyun gadiyalona jayinchina vadavu, indriya lokamu chittamun geluvaneeravu.
0: You are the one who had conquered all the worlds in a matter of a moment. But you have not been able to conquer your own senses and your own chitta.
2: Tandri, shudramainatuvanti kshanikamainatuvanti ee rajyamunu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
0: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
2: yuddhamulo jayini adavilo sancharinchetunte mrugamunu kada champinattuga manavulni champinanta matramuna veerudu kaneradu.
0: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
2: Nee endu undinatvanti mrugamunu neevu samharinchadaniki tagina krushi cheyamannadu.
0: Only when you destroy the animals inside your own heart, you would be able to.
2: Nee durgunamulanetvanti indriyamulu neevu mottamota jayinchamannadu.
0: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
2: Loni shatruvulaku లొంగిపోయిన వాడు బయటరిపుల నెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
2: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్.
2: అసాధ్యము,
0: దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
2: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
2: Kanuka prema chetane mana yokka jeevithamunu saarthakam gaavinchukoni prema chetane manaku addu tagileetuvanti yokka ee arshadvargamulanu jeyinchukoni divyattamaina daivattanni manam pondadaniki tagina krushi cheyatamu atyavasaramu.
0: Conquer all our inner enemies, and we will have to conquer the six enemies which face us and establish our own selves firmly.
2: Manuja anaga manu chakravarti yokka santati varu manujulu ani deeniki artham.
0: The word manuja tells us that we are all, we have
2: atani yokka santati varu atani yokka aastini manamu aashrayinchali.
0: We belong to the lineage of manu and we have inherited all the wealth.
2: Dharmamu satyamu prema sahanamu sanubhutulu yokka gunamule atani swabhavamulu.
0: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
2: Ilanti dinni manam anusarinchinappude atani santatiki atani viniki manam varasuluga avadaniki adhikaram untundi.
0: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
2: Prema swarupulara,
0: embodiments of divine love,
2: andaru bhagavantuni biddale,
0: all are the children of one God.
2: Roopa naamamulu endukani vesha bhashalu endukani veru veru margamulu anusarinchinappatikini andaru kudanu andariki okka prabhu maatrame unnadu.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord,
2: tandri okkade,
0: there is only one Father.
2: Kanukane brotherhood of man, fatherhood of God, ఈ రెండింటిని మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: లోకములో అనేక విధములైనటువంటి అశాంతుల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృషించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగుని అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ and agitations.
2: Ilanti dushta paristhiti yendu manavulu bhagavat vishwasamunu abhiruddhi gavinchukoni manavatvanni saarthakam gavinchukone nimittame premaashramulu chetabatti divyamainatundi samajamulo praveshinchi sevaka vrutti yendu ee jeevitamunu saarthakam gavinchukovalani nenu aashistunnanu.
0: At such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace etc in the world.
2: Kevalam dehamune aashrayinchakandi,
0: don't take shelter only in the body.
2: Dehamunu maatrame kaaka manasunu kudanu meer aashrayinchakandi.
0: You don't even accept the mastership of mind.
2: Deha manasulu yokka tattvamu cheta aatmanu aashrayinchandi.
0: Taking body and the mind, take real shelter only under atma.
2: Atte atmanu aashrayinchinatundi vaade danyudu kaagaladu.
0: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
2: Adi eeyinavadu manam cheyavalsinatundi jarapavalsinatundi sevalu.
0: This is the real service which we'll have to undertake and perform.
2: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్టివిటీ, బట్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండర్టేకింగ్ సర్వీస్ యాజ్ ది యాక్టివిటీ.
2: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్య స్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: అమంగ్ ద నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్, ఇట్ ఈస్ ది సర్వీస్ which comes very close to the last one.
2: ee seva dwarane aatmaarpitam jarugutundi.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
2: ee aatmaarpitam jariginappude sneham prarambham avutundi.
0: Only when one offers oneself completely one would be able to perform
2: ee sneham chetane aikyataku cherutundi.
0: Only through service one would be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Father Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chetvanti Paratattamu, ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యు విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఇస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ, ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యు హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యు ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసన్స్ ఆర్ యు టు హూమ్ సో ఎవర్ యు.
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యు ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ద సేమ్.
2: ప్రేమ ముదిత మనసే కహో.

0: సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్య ఉన్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ and also the pollution in human activity and the physical body.
0: Kanuka manavunaku mottamodata samyak drushti.
1: Therefore for man the good look, the good vision is needed.
0: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second good thoughts, samyak sankalpa, are needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: The good actions will felicitate man to know the human quality latent.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: A human being is not a human merely by form.
0: Divyamaina bhavamlate divyamaina sankalpamlache divyamaina drushtiche manavatvanni madhavatvanga marchukodaniki avakasam untundi.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: Nalugovadi samyak shruti, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు సీక్రెట్ థింగ్స్. ఫోర్ థింగ్
0: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, సమ్యక్ జీవన, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
0: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ through good sacred action, ideal life.
0: Kanuka aadarshavantamainatundi oka nadatalu kaligi undali manavudu.
1: So man must possess this ideal behavior, the conduct.
0: Tadupari samyak saukaryam anaga sadhanam annaru. Samyak sadhanam, sadhanam anaga oka vidhamainatundi manavuni endundinatundi oka durbhavamunu dooramu chesukoni సద్భావాలను పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్, ఫాస్టరింగ్ గుడ్ థాట్స్.
0: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
0: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
1: స్పిరిచువల్ పర్సూట్ డస్ నాట్ మీన్ going through a sacred text or doing bhajans.
0: Manasulo cherina malinyamunu nirmoolam gavinchukotame sadhana.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: Deeni tarvatane samyak samadhi annaru, nirvanam.
1: The next comes samyak samadhi nirvanam.
0: Samadhi anaga emiti?
1: What is meant by samadhi?
0: Sukadukhe samekrutva labhola vijayaji. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి, ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్.
0: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ or to develop equal mindedness without any distinction in times of day and night, the profit and loss, the pleasure and the pain.
0: ఏకత్వ భావమును మానవుడు ఎప్పుడు కలుగును, ఇదియే నిర్వాణము అన్నారు.
1: This equal mindedness is the state of nirvana.
0: ఇట్టి పవిత్రమైన మానవుని యందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: Mana mottamoda mana nalukanu pavitram gavinchukovali.
1: First we should make our tongue sacred.
0: Dinne samyak vaku annaru.
1: Making the tongue sacred means talking good.
0: Mana vakunu kudanu asatyam adakunda, parulanu nindinchakunda, parulanu bhavin dushinchakunda ee nalukaku sari ainatvanti oka divyatvanni andinchali.
1: It means we should never utter a lie, we should never blame, we should never criticize. That makes our tongue sacred.
0: Motta modatidi samyak darshanam.
1: The first one, samyak darshanam.
0: Pavitramaina danini darshinchali.
1: We should see only sacred things.
0: Edi mana yokka conscience ku triptiga untundo danini maatrame manam chudali.
1: We should see that which satisfies our conscience.
0: Prakrutamainatundi drishyamunanta kudanu దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
0: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ గుడ్ అవుట్లుక్స్ వీల్ డెవలప్ గుడ్ థాట్స్ దేర్ బై.
0: సమ్యక్ వాక్,
1: దెన్ గుడ్ వర్డ్స్.
0: మన కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ వీ హావ్ ఐస్, వీ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: అన్నింటినీ చూడకూడదు,
1: వీ షుడ్ నాట్ సీ ఆల్.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు, పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై సీయింగ్ వాచింగ్ ఎవ్రీవన్ అరౌండ్ నేచురల్ యూ క్యారీ ద సిన్ అండ్ ద డిఫెక్ట్.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ గేవ్ ఎ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు యజ్ఞములు యాగములు క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదటి మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, సాట్ అండర్ ద బనియన్ ట్రీ అండ్ ఎంక్వైర్డ్.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like Yajna and Yaga, people considered him an atheist.
0: ఇది పరమ అధర్మము.
1: It is wrong to say so.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: Buddha had a sacred heart.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
0: ఎవ్వరిని హింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: No one should harm anyone. This is true righteousness.
0: కనుకని అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: The true dharma is ahimsa, non-violence.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: We should not harm anybody, either at the physical level or by word or
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ టు సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: Therefore, the main teachings of Buddha are these two.
0: ఆడిన మాట
1: తప్పకూడదు,
0: అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
1: Therefore, one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమర్దిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరైనటువంటిది కాదు.
1: Buddha realized the truth at the end and felt the defect.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: Man is put to suffering because he is bound by this world.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: The friends and relations are the cause for the bondage.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: The company and the people around are responsible for the misery.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
1: He said everything is fleeting, momentary.
0: సర్వం నశ్యం నశ్యం.
1: Everything is bound to perish.
0: ఇది ఏది కూడాను సత్యం కాదు.
1: Nothing is true.
0: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: The parents will put their wives, the children, to various kinds of bondage. Ultimately, they
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ఉంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: At the right age, the parents decide to get the son married.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual, but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated, but he treads along the unsacred path.
0: ఇంద్రియం సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు, కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure, but not the transcendental.
0: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ felt so sad that his parents, the relations and the people around
0: అర్ధరాత్రి సమయంలోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
0: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principle behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age, both give you the
0: pain. జయా దుఃఖం పునఃపునః.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery, therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా? ఉద్యోగంలో సుఖమా? వ్యాపారంలో సుఖమా? ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
1: Where is happiness? Is there happiness in family? Only job or in business?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: That's all momentary.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
0: ఇది అంతైకుడును, మిథ్యము మిథ్యము మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అదే నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు. మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born,

0: ఇస్ నిర్వాణం.
1: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
0: మేకింగ్ అవర్ మైండ్ సీక్రెట్ అండ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ ఇస్ నిర్వాణ.
1: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమేదైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
0: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ సమండ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
1: తమ్ముడు
0: ఈ సమండ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
1: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
0: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
1: బుద్ధుడు పుట్టినటువంటి 7వ దినమే మాయాదేవి మరణించింది.
0: ఆన్ ద వెరీ 7th డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
1: శుద్ధోదనుడు 2వ భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసింది.
0: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
1: కనుక గౌతమి పెంచటం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
1: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
1: సంఘం చరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
0: హీ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ది ఫారెస్ట్.
1: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
0: హీ మేడ్ ఎంక్వైరీ ఇన్ డెప్త్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
0: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్ టు ధర్మం.
1: ఈ ధర్మము ధర్మము
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: అది ఏ అహింస పరమో ధర్మ.
0: దట్ ఈస్ అహింస నాన్ వైలెన్స్.
1: బాధించకూడదు,
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ బాధించినటువంటి యొక్క జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
0: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
1: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
0: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
1: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకొని
0: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
1: క్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
0: అండ్ దట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
1: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
0: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
1: ఎఫెమెరల్ థింగ్స్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
0: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
0: ఇఫ్ యూ టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
1: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
0: దేర్ఫోర్ బుద్ధ సెడ్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
1: దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుందన్నాడు.
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్. కనుకనే
1: మన దృష్టియే సృష్టి.
0: దేర్ఫోర్ దృష్టి విజన్ ఈ సృష్టి
1: ప్రత్యేకంగా లేదు.
0: It is not separate.
1: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
0: If you have bad looks, the whole creation looks
1: bad. మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
0: If you have good outlook, everything is sacred.
1: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నాం కానీ సృష్టిలో లేవు.
0: So good and bad lie in your vision, not in creation as such.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
0: Therefore every human being must exercise control.
1: దీనివల్లనే మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
0: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
1: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
0: For all this pollution, it's only our vision that's the cause.
1: కన్నులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
0: Why God has given us the eyes?
1: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
0: Eyes are gifted to see sacred things around.
1: అందరిని చూచే కోసం కాదు.
0: Not to see everybody.
1: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
0: Because of our looks which are not proper, the human life itself is polluted.
1: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
0: All the outlooks, all the scenario is absorbed within.
1: కనుక మనం సరైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we should develop good looks.
1: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకుడును సార్థకం.

0: అవుతుంది.
1: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్లుక్స్ ద హోల్ క్రియేషన్.
0: రెండవది వాక్ శుద్ధి.
1: ద నెక్స్ట్ వన్ ఇస్
0: సమ్యక్ వాక్.
1: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్.
0: ఈనాడు ఎదురు పడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
1: You are wasting lot of divine energy.
0: అన్నెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: Why do you talk unnecessarily with others?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: You are making the strength and energy of the
0: talk with మాటల వలన మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: Because of this unnecessary gossip you become a demon.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్.
0: యు
1: షుడ్ బి రెడీ ఫర్ మోర్.
0: ఇది సత్సంకల్పం.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ థాట్. సత్సంకల్ప.
0: అది సమ్యక్ సంకల్పం.
1: దట్స్ గుడ్ థాట్. సమ్యక్ సంకల్పం.
0: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్ గుడ్ పాత్.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ ద హ్యూమన్ క్వాలిటీస్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని ఎందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: When once the human values are not recognized, how do you expect him to know the divine?
0: అసలు మానవుడు అంటే ఏమిటి?
1: Then who is the human being?
0: ఇది సమ్యక్ దర్శనం.
1: This is what's called సమ్యక్
0: దర్శనం. అనగా ఏమిటి? The proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action, మూడింటిని అదుపులో ఉంచుకోవాలి.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
1: Then he becomes true human.
0: దృష్టిని వాక్కును చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కానీ లేక ఒక విధమైనటువంటి ఒక శాస్త్రమని కానీ తాను ఉచ్చరించలేదు.
1: హి డిడ్ నాట్ రిఫర్ టు సింగిల్ గాడ్ ఆర్ ఎ సింగిల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: హి డిడ్ నాట్ కన్సిడర్ యజ్ఞ.
0: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
1: హి హాడ్ ఫుల్ ఫెయిత్ దట్ యజ్ఞ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయడం కాదు.
1: యజ్ఞ ఇస్ నాట్ ఆఫరింగ్ విత్ మంత్రాస్.
0: త్యాగేనేకే అమృతత్వ మానసు.
1: యజ్ఞ మీన్స్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మానవుని ఎందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
0: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
0: దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యు స్విమ్.
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుకు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: యూ హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
0: త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: దెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ హావ్ యోగా డిజర్వ్డ్.
0: యోగమే నిర్వాణము.
1: అండ్ దిస్ యోగా డిజర్వ్డ్నెస్ ఇస్ నిర్వాణ.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: అన్నింటికి ప్రేమ ప్రధానము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఎట్టి ప్రేమ?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: లౌకికమైన ప్రేమ?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: ఆర్ ఫిజికల్?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: ఆర్ సైంటిఫిక్?
0: కాదు కాదు.
1: నో.
0: దివ్యమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
0: పెద్దలంత పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage.
0: అది ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయన నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో.
1: He insists that his son should get married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants you to get married.
0: నీ వెనుక వాడిని ఫోర్స్ చేయటం.
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: This sort of enforcement is bondage.
0: Outside force ఉండకూడదు, inside source ఉండాలి.
1: There should not be outside force, there should be inside source.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి ఒక బోధ.
1: The inside source is the main teaching of Buddha.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి,
1: you are coming in the way of my sacrifice.
0: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
1: you get me married.
0: నన్ను ఈ బంధంలో ముంచినారు.
1: And you drown me in this bondage.
0: బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: So we should not believe any religion.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: We should not have faith in
0: them. ఇవన్నీ బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
1: They will take us to bondage.
0: కష్టకరపడికి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అది.
0: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి.
1: The father said, you are an emperor. How is that you are begging?
0: నేను మహారాజును.
1: I am an emperor.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father said, it's not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: Buddha gave him straight answer.
0: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: He said, you are divine, I am also divine.
0: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of kings.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciants.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడా విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడా రాగులే.
1: The whole of your clan is full of
0: రాగము, ఇది విరాగము.
1: That is raga attachment, this is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగము.
1: So this raga attachment is a roga disease.
0: విరాగము ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife Yashodhara equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: బుద్ధిజం, బుద్ధి టీచింగ్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ సెంటెన్సెస్. సంఘం శరణం గచ్చామి,
0: ధర్మం శరణం గచ్చామి, మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి?
1: వేర్ షుడ్ వి సరెండర్ అవర్ ఇంటలెక్ట్? బుద్ధి.
0: బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, ధర్మమును ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి.
1: ఇట్ మీన్స్ అవర్ ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: తదుపరి ఏం చేయాలి?
1: దెన్ వాట్ షుడ్ వి డూ?
0: ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలము ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి ఫాలో రైట్.
0: సంఘం శరణం గచ్చామి, ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి.
1: దిస్ రైచియస్నెస్ షుడ్ బి పుట్ టు యూజ్ ఇన్ సంఘ.
0: దీని ధర్మమును, ధర్మమును సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకం అయిపోతుంది.
1: దేర్ఫోర్ బుద్ధి ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ధర్మ రైచియస్నెస్ ఇన్ సంఘ.
0: సంఘమంతా కూడా పవిత్రమైనటువంటి రూపంగా పొందుతుంది.
1: ద హోల్ సొసైటీ విల్ బి సేక్రెడ్.
0: కనుకనే సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇంటూ
0: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణా ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణా కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రం చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థం తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రం చాలదు.
1: Not enough if you know.
0: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: We should repeat, recapitulate.
0: మననం చేసినంత మాత్రం చాలదు.
1: It's not enough if you
0: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: You should also put it into practice.
0: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆర్ యూస్.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది, మస్తకం ప్రాక్టికల్ గా రేవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps: food, head and God.
0: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G అనగా ఏంటి?
1: What do you mean by G?
0: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
1: We take it in a different sense.
0: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: What is G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ద కాజ్ ఫర్ క్రియేషన్ జనరేషన్
0: జనరేషన్ కాబట్టి జి అంటే జనరేషన్.
1: జి స్టాండ్స్ ఫర్ జనరేషన్.
0: ఓ అంటే ఆర్గనైజేషన్.
1: ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్. డి డిస్ట్రక్షన్.
0: ఇది జిఓడి.
1: దిస్ ఇస్ జిఓడి
0: స్థితి లయము.
1: దిస్ ఇస్ జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ జిఓడి గాడ్.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: In fact, none of us have ever seen the creator Brahma.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
1: The trinity
0: generation మనందే ఉంటుంది.
1: Generation is
0: organization మనందే ఉంటుంది.
1: Organization is
0: within us.
1: So also the destruction.
0: డిస్ట్రక్షన్ అనేటువంటి మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వి బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక మిరాజ్ మిరాజ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది అది కానీ అక్కడ జలం లేదు.
1: యు సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలం ఉందంటే కానీ కనిపిస్తుంది అది కానీ జలం కాదు అది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యూఆర్ నాట్ ఎన్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవుడు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదివేందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ
0: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెంట్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావంగనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: ఇట్ వాజ్ అఫ్రైడ్ బికాస్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: మూసిపెట్టి పాసిపాయ అన్నట్టుగా మూసిపెట్టడం వల్ల అది పూర్తి పాసిపోయింది.
1: ఆల్ దట్ ఈస్ ట్రెజర్డ్ బికమ్స్ రాటన్.
0: కనుకనే జగత్తు కంతా కూడా నువ్వు ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్డ్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ప్రాపగేటెడ్. ఏంటి సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్?
0: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్
0: జా కమింగ్.
1: జా కమింగ్.
0: గత్ గోయింగ్.
1: గత్ గోయింగ్.
0: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
1: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రావటం పోవటం రావటం పోవటమే.
1: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్లీ.
0: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
1: హి ఇస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
0: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. No use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ది నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనమును ముంచేటువంటివి.
0: ది వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యు ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: ఎట్ల కనిపిస్తుంది?
0: How does it look?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: As if like a sword smeared with
1: honey. తేనె నాకుతూ నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: As you go on licking the honey smeared over the sword, your
1: ఇది
0: tongue will become.
1: నిమురు గప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉందని కదా చేయబెడితే చేయి కాలిపోతుంది.
0: The moment you touch this ash, your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడు అవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యు ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్, యు బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our words should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then
1: drishti unda. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our words should be like
1: manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop.
1: Kaani ee naadu maata maatadte భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్ హార్ట్.
1: వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బట్టర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రత్ దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా ఉండకూడదు.
0: షుడ్ నెవర్ బి.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: ఇదే సే కారణము.
0: యువర్ రిజల్ట్స్ ఆర్
1: మీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: మీ దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: మీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధ జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కానీ దేహంతో కానీ కార్యంతో కానీ హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్, నాట్ హర్టింగ్ ఎనీ వన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కానీ మహనీయులు కానీ చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ్ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవెందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థం తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: యు షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్, గోవింద దామోదర
0: మాధవేతి. నీకు నాలుకనిచ్చావు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ పర్పస్ టంగ్ ఇస్ గిఫ్టెడ్.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరమ దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరమ నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: థంగ్ ఈస్ గివెన్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హూ ఇస్ ద ఇండ్వెలర్.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిలీజన్,
0: గమ్యము ఒక్కటే.
1: ఆల్ రిలీజన్స్ ఆర్ వన్.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి,
1: ఆల్ రిలీజన్స్ టుగెదర్,
0: మార్గంబు బోధించే,
1: టాట్ డిఫరెంట్ పాత్,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: దో యాన్ ఇస్ డిఫరెంట్, ద క్లాత్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే, బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి నీతులు వేరు జన్మం ఒకటే.
1: దెర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలు ఒకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవము ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Because man has lost all his intelligence.
0: Bratuku kosamu bahubada badulairi.
1: To carry out his daily living to earn
0: bratuku kosamu. It's ee tuchchamaina bratuku kosamu inni margalu pondutunnam.
1: For is this mean life, low life he leads such a life?
0: Ee bratuku, ee bratuku oka bratuka.
1: Is this a true life at all?
0: Kaadu kaadu.
1: No.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ ఎట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ ఎట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీ నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: గివ్స్ యు నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యు లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: Irennitini vadalipettnaru ippudu.
1: We have given up these two now.
0: Emai pothundali? Nirvanam ledu, manamai pothundali.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: Endukante andaru kuda avadhootalu kavali.
1: Everyone should become avadhoota.
0: Evaru avadhoota?
1: Who is an avadhoota?
0: Neeti nijayati galavade avadhoota.
1: The one who has got this morality and truth.
0: Yamadhootane.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: Kanaka manam yamadhutalu kaakurdu, avadhutalu kavali.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciate.
1: We should be
0: avadhutalu kavali.
1: We should be avadhuta.
0: Dayyalaku bhuta kaakurdu.
1: We should not be messenger of demon or dayya.
0: Anduke Jesus kudano, I am the messenger of God annadu.
1: So Jesus
0: dayavadhuta ga maaradu.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని,
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది హార్ట్.
0: పూర్ణిమ, పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే? దేవ్,
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani, Lanka pattapagulu gale kanipistundadi kani, Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara, Lanka velugaipo em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మికమైనటువంటి యొక్క భావాలకు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైన అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వీ షుడ్ డెవలప్ లవ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము.
2: ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
2: సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
1: సృష్టి అనున్నదే కర్మ.
2: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కనుక దేహమే కర్మ.
2: దేర్ఫోర్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యాక్షన్.
1: కర్మ అనగా జీవశక్తియే.
2: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
1: జీవశక్తి ఉపాధులే దేహములు.
2: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
1: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
2: యాజ్ ఇట్ హాస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
1: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
2: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
1: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
2: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundidi maatrame kaaka karma tho anubandhamainatundidi ga kudanu manamu gurtinchali.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: ఎ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది లేబర్.
1: తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
1: దేశకాలములు ప్రకృతి వికారములు.
2: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
1: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
2: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
1: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
1: మంచి కాని చెడ్డ కాని,
2: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
1: పాపం కాని పుణ్యం కాని,
2: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: గెటింగ్ శాంక్టిఫైయింగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేజ్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: na cheryalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata atitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వకర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీ హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
2: This particular offering I like.
1: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
2: Without having love of the Lord, no devotee would be able to reach
1: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
2: The most important goal of a devotee is to please the Lord.
1: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, Daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced yagna.
1: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddham gaane maarutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
2: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Inte samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకని దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attribute.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
2: this is not the body which is born of dasaratha and kausalya.
1: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువలనని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
2: దట్ ఇస్ వై హీ అడ్రస్డ్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు ద్వారా మనువు వినగలిగాడు.
2: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
1: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
2: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
2: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
1: అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్ వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: He said with a smile as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
1: Na nenu ajudu.
2: I am one who does not have birth.
1: Sarvantaryami.
2: I am omniscient.
1: Sarvagnudanu.
2: I am omnipresent.
1: Desha kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
2: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudunu nenu unnanu.
2: I exist in all times.
1: Kevalam kayamunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏఎమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
2: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు,
2: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
2: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
2: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
2: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదం యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami. నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటాది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్
1: ద్వైతము నుంచి విశిష్టాద్వైతములో ప్రవేశించు.

0: inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami annadu mottamota.
0: In the first instance he said Buddham saranam gacchami.
1: Idi kevalamu vyaktigatamainatundi.
0: This is individualistic.
1: Parakramakramina sangham saranam gacchami annadu.
0: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu vyaktigatamainatundi yokka bhavamulu idi sankuchitamainatundi bhavamulaga untayi.
0: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
1: Nee sarvasthamga nivu bhavinchaddu.
0: You should not consider this as all.
1: Samudramulo ye niti bindu vantido idi.
0: It is something like a drop in the ocean.
1: Kanuka sangham saranam gacchami. Nee sangham lopala oka sangha swaroopuduga nivu vishala hrudayanni erparchukomannadu.
0: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
1: Sanghamunaku roopam ledu.
0: Society does not have a form.
1: Kevalam vyaktulu yokka samuhame sangham.
0: Society consists of individuals, a group.
1: Kanaka vyaktitvam anekundi anekatvanga cherinappude ikkada sanghamu anetundi swaroopanni daristundi.
0: When a large number of individuals join together it becomes society.
1: Life into unit oka vishalamainatundi atma tattvanni cheskunnappudu ఎంతో విశాలమైన తత్వంగా రూపొందుతుంది.
0: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
0: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ, ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
0: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
0: దేర్ ఫార్ యూ సెడ్ ఇన్ ది సొసైటీ యూ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
0: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
0: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్ అండ్ ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
0: ఎ సొసైటీ బై ఎ పర్టికులర్ నేమ్ మే హావ్ ఎనీథింగ్ టు డూ విత్ సొసైటీ బై అనదర్ నేమ్.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ లిమిట్స్ ఈవెన్ ఫర్ సొసైటీ.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
0: డూ నాట్ కన్సిడర్ ది సొసైటీ విచ్ హ్యాస్ లిమిట్స్ యాజ్ వెరీ గ్రేట్.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: దేర్ ఫోర్ యూ సెడ్ టేక్ షెల్టర్ ఇన్ ధర్మం విచ్ హెస్ గాట్ ఎ వెరీ బ్రాడ్ కానోటేషన్.
1: ధారయతీతి ధర్మ, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
0: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetundi manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
0: When we try to find out the meaning of dharmam,
1: ye padarthamu yokka gunamu.
0: Dharmam refers to the nature of the object. Which object?
1: Parartham yokka guna gunamu idi yokka yadarthamu.
0: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartham ee yokka vastuvu.
0: పరార్థం రెఫర్స్ టు దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: అదే పరబ్రహ్మతత్వము.
0: దిస్ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మన్.
1: పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
0: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
1: మాయోపాధి, మాయోపాధి భగవంతుడని అంటారు కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ.
1: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
0: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
0: God is the very form of dharma.
1: Kanuka dharma managa vishalamainatundi oka daivatvanni nirupincheetundi dharmamu.
0: Dharma is one which proves broad nature and aspects of divinity.
1: Kana neevu ee vyaktitvam nundi kontha varaku kudanu divyamainatundi bhavamulo praveshinchamani cheppadu krishnudu.
0: Krishna has commanded from this particular feeling of personal individuality
1: ee dehamuno maatrame nee lakshyamuna nunchukoku.
0: Do not keep this body as the entire basis.
1: Idi kevalamu nee drishyamunaku kanipincheetundi okka upadhi.
0: This is only a upadhi which you can see through your mortal eye.
1: Nee drushtini vishalamu gavinchukomannadu.
0: Broaden your vision he commanded.
1: Drushti brahmamayamainappude jagattu sarvamayamaipothundi.
0: When the vision becomes full of Brahman and the entire creation becomes full of
1: lekani drushti dharmamayamainappude brahmamu sarvamayamaipothundi.
0: When your vision is full of dharmam the entire creation becomes Brahma for you.
1: Jagattunu brahmamayanga neevu chudalanukunnappudu

0: నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్
0: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
0: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
0: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and waging a war is...
0: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
0: కౌరవులే నీ కాలం దుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లార్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
0: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గు అవుతుంది కాని అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ ఎ కోల్, ఇట్ ఇస్ నాట్.
0: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్,
0: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
0: అదే విధంగా ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
0: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
0: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సడన్లీ నాట్ షుగర్.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందుంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
1: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
0: నీ మోహమును నిర్మూలము గావించుకో.
1: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
0: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: Do not give up God.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: Do not disobey the command of the Lord.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: Recognize your humanity.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
0: అదే మొన్న చెప్పాను, మానవత్వం అనగా MAN, man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
0: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
0: A, atma, see.
1: A stands for seeing of atman.
0: N, nirvanam attain.
1: M stands for attaining nirvana.
0: Maya nirmoolam gavinchi,
1: removing the ruining, I mean destroying
0: maya. Daivanni darshinchi,
1: take darshan of God.
0: Nirvanam ane atma anandamulo leenam kavatame manavattam yokka kartavyam.
1: Merging in the joy of atman, that is the very duty of man.
0: Deenini pade pade neevu chintistura.
1: Repeatedly, again and again, you should contemplate on this.
0: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
0: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివన్ బై యువర్ రిలేటివ్స్.
0: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఈజ్ ఇన్హరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
0: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు
1: నారద
0: ఎన్నో విద్యలను అభ్యసించి
1: ఆఫ్టర్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్
0: 64 విద్యలంతా అభ్యసించినాడు.
1: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 64 టైప్స్ ఆఫ్ లెర్నింగ్
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ
1: ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దీస్ 64 స్కిల్స్
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: ఐ హావ్ మాస్టర్డ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్
0: సమస్త విషయములు కూడా నేను గుర్తించాను.
1: ఐ హావ్ రికగ్నైజ్డ్ ఆల్ ద ఆస్పెక్ట్స్
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూస్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
0: ఏమి కారణమని సనత్ కుమార్ దగ్గరికి వెళ్లాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్
1: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held out,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఒక గ్రామంలో
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్
0: ఇరుగు పొరుగు ఇంటిలో
1: ఇన్ ద నైబర్హుడ్
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
0: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meer chudali.
1: So just enjoy all the grandeur.
0: Oppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటి ఆమె అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ సో మెనీ స్టడీస్.
0: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్
0: మమకార అభిమానములతో కూడటం చేత
1: he is also subject to possessive nature and
0: తాను ఏమి చేస్తున్నాడు
1: what he is doing
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో
1: in what state he is
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: He has not been able to think anything about these things.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: He is considering himself to be the most important.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: He deludes himself with the feeling that there is no greater.
0: ఈ భ్రమ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: On account of this delusion, he is losing his discriminating power.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: He considers that he is doing everything.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: He thinks as if he has heard the entire world.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
0: ప్రపంచం యొక్క మంచితనం తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది,
0: ఎవరు దీనికి పితను,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని. చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెందర్ ఆఫ్
0: నష్టములు,
1: సారోస్,
0: బాధలు,
1: పెయిన్,
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
0: chadulanni uche nerchi chaala viveki ai magidi tannirugudu mandamatudu.
1: It is the fools who not be able to recognize their own mind after learning all types.
0: Enta chadugu chadivi ee neeti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
0: tarachi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chaavuleni chaduvu chaduvu vali unnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
0: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
0: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ వాజ్ అ లిటిల్ ఇగ్నోరెంట్, హీ వాంటెడ్
0: టు నో రైట్ థింగ్. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
0: ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
0: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టు లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్. అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు,
1: హీ వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: హీ వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామాన్యంగా తీసుకుని చూడకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్,
0: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు, అందరూ ఇక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: ఎవరి పార్టీకి వారు సీటు పైన పడుకున్నారు.
1: They began relaxing in the seats.
0: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
0: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాను తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
0: Endukante naa baru daniki em matram ivvakoodu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
0: naa saamaanu neenem ostunnanani bhraminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
0: Evaro prakkara unnatuvanti vyakti hetcharinchadu emitayya nee avastha nee saamaanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, Sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
0: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
0: ఇవాడా నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్, బై కీపింగ్ ది లగేజ్
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
0: నీ నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్ గ్రేట్ టాస్క్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞ శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: The sense organs have no connection with you.
0: Indriyalu dehamuto koodinatuntivi.
1: They are associated with the body. Sense organs.
0: Dehamu karmato cherinatuntidi.
1: Body is associated with
0: karma phalitame ee dehamu.
1: Body is the result of action.
0: Karmanu aacharinchukunna dehamu saarthakam kaadu.
1: If body does not perform action, it is not
0: karmanyeva adhikarasya.
1: You
0: ee karmanu aacharinchatamlone neeku adhikaram untunnadi.
1: You have every right to perform action.
0: Migillavanni nu naaku arpitam chey.
1: All the rest you offer it to me.
0: Lemmu.
1: Get up, arise.
0: Lemmu Dhananjaya.
1: Arise, O Dhananjaya.
0: Vidhi Baliyamu.
1: Fate is very
0: powerful. Nyayamu Gelchu. Nyayamu Gelchu.
1: Justice always triumphs.
0: Nasinchu Swarthamu.
1: Selfishness
0: is Sada Yuga Dharma Mijekodoyi.
1: This is the
0: Dharma. Karugammika.
1: From age of
0: time. Nuru Guru Biddala Tandrikaina.
1: Even for a person who has
0: అంత్యమున పిండమిలో దిక్కు గలగరక్తా ప్రారంధములు ఏమిటో నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇవి ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: 100 మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలిపటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons, in the end he will not be having even one to perform.
0: కారణం ఏంటనగా,
1: what is the reason for this?
0: ధృతరాష్ట్రుని బిడ్డలు.
1: Because these are the children of
0: Dhritarashtram, iti hi Dhritarashtram. Tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetundi vaadu Dhritarashtram.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: Neevu kuda ataniki sodaruduga tayaravutunnavu.
1: You are also becoming a brother to him.
0: Dehamu neevu kaanatvanti vaadu naadi anekunti dinto neevu bhramistunnavu.
1: You are deluding yourself with the body when the body is not yours really.
0: Dehamu kaanatvanti neevu dehamunu ani bhavinchukotame neevu Dhritarashtram yokka drushti annadu.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not really you.
0: Ajnanamu.
1: This is ignorance.
0: ఈ అజ్ఞానం దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: You have to develop discrimination and inquiry if the wisdom should enter you.
0: హృదయముందు దేహమందు.
1: Heart is within the body.
0: జీవుడుండు దేహమందు.
1: The indweller is also in the body.
0: హృదయమందు దేవుడుండు.
1: In the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టుగెదర్
0: ఒకరినొకరు వీడుచుందరు
1: దే విల్ బి లివింగ్ సెపరేట్
0: బొమ్మలాటలాడించే
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే
0: సూత్రధారి ఒకడు కలడు
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే
0: మంచి చెడ్డ బొమ్మలుండు
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ
0: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి
1: There is the indweller jiva inside the body. There is God inside the heart. What is the heart in the body?
0: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: పరిగణ దేహప్రాంతిని దూరం చేసి
1: If you remove the delusion of
0: jiva brahma ikyanu sandhanamulo
1: if you want to bring about the unity of jiva
0: nityanandam anubhavinchavannadu
1: you have to enjoy the eternal bliss
0: brahmanandamulo cheravannadu
1: enter into the ananda
0: advaita anandanni artham cheskovannadu
1: understand the ananda of advaita
0: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti sthitapragna drushtini andinchadu
1: After teaching in this particular way, he has been able to impart the
0: sthitapragnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame
1: feeling or a sense of same entity all over this is the
0: indriyalaku ematram kuda nu vasham kaaka
1: not being subject to the senses
0: samadhi chittudai
1: having an heart of
0: sukha dukkhamulanu
1: sorrow and
0: jnana abhimanamulanu
1: attack
0: ninda tisulanu
1: censure and praise
0: okkatiga bhavinchukuneetundi
1: that is a feeling of treating all
0: ee anni kuda nu bhagavat vibhutulaga visheshincheetundi
1: Believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthitapragnudu.
1: Such a person alone is real sthitapragna.
0: Ituvanti sthitapragnudai naa aagnanu neevu tirsavadinchavannadu.
1: You become such a sthitapragna and carry out my command. He said.

యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో

చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనొందు. లేత వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనుందు.

0: at this tender age, at this moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunena Vidyarthi Vidyarthiniyulara.
0: Embodiments of divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్య మానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యూవెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.
1: ఈ దృశ్యకల్పితమైన ఈ ప్రపంచము,
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
0: ఈజ్ క్రియేటెడ్, సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్, ద పీస్.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.

0: run away from the bad company, join the good company, day and night do good activity, ever all the time fervently think of the eternal and ephemeral things.
1: Dujjana samsargani duram cheskovali neti yuvakulu.
0: The modern youth should get away from the bad company.
1: Dussanghamu kevalamu dushtattvamunu maatrame andinchadam kaadu.
0: The bad company not only makes you
1: manavatvanni nirmoolamu gaavistundi,
0: it ruins the human quality.
1: Manavuni yokka vilavalanu kevalamu nirarthakamu chestundi.
0: The human values are devalued.
1: Ee naadu manavuni yokka vilavalu kolipovatam chetane aakara manavuniga roopisthunnade kaani aacharana manavuniga kanipinchatam ledu.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: Idi dujjana samsargamu vishapurugutho samanam.
0: The bad company is equal to a poisonous germ.
1: Ramunu kudanu vibhishanunu chuchinappudu vibhishana dujjanulu yokka samhasamu kante narakamulo nivasinchatame haayi annadu.
0: Rama said to Vibhishana, instead of living in the bad company, the hell is much better.
1: Dujjana samsargam cheta tanlayo undinatvanti okka sadgunamulanu sadaacharamulanu satpravartanalanu kudanu chanamulo nirmoolam gaavinchukuntadu.
0: Because of the bad company, all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: Ivanni kudunu manasika vikaramulu okka swabhavamuli.
0: That's all the nature of the aberrations of the mind.
1: Manassu aneka vidhamuluga ainatvanti oka swaroopanni ధరించి మానవత్వంలో ప్రవేశించి మానవుడనేటువంటి సార్థక నామానికి నిరర్థకం చేస్తుండాలి.
0: మైండ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ ఎంటర్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ దెన్ స్పాయిల్స్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: దుర్జనుడి యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: ద వర్డ్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్ ఆర్ స్వీట్.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతా కూడాను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet, but their mind is poisonous.
1: Kani manavudu vaadu kaadu.
0: They are no human beings.
1: Cheppu maatalakunu chesedi chetalakunu samyam unnadi vaade manavundu.
0: He is only a true human being when he has got this unity between what he says and what he does.
1: Manasuloni maata మాటలు క్రియలు చేతు ఎందు చేర్చ చేరు మనిషి.
0: వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్, వాట్ హీ సేస్ మస్ట్ బి దేర్ ఇన్ యాక్షన్.
1: మనసు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ యూనిటీ బిట్వీన్ ద థాట్ ద వర్డ్.
1: ఇది మంచివాని యొక్క సుగుణములు.
0: దిస్ ఈస్ ది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: అతనే నిజమైన మానవుడు.
0: He is a true human being.
1: The proper study of mankind is man.
0: That's what Swami says, proper study of mankind is man.
1: Kanuka ee naati yuvakudainatundi meeru
0: youth today
1: divyamaina bhavalanu penchukoni
0: develop divine feelings
1: navyamainatundi okka gunamulanu cherchukoni
0: have new thoughts
1: pavitramainatundi kriyallo palgoni
0: participate in sacred activity
1: aadarshavantamaina jeevithanni andinchali
0: and you should lead an ideal life.
1: కాని దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్ ఇండివిడ్యువల్. దుష్ట భావనలు
1: చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్ట భావనలు కూడా హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడా ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ to entertain these feelings, ego, pomp, jealousy and lies.
1: Dushta bhavamulu manavuniki pradhanamaina shatruvulu.
0: Bad feelings are the main enemy to a human being.
1: Ee shatruttvamulu poorthi nirmoolam gaavinchinappude manavattvam raanistundi.
0: When you kill the enemy totally, the human life will shine.
1: Kanukane shatru sheshamu agni sheshamu runa sheshamu roga sheshamu lekunda chuchukomani cheppi bodhinchindi Vedantam.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: Runamanta teerinappatikini ఏ కొద్ది మాత్రము ఉండినప్పుడు క్రమక్రమేణా ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగం నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధములు సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure.
1: Agni anta challarina.
0: The fire is extinguished.
1: Ye kinchittu undinappudiki gaali veechi adi prajwalimpa chesukovachu.
0: If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడా ఉండకూడదు.
0: Therefore, there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రుశేషం.
0: Third, enemy remaining.
1: ఈ శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వి సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద పాయస్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ది నెగ్లెక్ట్ అండ్ ఆల్సో అనాసక్తి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ ది హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వాడికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణా రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములు అనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఎ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణా ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
1: Chinna daandindi mokkai vanganappudu chettai vangutunda antaru. Kalakane mokkaga undinappude dani chakkarain kutti margamulo pravesha pettali.
0: When it is a tender plant, you should keep it straight. Later you cannot correct it. Idi
1: pedda vruchamaina tarvata dinini ye maatram kodanu manamu adupulo pettutaku veelu kaadu.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: Kalakane leta vayasunandu ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
0: సో ఎట్ దిస్ టెండర్ ఏజ్, ఎట్ దిస్ మూమెంట్ ద మోడర్న్ యూత్ ఇన్ ద ప్రాపర్ వే
1: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టడీనెస్ ఇన్ ద మైండ్, దట్ ఈస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వి థింక్ ఇట్స్
1: కాదు కాదు చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యలు నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు హావ్ నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్,
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Therefore, if the purity of the mind, what for is worth it?
1: Patra suddhi leni paakamela.
0: Without the cleanliness of the container, why cooking?
1: Atma suddhi leni acharam adiyela.
0: Without the purity of the self, why tradition?
1: Kanuka mottamota manamu chitta suddhi gavinchukovali.
0: Therefore, we should have purity of mind.
1: Durbhavamulanu duralochanalu duschintanalu హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుకని చిత్తం అనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore, this mind, which is a poisonous germ, is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరం గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసు అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
1: ఎవరు ఈ మనిషి?
0: Who is man?
1: మనసు గలవాడే మనిషి.
0: The one with mind is a human being.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
0: The mind is a bundle of thoughts.
1: ఈ సంకల్పం ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
0: As is the thought, so is our behavior.
1: కనుకనే సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరి అయినట్టివిగా ఉంటాయి.
0: Therefore, when we develop good thoughts, our behavior will be correspondingly
1: good. కానీ హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
0: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
1: ఇది నిప్పు.
0: This is fire.
1: ఇది బొగ్గు.
0: This is coal.
1: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
0: Fire and coal remain as they are. ఈ రెండింటిని
1: దగ్గర చేర్చినప్పుడు,
0: when you bring them together,
1: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
0: The black color of the coal will go and the red color of the fire will enter into the coal.
1: అయితే ఎంతవరకు ఇది ప్రవేశిస్తుంది?
0: To what extent they enter?
1: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
0: The part of the coal which is present with the fire only convert.
1: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
0: When you put on the fan above, the coal and fire become one.
1: దీనిని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is called the knower of Brahman.
1: సత్సంగమునందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
0: In good company you will have good feelings.
1: సత్సంగమునకు సమీపుడు కావాలి.
0: One should be close to good company.
1: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
0: Is not enough if you are close to good company, you should love good company.
1: కనుకని near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
0: Therefore two should be near, they should be dear, then the knower of
1: Brahman. సత్సంగం కూడాను ఆ విధంగా జరుగుతుంది.
0: It happens in the case of bad company.
1: Oka pushpamunu mana chethilo pettukunnam.
0: You have flower on hand.
1: Aa pushpamulo sugandhame untunte,
0: if there is fragrance in the flower,
1: aa sugandhamu mana chethulaku, mana vastramulaku, mana intiloni godalaku kudanu ee sugandham praveshistundi.
0: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth.
1: Adhe pushpam durgandham ga untunnappudu,
0: if it has foul smell,
1: aa durgandham mana vastramulaku, mana dehamulaku, మన ఇంటిలోని గోడలు కూడా ప్రవేశిస్తుంది.
0: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాస్ గాట్ ద ప్రాపర్టీ ఆఫ్ పెర్కులేషన్.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుస్సంగమే దీనికి మూల కారణం.
0: వెన్ యు ఆర్ బ్యాడ్, వాట్ ఇస్ ద రీజన్? బ్యాడ్ కంపెనీ.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: టు డిసైడ్ వాట్ యు ఆర్, ఇట్ కెన్ బి సెడ్ taking care of your company.
1: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు, tell me your company, I shall tell you what you are అని.
0: So Einstein said, tell me your company, I shall tell you what you are.
1: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
0: Therefore our good and bad rest on the company.
1: భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడగును.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokudu itti manchi maata.
0: Do not forget this good word.
1: Karnudu mahabalashali.
0: Karna is mighty, powerful.
1: Mahabuddhimantudu.
0: He is intelligent.
1: Mahavidyashaktivantudu.
0: He is highly educated.
1: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
1: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసనం యొక్క సహవాసం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
1: దైవాన్ని విస్మరించి,
0: హి ఫర్గాట్ గాడ్,
1: దుస్సంగాన్ని విశ్వసించి,
0: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
1: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
0: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
1: దైవమును దూరం గావించుకున్నాడు.
2: హి ఇస్ అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
2: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్,
1: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
2: ఇఫ్ హస్ ద డివైన్ పవర్, ద అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
2: అండ్ టుడే వి డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైట్.
1: దుష్ట బలములను పెంచుకుంటున్నారు.
2: We develop the strength of the mind.
1: దురాలోచనలో మునుగుతున్నారు.
2: We drench ourselves in bad thoughts.
1: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
2: We have bad behavior.
1: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
2: The life has become a foul life.
1: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
2: This is not blossoming of human life.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
2: This is not the light of life.
1: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
2: This is not greatness of life.
1: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
2: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
1: శాంతి,
2: పీస్
1: ఎప్పుడు మనకు దక్కుతుంది? శాంతి,
2: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
1: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభల యందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
1: ఎక్కడ శాంతి?
2: వేర్ ఇస్ దిస్ పీస్?
1: అస్తమున అణుబాంబు ఉంచుక,
2: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
1: అరచుచుందురు శాంతి. శాంతి కాదు మానవుని యొక్క వికాసము.
2: దిస్ ఇస్ నాట్ బ్లాసమింగ్ ఆఫ్ హ్యూమన్.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
2: దిస్ ఇస్ నాట్ ద లైట్ ఆఫ్ లైఫ్.
1: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
2: దిస్ ఇస్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్.
1: మానవత్వం అనగా

0: काबू बन चुका है.
1: होल्डिंग एटम बॉम्ब ऑन हैंड
0: अरग चुंदरु शांति शांति
1: पीपुल शाउट पीस इन पीस
0: చంద్రు చేయడగా కలిగి కూడాను చందజాలలు శాంతి సుఖములు.
1: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏమిటిది దుర్మార్గమైనటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చెక్కుతుంది శాంతి?
1: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్స్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
0: దుష్టభావములను విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
1: వెన్ యు డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యుల్ హ్యావ్ పీస్.
0: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
1: Therefore, individual must have peace.
0: వ్యక్తిలో ఉండేటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
1: You should get away from all bad qualities.
0: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
1: When the individual is at peace, there will be peace at home.
0: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
1: Therefore, peace at the individual level must go to the family.
0: గృహం కూడా శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
1: When there is peace in the family, it will go to the village.
0: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
1: If their entire village is at peace, the whole state is
0: peaceful. రాష్ట్రాలన్నీ శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: When states are peaceful, the country will have peace.
0: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
1: But today we are not spreading the peace at the
0: country. తరకేనైనా వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడాను అశాంతిమయం చేస్తుంటాడు.
1: The restlessness of the individual spreads to the family.
0: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామమంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
1: When the family is disturbed, the whole country is disturbed.
0: ఈనాటి మానవుడు ఈనాటి విద్యావంతుడు ఈనాటి విద్యాధికారులు కూడా కేవలం అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కానీ శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
0: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: Therefore, students today are the leaders tomorrow.
0: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
1: ది గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ యూత్.
0: కనుక ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: మనస్సును అదుపులో ఉంచుకొని
1: కంట్రోలింగ్ ద మైండ్
0: సత్యభావమును అభివృద్ధి పరచుకుని
1: డెవలపింగ్ గుడ్ థాట్
0: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
1: హీ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
0: విద్యార్థులకు కర్తవ్యం ప్రధానమైనటువంటి ధర్మము.
1: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులు
1: బట్ స్టూడెంట్స్ టుడే
0: కర్తవ్యాన్ని విస్మరించారు.
1: దే హావ్ ఫర్గాటన్ దట్
0: రైట్ కై ఫైట్ పడుతున్నారు.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: విద్యార్థులారా విద్యార్థినీయులారా మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
1: Students, men and women, man has no authority.
0: ee adhikaram anetundi manaku maname panchukuntunname kani manavuniki kartavyame pradhanamaitundi yokka dharmam.
1: Authority is the one that we develop ourselves.
0: adi ye nijamainatundi yogamu.
1: That is true yoga.
0: kanukane kartavyam yogam ucchati.
1: Discharging duty is yoga.
0: Kartavyanni vismarinchi
1: forgetting the duty
0: adhikaranni viswasinchi
1: having faith on the position
0: manavatvanni pedamargam pattistunnaru.
1: Human life is on perversion.
0: kaadu kaadu kaadu
1: no
0: mana kartavyanni chakkaga nirvartinchukuntu pothe adhikaram manamalle varistundi.
1: When we discharge our duty properly, the positions will run after you.
0: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vattivi.
1: Right and responsibility are the pair of wings of a bird.
0: రథములకు రెండు చక్రముల వంటివి.
1: దర్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
0: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
1: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
0: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
1: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
1: What responsibility we
0: discharge? కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
1: We have forgotten responsibilities totally.
0: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
1: We fight for rights.
0: ఇది కేవలం అధర్మం సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
1: This is unrighteousness battle.
0: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
1: You have no right to fight for rights.
0: నీవు అధికారాన్ని సంపాదించాలంటే
1: if you want position
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: You must do your duty.
0: ఏమిటి నీ కర్తవ్యము?
1: What is your responsibility?
0: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
1: టు టేక్ ది హ్యూమన్ లైఫ్ ది హ్యూమన్ నేచర్ టు ది స్టేట్ ఆఫ్
0: ఈక్వాలిటీ. నేను నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలోనే నుంచి పోరాదు.
1: యూ షుడ్ నెవర్ రిమైన్ స్టేబుల్ బిట్వీన్ ఐ అండ్ మై ఫ్యామిలీ.
0: దీని సమాజం వరకు కూడా మన యొక్క నడక ప్రారంభం కావాలి.
1: వీ షుడ్ ట్రావెల్ టు ద పొజిషన్ ఆఫ్ సొసైటీ.
0: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
1: రైట్ ఫ్రమ్ సొసైటీ వీ షుడ్ గో టు ద కంట్రీ.
0: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
1: దెన్ హ్యూమన్ లైఫ్ ఆబ్జెక్టివ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: శరీర వాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
1: బాడీ ఇస్ ఫార్ రైచువస్ యాక్షన్స్.
0: శరీరం ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫార్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్.
0: మనం

0: ఆచరణ కోసం వచ్చింది.
1: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
0: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
1: ఇట్స్ దట్ రీజన్ బుద్ధ ఆల్సో సెడ్ ఇన్ ద బిగినింగ్.
0: ఏమిటి? ధర్మం శరణం గచ్చామి.
1: ద ఫస్ట్ థింగ్, ధర్మం శరణం గచ్చామి.
0: ఇది కట్టకనపడది.
1: దిస్ ది అల్టిమేట్.
0: ఎప్పుడు మనం ధర్మం కోసం మనం ప్రవేశించాలి?
1: When should we take this righteous act?
0: Buddham saranam gachyami. Motta motta nivu buddhi ki saranagutudu kavali.
1: First you should surrender to the intellect.
0: Ee buddhi ni pavitramaina yokka chittanga marchukovali.
1: You should make this intellect sacred.
0: Appude nivu buddhimantudu avutavu.
1: Then only you will be intelligent one.
0: Ee buddhi ni sarini margamlo penchukunna tarvata సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘములో ప్రవేశపెట్టాలి.
1: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
0: సంఘములో సమాజాన్ని సక్రమమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరి నీవు ధర్మం శరణం గచ్చామి.
1: ఆఫ్టర్ షేపింగ్ ది సొసైటీ అలాంగ్ ద రైచియస్ వే,
0: ఈ సమాజం ధర్మ మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దిస్ ఇన్ సొసైటీ దేర్ షుడ్ బి రైచియస్నెస్.
0: కనుక మొట్టమొదట బుద్ధి,
1: ఫస్ట్ ఇంటెలెక్ట్,
0: రెండవది సమాజము,
1: సెకండ్ సొసైటీ,
0: మూడవది ధర్మము,
1: థర్డ్ రైచియస్నెస్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకము. ధర్మములో ప్రవేశించాలంటే దీనికి ముందుగా కర్మములో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ ది బాడీ ఇస్ టు గో ఇన్ టు రైచియస్నెస్, ఇట్ షుడ్ ఎంటర్ ఇన్ టు ధర్మ.
0: దీనిని ఉపనిషత్తులన్నీ కూడాను,
1: దేర్ఫోర్ ఆల్ ఉపనిషత్స్,
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం అందించారు.
1: హావ్ గివెన్ స్పెషల్ ప్లేస్ టు కర్మ యాక్షన్.
0: ఈ కర్మమును ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ బై గివింగ్ స్పెషల్ ప్లేస్?
0: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
1: ది ఎంటైర్ రైచియస్నెస్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్.
0: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
1: యు థింక్ ఆఫ్ బ్రహ్మన్ ఆఫ్టర్.
0: బ్రహ్మ జిజ్ఞాస మనకు కావాలంటే ముందుగా మనం ఏం తయారు చేసుకోవాలి?
1: యు హ్యావ్ ది ఎంక్వైరీ ఆఫ్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఇట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
0: ఒక పెళ్లికి మనం పోవాలనుకుంటుంటే ఏదో కొన్ని నగలు, వస్త్రాలు, కొన్ని బ్యాగ్లో ఏదైనా పెట్టుకుని మనం తయారవుతున్నాం.
1: టు అటెండ్ ఎ వెడ్డింగ్ వి గెట్ రెడీ విత్ ఎ బ్యాగ్ క్యారింగ్ ది జ్యువెలరీ అండ్
0: క్లోత్స్. ఒక సినిమాకైనా వెళ్ళాలంటే ఏదో 5 రూపాయలు 10 రూపాయలు జోబులో పెట్టుకుని సిద్ధమవుతున్నాం చెప్పులు ధరించి.
1: టు గో టు సినిమా వీ క్యారీ ఇన్ అవర్ పాకెట్ 5 రూపీ ఆర్ 10 రూపీ.
0: లేక వాకింగ్ అయినా మనం చేయాలనుకుంటుంటే చెప్పులు, వాకింగ్ స్టిక్ అయినా మనం చేతిలో పెట్టుకుని దానికి సిద్ధమవుతున్నాము.
1: ఈవెన్ ఫర్ వాకింగ్ యూ నీడ్ ఎ వాకింగ్ స్టిక్ అండ్ ఆల్సో చెప్పల్.
0: ఈనాడు నీవు పెళ్లికి పోవాలనుకుంటే ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: వి డోంట్ వాంట్ అటెండ్ వెడ్డింగ్ యూ కెన్ క్యాన్సిల్ యాజ్ వెల్.
0: లేక సినిమాకు పోవాలని సంకల్పించుకుంటే నీవు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, రేపు దినం పోవచ్చునని.
1: వెన్ యూ వాంట్ గో టు సినిమా యూ కెన్ పోస్ట్ పోన్.
0: కానీ ఇవన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు ప్రసిద్ధము?
1: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ
0: యాచింతా భూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
1: That kind of thought you have got on the business and the daily life on the family and
0: యాచరిటా ధన ధాన్య భోగయస్య సాభయ సదా జాయతి.
1: You always think of the family and the reputation and the wealth.
0: కాచింతా యవరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
1: అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ జర్నీ
0: కాచింత భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణే క్షణే.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఇఫ్ యు స్పెండ్ ఫర్ ఎ మూమెంట్
0: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
1: హౌ మచ్ యు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్?
0: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
1: హౌ యు సఫర్?
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
1: హౌ మచ్ ఆఫ్
0: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ యువర్ వేస్ట్?
0: కానీ భగవంతుని చింత చేయడానికి 2 నిమిషాలైనా కూడా నువ్వు దాన్ని వ్యక్తం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
1: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యూ డోంట్ స్పెండ్ ఈవెన్ 2 ప్రెషియస్ మూమెంట్స్.
0: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు?
1: సో మచ్ ఆఫ్ టైమ్.
0: ఎంత ధనమునో వ్యర్థం చేస్తున్నావు?
1: యు వేస్ట్ మనీ.
0: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు?
1: యు సఫర్.
0: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
1: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
0: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు ఎందు మాత్రమే మన కాలమును, కర్మను, కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
1: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
0: విద్యార్థి విద్యార్థినియులారా,
1: Therefore students, men and women,
0: మీ జీవితము క్షణభంగురమైనటువంటిది కాదు.
1: Your life is not momentary.
0: Long journey, దీర్ఘ ప్రయాణము.
1: Your life is a long journey.
0: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
1: Bodies may change but beings won't change.
0: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
1: Bodies you just drop like clothing.
0: Death is the dress of the life.
1: Death is the dress of life.
0: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
1: You change but your life journey won't come to an end.
0: సాగిపోతుంటుంది.
1: It goes on.
0: కనుకని ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ వాట్ షుడ్ వి డు?
0: అన్నిటిని తక్కువ చేసుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ లగేజ్ ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ లగేజ్?
0: డిజైర్స్ ఏ లగేజెస్.
1: Desires are luggages.
0: మన డిజైర్స్ తగ్గించుకోవాలి.
1: We should reduce our desires.
0: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
1: We should have the desires necessary.
0: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
1: Because of excessive desire we are restless.
0: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
1: Man should have a control over the desires.
0: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
1: You can have the desires needed for life.
0: దురాశలుగా మారకూడదు.
1: It should not be excessive.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ ఆల్సో సెడ్,

0: Oh man, you will never quench the thirst for wealth.
1: ఎంత వరకు దరదాహం ఉంటుండాలి? కొంత వరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనములో.
0: To satisfy the thirst of wealth, you should have the limited.

0: have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? దుఃఖంకరణే దుఃఖంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ దుఃఖంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు. భజ

0: नहि नहि नहि रक्षति दुक्करणे भज गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaj Govindam, O foolish man, at the time of death, the last journey, the last minute,
0: Ancha
1: this grammar will not come to your rescue.
0: Ye vidhamain putti Govindudu neeku addam raadu.
1: At the last moment, no one will come.
0: Neevu chesinatvanti yokka manchi karyame neeku adupulo unchukoni deeni saakshatkaristundi.
1: It's only good you have done will manifest in front of you.
0: Kanaka ee vidyalanni kudunu kevalam praakrutamain putti vidyale.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తుకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీను అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు నువ్వు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తలతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివి నీ ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ ది హార్ట్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనము సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: Kanuka pravutti kudanu manaku undavalsindi.
1: Therefore the outer world is also necessary.
0: Ishamuna sukhimpa hematalaka vidya paramuna sukhimpa brahma vidya.
1: To enjoy the world of knowledge, we should learn all these things, and to enjoy thereafter brahma knowledge.
0: Uttirudu kavali.
1: We should be successful in both the aspects.
0: Uttirudu kavalante manam em chestunnam?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు,

0: Having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: Why should we study and die? We should study to reach
1: immortality.
0: All this education
1: చావటం అంటే ఏమిటి?
0: What is death?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: All that we learn, we forget.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: Nothing is in the time.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: What is that education? Deathless.
1: సోహం. సోహం. ఆ విద్యను నేర్చుకోవాలి.
0: We should know that education. సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: What is the significance of this education?
1: సోహం. సోహం. నేనే అది తత్వం.
0: సోహం. ఐ ఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్.
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: ఎవ్రీ డే 21,600 టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ టాట్.
1: కానీ ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఏ బుకిష్ నాలెడ్జ్ నో మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యూ స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: నిత్య జీవితంలో ఆనందాన్ని అందించే విద్య కావాలి.
0: యు నీడ్ ఎడ్యుకేషన్ దట్ కన్ఫర్స్.
1: ఈ భౌతిక విద్యతో పాటు ఆత్మ విద్యను కూడా నువ్వు అభ్యసించాలి.
0: అలాంగ్ విత్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ నీడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక ఈ విద్యలన్నిటికీ కూడా లౌకిక విద్యలకు మనసే కారణము.
0: ఫర్ ది వరల్డ్లీ నాలెడ్జ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆత్మ విద్యకు ప్రేమనే కారణం.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ రిలేట్స్ టు లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దెర్.
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Establish peace in the country, we should have
1: love. Hello, hello, hello, hello. ఇది కాదు ప్రేమతత్వము.
0: The nature of love is not merely saying hello, hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరియందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తేవా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that, then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను
0: దిస్ ఉపనిషత్
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనింది. అనగా ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని యందు ఈ ఆ కేశవుడు ఉంటున్నాడు.
0: ది ఉపనిషత్ సే హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్స్ దే గో టు లార్డ్.
1: మానవుని యందు ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present in the form of self in every human being.
1: ఈ ఎవరికి వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా నువ్వు స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple. కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో జున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ రౌండ్ ద టెంపుల్ మేడ్ అప్ ఆఫ్ రాక్ అండ్ స్టోన్ అండ్ ద మోర్టార్ వై డోంట్ యు గో టు ద లైవ్ టెంపుల్.
1: దానికంటే సజీవమైనటువంటి జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్వ్ అండ్ వర్షిప్ ది లివింగ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఈ
1: విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ నేషనలిజం ఆర్ లాస్ట్ అమంగ్ ద యూత్ టుడే.
1: మన దేశము,
0: అవర్ కంట్రీ,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది డివినిటీ. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీ ఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్లనే ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్సోఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్సోఎవర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్.
1: ఈ రెండింటి మధ్యలోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow, the river, may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహమునకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరణాము ఒకవైపున గట్టు.
0: The one bun is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bun on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షరరావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకమే లేకపోతే క్షణమైన మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If we have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాము.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in faith.
1: కానీ భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there's nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: Entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవతత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive
1: divinity.
0: We carry our daily life having in full faith the routine, sarvam mean, low thing.
1: Jagattu, jagattu.
0: The universe.
1: ఇదంతా కూడా దైవంగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: form. నీవే దైవము.
0: You are God.
1: ఈ కంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop, you are God.
1: ఆ యొక్క సుగుణము నీలో లేకపోతే నీవే దయ్యము.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్కర్మలే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to the దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to the demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైన గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of the Lord.
1: సర్వములకు దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వులను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక సేవలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human life
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో think the man, so is the man అన్నారు.
1: This in English also said, the human being will be as he thinks.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheet is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got 2 aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Here, a sort of power for the entire universe in is contained.
0: All effective soul and not.
1: This is called all effective soul.
0: Infinite, all effective.
1: Infinite
0: will.
1: All
0: effective will.
1: All infinite will.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: This bliss is aspired for by every human being.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: How can we acquire this bliss?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ human being meant self, ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: Out of this self only emanated the five elements.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
0: ఈ వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self. నిన్ను
0: తెలుసుకొనుటకు తగిన కృషి చేయాలి.
1: You should make an effort to know thyself.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: Manase hetu.
1: The mind is the reason.
0: Manujuni manugadakanu dukkamunaku manyatakulu.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: Manase muktiki moolamu.
1: Mind is the cause for liberation.
0: Manase narakambu dechu mai marapinchu.
1: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ది మ్యాన్ టు ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్
0: సెల్ఫ్. సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నేదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హి హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ ది జనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీ ఈజ్ హ్యూమన్ బీయింగ్. నర
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఈజ్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
0: మైండ్
1: ద ఫస్ట్ సూపర్ మైండ్.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కానీ బయట కాదు.
1: ఆల్ ద ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
0: ఇన్నర్ డివైన్,
1: దట్ ఈస్ ద ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na eduti vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫార్మ్, కాస్మిక్ ఫార్మ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness,
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: We can understand the human life in full.
0: కాని ఈనాటి పరిణామం మానవుని యొక్క పరిణామము పదార్థములు ప్రాణము దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: But today all the material, all the thoughts just travel up to the body only today.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్ ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం విదం జగత్తు జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను వాహనములను వ్యక్తులను విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasuto vartinchenta varaku kudanu manavudu gane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudanaga emi manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యూ షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి ఏవీనూ లేక
1: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ ద సెన్సెస్ the mind the ego are not present.
0: Kevalam chetana shaktirai untundadu.
1: He is just the awareness.
0: Deenikudunu atheetamainatundi karana dehanni manam praveshinchali.
1: But we should also step into that which is beyond this, the causal body.
0: Ee karana deham anetundi dani ende.
1: In this causal body
0: shariramu manasu indriyamulunu buddhini anni kudunu control cheseetundi power untundali.
1: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
0: Yeta vata sarva shaktulu kudunu manavudi ende imidi untunnavi.
1: It's all said and done. All capacities are latent in
0: manavudu anantamainatundi shakti kalagadu.
1: Man has got infinite power.
0: Manavudu adbhutamainatundi yokka shakti kalavadu.
1: Man has got excellent power.
0: Manavulaku artham kaanatundi vishayamulu jagattulo levu.
1: In this world there is nothing that man cannot comprehend.
0: Karukane adbhutamaina anantamaina arthavantamainatundi vaadu manavudu.
1: So man is mysterious, infinite, and that is meaningful.
0: Kaani ee naati manavudu
1: but man today
0: goppa vidyavantudai
1: being highly
0: vidyavantudai vaijnanavantudai sarvashaktimayuduga raanistu untunnadu.
1: Man today is shining as a highly educated, intellectual, scientific one.
0: Kaani ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఇవి
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి అగాధమై అగమ్యమై అగోచరమై అనంతమై అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ latent, which is hidden in secret, which cannot be expressed.
0: Adiye manavuni endunnatundi cosmic power antaru.
1: That is the cosmic power in
0: universal man. Shakti.
1: That is universal power.
0: Sarvatra undunnatundi oka shaktiye manayendu manayendunnatundi oka shaktiye sarvatra kuda untundali.
1: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
0: Kani ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ when it is blown into the balloon it will be in a limited form.
0: Kani anantamaina galilo idi merge kavatam ledu.
1: But it doesn't merge into the infinite air around.
0: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
1: When does it become one with the infinite air?
0: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anetundi balloon burst aipothundi.
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కానీ మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is the
0: witness, ఈ భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారంలో భిన్నమే కాని,
1: they may be different in form,
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: Upanishads taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: so human life,
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: in the second stage when we develop that broad feeling,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
0: ఇది డివైన్ యూనివర్సల్
1: ఫర్ దట్ దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనగా,
1: సో హ్యూమన్ లైఫ్
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: సో హ్యూమానిటీ ఇస్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డివైన్.

0: a divine universal form annaru.
1: This is called divine universal form.
0: ee universal form anetundi etla cherindi.
1: How do you get this universal form?
0: Vastuvuli yokka binnattumto kaadu.
1: Is not out of difference.
0: Shakti yokka ekattumtone.
1: It's only of oneness, unity.
0: Kanaka shakti tattvanni manamu quality ga teeskovali.
1: So we should take this power as quality.
0: Dehamulu kevalamu oka quantity ga bhavinchali.
1: We should take the body as quantity.
0: Quantity kavalsinta undavachunu.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ యాస్ ది చీఫ్
0: వన్. అదే ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: దిస్ కాన్షియస్నెస్
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనం గాలి తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీత్, this air is not separate to each and everyone here.
0: Sarvatra undinatundi gali lopalle evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
1: The air present all over is just inhaled depending on capacity.
0: Ee dehamulaku sambandhinchinatundi oka limit ga visvasistunnamu.
1: That we breathe into our body, we take it as limited capacity.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: Taking this, he considers himself very humble, is very simple.
0: Kaadu kaadu, manavudu alpudu kaadu, anantudu.
1: But man is not so limited, but he is infinite.
0: Kanukane atti infinite ga undinatundi oka manavatvanni,
1: that human life which is infinite,
0: ee naadu manu dehareetiga daarini adupulo unchatam chetane,
1: because we limit to the body, ee
0: divyatvamainatundi oka vishalatvanni manamu artham chesukolekapothunnam.
1: We are not able to understand this broad identity with the divinity.
0: Motta mota nee divyatvanni neevu gurtinchali.
1: The first instance, understand your divinity.
0: Neevevaru neevu artham chesukovali.
1: Understand who you are first.
0: Kaani ee naati vidya vidhanam lopala,
1: but in the modern education
0: system, tanantanu vadali,
1: leaving one's own self,
0: vishyanni gurtinchadaniki prayatnistunnadu.
1: They make an effort to understand universe.
0: Idi e pedda ajnanam.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: టుడే ది సైన్స్ హస్ ప్రోగ్రెస్డ్,
0: ఎంత విశాలమైనదో,
1: ఇట్ ఇస్ సో వాస్ట్,
0: ఎంత విజృంభించినదో,
1: ఇట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్,
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇన్ సేమ్ హ్యాండ్, అలాంగ్ విత్ దట్, ఇగ్నోరెన్స్ ఇస్ ఆల్సో ఆన్ ద రైజ్.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: మ్యాన్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ వ్యూ all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
1: This is not true wisdom.
0: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీర యొక్క కృషులు ఉంటున్నావు, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: So long man has got the feelings of differences and diversities, he is just ignorant but not the one of wisdom.
0: ఈ ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: So he should reach that state over mind, from finite to infinite.
0: Idi sadhyama ani prashninchavachchu.
1: One may question, is that possible?
0: Tappaka sadhyame.
1: Certainly it is possible.
0: Manavudu sadhinchaleniti jagattulo okkati levu.
1: There is nothing in this world that man cannot accomplish.
0: Sarvamunu sadhinchavachchunu.
1: Everything he can accomplish.
0: Kaani atti vishwasam manavullo lekapotam chetane sadhinchalekapothunnadu.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: Ee shariram yokka parimitanu maatrame bhraminchi,
1: he goes by the limited body.
0: Ee parimitamaina dehamato nenu inta ghana karyam cheyagalana ani kontha varaku sandehistunnadu.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: Nenu parimitame kaani neevu parimitudu kaadu, aparimitudu.
1: Body is limited, but you are limitless.
0: Kanuka nenu nenu anetundide aparimitamainatundi yokka shakti.
1: So this I is infinite power.
0: Nenu anetundi aparimitamunaku,
1: this I which is infinite,
0: prakkalo deham anetundi pettinappudu,
1: when we keep the body by its side,
0: nenu dehamu aipothunnadu.
1: Then it becomes I am the body.
0: Dehamu parimitamainatundi,
1: body is limited,
0: nenu aparimitamainatundi,
1: I am limitless.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలు పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్, హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: కనుక మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఈస్ ద కాజ్.
0: కనుక దేహం

0: పాంచభౌతికము.
1: బాడీ హెస్ గాట్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: బట్ ఇన్ వెలా
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద ఇన్ వెలా హాస్ నో హాస్ నైదర్ బర్త్ నాట్ డెత్.
0: నిజము చూడ.
1: ట్రూలీ
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indwella is verily God.
0: నీవు దేహివి కాని దేహం కాదు.
1: You are the indweller but not the body.
0: నీవు శరీరి కాని శరీరం కాదు.
1: You are the indweller in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: You are the knower but not the known.
0: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: When you are not the knower, how do you get this name, the kshetra?
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: Body is kshetra.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: How do you get this name kshetra?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: ద క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రి క్షేత్రము. అమర్నాథ్ క్షేత్రము.
1: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
0: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము.
1: బాడీస్ క్షేత్ర.
0: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
1: దేర్ మస్ట్ బీ ది క్షేత్రజ్ఞ. ద
0: నోవర్ ఇంపార్టెంట్. క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
1: ఈజ్ క్షేత్రజ్ఞ. ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్
0: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
0: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
1: వెన్ దే హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యం కాదు.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
0: ఏ కార్యము కూడా చేయలేడు.
1: హీ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
1: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీన్స్ ఐ ఆమ్ ద ట్రూ సెల్ఫ్.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ తుంచి వేయాలి.
1: వీ షుడ్ రిమూవ్ ద బ్యారియర్ దట్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ మీ అండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్.
0: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అర్థము ఏది? అది దేహం.
1: వాట్ ఈస్ దట్ అబ్స్టకల్ బిట్వీన్ యూ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్? దట్ ఇస్ ద బాడీ.
0: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
1: వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ దిస్ బాడీ
0: రెండు ఏకమైపోతాయి.
1: బౌత్ బికమ్ వన్.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: సో ఆల్ దిస్ five sheets, the sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss and sheath of the wisdom, they are all just mixed.
0: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
1: They are merely your dress but you are not that.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
1: Simply because you travel by car you cannot be the car.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: Car is the chariot, you are the charioteer.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
1: యూఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యూఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
0: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ హావ్ ద మీనింగ్.
0: డిక్షనరీలో చూస్తున్నాడు.
1: బట్ But he just refers to the dictionary.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుందది?
1: Where lies present your dictionary?
0: అది నీ యొక్క హృదయ తత్వము.
1: The dictionary is very hard.
0: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: It is the power out of the inner vision.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలులో ఎంత శక్తి ఉంటుందని నువ్వు చక్కగా పరీక్ష చేస్తే,
1: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలు అందే మాత్రం ఉంటుండాలి.
1: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫామ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ,
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హీ హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form, but not in practice. We should become a human being in practice.
0: The proper study of mankind is man. Thoughts, words, action, wouldn't you be able to do
1: it? This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడికే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity, diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రాన్
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
0: ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది ఆటం బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
0: వైపున పెరిగిపోతుంటుండాలి.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: మరొక వైపున
1: ఆన్ వన్ హ్యాండ్
0: నైతికంగా
1: మోరల్
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినమునకు దిగజారిపోతుంది.
1: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
1: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్ సిస్టమ్.
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు
1: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుల్లో దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting making use of this skill?
0: Mana knowledge mana vidyam tu telivitetalu kontha skill chesinappude idi kramakrameeda kudanu oka antarbhavanga roopandutundi.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
0: Ee shaktile manavudu yendu nalugu roopamulu dharisthu untundali.
1: All these four powers latent in man as you perform.
0: Mottamodati knowledge.
1: The first one knowledge.
0: Rendavadi skill.
1: The second skill.
0: Moodavadi balance.
1: Third balance.
0: Nalugavadi insight.
1: Fourth insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జీ పెరుగుతుండాలి.
1: Among these four, the first one knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు? నాలెడ్జ్ని కిల్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ నాలెడ్జ్, దే ఆర్ కిల్లింగ్ దేర్ నాలెడ్జ్.
0: నాలెడ్జ్ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: As they kill the knowledge, the balance is lost.
0: ee balance tappipotam valle inside poi outlook vastundadi.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: Ee yokka outlooks ku moola karanam ide.
1: This is responsible for all the outlooks,
0: external view. Manam nirantaram kudanu bayata drishti bayata drishti bayata drishti lone untunnam.
1: Continuously we indulge in the external vision.
0: Kaadu bayata di pratyekamainatundi kaadu, reflection of the inner being. దీని తత్వాన్ని గుర్తించాలి.
1: సర్టన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూమ్ సో యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్ యూ ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: యువర్ ప్రాపర్టీ.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say this is my house.
0: Neevu evaru dehamane nenu ankovatam kalagadu neevu abhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vanto jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu?
1: How far you have
0: attached? Illu naadi naadi ane abhimanam undinanta varaku atanto neevu jagada vestunnavu.
1: You fight with that person because you have got the identity attached with your house.
0: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీవు విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ ఫుల్.
0: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
1: అట్ వన్ టైమ్ యూ హ్యాడ్ ప్లెజర్, లేటర్ యూ గ్రీవ్. వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్? ఇస్ ఓన్లీ అటాచ్మెంట్.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా నువ్వు సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దాన్నంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
1: If you want to develop other aspects, it's impossible, impossible.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: That's real greatness.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: faith in yourself.
0: ఆత్మ పైన విశ్వాసము,
1: faith in the self.
0: Faith in you, faith in God. This is the secret of greatness.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ee greatness ni manam telusukovali.
1: We should understand that greatness.
0: ee secret manam teliyatam prayatninchatam ledu.
1: We are not making an effort to know that secret.
0: Vidyarthulara,
1: students,
0: samasta vishwam kudanu meelone untundali.
1: The entire universe is in you.
0: meeru kevalam alupulamani kani,
1: you should not take consideration of being.
0: kevalam oka manava sharira darulu kani bhavinchakoodadu.
1: You should not consider yourself the body.
0: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
1: Bodies are merely water bubbles.
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
1: Then comes the mind, which is mad monkey.
0: కనుక మంకీ వంటి మైండ్ ను,
1: the mind that's like a monkey,
0: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
1: the body, the water bubble,
0: విశ్వసించవద్దు.
1: You should never rely on that.
0: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్ఫిడెన్స్.
1: What you should have faith is on
0: conscience.
1: You should have self-confidence. Without that, there is no use in having faith in
0: other aspects.
1: The body is highly
0: decorated.
1: You have got so much of jewelry.
0: You have
1: got very good
0: dress. But when
1: there is no breathing, inhalation, exhalation, what value the body has. Similarly, so the faith is the breath
0: of the
1: spirit. Without faith, even if the mighty things are accomplished with the body,
0: it is dead.
1: Only the physical power make
0: it
1: dance. They don't dance on their own. When you apply the key to the clock, because the hands move, can you call it a life?
0: ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీనే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
0: నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
1: How does that consciousness express physically?
0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్ దట్ మీన్స్ గాడ్. హమ్, ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vesture, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ
1: that?
0: గాయత్రి అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: సావిత్రి. Master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి,
1: సరస్వతి.
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: Vibration, అదే ప్రాణశక్తి.
1: Vibration, the life force.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: Body stands for materialization.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: Therefore, భూర్ భువస్వః are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: All the three times are in you.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కాస్మిక్ డివైన్.
1: His cosmic divine form.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: The human form which is verily the very divinity is neglected.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: We are wasting this divinity for mean, low, physical, sensual
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: The human life is a precious gem is simply sold out for coal.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: It's not for that we should sell it out.
0: సర్వము మాణిక్యం మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: The gem should remain a gem.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: It shines continuously.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కాని ఏ విధమైన మార్పు రావు.
1: ఎని టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానినే సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది ఉన్నది ఉన్నది మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make enough effort to understand that human life.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Human being is not ordinary one.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగా వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపమనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: సో ద మెరిట్ అండ్ ద సెయిన్ దే లై ఇన్ వన్స్ ఓన్ యాక్షన్స్.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: You should purify with that awareness.
0: చిత్ చిత్ చిత్ ఏమిటి ఈ చిత్?
1: What is this chit awareness?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరు. అంతే
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యూ మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ, కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ and feeling that you know everything, it is ego.
0: Idi poorthi vippi chuchinappudu idi handkerchief, idi awareness.
1: When you unfold it, then you'll understand handkerchief, that is awareness.
0: Ini swaroopanni paripurnanga telusukunnattunte appude awareness antaru.
1: The totality, full understanding is awareness.
0: Manavatvanni paripurnanga artham chesukunnappude deenini awareness ani cheppavachchu.
1: So humanness should be understood in full, that is awareness.
0: ee naadu manavattam ante emito teliyatam ledhu.
1: Today no one knows what is human quality.
0: Nenu anni telusukunnan anukotam kevalam veritanamu.
1: It is only foolishness to feel that he knows everything.
0: Kanuka idi awareness kinda raadu.
1: This doesn't come under awareness.
0: Awareness eppudu satto koodi untuntadi.
1: Awareness is always the it is a
0: common awareness undadu.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగ అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటారు.
1: సో అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇన్ కాంబినేషన్ విత్ దట్ పర్మనెంట్ వన్.
0: సత్ చిత్ అని రెండింటికి సంబంధం పోర్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ సత్ అండ్ చిత్.
0: సత్తుకు పక్కన చిత్ ఉండే ఉంటుంటారు.
1: ద చిత్ ఇస్ బై ది సైడ్ ఆఫ్ ద సత్.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా నువ్వు శాశ్వతమైనటువంటి యొక్క ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వీ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫార్మ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫార్మ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: Man is God.
0: జీవుడు దేవుడు.
1: Individual is God.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: It is only the feel nowhere in the known.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: All lies in unity.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: One has to understand this oneness.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then only you can understand the humanness.
0: ఇలాంటి విశాల భావము ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్, హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: ఎక్కడ అశాంతి,
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్
0: ఎక్కడ చూసినా భయము,
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు,
1: దేర్ ఇస్
0: ఫ్రస్ట్రేషన్. ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము, భేదము,
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం, సత్యం, సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: syllabus. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదర్ చైనా.
0: ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈస్ వన్, వన్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద, ధర్మం చెర, ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: సో ఈ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ బ్లైండ్నెస్?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: హీ జస్ట్ డెల్యూటెడ్ దట్ హీస్ ఇన్ క్రియేషన్.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుండాలి.
1: యు ఆర్ నాట్ ఇన్ దిస్ క్రియేషన్, ద క్రియేషన్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్ క్రియేషన్.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవుణ్ణిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as a picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ హార్మ్
0: ఎనీవన్. ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: Idanta only with master plan matrame.
1: Swami has designed the master plan.
0: Idanta kevalam raw material matrame.
1: Swami has placed in front of us the raw material.
0: Ee raw material manu poku chestunnamu.
1: We collected the raw material.
0: Okay, yadarthamaina swaroopani manam production cheyali.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: Dinni ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి
1: and establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: We should never pray that Bharat should be peaceful.
0: అదే narrow mind.
1: That is narrow mind.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవరీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యు షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: with the community ilanti feeling,
0: vishala bhavamuto
1: that broad feeling,
0: ilanti anantamaina bhavamuto
1: infinite feeling,
0: meeru kontha varaku bhavanni abhiruddhi parchukovali.
1: You should develop that broad feelings.
0: Kevalam laukika chaduvulu chadivinanta matramana chaladu.
1: Is not enough if you have this world enough.
0: Kevalam ee chaduvulanta kudanu deeniki,
1: what for is this education?
0: Jnana potta kosam.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిల్ అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్ అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యు నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటుంది.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being highly intelligent
0: magidi tanneri kuda mandamathudu
1: is a foolish one who does not know himself.
0: Enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way
0: heeruni gudambu manaledu.
1: Mean man shall never change his
0: tarachi chaduvu chaduva
1: with all the education
0: tarkavadame kani
1: it's just argumentation
0: ulla gnanam eppudu pondaledu.
1: You will never get comprehensive
0: chaduvu chaduvu chadivi chaavanga neetiki chaavuleni chaduvu chaduvole.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: Emiti ee education?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్, దేర్ ఇస్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: ఎడ్యుకేషన్ షుడ్ లీడ్ టు ఎలివేషన్.
0: అదే మన ఆదర్శము.
1: దట్ ఈస్ ది ఐడియల్.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: దట్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: వద్దని చెప్పకూడదు.
1: You should say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సిందే.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాస్ యూ డిజైర్
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరోగతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different directions. But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటున్నారు అందరికీ.
1: The air is one to everybody.
0: గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this దైవ
0: చింతన చేస్తూ
1: thinking of the Lord.
0: ఈ యొక్క సమర క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts. And so an
0: selfless ideal to the world.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: To lead selfless life, spiritual path is the only way.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyartham gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ Bhagavad-gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adi anasakti asakti lenetunti yokka divyamainatunti margame anasakti.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ from bad qualities to good qualities and good actions, from good actions then he has to renounce the fruits thereof.
1: Karmalanu acharinchutalo undinatvanti yokka antaratham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi yerpadutundani geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action purity of the heart can be attained.
1: Chittasya shuddhiye karmaha. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఇగ్నైట్ సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: Alanti sthitilo daivamunaku arpinchetunte karmalu inkenta pavitramaintiga undali?
2: That being so, if you are offering to the Lord himself, how pure and sacred the action
1: entati parishuddhamaintiga undali?
2: How pure they should be,
1: entati sarthakamaintiga undali?
2: How extremely self fulfilled should they be?
1: Bhagavantuniki arpinchetu lopala ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
2: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpam arpitam cheyalante aa pushpam nandalu undinatundi krimulanu manam veru chesi danini parishuddha parichi aa pushpam nu bhagavat arpitam gaavistam.
2: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
1: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyamu.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyamu.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu motta mota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు,
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: నిశ్చత్సంపత్తి. ఇది శ్రమ, దమము, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్ శ్రమ, దమ, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ.
1: ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్ష్యములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్

0: సమాధానం. ఇక్కడ ఓర్పు, పేషెన్సియో. ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
1: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఎవరీ పర్సన్ షుడ్ హ్యావ్.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
1: Kings have been destroyed because they have lost this
0: particular quality.
1: Great rishis also were destroyed because they lost this particular quality of
0: patience.
1: Scholars also came to ruin because they lost this
0: particular quality.
1: This particular quality of patience must be taken as an important shield and
0: an armor. విలువ రాణించదు.
1: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
0: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
1: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థితప్రజ్ఞ.
0: ఈ ఓర్పునే లేకుండా మనం దీనిని సాధించలేము.
1: Without having this particular quality of patience, we would not be able to attain that.
0: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
1: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
0: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
1: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: పవిత్రమైన కార్యములు యందు,
1: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
0: సారమాత్మకమైనటువంటి విషయములందు,
1: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
0: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
1: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్పెక్ట్.
0: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ యు మే గెట్,
0: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములు సంభవించినప్పటికీ,
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ యు మే ఫేస్,
0: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
1: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
0: పట్టుదలనే లేకుండినా ఓర్పునకు బలమే ఉండదు.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్, ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
1: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
0: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
1: వన్ కెనాట్ లివ్ వితౌట్ ది అదర్.
0: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
1: వితౌట్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్.
0: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: ఇఫ్ యు లూజ్ పేషెన్స్ డిటర్మినేషన్ ఆల్సో విల్ నాట్ బి దే.
0: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు,
1: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
0: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: ఇందులో రాగద్వేషములు,
1: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
0: అభిమాన మమకారములు,
1: ఈగోనెస్, ఈగోయిజం,
0: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
1: We should remove these qualities from our mind.
0: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
1: Then only we'll be able to get self-control.
0: పూర్వం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందనో, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: Just as tortoise would be free to loosen its limbs and come out and then also withdraw itself, we should have in the same way sense control.
0: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
1: గీత హాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
1: The area and the field of karma or action, it proves what type of
0: man he is. Nishkama karma ku chala pradhanata nandinchindi.
1: That is the very reason why so much of importance is given for nishkama action.
0: Addamu mana mukham yokka swaroopanni ye vidhanga nirupistundo.
1: Just as mirror proves the type of face that we have,
0: mana dehamunondale temperature ni ye vidhanga thermometer nirupistundo,
1: just as thermometer gives the reading of the temperature of our body,
0: manavuni yokka manchi cheddalanu karma kalapamulo nirupistundi,
1: his action proves what type of feelings a person has.
0: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu chese

0: ఈ కర్మల ద్వారానే మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
1: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
0: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
1: యు వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
0: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
1: హి మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
0: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
1: వి మే బిలీవ్ దట్ హి ఇస్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
1: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
1: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
0: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
1: వి మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
0: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
1: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
0: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
0: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
1: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
0: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
0: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
0: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
0: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
1: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
0: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
1: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
0: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
0: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
0: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గం నందు తాను ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
1: అమంగ్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
1: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇన్ టు యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
0: ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
1: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్,
0: ఆచరించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మ ఆచరించలేడు.
1: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
0: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
0: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
1: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
0: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
1: There are two important things which form the basis of it, avarana and vichhepa.
0: ee avarana vichhepam loku roopam ledu.
1: There is no particular form for these two avarana.
0: Avarana managa avarinchinatundi kappabadinatundi.
1: Avarana refers to the one which covers.
0: ఏ విధంగా కప్పబడినటువంటిది?
1: హౌ డస్ ఇట్ కవర్?
0: దేనితో కప్పబడినటువంటిది?
1: విత్ వాట్ డస్ ఇట్ కవర్?
0: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
1: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
0: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
1: If it does not have form itself, how does it cover? How can it be removed?
0: ఇదియే మాయ యొక్క స్వభావం.
1: This is the very nature of maya.
0: దారి యందు పడినటువంటి త్రాడును,
1: a rope which is lying on the road,
0: చీకటిగా ఉన్న సమయములో,
1: in the time of darkness,
0: ఇది పాము అని మనం భ్రమించాము.
1: We are deluded with the feeling that it is a snake.
0: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
1: Then what is it that has covered?
0: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాం.
1: We are deluded with the feeling that a rope is covered with the
0: కానీ పాము ఉన్నదా?
1: Is there snake?
0: లేదు.
1: There is no snake there.
0: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
1: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
0: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
1: Under what circumstances does it use its own influence on us?
0: ఇది చీకటి యందు ఆవరించినది.
1: In darkness there is this particular feeling.
0: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరం భ్రమ ఆవరించినదా?
1: Whether snake has covered the rope or delusion has covered us,
0: పామును త్రాడును పాము ఆవరించలేదు.
1: Snake has not covered the rope.
0: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
1: It is the delusion which has covered the mind of man.
0: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
1: This delusion itself is maya.
0: దీనిని ఒక జ్యోతితోట లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
1: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
0: ఉన్నది త్రాడే.
1: There is only rope there.
0: కనుక ఆవరణం పోయినది.
1: Then this delusion has disappeared.
0: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
1: The real object is seen there.
0: ఇది విక్షేపం.
1: This is vikshepa.
0: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
1: A thing which is existing is
0: అందులో ఏ మార్పులు కూడాను ఉండవు.
1: There is no change whatsoever in that.
0: భ్రమలు రావటం పోవటం ఇది కేవలం ఒక విధమైనటువంటి బంధుత్వంగా భావించుకోవచ్చు.
1: It is the delusion which comes and goes. It is something like
0: maya kani,
1: be it maya,
0: badhalu kani,
1: be it pains,
0: nindalu kani,
1: be it
0: nishkramulu kani,
1: censure,
0: ivanni kudanu kevalam raakapokalato undinatunte bandhutvam vantivi.
1: All these things come and go like relatives.
0: Vachina bandhuvulu shashvatanga mana intilo nilavaru.
1: Relatives who have come to our house will not stay there permanently.
0: Raavatam povatam,
1: they come and go.
0: Ide vidhamgane maya aneetuntivi kevalam manavuni yokka brantiga raavatam povatam jarugutundi.
1: In the same way this maya comes and goes as a delusion for the human being.
0: Unna traadunu kappapadinatundi paamu.
1: It is the snake which covers the rope.
0: Ide aavaranam.
1: This is aavarana.
0: Kaani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
1: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
0: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
1: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
0: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
0: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
1: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
0: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
1: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
0: Kani manamu pai pai drishtilu maatrame manamu abhruddhi gavinchukuntunnamu.
1: If we may be developing only superficial understanding.
0: Antardrishti ప్రధానమైనటువంటిది.
1: It is the inner vision which is very important.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: That alone is permanent.
0: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగత్ దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీల్డ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
0: భగవంతుడు చేసేటువంటి పని అది.
1: It is this which God performs and does.
0: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ, ఇవి క్షణభంగురం.
1: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all temporary.
0: బంధుత్వమును, అభిమానమును, మమకారమును అభివృద్ధి చేసుకుందువో, ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
0: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
1: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
0: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
1: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
0: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
1: The thing which you are catching also is washed away.
0: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
1: The person catching also is washed away.
0: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
1: Person who is catching these things also will be
0: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of catching hold of this?
0: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
1: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
0: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని, ఇంద్రియములను నిగ్రహించుకొని, నీవు రాగద్వేషములను దూరం చేసుకుని, మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
0: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
0: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
0: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
1: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
0: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయుటకు గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడది కానీ కర్మని.
1: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
1: బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
1: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
0: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
0: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
1: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
1: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
0: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
1: కౌశలం
0: అనే కాదు, సుకౌశలం అన్నాడు.
1: Performing action skillfully is yoga.
0: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
1: దేర్ ఇస్ ఎ స్టేజ్ విచ్ ఈస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సేక్రెడ్ దాన్ దిస్.
0: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
1: డూ నాట్ కన్సిడర్ దిస్ హెవెన్ యాజ్ ఎ పర్మనెంట్.
0: క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ ఆఫ్ ది మెరిట్స్ యు హావ్ టు కమ్ డౌన్ టు ఎర్త్.
0: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంప్.
1: This is only a temporary camp.
0: ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు.
1: You would not be able to permanently live in that.
0: ఏదో దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు.
1: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind.
0: ఏ భోగభాగ్యములు నీవు ఆశించితేవో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు.
1: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
0: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం మరొకటి.
1: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సేక్రెడ్ దాన్ దిస్.
0: అది ఏ? దైవాత్మతత్వము.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఇది బ్రహ్మ సంయోగము.
1: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
0: ఇది ఆత్మానుసంధానము.
1: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
1: ఫర్ అటైనింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యూ బెటర్ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ దేర్ విల్ సర్టన్లీ బి ఎ ప్రూఫ్ ఫర్ దట్.
0: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
1: దేర్ ఇస్ నో రూల్ విచ్ సేస్ దట్ యూ అలోన్ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్ ఆఫ్ ఇట్.
0: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
1: అవర్ గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ సోన్ ఎ సీడ్ అండ్ డెవలప్.
0: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
1: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
0: కానీ ఆ ఫలమును తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
0: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
1: ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
1: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సంవన్.
0: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
1: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
0: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
1: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
0: Itti vishalamaina bhavamto paatinaatunte vruchcham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
1: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
0: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
1: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్
0: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
1: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
0: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
1: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
0: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
1: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
0: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
1: Performing any action as an offering to the God is the greatest of all the actions.
0: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, we will have to perform it as an offering to the God without expecting the fruits of action.
0: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
1: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
0: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
1: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం.
1: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
0: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
1: దేర్ ఫార్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
0: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
0: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
1: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, వీ షుడ్ నాట్ గివ్ అప్.
0: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
0: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
1: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: విత్ ప్రాక్టీస్ విల్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
1: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
0: సర్వత్రా పంచభూతాని.
1: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
1: వీ షుడ్ లాట్ ప్రూవ్ టు అవర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
0: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే. పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
1: Wherever you see, be it in the nether world or on the earth, you will find only these five elements.
0: ఈ పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబము లేవు.
1: These five elements also are the reflection of the image of God. These are all his aspects.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: Considering all these things as the aspects of God, this becomes an offering to the God.
0: ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు.
1: We should not develop only external vision.
0: ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు.
1: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
0: ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: Great scholars participated in it.
0: ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు.
1: People who are fried.
0: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హు ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ రైట్లీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: వీరి ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: The assembly was such that there was no room for ordinary people to enter into.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇన్ ది అసెంబ్లీ అండ్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
0: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
0: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
1: Who was prepared to leave Astavakra to enter
0: into the assembly? Recommendation ledu.
1: He did not have any recommendation whatsoever.
0: Adaniki etti sahayamu ledu.
1: He did not have any help.
0: Adaniki daiva sahayam okkate.
1: The only help that he had was
0: dani namminatundi variki evvariki kudani ye vidhamainatundi yokka nashta kashtamulunu praaptinchavu.
1: Whoever has firm faith in God will not be put to any sort
0: of tatkarikanga addulu tagilinappatikini adi munmundu vijayanni sadhimpa chestundi.
1: Temporarily there may be some obstacles, at the end he is sure to
0: kaani moodu dinamulu జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: త్రీ డేస్ హీ హాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హి వాస్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హు ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: హీ వాస్ నాట్ ప్రిపేర్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దాట్ great scholars are of course entering, I will also get a chance.
0: Kani evaro oka mahaneedu itani yokka paristhitini chusi janaka maharajunku cheppadu.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
0: itani vayovruddudu kaadu.
1: He is not an elderly person.
0: Madhya vayaskuduga untunnadu.
1: He is a person of the middle age.
0: Itaniki em matram kudano anubhavam lenattuga kanipistundadi.
1: He does not seem to have much of experience.
0: Kani anubhavam niragamam anantundi ninnayinchadam sadhyam kaadu.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: Etti puttalo etti paamundunu.
1: We do not know what type of person he is.
0: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamlu velavadutundayo గుర్తించుకోవాలని జనక మహారాజు అతనిలో లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు.
1: కింగ్ జనక టుక్ హిస్ సీట్.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: All those great scholars who were in the meeting and in that particular gathering, they all laughed at him the moment they saw his form.
0: Kani janakudu kannu vaarchakunda chustunnadu, taanu navvaledu.
1: King Janaka was keenly observing this particular person. He was not prepared to laugh.
0: Ee lopala astavakrudu ee pandutulakante adhikanga gattiga navvadu.
1: Meanwhile what happened was astavakra began laughing louder than the
0: kani pandutulaku aashcharyam vesindi.
1: The scholars were surprised.
0: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
1: దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ అవర్ లాఫింగ్, దేర్ ఇస్ నో.
0: కానీ ఇతరు నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: ఇలాంటి వికార ఆకారమును చూసిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
0: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying the child.
0: Chanti bidda takshame elanti varisthayamaina vaaru kuda teliyakundani navutaru.
1: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
0: Amayakatvamlo undinatundi pavitrata.
1: This is the great test and sacredness of
0: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
1: There is sacredness which is inherent in innocence.
0: Panditulandaru kuda chaala goppavaru.
1: Scholars who have assembled them, they were very
0: amaya yattu vimatram kudunu cheri ledu vallo.
1: There is no innocence there.
0: Kanuka varu ee yokka vyakti navatamlo karanam emto ani gurtinchalani andaru kaachukoni untunnaru.
1: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loudly.
0: Oka panditam sahasinchi, nayana nee evaro kaani ee roopam chuste maaku chaala navvu vastuntundali kaani deeni vallane memandaru navvamu. కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
0: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
1: Well sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
0: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు.
1: If only I had known such people are in this assembly, I would not have come to this.
0: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
1: I entered here thinking that there are great scholars.
0: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
1: But there are only cobblers here.
0: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodanu chaala ugrulainaru.
1: All those scholars were very angry for using such an abusive or insulting word.
0: Ashtavakru cheppadu
1: ashtav
0: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
1: This is a proper word to describe your action, he said.
0: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
1: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
1: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
0: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
1: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
0: చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
0: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
1: Pandits should have the capacity to look inward.
0: Kanuka ee antardeshame leinatundi oka tattvamu idi panditjaniki oka e maatram konnu avakasam kadannadu.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: Ee satyanni gurtinchinatundi janakudu itanni praveshapetti idanto panditjam yokka vishayanni ప్రదర్శించమని కోరాడు.
1: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటూ ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
0: అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి, వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
1: చిత్తము
0: యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: hrudayam yokka shanta swabhavamune thanu parisilistadu.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: Kalukane mana antardrushtini manam abhivruddhi parchukoni antarbhavamulanu kontha varaku prashantamainatunte reetiga manamu chuchukovali.
1: We should develop inner vision and develop inner peace.
0: Yetti samayamunandu kani manam udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీ ఇట్, వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు.
0: ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: Someone were to just let us say insult you.
0: ఈ దూషించటం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
0: ఇన్సల్ట్? దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్మెంట్.
0: ప్రశాంతంగా ఉంటుంది నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కాని దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just presume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫార్మ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దర్ ఇస్ ఇంప్యూరిటీ దర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
1: వేర్ దర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
0: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu ichste em avutundi? Edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopala undinanta varaku tirigi eppudaina mari raavachu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata pade anta varaku niyu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్, దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యు సే హీ విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెలింగ్ సంథింగ్, డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే, యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు లెట్ హిమ్ సే.
0: వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్ యు హ్యాపీనెస్.
0: మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఇస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్.
0: పర్యాయంలో చెప్తాను.
1: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్,
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmamu.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
0: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమ, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ, ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
0: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇన్నర్ప్యూరిటీ.
0: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
1: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
0: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
1: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
0: పరిశుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
1: ఎక్స్టర్నల్ యూ మే ప్యూరిఫై అవర్సెల్స్,
0: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
1: ఇన్నర్ ప్యూరిటీ
0: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్స్
0: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
1: the Lord in the external world, we may not
0: be అంతర్భావమునందున్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: The indwelling God alone will be able to give you all protection, be it wherever you go.
0: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగములో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థితప్రజ్ఞ.
0: ఇక్కడ శమం,
1: టేక్ వన్ శమం,
0: మనశ్శాంతి,
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము,
1: దమం,
0: ఇంద్రియ నిగ్రహం,
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి,
1: ఉపరతి,
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏ మాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఉపరతి అనగా వాంఛలు ఎందు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్ర వాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం,
0: ఈ సమాధానం అంటేనేగా ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man will be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
0: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: దెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
0: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్టింగ్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయము హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ టు ద మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ద లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానే లేదు.
0: హౌవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo Brahmalo Sivakesha Bhagavanalo Prema Mira Velasiunde Mirdu Vahinchina Rama Nannu Brovara Annadu Tyagaraja.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi ani vicharistu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Chima అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఆంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ ఆంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడా, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కాని ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండది.
0: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకునవలనని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: man being highly intelligent today,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కాని అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ యందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఎండోర్డ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీస్
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకుని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చిమయందు మాత్రమే ఉంటున్నది.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఆర్డినరీ

0: endowed with intellect, and he is parallel to none.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: Being highly intelligent, man considers himself so low and mean and moves about.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీన స్థితికి దిగజారిపోతున్నాడు.
0: Man has come down in stature, so mean and so low, because of selfishness and selfish interest.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: In fact, what is that he runs short of? There's no dearth, there's no shortage, in fact, for man.
1: అన్నీ కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కాలిక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కాని తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: And this love certainly takes care of the residences of homes.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: So he is ready to sacrifice and prepared to protect himself.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతనే ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివినైనా కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: Man is not short of his intelligence.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used, when, where and how.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: Students today study a lot.
1: ఆ చదివి

0: ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకం లేదు, కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రీడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
0: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
0: మస్తకము నుండి మట్టి మెండు.
1: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్లీ నాలెడ్జ్, బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
0: అనగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
0: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
0: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
1: Therefore, the knowledge is given to students that they gather from books to lead a proper life.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువలే.
1: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
0: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
1: We have to be learned or educated so as to be immortal or deathless.
0: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
0: MA-లు BA-లు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: Having had the degrees like BA and MA, you may be reputed elderly people.
0: సంపదలుండియు సద్దానపరులైన పుడవకీర్తిని గన్న పుణ్యులైన,
1: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
0: ఆయుర ఆరోగ్యంబు అనవసంతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైన,
1: You may be physically strong and blessed with a long life.
0: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
1: In what way all the knowledge education one has received would come to his rescue ultimately?
0: ఈ నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: We have to make use of our education in service to others.
0: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
1: If you watch anything, you will find the spirit of service.
0: Paropakarartham idam shariram.
1: The body is meant to serve.
0: Shariram ichinatvandi tini tirigatam kosam kadu.
1: The body is not merely for eating and drinking.
0: Tinigi tini tirigatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiki teppinchukovatam kosam ani ichadu.
1: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
0: Kaluka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
1: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
0: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ టు సర్వ్ ఎవ్రీబడీ ఇన్ ద నేబర్హుడ్.
0: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
1: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
0: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
1: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
0: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the meaning of this very word, manava.
0: Manava.
1: Manava.
0: Ma anaga manchi telivitetalu.
1: Ma means good intelligence.
0: Na anaga vaatini lekunda.
1: And man, without this good intelligence,
0: va vartinchadamu.
1: Man is
0: manchi telivitetalu undi kudanu vaatini telusukokunda pravartistunnadu manavudu.
1: With intelligence, man is behaving as a dunce because he has not realized that he is intelligent enough.
0: Kana manavattvam yokka divyattvamu pavitramu ee daivattvam yokka keerthi nunchine dinni baiki teppinchukovali.
1: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
0: ఏ చిన్నది మానవం నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని, పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
1: Man has given up that path.
0: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
1: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
0: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: Even a cow also knows how to serve, how to feed itself, and how to lead a comfortable life.
0: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake that man is not able to know this such a simple thing.
0: మానవత్వము చేరి మంచినే బోధించి.
1: And in fact, humanity teaches the lesson of goodness.
0: తెలిసి వెలగవాలను తెలివితోడ.
1: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
0: మానవత్వమే లేకుండా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఎ మీన్ లైఫ్, ఎ లో లైఫ్.
0: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
1: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యక్తి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
1: When once we understand the collective form clearly, you can understand the individual nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meer chadivina chadavulu.
1: All the education you received.
0: Telusukunna telivitetalu.
1: The intelligence you have acquired.
0: Edo chinna chinna pasivachi mrugadulu kodam nerpi manamu dani saathakam gavinchukovali gaani pasivachi mrugadulu nunchi manam nerchukovalsam vachindi ee naadu.
1: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
0: It is satyani teachers bodhinchadaniki veeru kaadu.
1: It's not possible for teachers to teach this truth.
0: Aa teachers kuda tamu telusukokunda tamalo unnatundi devatvanni tamu marchipothunnaru.
1: Even teachers also have forgotten the latent divinity in them.
0: Kanuka manam nerchukunnadanta kuda mana pottalo nimpukoni edo manam pottalo venchukovatam kosam kaadu deenini 10 mandiki panchi దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, raising to the level of the divinity.
0: మానవత్వం సమత్వం నుండి పోవాలి.
1: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality. Without this samatva, equality, manavatva, the humanity, is useless. Therefore, we should consider basically this principle of samatva, equality.
0: ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు.
1: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
0: Divyatva anaga emiti?
1: What is divyatva, divinity?
0: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
1: Divyatva, divinity, has got this latent divine power.
0: Idi daiva shakti.
1: This is the power of God.
0: Ee daiva shakti prati manavuni yandu kudanu nindi nimrukratvai unnadi.
1: This divine power is immanent in every human being.
0: Kani dani andukoleka avarudaipoyi tanu dani vadalapettunnadu manavudu.
1: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
0: Kanuka manamu divinity ni manamu chakkani bhavamuto manam dini develop cheskovali.
1: Therefore, we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
0: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుంది.
1: Humanity has been growing since ages.
0: ఈనాటిది కాదు ఈ మానవత్వము.
1: Human being is not of today.
0: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
1: We cannot consider ourselves humans by just being born to a mother.
0: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
1: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండాలి.
1: Therefore, every human being has got this divyatva, the divinity.
0: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినటువంటి చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
1: Man is not able to know the latent divinity and therefore he has forgotten even humanness or human quality.
0: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: Therefore, we have to recognize the human quality to begin with.
0: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కాని ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
1: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
0: Kevalam aakaram matram telusukovatam matrame kaadu.
1: Is not enough if you know a human being by his form.
0: Ee aakaram telusukunnanta matramena aacharana lekapothe prayojanam emiti?
1: Just aakara, the form, is not enough. Acharana, the practice, is most important.
0: Kaaga aa practice ni kuda manam telusukovali.
1: Therefore, we have to learn how to practice.
0: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
1: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ లేకపోతే ఈ శాస్త్రములు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
1: Or else, what's the use of all these sacred texts, like Upanishads?
0: ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
1: these sacred texts, like Upanishads, will bring out the hidden treasures of divinity present within.
0: Andukosamane, ee education anetundi antu educare ani kuda nenu cheppanu.
1: That's why Bhagwan has introduced educare apart from education.
0: Education anaga sahajanga vachetvanti yokka swarupamu.
1: And this educare is one which is natural.
0: Educare anaga lopala daagabadinatundi deeni paiki laagatam.
1: Educare is to bring out that which is latent within.
0: Mana yandu daachabadinatundi educare.
1: Educare is that which is hidden within us.
0: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
0: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఈస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
1: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణ క్షణం కూడాను గడి గడి ఎందుకును మనకు కనిపిస్తూనే ఉంటుండది.
1: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
0: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: That we are not able to recognize.
0: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
1: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
0: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమూ ప్రాప్తించదు మనకు.
1: In fact, without this divinity, you cannot be educated.
0: Kanuka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
1: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
0: Education ante kevalam మన చదివినకి చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదలు నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
1: వేర్ యాజ్ ఎడ్యుకేర్ ఈజ్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
0: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
1: The real power, the capacity lies in bringing out this latent educare.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
1: Education is obtained by learning.
0: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: Educare is the one that manifests.
0: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
1: In fact, it is present continuously within.
0: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
1: Educare is not the one that could be received by formal reading.
0: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to have this educare.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
1: Therefore, the educare is quite natural.
0: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
1: Whereas education is obtained by formal learning.
0: Educare అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
1: Whereas educare is within you, following you throughout.
0: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
1: Therefore, learning should not be confined to textual information.
0: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, out of information nothing you can get. Bhagavan says information is not enough, transformation is most important.
0: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, our intelligence should bring about transformation.
0: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
1: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ మియర్లీ ఏ వేస్ట్.
0: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
1: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఏ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఏ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
0: అది కాదు మనకు.
1: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణములకును మన వెంట జంట వస్తూ ఉంటుంది.
1: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
0: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
1: దెర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్ ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: దెర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్ ది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
0: నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
1: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
0: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కోల్చి చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
0: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: లవ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
0: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
1: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించడం అని మాత్రమే పలుకుతున్నాము.
1: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
0: అది కాదు ప్రేమ.
1: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
0: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ, రెండింటిని ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ the unification of love in you with the love with others.
0: ee renditi yokka ekatvame nijamainatundi prema tattvamu.
1: Combination of these two speak about the true nature of love.
0: Prema prema prema prema ani manam andaru manam palukutune undamu.
1: In fact we utter this word love repeatedly.
0: కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: What form the love has, in what way the love has got to be used.
0: Prema evvarini badinchadu.
1: Love will never hurt anybody.
0: Enta kaalam nee unchukunnappatikini neekune sahayam cheyadu kani adi evvarini badinchadu.
1: It will never hurt anybody, it will help you being within you.
0: Kanaka prema aneetundi eppudu kuda nu help cheseetundi.
1: Love is always helpful.
0: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
1: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
0: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
1: We have to consider love as our main property.
0: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలదు.
1: In this world there is no greater higher property than love.
0: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
1: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
0: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమని మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
1: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
0: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
1: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
0: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
1: Therefore, the God's gift love has to be made use of properly.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
1: We should go on helping.
0: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
1: There cannot be greater acts of charity beyond this.
0: ప్రేమ స్వరూపురాల
1: embodiments of love.
0: ప్రేమ ప్రతి ఒక్కరికి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
1: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
0: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
1: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: దట్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
0: పరమాత్మ ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
1: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
1: దర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ టు ఎవ్రీ క్రీచర్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో లవ్ యూ హ్యావ్ టు లవ్ ఓన్లీ, దట్స్ ఓన్లీ వే.
0: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపరి తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు.
1: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
0: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
1: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
0: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not such.
0: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
1: It includes all.
0: ప్రేమమయుండు శ్రీధరుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ.
0: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ దట్ హౌ టు సేఫ్ గార్డ్ దిస్ ట్రెజర్ ఆఫ్ డివైన్ లవ్.
0: ప్రేమే దైవము.
1: లవ్ ఈజ్ గాడ్.
0: దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు ఇది ఎట్టు మనం విభాగం చేసేవుతుంది.
1: When God is love, when love is God, how can you separate them?
0: Live in love.
1: Therefore, Bhagavan says, live in love.
0: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
1: Then only we will be knowing the meaning of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటమును చాలా సులభంగా పలకవచ్చు.
1: It's quite easy to spell out, to utter this word love.
0: దాని అర్థం చేసు చాలా కష్టము.
1: But it's very difficult to know its meaning.
0: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
1: Therefore, you should make every effort to know and recognize this love.
0: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
0: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దర్ఫోర్ వన్ మస్ట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ లవ్.
0: తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన చుందూ ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే.
1: దర్ఫోర్ దిస్ లవ్ ఈజ్ అరౌండ్ హిమ్, ఇన్ హిమ్, అబౌవ్ హిమ్, బిలో హిమ్, ఇన్ ద వెసినిటీ.
0: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
1: దర్ఫోర్ దిస్ లవ్ హ్యాస్ టు బి నోన్ ఇన్ ద బిగినింగ్.
0: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
1: When once you know what love is, you become the embodiment of
0: love. Nee premanu neevu telusukolekunda poyinappudu premanu neevu prema swaroopulara ani ee vidhanga cheppadaniki adhartham untundadi.
1: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
0: Kaliga prema aneetundi daniki artame teliyinatundi vaadu aa premanu uchcharistuntadu.
1: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
0: Vidyarthulara,
1: students,
0: ఈ ప్రేమతత్వాన్ని మీరు ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
1: దర్ఫోర్ ఇఫ్ యూ కన్సిడర్ లవ్ ఇన్ ఇట్స్ ప్రొఫండిటీ, ఇన్ ఇట్స్ డెప్త్, యూ సర్టన్లీ బికమ్ గ్రేట్.
0: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ ఇన్ ద బిగినింగ్.
0: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వం పనులకు కూడా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ అండర్స్టాండ్ లవ్.
0: ఈ రామాయణం లోపల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
1: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
0: వారందరూ కూడా వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ దే హ్యావ్ హ్యాడ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
1: మెనీ థింగ్ దట్ రామా ఇస్ గ్రేటెస్ట్.
0: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఎపిక్ ఇస్ సో ఇంపార్టెంట్ and equally great.
0: మీరు విని ఉంటారు సుమిత్ర.
1: సుమిత్ర, యు మస్ట్ హావ్ హర్డ్ ఆఫ్
0: సుమిత్ర. ఏమి పలికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ సుమిత్ర హ్యాస్ ఎ మైనర్ రోల్.
0: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
1: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
0: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
1: ఇన్ వాట్ సెన్స్?
0: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
1: సుమిత్ర shares bliss or happiness in every aspect with others.
0: Kaikaku oke koduku.
1: Kaika has one son.
0: Kausalyaku oke kumarudu.
1: Kausalya has only son.
0: Kani Sumitraku iddaru biddalu.
1: Sumitra has two sons.
0: Ee iddaru puttinatlo unnatundi antaratham emiti?
1: What is the inner meaning of this?
0: Kaika తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
1: కైకా కన్సిడర్ దట్ హర్ సన్ ఇస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
0: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
0: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
1: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
0: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
1: షీఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది కింగ్డమ్. అండ్ వాట్ షీ డిడ్ వాజ్ షీ హ్యాడ్ ఎ హెడ్ బాత్ ఆన్ వన్ డే, క్లైంబ్ అట్ ది స్టేర్ కేస్ అండ్ షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్.
0: ఆ వెంట్రుకలు ఆరబోసుకుంటుంటే ఇప్పుడు గ్రద్ద వచ్చింది. ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది.
1: ఇన్ ద మెయిన్ టైమ్ సమ్ ఈగల్ కేమ్ ఓవర్ దేర్ అండ్ పిక్డ్ అప్ దట్ వెజల్ విత్ పుడింగ్.
0: ఇది తీసుకుని పోయింది.
1: ఇట్ హాస్ టేకెన్ ఇట్ అవే.
0: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
1: అండ్ ఇట్ హాస్ డ్రాప్డ్ అట్ ది ప్లేస్ ఆఫ్ ద అంజని.
0: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధురం? మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
1: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ ద పుడింగ్ అండ్ షీ స్టార్టెడ్ వండరింగ్ హౌ మ్యాన్ వుడ్ బి ఎక్స్టాటిక్ ఇఫ్ యూ వర్ టు రిసీవ్ ఇట్.
0: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారుడికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
1: దెన్ సుమిత్ర థాట్ అవుట్ ఆఫ్ టూ సన్స్ వన్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కౌసల్య, ది అదర్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కైక.
0: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు. ఈ రకంగా నిద్రాహారం మానేసేసి నిరంతరం ఏడుస్తూ వచ్చారు.
1: ద న్యూ బోర్న్ బేబ్స్ రిఫ్యూజ్ మిల్క్. దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ మిల్క్ ఎట్ ఆల్. దే వర్ స్లీప్లెస్ అండ్ వెంట్ ఆన్ క్రయింగ్.
0: అప్పుడు వశిష్ఠుల వారు వచ్చినప్పుడు వశిష్ఠుల వారి దగ్గరికి ఈ సుమిత ఈ బిడ్డలు ఇద్దరిని తీసుకెళ్లింది.
1: వశిష్ఠ హ్యాపెన్ టు బి దేర్ అండ్ సుమిత్ర ప్లీడెడ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
1: హి సెడ్ డోంట్ క్రై ఎనీ మోర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
0: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి.
1: హి సెడ్ దట్ యు కీప్ యువర్ సెకండ్ సన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సన్ ఆఫ్ కైక.
0: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడు తట్ట లోపల పెట్టమని చెప్పింది.
1: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
0: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
0: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
1: Similarly is the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
0: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
1: And from the next day Sumitra had no work to do.
0: అయ్యో నాకు ఇలాంటి పరమ పవిత్రులైనటువంటి కుమారులు కలిగారు.
1: I am really blessed to have these two sacred sons.
0: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
1: They are going to protect this country in future.
0: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
1: It's my duty to take care of them today.
0: అని అనుకుని శ్రీరాముని ప్రక్కన ఈ మొదటి కుమారుని పండమెట్టేసేసింది.
1: And she made Lakshmana lie by the side of Sri Rama.
0: ఇంకా కైకేయికి పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
1: And Shatrughna was made to lie by the side of Bharata.
0: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
1: All the four sons they started growing with the passage of time.
0: కానీ ఈ నలుగురికి ఉండినటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
1: All the bliss, the joy of all the four sons is experienced by Sumitra alone.
0: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
1: She was very happy watching them from a distance.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీ ఈజ్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
0: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
1: As the days went on, Lakshmana followed Rama.
0: శత్రుఘ్నుని వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
1: And Shatrughna followed Bharata.
0: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతులు.
1: Bharat and Lakshmana are very powerful.
0: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
1: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
0: కనుక మొట్టమొదట లక్ష్మణుడు.
1: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
0: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామా వాజ్ బోర్న్.
0: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
0: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
1: And this power is also there in Bharata.
0: ఈ ప్రేమ తత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
1: The principle of love is there with Lakshmana.
0: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
1: Therefore, Lakshmana was always in the company of Rama wherever he went.
0: ఇంక ఎక్కడ పోయినప్పటికీ శత్రుఘ్నుని జతలో భరతుడు ఉండటం.
1: So also Shatrughna followed Bharata wherever he has gone.
0: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
1: We just think in terms of lineage, but it is not proper.
0: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
1: all the four together
0: అన్యోన్యంగా
1: with intimate association
0: అనుకూలంగా
1: conveniently
0: ఏకంగా
1: unitedly
0: కాలం గడుపుతూ వచ్చారు.
1: Spent their time.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: Then only Ramayana is complete.
0: రామాయణం కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములకు తగినటువంటి యొక్క భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు తగినటువంటి లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను
1: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: In fact, there are three individuals, two, three attributes.
0: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
1: They could earn this blessing this way.
0: కనుక రాముడు ఉన్నాడుంటే ప్రక్కలోపల అచ్చుడు ఉండాలి.
1: Where there is Rama, by his side is definitely present Lakshmana.
0: శత్రుడు ఉన్నాడంటే ప్రక్కలోపల భరతుడు ఉండాలి.
1: Wherever you find Shatrughna there, you will find Bharata also
0: there. Therefore,
1: unity among these four brothers is, strictly speaking, the sense of Ramayana.
0: None
1: can estimate, declare the strength and the message of Ramayana.
0: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
1: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
0: Manavata swarupamu,
1: the human form,
0: kevalamu,
1: merely,
0: akaram matrame kadu,
1: not limited to form only.
0: Hrudayamu, hrudayamuku taginatundi manasu, manasuku taginatundi chittamu, chittamuku taginatundi indriyamudu.
1: Therefore, there should be the heart as per the mind. There should be the intellect as per the heart, and there should be sentiment of feeling.
0: Kanuka Ramayanam telusukovatamu kevalam entakalamainappudiki Ramayanam telusukovatam meelu kaadu.
1: You may read to any extent, to any length of time, but it's not possible to know in depth.
0: Vaari okarikokariki aapyayata ettidalaga danni kuda polchukovatam meelu kaadu.
1: It's not possible to know the mutual love, the prevailing love existed among them.
0: Okanadu Kausalya edo pani chesukuntu untunte Ramanu parigetti vachadu.
1: One day when Kausalya was doing some work, Rama came there running.
0: Kausalya vadilo padi edustu unnadu.
1: And Rama fell on the lap of Kausalya and started crying.
0: Emiti Ramanu yechatam emiti అని ఆయన చాలా ఆశ్చర్యపడింది.
1: అండ్ షీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ వై రామ వాస్ క్రైయింగ్.
0: ఈ ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ కేమ్ దేర్
0: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తుండాలి.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
0: ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
1: On enquiry it is said, every time we only win and Rama is the loser.
0: Kanukane ee naadu memu chaala baadha padutunnamu.
1: Today we feel very sad.
0: Ramanu jayinchadu.
1: Rama won.
0: Lakshmana odipoyadu.
1: Lakshmana is defeated.
0: Kanuka ee naadu maaku chaala aanandam kaligindi.
1: And today we are happy, that's what they said.
0: కనుక రామలక్ష్మణులుగా ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
1: Therefore, Rama and Lakshmana symbolize the unified principle of bliss.
0: భరత శత్రుఘ్న కూడా అంతే.
1: So also is the case with Bharata Shatrughna.
0: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
1: They were together, so intimate, so close, so loving.
0: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
0: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు గాని అంజునుడికి తెలియదు.
1: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
0: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కాని మరొకరికి తెలియదు.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
0: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
0: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
1: వన్ హ్యాస్ టు రివియర్ అడోర్ గో త్రూ సీక్రెట్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
0: కనుక రామాయణం యొక్క తత్వము రాములకే తెలుస్తుంది కాని అంజునికి అర్థం కాదు.
1: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
0: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
0: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుని భరతుడు అరణ్యకు వెళ్ళమన్నాడు.
1: And at one time it so happened that Lakshmana had to go to the forest as desired by Bharata.
0: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళ్తున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
1: Your brother Rama is going to the forest, better you also follow him.
0: తప్పక పోతాను.
1: Lakshmana said, I will do it.
0: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుడికి.
1: Lakshmana was mighty happy because he could follow Rama.
0: భరతుని జతలోపల శత్రుఘ్నుడు ఎంతనో అన్యోన్యంగా పోయాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: ఈ శత్రుఘ్నుడు అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
0: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
1: మీనింగ్ ది కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
0: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
1: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
0: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి, కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
1: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్ బై నోయింగ్ ఐడియల్స్.
0: వాళ్ళ అన్యోన్యతను మనం అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ అండ్ షేర్ విత్ అదర్స్.
0: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథగా మాత్రమే కాదు.
1: Therefore, epic Ramayana is not merely a story.
0: ఇది ఆత్మ యొక్క అంతరాత్మ.
1: It is a revelation of the self.
0: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
1: It is the limitless, intimate reflection, manifestation of the self and sets an ideal for everybody.
0: ఇది రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
1: It carries the three principles, reaction, reflection and resound.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భరతుడు శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
1: అండ్ దిస్ ఇస్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భరత అండ్ శత్రుఘ్న.
0: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
1: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
0: ఇది గంధముతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ గంధ ఆర్ ఫ్రాగ్రెన్స్.
0: ఇట్టి మనస్తత్వాన్ని అందరు కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా, అనుకూలంగా, ఆనందంగా మన ఉద్దీతమవుతారు.
1: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్, ద అరోమా, ఫ్లేవర్ of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
0: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
1: Not only now, in within couple of years to come.
0: ఎక్కువ కాలం కూడా కాదు.
1: Not very long.
0: అత్యంత స్వల్పకాలమునందే.
1: In a very short time.
0: యావత్ ప్రపంచమంతా కూడాను.
1: The whole world.
0: రామాయణ కథగా పావెల్తుంది.
1: Will understand, transform into the epic Ramayana itself.
0: అంతర్యందు ఉండేటువంటి ఒక ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
1: And the nature of the self in everybody is the quality, the nature of Rama.
0: ఇప్పుడు ఈనాడు ఎన్ని కులములు, ఎన్ని మతములు, ఎన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
1: We find so many religions, communities, sects today.
0: కాదు కాదు కాదు కాదు.
1: Certainly not.
0: కొంతకాలం లోపలనే.
1: Within a short time,
0: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
1: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి.
1: Therefore, there is only one that is present in humanity.
0: ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటినటువంటి ఒక గొప్ప బోధ.
1: So, the message of Ramayana is this, the observance of unity in humanity.
0: ఈ యూనిటీ చేరినప్పుడే,
1: when once this unity is there,
0: పవిత్రత ఏర్పడుతుంది.
1: Then you will find purity.
0: ప్యూరిటీ వచ్చినప్పుడే,
1: when once there is purity,
0: అన్యోన్యత కలుగుతుంది.
1: And there will be intimate association.
0: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
1: when once there is intimacy,
0: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
1: The whole world will uniformly experience bliss.
0: కనుక అందరికి ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
1: Therefore it's only Ramayana that will make everybody blissful.
0: కనుక ప్రతి మానవుడు కూడాను రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
1: Therefore everyone should chant and sing the glory of Rama.
0: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
1: And their concerts also had that intimate understanding and relationship.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: లక్ష్మణ భార్య,
1: వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
0: ఆమె గొప్ప పెయింటర్.
1: షీఈస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
1: అండ్ at that time she was painting the picture of Rama.
0: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
1: And is at that time the wife Lakshmana stepped in.
0: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
1: అండ్ ది హోల్ పెయింట్స్ స్పిల్డ్ అవుట్.
0: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
1: వెన్ ఐ వాంటెడ్ టు పెయింట్ ద హోల్ పిక్చర్ ఆఫ్ రామచంద్ర, ద పెయింట్ హెస్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ హెస్ బికమ్ వేస్ట్ఫుల్ నౌ.
0: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
1: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
0: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
1: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
0: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
1: అండ్ షీ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
0: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
1: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
0: ఇంకా ఇద్దరు కూడున్నారు.
1: అండ్ దట్ టు మో,
0: సీత లక్ష్మణుడు.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
0: కానీ సీత, సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
1: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
0: అట్టి సమయం అప్పుడు,
1: అట్ దట్ టైమ్,
0: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
1: దే హ్యాపెన్ టు గో అవుట్.
0: ఏం చేసేది, అన్నగారా అరడుకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
1: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
0: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
1: ఆల్ ది ఫోర్ లేడీస్,
0: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
1: వర్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
1: యాజ్ దే వర్ థింకింగ్ ఆఫ్ రామ,
0: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
1: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
0: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
1: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
1: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
0: Kani, okanoka samayam lopala, ee hanumantudu thanu aliga lakshana mochi kosamani mandu tevatam kosamani sumat parvatham pai anipothunnadu.
1: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
0: ఆ వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి,
1: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
0: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ది ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
0: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
1: దెన్ కౌసల్య కాషన్, హూ ఆర్ యూ?
0: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
1: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
0: Mari ikkada padivesina vaadu evaru?
1: And then who dropped this body here?
0: Hanumantudu.
1: It was Hanuman.
0: Ramajnani puraskarinchukoni.
1: And he paid all his respects to Ramayana.
0: Aa yokka parvatamlo undunnatundi mandunu teesukoni vastunnadu.
1: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
0: Teesukochetappudiki, అయ్యో నా కుమారుడు మరణించినాడా, మోచి చెందాడా అని కౌసల్య చాలా గొల్లుని ఏడ్చింది.
1: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ her son fainted on the battlefield.
0: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
1: Then the younger sister told Kausalya, you may be worried of Rama, let me assure you, nothing can ever happen to Ramachandra.
0: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
1: This epic Ramayana can never be exhausted. It can be said to Tulku Kausalya, you may be worried of Rama, let me assure you, nothing can ever happen to Ramachandra.
0: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో ఈచ్ వన్

来为祖国把力气，如今那天路可多花林的路径。

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ది ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఈస్ ది ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: డిజైర్స్ కమ్ ఒరిజినేట్ లైక్ వేవ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: The true bliss lies in exercising a control over the desire.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్నా దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vid anu dhatu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vid.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: ఎరుక
1: అవేర్నెస్
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jna na.
0: Jna, jnanamu. Na, kaadu. Ithi nijamaina jnanamu kaadu ani jnanamu cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మాన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is the form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగించుచేస్తుంది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయు ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough. If we learn Veda,
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Ruks from Veda and called it Ruk Samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This Ruk Samhita is the one that separated out రుక్కులు.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజుస్ సంహిత and called it యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the Sama aspect also.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is Shukla Yajurveda.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: With all said and done, there are five.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every Samhita into three parts.
0: దీని బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అని.
1: These three are Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part, Brahmana, is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind the capitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంహితమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Madhura padarthamulu yokka perunu vinnanta mathramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kalemu.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: Madhura padarthamulu bhujinchinappude dani madhuryam manaku swanubhavaniki vastundi.
1: When sweet is actually consumed, partaken, you'll know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు, తినటం వేరు.
1: లిసనింగ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఈటింగ్ అనదర్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుతులో ద్వీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై మియర్లీ లిసనింగ్ ద న్యూస్ ఆఫ్ లైట్?
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్నా.
1: బై మియర్లీ లిసనింగ్ టు ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్ డూ యూ థింక్ దట్ యుల్ బి క్యూర్డ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎయిల్మెంట్?
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty, will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachambula paakamu vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatundi ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one have to take to practice, then only they will enjoy.
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ we are treading along the road of all stones.
0: Sati manavuniki kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for
0: everyone. Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద, చాంటింగ్ ఆఫ్ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందు ఉంటున్నది సర్వసారం.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్దబ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: The drinking water is polluted.
0: పీల్చి గాలి మలినమైనది.
1: The air that we breathe in is
0: భుజించే ఆహారం మలినమైనది.
1: The food is polluted.
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: There is sound pollution.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: The mind is also polluted.
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ by the repetition of the Veda, singing the glory of the Lord.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 గంటకు ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: There in Delhi at 5:30 there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here in
0: Bangalore. Radio kuda vinipistundi.
1: You also you listen.
0: Madras lo vinipistundi.
1: It can be listened
0: in America lo vinipistundi, Japan lo vinipistundi.
1: You can hear there in America and Japan.
0: Ee shabdam ye reetiga prayanam chestundadi.
1: How does the sound travel?
0: Vidyut tarangamulato cheri,
1: having been mixed with electric waves,
0: ati shikramuga vyapinchu chestundadi.
1: They spread very fast.
0: Deeni yokka vyapti vetulu kante ati shikramuga pothundadi.
1: The way how they spread is faster than the light.
0: అది విధముగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకము గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాము.
1: By reciting the sacred mantras, we will be sanctifying the entire atmosphere and helping the country.
0: కనుకని ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయము చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి సెడ్ దట్ భారతీయ హావ్ నాట్ అండర్స్టూడ్ ద పొటెన్షియాలిటీస్ ఇన్ ద కెపాసిటీ.
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరం తిననటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of grape which is all sweet will never accept the tamarind.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు కానీ జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటి వేదం అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: They have not realized the fact that the Veda is meant for life, not to carry on a living.
0: ఇంకా ఉపనిషత్తులు.
1: The next Upanishads.
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: The Upanishads are meant for these four objectives of human life: the righteousness, the desire, the liberation.
0: వేదములు ద్వైతము.
1: Veda is dualism.
0: వేదాంతము అద్వైతం.
1: The Vedanta is non-dual.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: This Upanishad is
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: As they are towards the end of Veda, it's called Vedanta.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో తన యొక్క సాధనల చేత తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: are para vidya.
1: Liberation is only para vidya.
0: కనుక అట్టి పర విద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని అభ్యాసములు కాని సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times, Bharatiyas have taken the learning of Veda, the very breath, the very life principle.
0: వేదములకు తొమ్మిది పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ నైన్ నేమ్స్.
0: ఒకటి శృతి.
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం.
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి.
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము.
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము.
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు.
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం.
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం.
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం.
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ తొమ్మిది రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ నైన్ అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: Day and night they should follow the preceptor, repeating the same rhythm and follow him.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: The words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakine, Ekko Pradhanat Ishtu Uchchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada.
0: Kanuka Rigvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నమునందు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ది మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయం.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటిది కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: tarataramuluga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: tatalu tatalu tanrulu kodukulu manamallu munimu ee vidhanga tarataramulto kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agam.
0: Bhagavantuni ucchvasa nishwasamuni kanukane teesukovatamu vadalatamu deeni valla yerpadinatundi kanukane ee vedamu deeniki nigamagamam peru pochindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagam.
0: Ucchvasa nishwasamuli veda swarupamulu.
1: The inhalation exhalation of God is this veda.
0: Oka chinna udaharana teesukondi.
1: Take a small example.

0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందో చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: వదలటము.
1: హమ్ అంటే ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham. Soham. I am that. I am God. I am God. I am God. I am God. Nene Gadu. Nene Daivamu. Ane itvindati uccharistuntundadi.
1: The lesson taught by this exercise is I am that. I am God.
0: Kanuka Daivamu yokka uchvasa nishwasamule kaadu. Sarimanamuni yokka uchvasa nishwasamulu kudanu. Sakramayinatundi yokka daivatvanni uccharistuntundadi.
1: It is not merely the breath of God himself. It is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామకృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్. అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriya
1: senses.
0: Indriyulu anusarinchadame tamassu.
1: Following senses is darkness.
0: Anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదములు ఎట్టి భేదము లేదు.
1: If you understand it clearly, there are no differences in Veda at all.
0: Vedam unnadi, Vedam kaadu.
1: It is no Veda if it entertains differences.
0: Kalasi melasi perigudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move about together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intelligence which we have learned.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam anindi.
1: Let us live together without any conflict.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ ఇస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: విత్ ఆల్ వాస్ట్నెస్, బ్రాడ్ మైండెడ్నెస్ ఇట్ టాట్.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద మీనింగ్ ఫస్ట్.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: Is enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మసూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
0: Ilanti tyaga bhumi, yoga bhumi, karma bhumi ainatundi Bharat deshani bhoga bhumiga tippukuntaku prayatnistunnam.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: Bhogamulu aasinchadam chetane aneka rogamulaku guri ayipothunnam manam.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: Bhogamu kaadu mana jeevitamu, yogam.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: Kanaka veda vidyale inetvantidi chaala anantamainatvanti arthamulato koodinetvantidi.
1: The Vedic knowledge has infinite meanings.
0: Samasta deshamunu samasta lokamunu kudanu vedamule poshistunnayi.
1: All countries in all world sustain up
0: to veda. Deshastulaku veda samasta teliyakapoyinappudiki adi oka vidhamainatvanti shabda tarangamulato vyapinchipothundadi.
1: The foreigners may not be aware of this veda, but they are spread by way of.
0: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
0: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: Ah, Newton anetvanti vaadu daniki pratyekamainatvanti sadhana chesi dani kanipettadu.
1: Newton discovered with special device.
0: Ante kaani sadhana chesina vaadiki prati vaadiki idi sadhyam avutundi.
1: The one who takes to practice can accomplish.
0: Adi vidhamgane Bharatadesham lopala maharshulandaru kudaru ee veda shabda tarangamulanu vaaru sadhana chesi dani sadhincharu.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: వీరు సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒక్కటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యు కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: మూడు కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: It is changeless in all the three times.
0: అతి సత్య స్వరూపము వేదము.
1: Veda is the very form of truth.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రములే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. వీ టేక్ ఇట్ యాజ్ ద వన్ రిపీటెడ్ జస్ట్ వెర్బలీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you don't know letters.
0: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జ్వలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ప్లేస్.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: That listening has got to be
0: calculated.
1: And that will transform into practice.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: There's great bliss in listening.
0: అది ఒక నాదము.
1: It is a sound.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: The sound is highly powerful.
0: మన దేవాలయంలో కూడాను గంటలు పెడుతుంటాము.
1: We have got the bells in temples.
0: పోయిన వారంతా ఒకసారి గంట ఎక్క కొడతారు.
1: Everyone that goes there rings the bell.
0: ఎందుకోసం గంటను పెట్టారు?
1: Why are the bells kept?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: Are they meant merely to wake up the God who is sleeping?
0: కాదు కాదు కాదు.
1: No.
0: వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
1: Those who have no knowledge of Veda will ring the bell and take it as the sound of Veda.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: Not only that, God protects everyone.
0: అనేక విధములైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతూ ఉంటాడు.
1: He listens to everything.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: He may be absent minded but still protect people.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడి వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ యొక్క నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా మీరు కొట్టే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా సీటిగా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకారా షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many of the urban people know as the plane lands.
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it is nearer, you can hear louder.
0: తిరిగి పోయే సమయంలో తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves, takes off, you can hear this sound.

0: இது தக்கு பைக்கு போகல மரி. இது நிஜமேனட்டு ஒரு ஸ்வரம்.
1: Therefore, he should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుంది.
1: It is a spelling.
0: G-O-D పెట్టి God అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగానే ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, the three letters, అకార ఉకార మకార, is
0: ఓంకారం. కనుక మనం స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వి సే ది
0: కరుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: ఆ మూడు అందులోనే చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: యూనిఫైడ్. స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఇస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: This truth is not realized today.
0: యో వేదం చదివితే మా పొట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు.
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: Guru Maharshal kani, Brahmanu kani, veeriki ye vidyame nerchukunnaru.
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: Kanuka deeniki taginatvanti protsaham utsaham lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ee vedaktani sakramainatvanti reetilo prachara prabodham salpatam cheta, lekapovatam cheta,
1: because it's not publicized in the proper way,
0: vedam dinidinaniki తరిగిపోతుంటుండాలి.
1: వేద ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణ అయినా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ విల్ సర్టన్లీ అప్హోల్డ్ అండ్ ప్రిజర్వ్ ద ఫాస్టర్ ద లిమిటెడ్ సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
0: మా విద్యా సంస్థలో
1: in our institutions
0: 1700 mandi pillalu untunnaru.
1: There are 1700 students,
0: primary school
1: higher
0: secondary school institute, vallandarki telusuni vedam.
1: All students, primary school, higher secondary school, institute, all students know veda.
0: Meeru ippude kontha nimishamlo munduga chucharu aa primary school pillalu 5 samvatsarala pillalu entha satyanga chepparu.
1: You must have seen primary school children aged 5, how clearly they chant
0: Veda. Swami
1: expects that we will certainly uphold and preserve the faster, the limited sustaining branches of Veda.
0: Ma vidya samasthalo

0: You must have seen primary school children aged 5. How clearly they chant the Veda.
1: Anni vidyalato paatu Veda vidya compulsory ga dani chadivi teeralani pettam.
0: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
1: Idi balavantam kaadu.
0: It's not out of force.
1: Pillale aanandanga vachi nerchukuntunnaru.
0: Children are learning with pleasure.
1: Migita Veda paathashalalo meeku 50 rupayalu istamu 500 rupayalu istam nerchukunte teesukuntaru vellipothunnaru.
0: In other Vedic schools they are paying 50 rupees 500 rupees they receive money and get
1: out. Emti vallaku abhruchini vallaku bodhinchatam ledhu.
0: What is the reason?
1: Dantlo unnatundi madhurjani vallaku andinchatam ledhu.
0: They are not motivated, they don't recognize the sweetness.
1: Kanukane ikkadi ee pillalu మేము నేర్చుకోవాలి మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
0: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
1: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
0: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యు లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
1: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
0: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
1: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
0: That which oozes out will never fall
1: short. ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
0: If you go on stuffing, it's bound to come out at one time.
1: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
0: There will never be remnant or residual there.
1: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
0: One should not learn Veda that
1: way. వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
0: They should have all the enthusiasm, zeal.
1: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
0: ఇట్ ఇస్ వేదా దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
0: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
1: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
0: Therefore the public at the individual level should support and encourage.
1: Inka vedamlo ento viluvaina viluvaina ratnalanta untunnayi.
0: In Veda there are many many valuable precious gems.
1: Repata nunchi
0: from tomorrow
1: ee veda saramaina tundi
0: the essence of Veda
1: upanishadulu
0: the upanishads
1: ee upanishadulunu గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
0: When we listen to Upanishads, we'll understand that Upanishad is our very life.
1: Mahabharatam idi.
0: It's Mahabharat.
1: Bharata desham idi.
0: This is
1: Mahabharatam lo anetundi madhyalo undinatundi yokka naadhi vantidi Bhagavad Gita.
0: The Bhagavad Gita is the navel in this Mahabharat.
1: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
0: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మ సూత్రము.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
1: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
0: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
0: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
1: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ స్టోరీస్ దేర్.
1: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
0: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పార్ట్స్ ఆల్సో.
1: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
0: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: 8 ఉపనిషత్తులు ఉంటాయి.
0: దర్ 1008
1: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
0: but we have to sum up them
1: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
0: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
1: అందులో మొదటి ఉపనిషత్తు
0: the first of them
1: ఈశావాస్యోపనిషత్తు
0: is ఈశావాస్యోపనిషత్.
1: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
0: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య
1: సర్వము అందులోనే ఉంటుంది. అది
0: ఎవ్రీథింగ్ లైఫ్
1: ఈశావాస్యమిదం సర్వం.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఈశావాస్యమిదం జగత్.
0: అందులోనే
1: ఉంటుంది అది.
0: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
1: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవటం లేకపోవటం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
0: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్ యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
1: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
0: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
1: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
0: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
1: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
0: There's no mistake in having English education.
1: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We should also understand this, which are really

0: ఫోర్స్ ఆఫ్ కల్చర్ గివ్స్ ఆల్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్
1: లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
0: వితౌట్ కల్చర్ ఇట్ కెనాట్ బి ది హ్యూమన్
1: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
0: దట్ విచ్ రిఫైన్స్ ఇస్ కల్చర్.
1: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
0: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇట్ ఎ నోబుల్ వన్.
1: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
0: సో ఫ్రమ్ టుమారో వీ షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన వినాశ శాంతి.

hari bhajan hari bhajan shanti nahi.

Beat.

వేద వేదాంతములు వల్లే వేసియున్ను వేద వేదాంతములు వల్లే వేసియున్ను పద్య గద్యములను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువబోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, Bharatiya Samskuti, Dharmartha Kama Mochamalane Purushattam Yoka Tattamulu, Charitra Kekkinatundi, Veda Vedangamulu Kudanu, Valle Vestu Vastu Unnadi.
0: Since ancient times in this country Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire and liberation, people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti, Mahaniyulu, Tamayokka, Anubhutunundi, Avibhavinchinatvanti Yokka, Satya Suktule, Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: With anetvanti dhatu nunchi pochinatvantide Vedamu.
0: Veda is the derivative of the word of this with.
1: Vedamanaga jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantide trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu guhinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time, in all the three periods of time, in all the three worlds. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatundi jeevitanni prayojanavantamainatundi jeevitanni prakrutamainatundi karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamulaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nityakarmalalo praveshimpajesi dharmatkamamochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetundi dantu ekam vedam.
0: Veda is one.
1: ఇంత పెద్ద వేదమును ప్రాచీన కాలమునందు కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: The humanity carried with it and it was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time, is divided into three.
1: ఈ మూడు ఒక్క వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: There are only three in the beginning, Rugveda, Yajurveda and Samaveda.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: Later, Yajurveda is subdivided into two.
1: Sukla Yajurvedamu, tarvata Krishna Yajurvedamu.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఈ యొక్క నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called శ్రవణం. Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth, అధ్యాస. అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగము, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: హవెవర్ ఆల్ ది వేద రిఫర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ వరల్డ్ ఇఫెక్ట్.
1: ఒక్కొక్క వేదములకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: ఈచ్ వేద ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ
1: సంహిత.
0: సంహిత, సంహిత.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: ఇన్ సంహిత దేర్ ఆర్ త్రీ పార్ట్స్ అగైన్, బ్రాహ్మణ, అరణ్యక అండ్ ఉపనిషత్.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions.
1: Inka aranyakamu aneetvantidi
0: aranyakamu
1: gruhasthasamu tarvata manavudu vanaprasthamlo poi bharya sametanga aranyamulo sancharistu aranyamulo undinanta kaalam kudunu taanu ee vedamunu adhyayanam chestu raavatam chetane deeniki aranyakamu ani peru vachindi.
0: Aranyaka is that part which speaks of a householder. Later, he enters into the stage what we call Vanaprastha. He is accompanied by his wife and stays there in the forest. Vanaprastha is full of austerity.
1: Sanyasamunaku purvam Vanaprastham.
0: Vanaprastha comes even before sanyasa.
1: Vanaprastham lopala sariyainatuvanti yokka aacharanalu pravartanalu sakramamainatuviga undinappude సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును ఇచ్చిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ the couple should travel north.
1: ఎంతవరకు
0: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి. అంటిల్
2: they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
2: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
2: The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, faces and proceeds. అరణ్యం
1: ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
2: Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
2: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food
1: every day. పూర్తి విరమించాలి ఆ భోజనం.
2: By dark night, by the time they reach that dark night, they from that day they should start adding on a morsel after another
1: morsel.
2: By the time they reach full moon day, they should stop partaking.
1: Yavarena daya dachinam galanti grihasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
2: Anyone with compassion cannot serve food on a plate.
1: Lek vaari intilo praveshinchi bhojanam cheyakoddu.
2: They should not dine at others' residences.
1: Oka aakulo maatrame teeskoni
2: it should be carried on a leaf.
1: Danini baitane bhujinchi
2: they should eat outside.
1: Aa aakunu paraveseetunti vaaru.
2: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
2: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
2: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
2: They are prescribed to control the mind.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
2: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి ఒక మహాపురుషార్థమైనటువంటి ఒక పరభక్తి కాదు.
2: It is not the objective of the objectives of life which is supreme.
1: పరాలోకమే వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
2: దేర్ఫోర్ వేదాస్ హావ్ లిమిటెడ్ దెంసెల్వ్స్ టు ది ఎర్త్లీ సోజర్న్.
1: తదుపరి వేదాంతము.
2: దెన్ కమ్స్ వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
2: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మమునకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
2: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
2: The beginning and the end are one and the same.
1: ilanti vedantam yokka sahasramainatundi yokka sthitulanu manam telusukovatam chaala kashtam avutundi.
2: It's very difficult to know the different levels prescribed by vedanta.
1: Kanuka vedantam anta kudanu moodu vidhamainatundi yogamulo deenni cherchabadinatundi.
2: The entire vedanta is summed up into three.
1: Mottamodatidi,
2: the first.
1: మనం అన్నింటిని తెలుసుకునే దానికంటే ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
2: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
2: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
2: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం. రెండవది సాంఖ్యము.
2: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
2: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
2: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, బేచరి, మధ్యమ.
2: ఏచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి ఒక తత్వము భగవతి.
2: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
2: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
2: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
2: There are five signs, పంచముద్రాస్. పంచముద్రాస్, five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
2: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
2: With all investigation.
1: పరిశీలించి
2: Examine.
1: దానిని అనుభవించి
2: Experience.
1: ఇది అవసరమైనది కాదు.
2: And then
1: feel దానిని త్రోసివేసి
2: And feel that it's not necessary and brush it aside.
1: నాదబిందు అనేటువంటి దానిని దర్శించి
2: Have the vision of నాదబిందు.
1: నాదబిందు.
2: నాదబిందు.
1: తదుపరి
2: Later.
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
2: హంసత్వ
1: గురించి
2: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమ తత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
2: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు
2: ది హ్యూమన్
1: సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
2: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని ఎందు మనస్సును లగ్నం చేయటం.
2: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
2: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
2: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
2: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, ద మైండ్ బాడీ ఇంటలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
2: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
2: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
2: అండ్ యూ విల్ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
2: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
2: And the knowledge that is a real Atma.
1: Aa Atmane nenu aneetundi dani telusukovali.
2: The total identity of this I with that Atma is to be known.
1: Idi e Sankhya Yogamu annaru.
2: This is called Sankhya Yoga.
1: Anaga
2: meaning
1: idi kevalamu bahirmukhamainatundi antarmukhamainatundi yokka sarveendriyamulu kudunu manam vicharana cheyali.
2: It only means a thorough inquiry of the external and internal senses.
1: తదుపరి అమనస్కము.
2: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
2: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 elements ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ Only one Brahma, not two, it's only one principle. The entire creation is
1: Rendo Padarthame Ledu.
2: There is no second one there.
1: Alanti sthiti lopala vicharinchetunte manasu kuda ledu.
2: We don't have that mind to think that deep enough.
1: Sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi.
2: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: Anantam leka ekanga undinappudu manasse ledu.
2: When that infinity becomes only unity,
1: ఏది చూసినా బ్రహ్మనే.
2: Whatever you see is
1: Brahma. ఏది విన్నా బ్రహ్మనే.
2: Whatever you listen to is
1: Brahma. ఏది దర్శనా బ్రహ్మనే.
2: Whatever you think is Brahma.
1: ఏది పలికినా బ్రహ్మనే.
2: Whatever you speak
1: is Brahma. ఏది చేసినా బ్రహ్మనే.
2: Whatever is done is Brahma.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
2: Wherever you go is Brahma.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
2: When everything is Brahman, there is no mind.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
2: When once you find the second one existing, then there will be scope for thoughts and counter thoughts.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
2: That love is truth.
1: Truth to love ఈ రెండు ఒక్కటే అని.
2: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: యశోదా వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
2: Yashoda was moving about street to street.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
2: She is in search of Krishna where he has gone.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్.
2: Krishna has got one body, this word searching has come.
1: కరుకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
2: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
2: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
2: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
2: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: హర్. అమ్మా రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
2: యశోదాస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
2: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటి చూచాను.
2: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
2: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
2: డిడ్ యూ సీ హిమ్.
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
2: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
2: ఇన్ ఏ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
2: యశోద సా
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
2: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
2: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
2: I could never understand the mighty power of your love.
1: ee premalo inta shakti unnada. Smarinchina tachaname premato sakshatkarinchatam anetundi jarugutu undadi.
2: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema ettidi radha prema.
2: What sort of love is that of radha?
1: Parishuddhamaina,
2: pure,
1: pavitramaina,
2: sacred,
1: ahankara rahitamainatundi prema karukoni appadikappudike sakshatkarinchadu.
2: Egoless, therefore Krishna manifested there.
1: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో ఎన్ని దినములో ఎన్ని సంవత్సరంలో ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించడు.
2: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానం అనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధా అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్.
1: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
2: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీమ్ అండ్ టాప్ మోస్ట్.
1: నా పొరపాటు,
2: ఇట్స్ మై మిస్టేక్.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా బోధించమని చెప్పింది యశోద.
2: యశోద ఆస్ రాధా టు టీచ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: రాధా చెప్పింది, అమ్మా ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
2: రాధా సెడ్, ఇట్ కెన్
1: ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
2: ఇట్ కెన్ నాట్ బి పాస్డ్ ఆన్ బై ఎనీబడి.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
2: ఈచ్ వన్ హ్యాస్ టు understand, experience for one's own self with full love.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత,
2: అప్పుడు కృష్ణ రిటర్న్,
1: కృష్ణుడిని గట్టిగా పట్టుకుని,
2: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
2: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
2: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: you visit the houses of cowherd boys and eat secretly fistful of butter.
1: Nee pettide tinavu venna.
2: You don't eat the butter.
1: Mana inti ninduku venna untundali.
2: We have so much of butter.
1: Mana inti venna neevu bhujinchavu.
2: You don't eat our own butter.
1: Kaani idalli intikanta poyi vaaru tarumkoni vastunna kodanu vaari venna neevu bhujistunnavu.
2: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: Anaga deeni yokka antaratham emti?
2: What is the inner significance of this?
1: Talli aina tana illu aina kodanu tanaku preeti kaadu bhaktulu yokka preetine tanaku chaala preeti.
2: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: Kanukane ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruddhi gavinchukunnappudu takshaname kshanam kuda inka kaalam akkarledu appudikappudike daivam pratyaksham avutadu.
2: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
2: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
2: prior to millions of years ago,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
2: Because of excess of helium, sun bursted.
1: భూమంతా పగిలిన సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
2: సన్ బర్స్టెడ్ ఇంటూ పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
2: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ది మిల్కీ వేస్ అంటున్నారు,
2: ది మిల్కీ వేస్
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
2: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
2: Then when can you decide birth?
1: ఆకారం ఉన్నప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
2: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటాది.
2: Though the form is gone, it remains permanent.
1: ట్రూత్ ఉన్నాడు.
2: That is truth, he said.
1: ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణము,
2: a small example.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
2: We have given a name, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడాను ఆవు అనే శబ్దం మరణించదు.
2: Even after the cow dies, the name of a cow remains.
1: Manishi anetundi unnappudu manishi maraninchina kaani aa padam maraninchadu.
2: The name human remains even after the human being dies.
1: Adhe reetigane aatma anetundi oka aakaram dharinchinappudu aakaram poyinappudiki aa aatma anetundi maraninchadu.
2: Therefore aatma when it takes upon a body, it may remain but it exists even after the body is gone.
1: Ante kaakunda satyanvesham salpalani Jumsab cheppadu.
2: Jumsai also said one should be in search of truth.
1: అన్వేషణ జరపాలి,
2: సెర్చ్
1: ట్రూత్,
2: సెర్చ్ ట్రూత్.
1: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సెర్చ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
2: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సెర్చ్?
1: ఏని చోట అయితే మనం అన్వేషించాలి?
2: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్, యూ కెన్ సెర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
2: The words of truth, what you speak, may vanish, but not the truth as such.
1: అదే విధముగానే,
2: likewise,
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
2: Likewise, the nature of Brahman is changeless.
1: ఎప్పటికీ ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వం.
2: It exists all the time.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది.
2: It is in the form of sound.
1: కాంతి రూపంలో ఉంటుంటాది.
2: In the form of light.
1: చలన శక్తిలో ఉంటుంటాది.
2: In the form of vibration.
1: Not vibration, movement, chaitanya.
2: Awareness.
1: Awareness.
2: Awareness.
1: దాంట్లో ఒక conscience.
2: Conscience.
1: Consciousness.
2: Consciousness.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
2: It is all in all these various forms.
1: ఏ రూపమైన దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
2: How do you decide its specific form?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
2: All forms are present in this truth.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
2: This is taught by Vedanta.
1: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
2: a great sage.
1: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
2: హిస్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్.
1: బ్రహ్మం గారు అంటారు అతను. బ్రహ్మం.
2: హిస్ నేమ్ ఇస్ బ్రహ్మం గారు.
1: అతను బోధించినటువంటి సూక్తుల లోపల,
2: ఇన్ హిస్ టీచింగ్,
1: ఎరుకుమర పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం ఎరుకుమన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం ఎరుకు మరుపు అనకుండా
2: without any knowledge or forgetfulness without
1: నిరతము స్వప్న సుషుప్తిలో కూడాను స్వప్న సుషుప్తిలో కూడాను
2: the waking state the dreaming state and the deep sleep
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
2: without any kind of confusion or disturbance
1: తరచుగాను
2: quite frequently
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు
2: it is the individual soul ఆత్మ that is తారకం
1: అనగా ఈ పంచేంద్రియములతో కాని
2: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్
1: ఈ పంచభూతములతో కాని
2: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కాని
2: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కాని
2: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం
2: తారక ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు
2: ఇస్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్
1: ప్రాణ అపాన వ్యాన
2: యాన
1: ఉదాన
2: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి
2: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు
2: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది
2: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే
2: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: ఫార్మ్ అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే
2: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు దేహం కూడా ఒక మ్యాటర్
2: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్
1: ఈ బాడీ ఎట్ల మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది
2: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్
1: ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి
2: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్
1: ఫోర్ లక్స్ సోప్స్ నైన్ టూ ఇంచెస్ నెయిల్స్ టూ బకెట్స్ ఆఫ్ వాటర్ వన్ బకెట్ ఆఫ్ చున్నము ఆర్ లైమ్ 900 మ్యాచ్స్టిక్స్
2: 900 మ్యాచ్స్టిక్స్ ఫాస్ఫరస్
1: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
2: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్
1: ఆ పైన 8 సెల్స్ యొక్క ఇది చూసాము
2: జింక్
1: ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది అది
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు
2: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఇన్ వర్త్ 2 రూపీస్
1: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని
2: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో
2: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి
2: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ
1: అదే బ్రహ్మతత్వము
2: దట్ ఈస్ బ్రహ్మ
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో
2: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 మంత్స్ 9 డేస్
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి
2: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
2: Till then it is in the form of a football.
1: అది ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
2: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది
2: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది
2: యాజ్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇట్ బికమ్స్ ఓవల్
1: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందా అది
2: Where from you get
1: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా
2: Has mother sent in anyway?
1: ఎవరు పంపించేటువంటిది కాదు
2: No one can send it in.
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది
2: The energy started out of this matter within.
1: ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది
2: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి
2: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ వన్ ఆఫ్ బ్రహ్మన్ ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయనిగానే చెప్పాలి
2: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది
2: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్ సటిల్ సీక్రెట్స్
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం
2: వీ టేక్ ఇట్ ఇస్ ది హ్యూమన్ లైఫ్ అండ్
1: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే
2: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ ఇట్ ఇస్ బ్రహ్మన్
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి
2: హియర్ యూ ఫైండ్ ద మైక్
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికీ వినిపిస్తుండాలి.
2: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది,
2: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
2: భగవాన్ స్పీక్,
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
2: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యు కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్,
2: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంటే ఎనర్జీ.
2: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
2: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
2: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
2: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్త వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
2: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా.
2: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైనా.
2: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
2: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
2: వితౌట్ లవ్ యూ కెనాట్
1: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
2: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
2: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
2: డోంట్ సీ హియర్.
1: ఇన్సైడ్ చూడండి.
2: సీ విదిన్, ఇన్సైడ్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
2: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
2: ఎవ్రీ మూమెంట్ యూ సీ ఔట్వర్డ్.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
2: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
2: And once you see within,
1: appude nee yokka swarupam akkada prarambhamavutundi.
2: Then you will see your true form within.
1: Kanuka meeru chudavalsindi bayata kaadu lopala chudali.
2: So you should not look outward, you should look
1: within. Bayata unnadanta panikraanatundi vanni untayi.
2: All that is outside is useless.
1: Oka inti yajamani untuntadu
2: as the master, the householder.
1: Aa inti yajamani lopala పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
2: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దే ఆర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
2: ఇన్ఫాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా నువ్వు లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
2: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
2: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
2: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
2: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
2: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
2: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
2: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
2: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి పట్టినే చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
2: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
2: మోస్ట్
1: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
2: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
1: ఇవన్నీ
2: విదిన్ యూ.
1: కానీ నీకు తెలియటం లేదు.
2: బట్ యూ డూ నాట్ నో.
1: కారణం ఏమిటి?
2: వై?
1: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
2: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
2: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ.
1: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
2: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మనికి సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
2: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
2: హౌ టు డెవలప్ ఇట్?
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
2: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
2: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
2: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింపచేయనీదు.
2: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
1: అప్పుడు నువ్వేం చెయ్యాలి?
2: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Then once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
2: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.

0: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: Apur painunnatvanti yokka aa yajamanudu baitu chustadu.
0: Then master will come and watch.
1: Oh, hello, ni vachava ani tan kindiki digi vastadu.
0: Then he will say, hello, you are here. He'll come down.
1: Appudu kindiki digi vachinappudu atanto paatu itani lopala teesipetti kukka emanadu.
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: Yajamanudu ni cheripothe kukka emanadu.
0: When once the master is there,
1: if you
0: go alone, the dog will attack you. With the owner, it will
1: not attack. అన్నింటియందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: Therefore God the eternal witness is present at a higher level.
1: అతగారు అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your
1: voice. అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
0: Then master will come and watch.
1: ఓ హలో, నీ వచ్చావా?

0: తశ్చాక అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: మాయను ఎట్ట వశం చేసుకోవాలి?
1: How to have control?
0: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
1: Whose creation is maya?
0: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగును యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: This dog is appointed, kept there by the master.
0: కనుకని యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటూ అంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: Advaita darshanam gnanam annaru.
1: This vision of non-dualism is true wisdom.
0: Attu lekunda.
1: Otherwise.
0: Kinda nunchi. రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటం ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్
0: వచ్చి
1: హీ హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హీ విల్ ఎస్కార్ట్ యు ఇన్సైడ్.
0: అప్పుడు ఈ మాయ నిన్ను ఏమీ చేయదు.
1: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుణ్ణి భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీ యజమాని చూడవచ్చు.
1: Therefore, in order to see the Master God Himself, either you should have jnana, wisdom, or bhakti, devotion.
0: కనుకని ఎరుకు మరపుకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all these
0: sandeham naku avakasame ledhu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు,
1: you cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నం.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ఎ
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్
0: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికే చాలా మాడిపోతుంది.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is satiated.
0: అన్నం నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali. Inka evaraina daani daadtaru.
1: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of gratitude.
0: Kaani nenu daatinaanu kadani aa teppana oyi nippulo veste emi prayojanam.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: కొని నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: అన్నిసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
0: యూస్లెస్
1: ఇట్స్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు

0: పసిముకుండా.
1: We should not use such
0: చదవలసిన చదువు కరెక్ట్ గా.
1: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్న సుప్తిలో అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: That is the true awareness, eruka.
0: Awareness అంటే ఏంటి?
1: What is awareness?
0: అదే చిత్తు.
1: That is chit.
0: ఆ చిత్తు అంటే ఏంటి?
1: What do you mean by chit?
0: అదే పరమపూర్ణమైన జ్ఞానము.
1: That is comprehensive, total wisdom. It's a total wisdom.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ రేడియేషన్ ఈజ్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాట అయినా కూడా అన్నెసెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: Let us not use unnecessary words.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: Our mind may not waver by our useless talk, the mind of others may waver.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞానమంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభలోపల
1: and in a big congregation
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు. అందరూ కూడా ఉంటున్నారు.
1: ఆల్ వర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యూఆర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్
0: ఓపెన్ యువర్ మౌత్. దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
1: Therefore the sin is not completely limited to Duryodhana.
0: ఈ పాపాన్ని పురుకునటువంటి మీకు పాపమే.
1: Since you also stood in absolute silence, you are also sinner.
0: చెప్పకుండా ఉండటం ఇదినే పాపమే.
1: Having known it, you have not objected to it, it's also sin.
0: మీరు చేసినటువంటి పరమహింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: You have watched all the violence that went on, you are also
0: guilty. భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను నీవు ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు చూచిన వాడు పురుకొల్పిన వాడు అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged you to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకని ద్రోణాచార్య భీష్మాచార్య శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య శుక్రాచార్య భీష్మాచార్య వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ అట్ ది ఎండ్?
0: చూచారా భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఏరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హ్యావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుని తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినాడు?
1: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మరాజ్ సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ ధారేషణ పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: There are three sorts of attachments. Dhaneshana, the money. Dhareshana, wife. Putreshana, the son.
0: దీనివల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: Because of these three we commit many mistakes.
0: ఇది వేదాంతం చెప్తు. ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: This is the main principle in Tarakam.
0: అనగా ఈ ఐదు తంతములయందు ఐదు మంత్రములయందు ఐదు విధమైనటువంటి ముద్రలయందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one-pointed, concentrated attention, God will manifest in front of you. That the divine principle of Brahma is present in everyone. So, Arjuna, he said. Krishna told.
0: Arjuna,
1: నీవు
0: కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించను అంటున్నావేమో.
1: You may feel how to think of you.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: You pray to me, you are bound to win in this.
0: మా మనస్మర యుద్ధచ.
1: You think of me and fight.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: There in the war field you think of me.
0: నేను చూసుకుంటాను.
1: I'll take care of you.
0: ఒక చిన్న ఉదాహరణ. విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: He should have full faith in the words that he says.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాలు చెప్పాను.
1: భగవాన్ tells students repeatedly.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశ దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి ఫోర్త్ డే అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఇదిని ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుతుందాం.
1: You don't go Krishna as an emissary.
0: రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: Nothing like an ambassador or a compromise.
0: అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికే కుంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and down.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage.
0: జ్ఞానబోధ.
1: That is the teaching of
0: wisdom. బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: హి వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద పాత్.
0: చీకటి అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: దే వర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, అర్జును, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుందో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: Avunu Swami, chaala andanga undi.
1: He says, Swami,
0: annadu.
1: This peacock is so beautiful, Swami.
0: Ayyo pichivada, adi nemali kaadu.
1: No, it's not peacock.
0: Adi pedda garuda.
1: It is Garuda, the bird.
0: Avunu Swami, adi garude.
1: He said, yes, Swami, it's a bird.
0: Mari chindi vippani kottadu.
1: He patted him on the back.
0: Pichivada, adi nemala. గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలము ఒక విధమైనటువంటి యొక్క పావురము.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్స్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్.
0: అర్జునుడు,
1: అర్జున సెడ్,
0: కృష్ణ, అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you transform it, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: తల గట్టిగా వచ్చాడు.
1: Then he pressed
0: me. మన్మనా భవమత్ భక్తో మధ్యాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యం తే ప్రతియానే ప్రయోజనమే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
1: Now you are my devotee.
0: ఎడదంపా.
1: Let's go now.
0: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్,
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: Or else what is the fun of teaching Gita to him if there's no such faith?
0: Kanukane motta mota ee vedantam paina koppa vishwasam raavali.
1: Therefore, on this Vedanta, one should have intense faith. And once you have strong, intense faith, you will be able to conduct
0: like
1: anyone. With total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్
0: స్వామి ఆజ్ఞను సరిసాహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం ఒక్క క్షణం.
1: With continuous thought in the mind, with intense faith, if you follow Swami's command in a moment, you will have Swami.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్ ఇట్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది
1: ఫోర్
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25. 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటి చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది అది.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుంది అది.
1: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుంది అది.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యు నో, ఇఫ్ యూ వాంట్ టు నో, ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower. కానీ
0: వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: ఎన్నైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది అది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: బటర్ ఇస్ వెరీ సాఫ్ట్.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ మెల్ట్స్ యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు హీట్.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే
1: బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ద సాఫ్ట్ బటర్ మెల్ట్.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి ఒక పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: మనం ఎందుకోసం నిప్పు పెట్టాం క్రింద?
1: Why did you keep fire beneath?
0: బియ్యం ఉడకాలని పెట్టాము.
1: In order to boil the rice.
0: కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు.
1: But the fire will not reach the rice directly.
0: ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది.
1: This heat will heat the vessel first.
0: తర్వాత వాటర్ ను హీట్ చేసింది.
1: Then water also will be heated.
0: వాటర్ ఈ రైస్ ని హీట్ చేసింది.
1: It is the hot water that will heat the rice in turn.
0: కాబట్టి మొట్టమొదట దేహానికి ఈ వేడి కనిపించాలి.
1: Therefore this heat should come to the body.
0: Near, near, near అనేటువంటిది.
1: This amounts to this word near, near.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: And then the heat is required to this water of love.
0: ఈ వాటర్ అనేటువంటి వేడైనప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్ ది రైస్ ద డిజైర్ విల్ బి బాయిల్డ్ ఎనఫ్.
0: కలుకనే మొట్టమొదటి దేహము నియర్,
1: సో బాడీ ఇస్ నియర్,
0: మనసు డియర్,
1: మైండ్ డియర్,
0: రెండు ఒకటైపోయినప్పుడు డిజైర్స్ స్పాయిల్, డిజైర్స్ డిసపియర్.
1: So when once near and dear together disappears, so vanish, disappear.
0: Yes, and I
1: desires disappear.
0: Desires
1: disappear.
0: ఇది వేదాంతంలో ఒక తత్వమని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
1: in three lettered word
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 volumes can be written.
0: ఎట్లా?
1: How?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: ఫర్ ది డివినిటీ దీస్ టూ
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతిలోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుంది.
1: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది. అదేని
1: హి సెడ్ దట్ ఆత్మా ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
1: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు, అందరు కూడా భగవంతులే.
1: Bhagavan says further, all are not children of God, you are all God, you are divine.
0: Vidyarthulara,
1: student,
0: ee chinna soochamlo meer chakkani arthanni gonukovachunu.
1: You can understand very well the interpretation.
0: Neevu premikudu kavaddu.
1: Never be a lover.
0: Lover.
1: Lover.
0: లవర్ అయితే ఎవరు ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమంది నేను నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: లవర్. కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా,
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్
0: ఆల్. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరికీ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంతం.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మనస్ సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
0: దాని పాటికి అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: Unnecessary things will vanish on their own accord.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: This is the principle of non-dualism.
0: ఒక్క చెరకు ఉంటుంది.
1: Here sugar cane.
0: చెరకు అనేక వంపులు ఉంటుంది.
1: Sugar cane has so many
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: Sugar cane has so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povachunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu kodunu ee premanu cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ye maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice is brahman.
0: Adi aa rasame bhagavat swarupamu.
1: That rasa, the essence is divinity. God is in the form of rasa, the essence.
0: Rasam anetundi edo padarasamu kaadu.
1: It is not padarasa or mercury, it is prema rasa, the rasa of love.
0: Mercury ni padarasam antaru.
1: We say padarasam is mercury.
0: Adi ekkada vesina kaani okadanto kalavadu. గుండు గుండుగా పరిధి జరిపోతుంటది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాడు.
1: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము లోపులను ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని నేను చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికీ
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ విత్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he
0: is
1: not the mind. The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: Without this tumbler, how do you expect the water to
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: To hold water, you need a tumbler.
0: ప్రణతి నూనె వట్టిగలదు.
1: You need the container, the oil and the wick.
0: Kani deepam velugu kaluguna,
1: but do you get the light?
0: Muttiche vaadu okadu undalu kada,
1: there should be someone to light it.
0: Pooru soodi daram undi pushpamala tanaguna,
1: the flower needle thread is there, can it be a garland?
0: Ani kucche vaadu okadu undalu kada,
1: there should be one maker.
0: Vidya kaladu buddhi kaladu,
1: education knowledge intellect,
0: nani siddhi kaluguna,
1: but do you have the wisdom?
0: ఆ బుద్ధి చిట్టి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: అతనే టీచర్,
1: యూ నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెజెంట్.
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, what is eternal, what is that is fleeting, what is transient.
0: Mir nijamga edo nenu ahankaram ani cheppukoradu, na satyanni nenu vellad chestunnanu.
1: Bhagavan is declaring his own truth today.
0: Meeku e matramu na sangati kinchittaina inka telusukoledu.
1: You have not learned even a fraction of Bhagavan's nature.
0: Na tattamu ittidi attidani evariki artham kaadu.
1: Nobody can estimate Bhagavan.
0: Nenu magavarilo magavariga untanu.
1: That is a man among men.
0: Anaga varito chudinappudu bhagavariga untanu.
1: Among men is a man.
0: Aadavarlo aadavariga untanu.
1: He is a woman among women.
0: Pillallo pillaluga untuntaru.
1: A child among children.
0: Ontariga unnappudu brahma ga untanu.
1: All alone Bhagavan is Brahman.
0: Idi naa yokka satyam.
1: This is the truth of Bhagavan.
0: Endukante veeriki veeriga natinchali, vaariki vaariga natinchali, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: Those who have got the deep yearning for Vedanta,
0: గృహస్థర్మాన్ని బోధిస్తుంటాను.
1: He teaches the code of conduct to the household.
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: He teaches appropriate
0: to his stage. దేనికోసము?
1: What for all this?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: Only to see that you will all be in Swami, with Swami.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డాన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద
0: టెస్ట్ ఆఫ్ మాయా. మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టేస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిది అని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: సో మోర్ దెన్ వేద వేదాంత ఇస్ వెరీ
0: ఎసెన్షియల్. ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమే.
1: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bedaraku pettavu, enni cheeralu idalliki ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudiki adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
0: కనుకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి.
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారమైనటువంటి దాన్ని నిర్మూలన చేయండి.
1: కిల్ ది ఈగో టోటలీ.
0: అతీతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.
0: సార్

0: A person without purity of heart and meaning, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: ఆత్మతత్వము సాధించవలనని ఆశ కలిగినటువంటి వాడు,
0: ది వన్ హూ ఎస్పైర్స్ టు నో ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్,
1: సాధించి దానిని అన్యులకు ప్రబోధించాలని ఆశ కలిగినటువంటి మానవుడు,
0: ది వన్ హూ డిజైర్స్ టు అకంప్లిష్ అండ్ షేర్ విత్ ద సొసైటీ,
1: మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: చిత్తశుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వంను కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది అందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunandu paripurna prema unnatundi vaadu paripurnamainatundi oka hruda prema hrudayudainatundi vaaniki కామక్రోధ లోభ మోహములు మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా, పవిత్రమైన హృదయంగా, ప్రేమమయమైన హృదయంగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కానీ, మరి ఏ పాండిత్యం వల్ల కానీ, మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరం.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి ఎందుండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితుడు కారు.
0: హీఈస్ నాట్ ఎ స్కాలర్.
1: పామరులో అత్యంత అడుగునటువంటి పామరుడు రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఈజ్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have the purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalitam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayamu manalo abhruti kavalanna deeniki aahara paaniyamulu atyavasaram.
0: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatunti okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavam manaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
0: Therefore it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is
1: ప్రాచీన కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కారణములలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: ఆనందము ఆహారం నందు ఉంటున్నది.
0: Therefore the bliss is there in food that we eat.
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థములు యందు కాని భౌతికమైనటువంటి విషయములు యందు కాని పంచపచ్చ పరమాన్నములు యందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: ఇంకా పానీయం,
0: then the
1: త్రాగు నీరు,
0: water.
1: త్రాగు నీరు కూడా నువ్వు పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
0: ద డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి ప్యూర్.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలంతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food, while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలం కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇట్స్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: varu maatrame taandava maatam kaakunda bhaktulu kudanu taandava maadicharu.
0: They also made the devotees dance
1: bhaktulu maatrame kaakunda jagatune taandava maadicharu.
0: The whole cosmos danced as well
1: mauli gul kedu

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువలీ, ఇంటెలెక్చువలీ ది డివినిటీ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: దేర్ఫోర్ దే షుడ్ నెవర్ బి కేర్లెస్ ఆర్ నెగ్లిజెంట్ రిగార్డింగ్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్.
0: భవిష్యత్తు అంతా కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వీ షుడ్ హ్యావ్ ఎ రెగ్యులేషన్ ఓవర్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such, yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma
0: ee aanandamuku roopam ledu kaani ee aanandanni andinchetunti yokka premaku roopam undi.
1: The bliss has no form, but yet the one that delights this blissful love
0: ee prema
1: has a form.
0: Mana yokka mukham nunde vachimpa chestundi.
1: It's love that expresses
0: reflection
1: on the face.
0: Of the inner being.
1: It's all the reflection of the inner being.
0: Manavudu aanandanni anubhavinche samayalo తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: వన్ ఎంజాయ్స్ అండ్ డిలైట్స్ అన్నోయింగ్లీ.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: సో ఇట్ ఈస్ సెడ్ ది ఎటర్నల్
0: పరమ సుఖదం,
1: సుప్రీమ్ హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: That eternal bliss,
0: ee moodinte endu undinatundi oka aanandamu maraka prakrutamainatundi oka padarthamu endu kaani prakrutamainatundi vishayamu endu kaani prakrutamainatundi oka karyamu endu kaani manaki ee naatiki kantiki kanipinchadu.
1: This kind of eternal bliss and supreme happiness which is non dual and the one of wisdom is not noticed in the worldly matter, the worldly action.
0: Idi nivrutti endu maatrame manaku pratyaksham avutundi. ప్రవృత్తిలో మనకి ఏమాత్రం ప్రత్యక్షం కాదు.
1: దిస్ మేనిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: ఇన్ ది వేకింగ్ స్టేజ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరం అవుతుంటుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ మైండ్ యూ సీ ద నేచర్.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖం తప్పింది కాదు.
1: సో లాంగ్ ద నేచర్ ఇస్ అపేరెంట్ యు ఆర్ బౌండ్ బై దిస్ గ్రీఫ్.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: సో వాట్ ద కాజ్ బిహైండ్ దిస్?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సినారియో ఆఫ్ ద
0: నేచర్. ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము?
1: వాట్ ద కాజ్ ఫర్ ద సీన్?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది వేకింగ్ స్టేట్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అదే నిద్రావస్థ ఎందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind there is this world, when there is world
0: aa manasu ye vidhanga cheri povali,
1: in what direction
0: rasu vaisaha panakamulo chakkari ye vidhanga sarvatra vyapinchipoyindo aa vidhanga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattu undaledu, leka ye jeevattu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku puram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okaturi palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుందని అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "O insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: O Mahaprabho,
1: O Lord,
0: Mahastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed.

0: ఓ మహాప్రభో,
1: ఓ లార్డ్,
0: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుందాది.
1: Now the bitter war of Mahabharata.
0: కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుందాది.
1: In a moment of time the chariot of Arjuna is forthcoming.
0: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులు కూడా ఉంటుందాది, మానవునికే కాదు.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama aalobiddalu chudalaneetundi okka aasa kimikeetu kaadu kuda untundadi manushulku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa kimikeetu kaadu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like king for happiness, praniki
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూడో, ఓ మూర్ఖుడా నీవు చూసేది జగత్తు కాదు జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: But a spiritualist says, oh foolish man, it is not the nature that you see, it is only God that you see.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడా దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హీ సా ద హెడ్ మాస్టర్.
0: హెడ్ మాస్టర్ గారు,
1: హీ సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హీ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ డజంట్
0: నో అని చెప్పాడు.
1: హీ సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: Kani rendu teriyavu annadu.
1: But the father said he doesn't know two.
0: Emitani?
1: What are they?
0: Okar cheppite viradu thanu telusukodu, ee rende mukhyattu untundayandi.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to others.
0: Ninaati prati vidyavantunu kudanu naaku anni telusu ani virraveegutunnadu.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: Tanantane erugunatvanti oka murkuniki jagattanta ye reetiga cheppagaladu.
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: Yelu biyelu paasai vachiyu peruganchina peddavaralaina.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: Sampadanundiyu sadhana parulaina పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: దేర్ మే బి మెరిటోరియస్ పీపుల్ ఆన్ ఎర్త్ ఫుల్ ఆఫ్ వెల్త్ అండ్ ఫ్లూయెన్స్ అండ్
0: ఆరోగ్యంబు, ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: వన్ మే బి ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ ఓడ్ విత్ లాంగ్ లైఫ్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: దే మే బి ప్రీస్ట్ హు ఇండల్జ్ అండ్ స్పెండ్ ద టైం చాంటింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్.
0: ఏ నాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు
1: దే ఆర్

0: No match to this spirituality.
1: Daiva bhakti elenide kadu mukti.
0: Without devotion to God, you can never attain liberation.
1: Inta kannanu meretti eruga paratu.
0: What more is to be conveyed?
1: Sadhu sadguna ganyulau vidyarthulara vidyarthunara.
0: This assembly of noble students.
1: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం, ఏమో నేర్చామనుకుంటున్నాము, గొప్ప తెలివితేటలు కలవారు అనుకుంటున్నాము. నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
0: ట్రూలీ ఇంటెలిజెంట్ మ్యాన్ విల్ నెవర్
1: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ డన్స్ హూ థింగ్స్ దట్ ఈస్ ఇంటెలిజెంట్.
1: కనుక దైవ ప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
0: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
1: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
0: Therefore everyone should mold himself as an ideal.
1: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
0: Most important thing is, in this world we should know the nature of the spirit.
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియల్లీ ది స్పిరిట్.
1: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ యు హావ్ ఫర్గాటెన్ ఆత్మ.
1: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
0: When once you give up the attachment to the body, you will delight yourself in this.
1: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
0: Then there are present three types.
1: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
0: There are some that live only in water, aquatic.
1: కానీ కొన్ని జలములకు గట్టుపైనటువంటి జీవించేటువంటి మరికొన్ని.
0: While some are amphibious, they live on shore also.
1: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
0: The first category are aquatic, second category amphibious.
1: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
0: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
1: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
0: they also lead a worldly life.
1: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
0: they also know the spiritual
1: thing. ఇది అటు ఇటు 2 హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
0: There are some who live the life with both the things in view.
1: 2
0: హార్స్ రేస్.
1: ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు.
0: One foot on the nature, another on the divine.
1: మరి కొంతమంది ఉంటుంటారు.
0: Next category.
1: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
0: The next category,
1: దాని వాసన కూడా వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు.
0: దే డోంట్ రిలిష్ ఇవన్.
1: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
0: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
0: దేర్ఫోర్ దే డోంట్ రిలిష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
1: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దే ఆర్ థీస్ట్ అండ్ థీస్ట్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
1: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
0: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
1: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: We are gifted with the divine human life.
1: ఇది అందరికీ అన్ని జన్మంలో ప్రాప్తించేటువంటి ఇది కాదు.
0: It's not given to every creature.
1: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
0: It's out of good fortune you are born as a human
1: being. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
0: It's only the human life which is rarest, the one of beauty and the one of fragrance.
1: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
0: If you really know the value of the gem,
1: paper weight maadi upayog pettukuntada?
0: Or do you make use of the paper weight?
1: Glass mukka ankoni paper weight maadi upayog pettukunnadu.
0: Therefore he just considers rather cheap and makes use of his plate.
1: Kaani nijanga dani viluvane chesthe godrej lo petti lock chestadu.
0: If he knows the value of the gem or the diamond, he will keep it in an
1: almirah. Kaani mottamota aatmatattvam yokka viluvanni manaku gurtinchali.
0: Therefore we should know the value of atma or the soul.
1: Nama nirupana moola ratanate. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
2: నామరతన జన పయో పయోరేమైనే.
1: నామరత్నము, ఈ తులసిదాసు ఈ నామరత్నము గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
0: Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable.
1: ఇది ఎవరిచ్చారు?
0: Who gave it?
1: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
0: It's God's gift out of his
1: దైవమే ఈ రత్నము.
0: In fact, this precious gem is God himself.
1: అది దైవం దగ్గర మాత్రమే లభ్యమవుతుంది.
0: You can get it from God.
1: మరి ఏ మార్కెట్ కు పోయినా ఏ షాప్ లో పోయినా ఇది లభ్యమయ్యేటువంటివి కాదు.
0: It's not available anywhere in any shop or the market. దీనికి
1: మాస్టర్ గాడే.
0: God is the master of this diamond.
1: కనుకని పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
0: When once you surrender to God, you can have
1: ఈ రత్నం ఎట్టుకుంటాది తెలుసునా?
0: You know how it looks?
1: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
0: It shines with all the brilliance of thousand suns.
1: కానీ అది కూడా ఇంకా తక్కువే.
0: Yet it is much less.
1: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
0: You know how the divine love is?
1: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమను పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
0: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
1: కనుకని తులసిదాస్ చెప్పాడు.
0: So తులసిదాస్
1: వచనం మధురం.
0: If the talk is sweet.
1: నయనం మధురం.
0: The eyes.
1: హస్తం మధురం.
0: Hand.
1: హృదయం మధురం.
0: Heart.
1: శ్రవణం మధురం.
0: Ear.
1: మధురాధిపతే మధురం మధురం.
0: He is the sweetest of all the sweets.
1: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
0: In fact, listening to you is
1: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
0: Your very talk is sweet.
1: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
0: Your heart is also
1: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
0: Your hand is
1: అంతా మధురమే.
0: Everything is sweet.
1: నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
0: Entire blood that circulates from top to toe is sweet.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
0: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral, transient world which is just momentary.
1: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
0: Those that do not know the taste of the divine love, they want this.
1: కారణమేమిటి?
0: Why?
1: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్ అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.
2: ధనమున్నదంచును ఘనతగా పలికిన పుడమియంది సుమంత శాంతి లేదు.
0: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
2: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గానీ.
0: You may pride yourself because of education.
2: Pudamiyandi sumanta shanti ledu.
0: There is not even a trace of peace on earth.
2: Dhanadhanyamul galigi dharma gunamunna pudamiyandi sumanta shanti ledu.
0: You may be the one of charity with all the grain and the money, but yet there is no peace.

0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi adi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace, peace, peace, peace. Anta pieces se, pieces se. Peace is here.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: Ee nijamainatundi oka shanti kosam praakulaadetundi vaaniki sarvamu labhyamai potayi.
0: In fact, if you just work for the true
1: Dhanam
0: peace,
1: kudanu vaani vedukunte vastundi.
0: Money also will be after you.
1: Sampadanta vaani vedukunte vastundi.
0: The wealth and prosperity.
1: Bhoga bhagyamulanni vaani vedukutu vastundi.
0: All the pleasure.
1: Adhikara keetulanni vaani vedukutu vastundayi.
0: The position of power.
1: Taanu nakkarledu.
0: Taanu
1: kadapu raadanakkarledu. Kaalu kadapu nakkarledu. Kaivalli mochi utti ollo padipothundi.
0: You don't need to step forward, the very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Dendla bed vesukoni, air condition pettukoni, manchi pillolu vesukoni, mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emti ee swargamu? Papa swargam.
0: We think the heaven meant the dunlop bed and air conditioned room.
1: Pancha bhautikamainatundi shariram anubhavistundi kani neevu kaadu kada.
0: This heaven is experienced by this body, but not your true self.
1: Panchabhautikamu durbalamaina kayambu eppudu vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down you know not.
1: Satavarshamuladaka mitamu jeppiri kani satavarshamuladaka mitamu jeppiri kani nammarada mata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: Balyam
0: faith in it. Either in childhood,
1: Leka prayamando,
0: or at an young age,
1: Mudiviyando,
0: or old
1: Leka
0: age,
1: Musaliyando,
0: or advanced age,
1: Purano, Adavino,
0: the town or
1: forest,
0: or the midst of water. When you are going to die, you cannot say.
1: Maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo taanu teliyavalayu.
0: While alive, one should know oneself. This is the thing we should know.
1: Manavatvanni manaku prasadinchadu devamu.
0: God has given us human life. Ee
1: manavatvanni unnatundi visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta jeevitamanta grandhalu chadutu pothe inga aachadinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane.
0: So
1: ఈ కాలము ఒక క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with you.
1: ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అదొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యములు అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథునికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: Anathudu kaadu naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor law, and I have got a master.
1: Anathudu ledu athani gonnabai ivvandene.
0: Rama has no master above him. You give him
1: anatha natha nathane ki natha anatha natha. Evariki naathudu? నాథునుకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కరవు. ఏం చేయాల? రామ భజన కరు.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us treasure God's name in our heart.
1: ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us discharge our worldly duties.
1: నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: నీవు మనిషి కాదు.
0: You are not a human.
1: నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము.
0: After all, the body is a vesture, bushcoat.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: You might have changed a number of them earlier.
1: ఇది కాదు. Death is the dress of the life అని.
0: Death is the dress of life.
1: ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు.
0: You just rely by the on the body.
1: నీవు దేహము కాదు.
0: You are not the body.
1: I am God. నేను బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్. యు
1: బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టు ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టు ఓన్లీ వన్.
0: నాట్ టు ఓన్లీ వన్.
1: అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Ye niti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva chaduva tarkavadame kani poorna gnanam eppudu pondaledu.
0: After all, this education will lead you to argumentation, but not the total knowledge.
1: Yitti భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చవంగ నేటికి చావులేని చదువు చదువవలయు.
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: Dharmaraja put a question, who is the blind man on earth?
1: Evaniki yachuniki question vesadu.
0: He put a question to Yaksha.
1: Andudagu vaadu evvadi avani endu.
0: On earth, who is the blind man?
1: Ayachu cheppadu.
0: Yaksha said,
1: sadhu galgiyu chedu gunam viduvani vaadu.
0: The one, though he
1: sadhu koni kudanu chedu gunani viduchinatvanti vaadu andhudu annadu.
0: An educated man who will not give up his bad quality is the blind man.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు?
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టి పోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ ఇన్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: అదియే నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: That is real yoga which has to be done with all the skill and the talent.
1: అది మొత్తం మనం తెలుసుకోవాలి.
0: That we have to know.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: We have to give up all
1: the దుర్భ్యాసాన్ని దూరం చేయాలి.
0: Bad habits.
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: Bad thinking.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: And God will run after you such a man who gives up the bad quality.
1: ఈ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: The one who loves God will be loved by God much more.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ అడ్రెస్ టు పార్వతి.
1: చెప్పాడు
0: పార్వతి
1: పురుషుడు, నేను భక్తునికు రుణస్థుడయ్యాను అని.
0: గాడ్ సేస్ దట్ హిస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
1: ఏమిటి రుణము?
0: వాట్ ఈస్ దిస్?
1: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: వాట్ ఇస్ దట్ హిస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షమనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ అండ్ నౌ ఐ షుడ్ పే హిమ్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ బై గ్రాంటింగ్.
1: ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18% 14% ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు, ఇది 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తాడు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఇస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడీ.
0: ఇట్స్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడు భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్. హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకం ఆడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అవ్వై వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపంబో పని చేసి ఫలమాపద కలిగిన రోసి, కాపాడం నేనంచు కడునాపై నల్లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి,
0: అండ్ యు జస్ట్
1: కాపాడు దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా అప్పు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతుడికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. Faith. Dehani petin perlu cheppukuntu ni tirugutunnaru. Chaala daga pani.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: Nu cheppukune nenu palan Ramayya.
0: You say I am Ramayya.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్ ది
1: దేహం. అనిత్యమైనటువంటిది.
0: ది బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్ వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యూ మే గో ఎనీవేర్.
1: దానిని విశ్వసించాలి.
0: You should have full faith in that.
1: అప్పుడు భగవంతుడు సర్వత్రా నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చు, కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean. భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The one, the purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep everything.
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat and
1: స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి. నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత?
0: Swami is here, so everything should be neat, everything should be pure, everything should be egoless.
1: Inka bhava subrata
0: and the purity of thought.
1: Ee bhavam ettidiga undali.
0: What sort of feeling should you have?
1: Bhagavantudu sarvavyapakudu,
0: God is everywhere,
1: karuna swarupudu,
0: and he knows
1: prema prema prakashakudu,
0: and his manifestation of love.
1: Idanu kevalamu agamya gocharudu,
0: and he is
1: apramanudu,
0: beyond all measure.
1: And ee vidhamainatuvanti bhavamto atani nirantaram sthintu raavali.
0: You should always think of God beyond all measure, beyond all comparison.
1: Aarupam neeku sakshatkaripa chestundi.
0: You may call him in any name, he will manifest in that name.
1: Inka deha subrata
0: and the cleanliness of the body.
1: Anaga emti?
0: What does it mean?
1: Bhagavantuni dehamu sarvatra undetvantidi.
0: As the divine form is everywhere.
1: Bhagavantuni sevalu ataniki edi avasaramo
0: దాన్ని
1: మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్. ఎక్కడ
1: తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: దేర్ఫోర్ వాట్ హీ నీడ్స్, వేర్ హీ స్లీప్స్, వేర్ హీ సిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి.
0: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
1: There
0: is no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
0: హూమ్ సో ఎవర్ యు సర్వ్ ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు స్పిరిట్.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
0: ఆల్ ద బ్లిస్ ఇస్ గాడ్.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: That eternal bliss you get from God alone.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. అది ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవస్వరూపంలో దైవం యొక్క గుణముల్నే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With the total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో అట్టి

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంక సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi ante kodunu mayaga sankalpam cheta sarva srushti kodunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Yeni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కొను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్ లిజన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్ల పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ ఇట్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: వేర్ డిడ్ యు గో?
1: బొంబాయి చేరావు.
0: యు రీచ్డ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీస్ లో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము
0: టైమ్
1: కర్మ
0: యాక్షన్
1: కర్తవ్యము
0: రెస్పాన్సిబిలిటీ
1: కారణము
0: అండ్ కాజ్
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్ దేర్ నో టైమ్ దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They are sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటివి అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: జాగ్రత్తలో 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యూ స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములైపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్
1: కాల్. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్.
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education. But in a dream, all these things happened just in 2 minutes of time.
1: Jagratta kalamu 40 samvatsaramulainappudu, swapnavastha kalamu 2 nimishamulaga untundi.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: Swapnavasthalo 2 nimishamulu jariginatundi.
0: That which happens in 2 minutes in dream,
1: jnanavasthalo chananga maaripothundi.
0: It just becomes a moment in the causal state.
1: Kanaka swapnavasthanu idi super mind annaru.
0: So the dreaming state is called super mind.
1: Kala karma karana kartavyalato kalisinatundi oka anubhutulanu andistundi ee swapnavastha.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: Kanaka sahaja manasu kante ee super mind, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద నేచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
0: ద థర్డ్ వన్ ఈజ్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: kevalam sukhanantamunu chekurustundi.
0: It gives, it confers all the happiness of sound sleep.
1: Kevalam sukhamu anantamu indriyatitamainatundi, manasuku atitamainatundi.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and
1: ee gaadha nidra yandu jariginatundi kevalam pranam unnadi.
0: In deep sleep state there is life.
1: Gaadha nidralo manasu ledu.
0: In deep sleep there is no mind.
1: Manasu lenappudu sukadukkamulu levu.
0: When there is no mind there is neither pleasure nor pain.
1: Sukadukkam lenappudu prapanchame ledu.
0: When there is no pleasure and pain there is no world.
1: Kevalam okka aanandam maatrame untundi.
0: Only bliss remains.
1: Neeku telusunu.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యూ డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యూ ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యూ హ్యావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: ఇది కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ డెవినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడను వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: It is the divine power that illumines, that spreads its effect all over the world.
1: ఈ యొక్క
0: cause is divinity, the effect is the universe.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.

0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: To experience that, we need divine form too.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: That is super divine self.
0: అది పురుషత్వము.
1: That is called పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ stands for divinity.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సేక్రెడ్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్ ఐ?
0: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దాట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుమ్ అనగా పురుషత్వం.
1: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్టర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోప్పడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్.
0: ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల లోపల కంట్రోల్ చేయవచ్చు, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రము ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: world. Ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nityanubhutilo తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్.

0: ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహంలో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: There is no difference between the object and the reflection.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramadas said.
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికే.
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఇస్ ద బ్రాంచ్ దట్ యు హోల్డ్ ఆన్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: ది ఎసెన్స్ ఇస్ ఆయిల్.
0: సత్యమైనది ఒత్తిరా,
1: ద ట్రూత్ ఇస్ ద విక్.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the truth?
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్,
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
0: రాత్రి భుజించి,
1: after taking food in the night,
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కానీ ఆటంకములు కానీ కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: For everyone's questions, he had no reply. Is that true? Is this true? That's the thing he repeated.
0: Queen ni pilipiste emaina cheppagaladu emu maharani gari kuda pilipinchadu.
1: With the thought that he might reply, the queen was asked to appear there.
0: Chakravarti, emiti mee vichitramu? Enduku ee vidhanga antunnaru? Edi anni meer choocharu ani aneka prashnalu vesindi paapu rani garu.
1: The queen started questioning emperor, what is that you dreamt, what is that you have seen?
0: Rani kaadu, right kaadu, ఎవరు వచ్చే జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా?
1: నో మ్యాటర్ క్వీన్ ఆర్ ఫార్మర్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ? ఇస్ దిస్ ట్రూ?
0: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
1: దెన్ సెయింట్ వశిష్ఠ వాస్ టు కమ్ దేర్.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: హీ జస్ట్ విజువలైజ్డ్.
0: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
1: దెన్ హీ గేవ్ రిప్లై,
0: అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: హీ సెడ్, ఓ కింగ్, దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: ఇన్ దట్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ నో డ్రీమ్.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్ నో వేకింగ్.
0: జాగ్రత్తలో నీవున్నావు, స్వప్నంలో నీవున్నావు. యు ఆర్ ట్రూత్.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు ఆర్ దేర్, ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ యు ఆర్ దేర్. యు ఆర్ ట్రూ.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటి ఎందుకు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: సో యు ఆర్ ఆమ్నిప్రెజెంట్
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్నిప్రెజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపరరీ.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలమునందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్, దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ఇవన్నీ కూడాను కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: Man considers himself because of weakness, low, but he is divine. We should get away from that feeling.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: Vidyalu anta ekkada nunchi vachayi?
1: Where from the different forms of education?
0: Tanu prayatnapurvakangane sadhistu vachadu.
1: Because he could accomplish wholeheartedly.
0: Puttinappudu ye maatram kodanu ABCDlu kuda raavu.
1: At the time of birth he would not have any accomplishment.
0: Kaani aa shraddhalu labate gnanam ani ee shraddha cheta entaina kuda manam sadhinchavachu.
1: Out of the steadfastness he can achieve anything.
0: Kaani manayandu mana yokka jeevitham enta varaku prayanam chestundadi?
1: But how far our life travels?
0: Nenu na kutumbamu, nenu na kutumbamu. Iti varike manu prayanam chestunnam.
1: Our life travels only between the two positions, I and my family.
0: Kanuka ee swarthamu saprayojanamto koodi untundayi.
1: It's full of selfishness and self-interest.
0: Nenu na kutumbamu tarvata marokati samajam okati untundadi.
1: Beyond I and my family, there is society.
0: Aa samajame lekapothe nee kutumbam ekkada, neevu ekkada?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Kanukane manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఎస్పైర్ వర్ల్డ్.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: దేనికోసం కోరుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం అంతకు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
1: Therefore we should travel from I to the family and to the society.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: The main thing that is responsible for all the confusion.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకొని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: Therefore, if man proceeds towards the society, aspiring to the secure society, దుఃఖములకు
0: సమస్త విచారములకు సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: For all the losses, for all the troubles and problems, anxieties, that the responsible thing is the absence of
0: pride-mindedness. లోకస్థ సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్ ద
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్ అజ్ఞానమైనటువంటి ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణము దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There's wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత,
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హీ గెట్స్ మ్యారేజ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టూ.
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: దెన్ అనదర్ సన్ ఫోర్.
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్ డాటర్.
0: వివాహం అయ్యేటప్పటికి తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కోటి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ది సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వమసి, that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి,
1: I am the Brahman.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is not duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు ఇది.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద, పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
0: I am Brahma, నేనే బ్రహ్మను.
1: You say I am Brahma.
0: నేను బ్రహ్మ రెండున్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
1: నౌ హియర్ దేర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యుయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యుయలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యుయలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యుయలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము?
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of life.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is the experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవటం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: భిన్నత్వం పెరిగిపోవటం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is among
0: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతను చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together thought good.
0: Telisi meligovalanu telivithoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Yavara matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture, which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండ.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
0: ధార్మిక పరిణామము,
1: ద ప్రోగ్రెస్,
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
0: ఈనాడు మనము
1: టుడే
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: కాదు,
1: it's not the bulb that illuminates.
0: కరెంటే.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్? ఆధారము మీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Karaka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Karaka bhagavantudu jagattanta kudanu karya karana swarupule.
1: So God in, and the world has got the relationship of cause
0: Vishnu
1: and effect.
0: Vishnu vishwaswarupame.
1: The entire universe is the form of
0: Vishnu. Ilanti jeeva brahma aikyanu sandhanaanni manam chakkaga manam artham chesukovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, ప్రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual,
0: anni bhagavaswarupame,
1: everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫేస్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం.
0: సత్యస్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ee ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh, pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you'll know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: The sugar cane is just a pill.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: You call it bad.
0: కానీ నీకు రసం అందించింది.
1: But it has given the juice.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: And the sugar cane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: The moment you squeeze,
0: కాబట్టి రసమునకు ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: మీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: ద మూమెంట్ యూ క్రాస్ ద బోట్ యూ పుట్ ఆన్ యూ పుట్
0: దాటించినటువంటి పడవ ఇదియే.
1: దిస్ ఈస్ ద బోట్.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడు ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: యూ హావ్ టు షో గ్రాటిట్యూడ్ దిస్ బోట్ దట్ హస్ హెల్ప్డ్ అస్ టు క్రాస్ దిస్ రివర్.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude is
0: కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is not
0: what ఎక్కడ ఉంటుందది?
1: Then where is human quality?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education. ఏ
0: విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రిప్యూట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: ఎక్కడి నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ది ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలెను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
1: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal education,
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: అసత్యనారాయణకు పూజలే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment it's an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈస్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీనిని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: This in English it is said, the proper study of mankind.
0: Akaram man matrame kanipistunnadu kani aacharanam man lene ledu.
1: He is just a man in form but not in practice.
0: Kanukane aacharana man ga manam tayar kavali.
1: So we should be a human being in practice.
0: Idi kevalam manamu supreme stage ki povali.
1: We should reach that supreme stage.
0: Aa supreme stage ki povatam chaala sulabham.
1: It's very easy to reach the
0: namutaro namaro kani swami sulabhanga cheppachunu kani samanyamaina maa manavulaku idi anta sulabham ani meeke chaala sulabham.
1: Believe it or not, swami make it very easy but yet you can experience
0: kani easy margam ante supreme stage ki meer povadaniki prayatninchatam ledu kani అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్ బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యు గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యు గో టు
0: సుప్రీం కోర్ట్? ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యు?
0: కానీ మనం సుప్రీం కోర్టుకు కాదు సుప్రీం స్టేజ్కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ ద సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది divine self, supreme divine self.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: in every human being,
0: ఈ సహజ మైండ్సు,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్, హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: నీవు విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంటుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a mirror.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చు.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ విచ్ ఇస్

ఆకాశమునకన్న అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు ఆకాశమున కంటే అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు బ్రహ్మముందు కానిది

0: సర్వజీవులయందు సంచరించు. బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు. సాధు సద్గుణ గణ్యుల సభ్యులారా,
1: ఇట్ ఈస్ షైనింగ్ మోర్ రెస్పెండెంట్లీ దాన్ ద సన్ ఇట్సెల్ఫ్. ఇట్ ఎక్సెల్స్ ఇన్ వైట్నెస్, ద వైట్నెస్ ఆఫ్ ఐస్. ఇట్ ఈస్ సట్లర్ దాన్ ద సట్లెస్ట్ స్పేస్ ఆకాశ. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ బ్రహ్మ and Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you? Oh, dear audience who have assembled here.
0: వెలుగు నేను, వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే, నేను వెలుగును, వెలుగులో నేనయుండు. వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే, నేనే వెలుగును, వెలుగును నేనయుండు. అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును. అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును. బ్రహ్మమే అతడయవును.
1: ఇన్ మీ ఇస్ లైఫ్ and I am life. I am essentially life and I am in life. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara,
1: embodiments of divine Atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు.
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్.
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను, పూజించవలెను.
1: దేర్ఫోర్ వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆనర్ ఇట్.
0: దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రీతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును.
1: డోంట్ డిఫెన్స్ ఆన్ అర్త్ in order to have an opportunity to make himself available to all people, to love them, to bless them and to grace them.
0: ee prakriti antai kudanu kevalam mandunatvanti gundu.
1: The entire nature consists of a mass of earth.
0: ee yokka manta gunduloni lobhagamu వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
1: ఇన్ దిస్ పర్టికులర్ మాస్ దేర్ ఇస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
0: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది. ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫౌండ్ ఆల్ ఓవర్.
2: ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్
0: అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకుండను ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే.
1: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఎనర్జీ అండ్ పవర్.
0: అతి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కానీ అన్యులు దీనిని గుర్తించలేదు.
1: సచ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ బై మ్యాన్ అండ్ బై నన్ ఎల్స్.
0: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
1: మ్యాన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్ ఇన్ ది ప్రాసెస్ మే కమ్ అక్రాస్ సిచ్యుయేషన్స్ వేర్ ఇన్ హి విల్ బి డెల్యూడెడ్.
0: ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును.
1: టుడే ఇట్ ఈస్ పాసిబుల్ టు సైంటిఫికలీ ఎక్స్పౌండ్ అబౌట్ ది నేచర్, అబౌట్ ద వరల్డ్, అబౌట్ ది సొసైటీ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్.
0: తార్కిక ఘనతను కూడా సాధించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ దాట్ పర్టికులర్ వన్.
0: మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వమును కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కామెంట్ అండ్ క్రిటిసైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ ఇవి అన్ని కూడా కేవలము కల్పనలు మాత్రమే, కానీ ఇందులో ఎలాత్రం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు.
1: బట్ ఆల్ దిస్ థాట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్, దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్.
0: వాచారుడైన పండితుడు ఈ విధమైనటువంటి ప్రగల్పము చెప్పవచ్చును, కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు.
1: స్కాలర్స్ మేక్ అన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బట్ సో ఫార్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు సీ డివినిటీ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
0: ఈశ్వరు యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపం నుండి మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది, కాని అన్య మార్గము ఎందు కాని అన్య సాధన ఎందు కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేదు, గుర్తించలేదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్ నో అదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
0: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
1: వాట్ ఎవర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ ఇల్యూజన్ అండ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్.
0: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
1: An elephant may aspire to worship God.
0: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
1: In the context of its own form, it may imagine God to be mightier than itself.
0: అంతేకాని అంతకంటే ఇంకా వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు.
1: It is not possible for it to imagine God in any other form.
0: ఒక ఎలుక కూడాను భగవంతుని అర్చించగోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకోవచ్చు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ ఎ ర్యాట్. ఎ ర్యాట్ మే ఇమాజిన్ గాడ్ టు బి ఎ మిలియన్ ఫోల్ బిగర్ దాన్ ఇట్సెల్ఫ్.
0: అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకుని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్య నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్నంత సాధ్యము కాదు.
1: సిమిలర్లీ ఇన్ ది కేస్ విత్ మ్యాన్, మ్యాన్ కెన్ ఇమాజిన్ అండ్ రికగ్నైజ్ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్. ప్రాబబ్లీ
0: మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవునిగా గుర్తించుకోవడం తప్ప అన్య రూపంలో గుర్తించుకోవడం సాధ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ దట్ ఈజ్ మ్యాన్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ పదవులు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణన చేయవచ్చును.
1: People who are capable of articulation may describe God in a number of ways.
0: కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అమానుమానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు.
1: సమ్ స్కాలర్స్ మే డిస్క్రైబ్ గాడ్ యాజ్ వన్ హూ కెనాట్ బి అండర్స్టాండ్ బై ద మైండ్, హూ కెనాట్ బి గ్రాస్ప్ బై ఇమాజినేషన్.
0: కేవలం ఇందులో పదముల యొక్క ప్రాభర్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
1: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
0: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్
0: డిఫరెంట్ తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో,
0: అనర్థమే.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్,
0: యథార్థములు కానేరం.
1: వన్ కెన్ నెవర్ ఒబ్టెయిన్ ది ట్రూత్.
0: ఏ సమయమైందైనా కూడా మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడినైనా ప్రశ్నించండి, అయ్యా
1: whenever you get an opportunity you can question any scholar about that.
0: అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని.
1: You ask him, sir, what is the meaning of అప్రమేయ?
0: అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: అవాంగ్మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
1: He will describe him as అవాంగ్మానస గోచర,
0: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ దట్ యాజ్ ట్రాన్సెండింగ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ద మైండ్.
0: అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
1: ఓన్లీ దాట్ మచ్. బియాండ్ దాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రూవ్ అబౌట్ గాడ్.
0: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుని కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్ టు ఎ పర్సన్ హూ ఈస్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈస్ మచ్ బెటర్.
0: కారణమేమనగా ఈ అర్థములు సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
1: ది రీజన్ ఈస్ ఈవెన్ అన్ ఆర్డినరీ మ్యాన్ కెన్ గివ్ దీస్ మీనింగ్.
0: కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు.
1: But an ordinary man keeps quiet, observes silence.
0: తద్వారా సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది.
1: On account of that silence, there is peace in society.
0: ఈ పండితులు చెప్పేటువంటి అర్థముల వల్ల సమాజమునందు ఒక విధమైన అలజడులు ఏర్పడుతున్నాయి.
1: The type of description and interpretation given by the scholars can bring about lack of peace in
0: సమాజంలోని శాంతికి విరుద్ధపరుస్తున్నారు.
1: It also takes away the peace in society.
0: ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కేవలము ఒక విజృంభింపచేసేదానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: సెక్యూరిటీ. ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదములు వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వస్తున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్, బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్, దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్.
0: భగవంతుడు సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్, సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కానీ
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కాని ఇది అని చెప్పంగా ఎవరి వశము?
1: దిస్ ఇస్ నాట్ బ్రహ్మ. హూ క్యాన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
0: ఈ జగత్తు నుండి కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ క్యాన్ కాన్ఫిడెంట్లీ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఈజ్.
0: కేవలము చెప్పవచ్చునే కానీ ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతలే.
1: వన్ మే గో ఆన్ డిస్క్రైబింగ్ బట్ సచ్ డిస్క్రిప్షన్ ఇస్ ఓన్లీ ఏ హ్యూమన్ వీక్నెస్.
0: పుష్పంలో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తూ ఉన్నారు.
3: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్ పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్ దట్ దే
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానం మరింత అభివృద్ధి సాధించుకుంటూ వస్తున్నాడు.
3: డిస్క్రిప్షన్స్ గివెన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఆఫ్ మ్యాన్.
0: పుట్టలకు పాలు పోస్తున్నారు కానీ పామును చూస్తే చంపివేస్తున్నారు.
3: They are pouring milk in ant hills for the snake, but when they see the snake, they kill the snake.
0: Seva cheyunatti sedhyapa pasuvunu cheri chidaraku ottu chitramugalu. Seva cheyunatti sedhyapa pasuvunu cheri chitagottu chitramugalu.
3: The animals which help man in cultivation are being beaten mercilessly by man when he chooses.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
3: When he sees the bullock in the form of a stone, he goes on worshipping it.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
3: This is the type of philosophy that has been going on right from ancient days.
0: సజీవులను హింసించడము నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
3: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless ones.
0: ఆకలిగొన్న మానవునికి పచ్చడన్నమైనా పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యమును రుచి రుచిగైనటువంటి నైవేద్యమును అర్పితం చేసుకుంటాడు.
3: Man who is not prepared to offer a morsel of food for a hungry soul goes on offering a number of items as naivedya to God.
0: ముడుపులంతును ధనమును మూటగట్టి
3: taking a lot of money as an offering to the God,
0: bichchaganiki metukaina pettakunda,
3: not even giving an aya paise for a beggar,
0: venkateshini gundilo veyyadu.
3: A miser goes to Lord Venkateshwara and goes on putting that particular thing in the hundi.
0: Idi mana prachina sampradayamani bhavistunnaru.
3: People think that this is also an age old tradition.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
3: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మోర్సల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
3: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ది బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము దేవుణ్ణి పూజించటము ఇది మన యొక్క కర్తవ్యం.
3: Is it our duty to hurt a living being and go on worshipping God?
0: Akasham nundu vayu ye vidhanga leenamai unnado adhe vidhangane prakruti antai kodo aatma yendu leenamai untunnadi.
3: Just as the wind is
0: all for vyaktiki pattadam petti pochisthe enta saarthakam.
3: How sanctified one would be if one can offer a morsel of food to a living being who is hungry.
0: Kanukane daivam aneetundi kevalam

0: all pervasive in Akasha in the sky, so also God is found in the entire human being.
1: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
0: For air, it is the sky which provides the basis.
1: ఉపాదాన కారణం అనగా దేని వల్ల ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం.
0: The ఉపాదాన కారణ is one which provides the basis for creation of an object, but without being created by the
1: ఆకాశము ఆశ్రయం. గాలి ఆశ్రయం.
0: Sky provides shelter and it is the basis.
1: గాలికి ఆశ్రయము ఆకాశము.
0: And for air, it is the sky which is the basis.
1: ఆకాశమునకు గాలి ఆశ్రయము.
0: And air takes shelter in sky.
1: ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము.
0: There is a relation, mutual relationship between these two.
1: అన్యోన్య ఆశ్రయము.
0: They are interdependent.
1: అది ఏ భగవంతునకు మానవునికి ఉండేటువంటి యొక్క సంబంధం.
0: దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
1: కనుకనే ఆత్మ యందు తాను తన యందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీఈస్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఈజ్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ లైఫ్
1: జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది.
0: There are five forms which humanity takes in this world.
1: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది వరల్డ్ దీస్ ఫార్మ్స్ ఆర్ ఒబ్టైన్డ్.
1: ఒకటి నిత్యావతారము. నిత్యావతారము.
0: వన్ ఈస్ నిత్యావతారం.
1: రెండవది విశేషావతారము.
0: సెకండ్ వన్ ఈస్ విశేషావతారం.
1: మూడవది అవిశేషాతార అవతారము.
0: ది థర్డ్ వన్ ఈజ్ అవిశేషావతార.
1: నాలుగవది కేవలము లీలావతారము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ లీలావతార.
1: ఐదేది పూర్ణావతారము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ పూర్ణావతారం.
1: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ లీలావతార ఈజ్
1: అంశావతారం.
0: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని ఐదు నుంచి తొమ్మిది వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే.
0: ది అదర్ త్రీ నిత్యావతార, విశేషావతార, అవిశేషావతార ఆర్ ఓన్లీ పార్షియల్. ఇట్ విల్ బి బిట్వీన్ ఫిఫ్త్ అండ్ నైన్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఒక పూర్ణావతారం మాత్రమే పదహారు కళలతో నిండి ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్.
1: అట్టి పూర్ణావతారం అనే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
0: ఏన్షియన్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విత్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
1: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే.
0: సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార.
1: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు.
0: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్.
1: అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతను సాక్షాత్కరింప చేయటం లేదు.
0: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక ఏనుగు, ఏనుక, ఒక మానవుడు భగవ సముద్రమునకు వెళ్లి తన యందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
0: An elephant, a rat and a man may go to the ocean of grace and fill their cup
1: yeluku,
0: with the grace.
1: Yeluka, manavudu, kevalam konni paatra samanule.
0: Elephant, rat and man may be compared to vessels.
1: Aa paatrana praskarinchukoni aa daivattam anetundi jalamunu nimpukoni raagaladu.
0: It is in the context of these vessels the grace of the Lord can be filled.
1: Roopamunandu bhedamu undavachune tappa ee paatrana yendu undinatundi yokka jalamu భగవత్ తత్వమే.
0: దేర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
1: కనుకనే సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావతిష్టతి. సర్వులు ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: అందరూ అవతార స్వరూపులే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ అవతార.
1: దైవాన్ని వెతుకుటకు మనకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో పోనక్కరలేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ నాట్ నెసరీ టు గో టు.
1: ప్రతి మానవుణ్ణి మీరు గౌరవించండి.
0: రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి మానవుణ్ణి ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒక

0: వ్యక్తితో పండించుకునేటువంటి పంట కాదు.
1: లవ్ ఈజ్ నాట్ వన్ విచ్ కెన్ బి కల్టివేటెడ్ అండ్ రైజ్ యాజ్ ఎ క్రాప్.
0: ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
1: లవ్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఎ షాప్.
0: ప్రభు కానీ సామాన్య ప్రజలు కానీ,
1: బి గవర్నమెంట్ ఆర్ సిటిజన్,
0: అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
0: నేనుగా ఉన్నంత వరకు నీవు కాదు.
1: So long as you identify yourself with the physical body, you are not you.
0: నీవుగా ఉండనంత వరకు నేను కాను.
1: Similarly, so long as you are separate from me,
0: నీకు నాకు ఇందులో స్థలము లేదు.
1: There is no room for you in me.
0: ఉన్నదొక్కటే హృదయము.
1: There is only one heart.
0: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరి కాదది.
1: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ బెడ్. దేర్ ఇస్ రూమ్.
0: లేక ఇది డబుల్ సోఫా కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
0: లేక ఇది మ్యూజికల్ చైర్ కాదు.
1: దిట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒకటే అదే ఏకం తత్ విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
1: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈస్ యువర్ ఓన్ హార్ట్.
0: ఆ హృదయం ఒక్కటే కాదు, రెండు కాదు.
1: But that sacred heart is only one. It is not two.
0: నీవు నేను అనేటువంటి భేదమును త్యజించి,
1: గివింగ్ అప్ ది డిఫరెంట్ ఫీలింగ్ దట్ యూ
0: ఏకత్వాన్ని వరించి,
1: అండ్ లవింగ్ డివినిటీ,
0: దైవత్వాన్ని భ్రమించి,
1: లవింగ్ యూనిటీ అండ్ డివినిటీ,
0: దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవే అవతార పురుషుడు.
1: వెన్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ, దెన్ యువర్ యువర్ సెల్ఫ్ అన్ అవతార పురుష.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని, లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని, అజ్ఞానంతో తేరినటువంటిది కాని మనం భ్రమించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యుమానిటీ ఇస్ వన్ విచ్ ఇస్ నేచురల్లీ సబ్జెక్ట్ టు
0: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటి మానవ జన్మ.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇట్ ఇస్ సెడ్
0: ఇట్ దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
1: after having obtained this
0: human tattvani tar guttinchukunnadu prayashinchaga,
1: if one does not make efforts to recognize one's own real nature,
0: bahya prapanchamulandu bhagavantudu karani bhramichukotam, idiye oka pedda ajnanam.
1: If one goes on deluding oneself, God is external to him, that is the greatest ignorance.
0: Kanuka kalamulu vyaktamu cheyaka,
1: therefore do not waste time.
0: Kalamulu sarthakam gaadinchukoni
1: sanctify the time.
0: Kayamto karmalu aacharinchi
1: సర్వ్ విత్ యువర్ బాడీ.
0: దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: రికగ్నైజ్ డివినిటీ ఆల్ ఓ.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి.
1: ట్రై టు ఎక్స్పీరియన్స్ హ్యుమానిటీ ఇన్ దిస్ పర్టికులర్ వే.
0: నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి.
1: ఇఫ్ యు డు వాంట్ టు వర్షిప్ గాడ్, యూ కెన్ వర్షిప్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిమైనటువంటివి.
1: ఎనీ అదర్ ఫామ్ విల్ బి ఆర్టిఫిషియల్ ఫర్ యూ.
0: ఇది కల్పనలతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
0: ఈ భ్రమను పోయేంత వరకు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్, యూ కెనాట్ రియలైజ్ బ్రహ్మ.
0: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ దీస్ డెల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
1: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్.
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: Expounding in scriptures also God in different ways.
0: Upanishadulu Brahma sutramulu endukodunu ee bhagavat tattvani aneka vidhamuga varnistunnaru.
1: The divine principle has been expounded differently in Upanishads and Brahma sutra.
0: Kani ee vadyaludu ee yokka varnulatone trupti padutunnadu, kani ee varnakaranni taru gurtinchadaniki prayatninchadam ledu.
1: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to experience
0: akara yevu.
1: What is this particular form?
0: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
1: సపోజ్ యూ థింక్ దట్ యూ కెన్ సీ ది ఫారం ఇన్ గాడ్.
0: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: బట్ ఇట్ విల్ బి ఓన్లీ ది రాంగ్ ఫారం.
0: నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో.
1: యూ కన్సిడర్ యువర్ ఓన్ ఫారం యాజ్ ది.
0: నిన్ను నీవు గౌరవించుకో.
1: రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులను గౌరవించు.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: నిన్ను నీవు ప్రేమించు.
1: లవ్ యువర్
0: ఇతరులను ప్రేమించు.
1: లవ్ అదర్స్.
0: ఇది నిజమైన ఆరాధన.
1: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైతే అజ్ఞానం గురి అయిపోతున్నాడు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ Such kind of correct description has not been given. Therefore, man is suffering from ignorance.
0: భగవంతుడు అవతరించడము కాని
1: God descending on earth
0: అంత్యమందటము కాని ఉండదు.
1: God leaving the form of
0: earth ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలము నిలవచ్చును.
1: The human form, human body may be compared to a water bubble.
0: నీటి యందు పుట్టి
1: it takes birth in water.
0: నీటి యందు పెరిగి
1: it grows in water.
0: నీటి యందు అణంగు నీటి పుడుగ.
1: It merges into water. That is the water bubble.
0: నరుడు బుద్భుదమ్ము.
1: Man may be compared to that water bubble.
0: నారాయణుడు నీరు.
1: నారాయణ may be compared to water.
0: సత్యమైన మాట సాయి మాట.
1: సాయి's word is truth.
0: ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడక పుట్టి ఈ జలమునందే తిరిగి జలమునందే లయమైపోతుండాలి.
1: This water bubble takes its birth in water, it grows in water and it merges into water.
0: మానవుడు కూడాను అంతే.
1: Similar is the case of man.
0: బ్రహ్మయందే పుట్టి
1: మ్యాన్ ఇస్ బోర్న్
0: బ్రహ్మయందే జీవించి
1: హి లివ్స్ ఇన్ బ్రహ్మ
0: బ్రహ్మయందే లయమందుతున్నాడు.
1: హి మర్జెస్ ఇన్ టు బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా భ్రమ కలిగే బ్రహ్మ.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించటం లేదు.
1: As we are under the spell of delusion, we have not been able to get a vision of
0: జీవితం బ్రహ్మ. అంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
0: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతుంది.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: మమత్వం అనే భ్రమ, అహంకారం అనే కృతి యొక్క మమత.
1: దీస్ టూ టైప్స్ ఆఫ్ డెలివరీన్స్ ఆర్ వన్ ఈస్ దట్ ఈగో ఐ అండ్ ది అదర్ ఈస్ ద పొసెసివ్ మైండ్.
0: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
1: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
0: విశ్వరూపములో ఉండినటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: God who is found in everything in the cosmos, in what form can you go on worshipping? What can you offer to him?
0: బ్రహ్మాండమంతట బ్రవలుచుండెడి తనకు ఆలయమున మచ్చనలవియగునా.
1: God who is found in the entire cosmos, how can you construct temples for him?
0: కోటి సూర్యుల కాంతి మేటి గలిగిన తనకు ప్రమిద ద్వీపమును ఎవరు పట్టగలరు?
1: For one who is resplendent equal to the resplendence of the shining of a million suns, how can you offer
0: him? అజహరాదులకైనా అందని వాణిని ఏ రూపుని నించ ఎవరితరము?
1: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ అ ఫారం వెన్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు బి లెన్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
0: జీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: గాడ్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
0: బ్రహ్మాండ మంతట బొజ్జలోనున్నట్టి పచ్చభోజ్యము తనకు పెట్టదగున.
1: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ గివ్ హిమ్ ఎనీ ఫుడ్?
0: వసుద తెరియుచున్నది సాయిబాబయనుచు.
1: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
0: వసుద తెలియచున్నది శ్రీరామయనుచు.
1: ఇట్ ఈస్ found in the form of Sri Rama.
0: Vasudha deliyutunnadi Sri Krishna yanuchu.
1: It is also found in the form of Sri Krishna.
0: Vasudha cheppuchunnadi Jesus yanuchu.
1: Some people are describing him as Jesus.
0: Vasudha deliyutunnadi Allah yanuchu.
1: On earth it is described even as Allah.
0: Vasudha cheppuchunnadi Zoroastra yanuchu.
1: Another name given is Zoroastra.
0: వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుండనుచు.
1: అండ్ ఆర్ట్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
0: ఇంతకంటేను వేరేది ఎరుగరయ్యా.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
0: అంతకను ఉన్నది ఒక్కటే ఆత్మయను.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ దిస్ ఫార్మ్స్.
0: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి సర్వజ్ఞత్వంతో మనం పూజించి సమర్థతను సేవించుకునేటువంటి భావమే మన యొక్క ఆరాధన.
1: అవర్ రియల్ వర్షిప్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్ అండ్ సీయింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of divine love.
0: భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమలే.
1: The most essential form of God is love.
0: భగవంతుని యొక్క స్వరూపము సత్యమే.
1: His form is truth.
0: అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూక్ష్మమై ఉంటుంది.
1: Is subtler than the subtlest particle.
0: కనుకనే truth is more fundamental than atom అన్నారు.
1: That is why it is said truth is more fundamental than atom.
0: సైంటిస్ట్ చాలా ఆటం ఆటం అని చాలా అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు.
1: సైంటిస్ట్ ఇస్ కన్సిడరింగ్ ఆటం యాజ్ అ వెరీ సటిల్.
0: అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము.
1: ట్రూత్ ఈజ్ సట్లర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్.
0: సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: అతి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరం.
1: యూ షుడ్ రికగ్నైజ్ దట్ ట్రూత్ విచ్ ఇస్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ అండ్ దెన్ వర్షిప్ ట్రూత్ యాజ్ గాడ్.
0: సత్యాన్ని కేవలము విస్మరించి
1: గివింగ్
0: సత్య స్వరూపుడిని పూజించడం మాత్రమున తాను సత్య స్వరూపుడు కాలేదు.
1: వర్షిపింగ్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫారం యూ విల్ నాట్ బి ఏబుల్ టు వర్షిప్ ప్రాపర్లీ.
0: కనుక సత్యాన్ని మనం సాధించాలి.
1: వు షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిది ధర్మము.
1: రైటియస్నెస్ హ్యావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిది.
1: This righteousness flows from our heart.
0: తనకు తానే తృప్తి కల్పించేటువంటిది ధర్మము.
1: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We have to firmly believe and develop confidence.
0: తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
1: No one can go against his own
0: conscience.
1: Going against that is the wrong path.
0: దానిని అనుసరించడమే సుకృతము.
1: Following this conscience is the correct path.
0: కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గమును తృప్తి నిందింప చేసుకోవటమే సరి అయిన ఆరాధన.
1: Giving satisfaction and following your own conscience, that is the correct path.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: In mind is something and in your word you are telling something different.
0: ఇది దివ్యత్వము సన్నిహితం కాదు.
1: దిస్ కెనాట్ బి క్లోజర్ టు డివినిటీ.
0: కనుక మనసు నందుది, మాట నందును, క్రియ నందు కూడా ఏక స్వరూపాన్ని ధరింప చేయాలి.
1: దేర్ షుడ్ బి సింథసిస్ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కాని
1: ఫర్ ద సేక్ ఆఫ్ మేకింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
0: దైవం ఒక్కడే.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైన కృతివే కాని సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
1: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్ బట్
0: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ టోటాలిటీ.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం.
1: Divinity is found in the form of unity which
0: is all prema satyamu nindi untundadu.
1: Every human being is full of love.
0: Prema leni manavudu jagattulo kanaraadu.
1: You cannot come across a human being who does not have love in him.
0: Ee premanu vividha margamallo pravesha pettavachune kaani prema matram okkate.
1: Love may be allowed to flow in different forms but there is only one love.
0: Kanukane aa premane daivam.
1: And that love alone is
0: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటిది.
1: దట్ లవ్ అలోన్ ఇస్ ఫ్రమ్ యు.
0: ఆ ప్రేమకు విరుద్ధమైన మార్గము నీవు అనుసరించవద్దు.
1: డూ నాట్ ఫాలో ది పాత్ అపోజిట్ టు సచ్ లవ్.
0: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ God in all human forms, but recognize the basic truth that there is an underlying unity in all these human forms.
0: కరుగని పూజలు ఎన్నైనా చేయవచ్చు.
1: The worships may be different.
0: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: But the underlying worship is only one.
0: పూజలు ఎన్నైనా ఉండవచ్చు.
1: There may be different types of flowers.
0: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: Recognize the truth, but worship is one.
0: అదే విధంగానే ఆకారములు ఎన్నియో ఉండవచ్చును. కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
1: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్ బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిటీ
0: మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
1: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
0: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి.
1: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఇస్ ఫ్రమ్ సమ్వేర్ అవే.
0: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
1: Have firm faith that you are yourself God.
0: మీరు మీరు దైవంగా మీరు భావించండి.
1: Consider yourself as God.
0: అప్పుడు నీ వ్యక్తి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు.
1: Then you are not likely to go on the wrong path at all.
0: దైవము సరి అయిన మార్గముని అనుసరిస్తూ పోవాలి.
1: God always goes on the right path.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
1: Firmly believe that God is found in
0: you. ఈశా వాస్యం ఇదం సర్వం.
1: That is the meaning of ఈశా వాస్యం ఇదం సర్వం.
0: కనుకనే వాసుదేవ సర్వమిదం.
1: That is also expounded in another statement.
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: That is also the meaning of ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
0: ఈ విధములుగా కూడాను ఈ వేదములు ఉపనిషత్తులు ఇన్ని విధంగా బోధించుతున్నప్పటికీ దీనిని సరి అయినటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము.
1: Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path.
0: పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితుడు కాలేరు.
1: A person does not become a scholar by mere acquaintance.
0: గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రం పండితుడు కానేరాడు.
1: By giving great speeches,
0: పురాణములు కంఠస్థము గావించినంత మాత్రం పండితుడు కానేరాడు.
1: By memorizing a number of scriptures, he does not become a scholar.
0: పండిత సమదర్శన. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
1: A person with equal-minded vision alone can be called
0: ఆ సమదర్శనం కలిగినటువంటి పండితుడు ఈ భిన్న మార్గము ఏమాత్రమును అవలంబించడు.
1: A person with that kind of equal-mindedness will not be following different paths.
0: పండితుడు కంకణములు ధరించవచ్చు.
1: They may have the kankanas to show
0: that
1: they may be adorning themselves with shawls.
0: కర్ణకుండలాలు ధరించవచ్చును.
1: They may be wearing various ornamental
0: things. బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
1: This is all external show, but there is no bliss in them.
0: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకని గ్రంథములు చదివేటువంటి ఎందుకని దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
1: Whether you are writing any book or whether you are reading any book, firmly believe that there is only one God and then you undertake any such activity.
0: నూరు మనం ఇతరులకు చెప్పుకంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
1: Instead of telling others a 100 things, it is better that you practice one at least.
0: కనుకనే ఆచారం ప్రధానం కాని
1: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
1: ప్రీచింగ్ అండ్ డిక్లరేషన్స్ ఆర్ నాట్ వెరీ.
0: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి కావిస్తూ వస్తున్నారు.
1: This kind of loose preaching alone is
0: ఏ గ్రంథములు రాసినామో,
1: whatever books you
0: have given, ప్రబోధించినామో,
1: whatever things you have,
0: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
1: You are conducting yourself opposite to what you have written and what you have preached.
0: ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
1: This is an act of self deceit.
0: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
1: We should be free from all.
0: సర్వము ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
1: Consider everyone as a child of one God.
0: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
1: We should firmly believe in this.
0: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
1: We should develop good qualities in us.
0: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
1: Then only you can transform ourselves into అవతారం.
0: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
1: There is no difference whatsoever.
0: అన్ని అవతరించినటువంటివి.
1: All people have descended only.
0: కానీ ఈ కళలు ఎందు మాత్రమే భేదం ఉంటుంది.
1: But in the aspect there is a little difference.
0: ఈ కళల కొరకు మనము ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: By practicing things we can develop those divine aspects.
0: సమస్తమైనటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
1: We have to develop equal mindedness in us.
0: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
0: క్షణమునప్పుడు కరిగేటువంటిది
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
0: క్షణ క్షణమునకు నువ్వు పెరిగేటువంటిది
1: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
0: ప్రేమ కానియరదు.
1: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
0: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
1: Love does not have birth, love does not have death.
0: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ బ్లాజమింగ్ అండ్ ఇట్ గోస్ ఆన్ షైనింగ్.
0: నష్టములకు
1: ఫర్ జాయ్ అండ్ సారో,
0: లేక నింద నిష్ఠూరములకు
1: ఫర్ క్రిటిసిజం ఆర్ ప్రైజ్,
0: లేక వర్ణనలకు
1: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్
0: డిస్కషన్. ఈ పొంగటము రంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ.
1: Getting elated and thinking that is not a true sign of love.
0: Kani konni vidhamainatundi labhanastamulaku krungatam pongatam.
1: For when there is joy or when there is sorrow,
0: dushana kushalaku krungatamu pongatamu.
1: For praise and censure,
0: kashta sukhamulaku krungatamu pongatamu.
1: for joys and sorrows, getting elated
0: and getting...
1: This is not correct type of love.
0: Love is permanent.
1: Love is
0: not changing. రెండవ దినము పరీక్షకు పోవాలి.
1: సెకండ్ డే హీ హాడ్ టు గో ఫర్ ఎగ్జామ్.
0: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి, జియో యోనో ప్రచోదయాత్ నా బుద్ధిని అభివృద్ధి గావించు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి హూ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
0: మళ్ళీ ప్రార్థించి వెళ్ళాడు.
1: అండ్ ప్రే దట్ హిస్ ఇంటలెక్ట్.
0: ఆనాడు కూడా తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు.
1: ఈవెన్ ఆన్ దట్ డే హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామ్.
0: ఇంటికి వస్తానే ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరోలో పడేశాడు.
1: ద సెకండ్ డే ఆల్సో హీ పుట్ దట్ ఫోటో ఇన్ ద కబర్డ్.
0: మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి.
1: ద థర్డ్ డే దేర్ వాస్ మ్యాథమెటిక్స్ విచ్ వాస్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ హిమ్.
0: ఇది ఎట్టైనా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
1: హీ రిజాల్వ్డ్ దట్ హీ షుడ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్.
0: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ రామ అండ్ హీ ఆఫర్ వర్షిప్.
0: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాప.
1: ఆన్ దట్ డే అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
0: తిరిగి వచ్చాడు కోపంతో, ఆ ఫోటోను కూడా ఆ బీరోలో పడేశాడు.
1: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
0: నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముక్కుంటాది అనేటువంటి విశ్వాసం చేప సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
1: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
0: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
1: ఈవెన్
0: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
1: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
0: అరటిపండు తెచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తులు తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం.
1: హీ బ్రాట్ ఏ ప్లాంట్ ఇన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ది సన్ స్టిక్ అండ్ హీ పుట్ దెన్ దేర్.
0: ఆ అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరంలో వేసినటువంటి ఫోటోల వైపులో వెళుతూ ఉండాలి.
1: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
0: దీనికి కోపం వచ్చింది.
1: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
0: నా అదిష్టము నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ కథ ఈ నా నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు.
1: హీ సెడ్ దట్ దిస్ స్మోక్ ఇస్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ మై విషస్. దిస్ యూ షుడ్ నాట్ గో దట్ సైడ్.
0: లోపల వెళ్ళినాడు, ఒక పాట పంచి తీశాడు, చించినాడు.
1: He went inside the house, tore a cloth and
0: chinna chinna mukkalu galinchi aa photo lo yokka mukkulu kanta gatti kattichadu.
1: He tore them into small shreds and he tied against the nostrils in the photos of all those dots.
0: Mukkulu katti talupulu biginchadu.
1: After tying against the nostrils, then he closed the cupboard.
0: Takshaname oka sugandhamu vachindi.
1: There was a perfume.
0: అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టు అయింది.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ గాయత్రి, సరస్వతి అండ్ శ్రీరామ అప్పియర్డ్ బిఫోర్ హిమ్.
0: ఆశ్చర్యపడ్డాడు ఈ విద్యార్థి.
1: హీ వాస్ రాదర్ సర్ప్రైజ్డ్ అండ్
0: భక్తితో ప్రేమతో ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
1: When I offered worship with a lot of love and with a lot of reverence, they did not appear before me. But when I started punishing them, they before...
0: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
1: Then he questioned them. Well, no, Swami, when I offered worship with a lot of love and reverence, you did not appear before me. But today you are appearing. Why?
0: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతావు
1: మమ్మల్ని. అంటిల్ టుడే యు ఆర్ థింకింగ్ యాజ్ లైఫ్ లెస్ అండ్ యూ ఆఫర్ వర్షిప్. బట్ టుడే యూ థాట్ దట్ వీఆర్ హ్యావింగ్ లైఫ్ అండ్ టైర్డ్ క్లోత్ అగ్నిస్ట్ అవర్ నాస్ట్రిల్స్ సో దట్ వి మే నాట్ బ్రీత్. And you are feeling that we are having life is responsible
0: for our vaata adiyokka antaraatham emiti sajeevule daiva swaroopamlu kaadi nijeevulu kaadu nijeevunandu kuda nu daivattam untundadi.
1: What is the meaning of this? Someone substance of all this is that God is found in living beings, although the life
0: of the padarthamlu endukudu paramatattam untundadi.
1: Divinity is found in all objects.
0: Kani, manamiki manavato samanamainatundi yokka sansamanamainatundi yokka swarupam kanuka deenine manam visheshinchali.
1: But as human beings can easily recognize that equal to another human being, we should offer worship
0: manavakaalaku.
1: The closeness to human form,
0: itte sannihitamainatundi manavatvanni manam gauravinchali.
1: We should respect the human body, human form.
0: ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
1: ఓన్లీ వెన్ వి రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, అవర్ వర్షిప్ బికమ్స్ ట్రూ వర్షిప్.
0: కనుకనే సర్వ మానవులు ఎందుకుంటూ ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
1: వి షుడ్ వర్షిప్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ రికగ్నైజ్ టుడే.
0: రాములు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
1: Rama and Krishna have come down in human form.
0: Prachina kaalam nundi manam aaradhana chesetundi prati aaradhana swaroopam kodunu manava kaalame.
1: All the forms which are worshipped right from ancient days are human forms.
0: Kanukane manava kaalanni manam aaradhana chesi gauravinchatame manavula yokka pradhanamaina pooja.
1: Therefore the most important form of worship for human being is to worship human in human form only.
0: Sarva jeevulakudunu manam bhagavantuniga visheshinchukovadam kuda atyavasarame.
1: Consider all human forms as the very form of God.
0: సర్వజీవ నమస్కారం శేషవం ప్రతిగచ్చితే అన్నాడు.
1: ఆఫరింగ్ నమస్కార్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గోస్ టు
0: కేశవం అనేటువంటి ఒక పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి?
1: దెన్ వై ఇస్ ఇట్ దట్ ది వర్డ్ కేశవ
0: ఇందులోనే సృష్టి స్థితి లయంలంతా కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ది క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్
0: కేశవ అనేటువంటి పదంలో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది.
1: ఇన్ ది వర్డ్ కేశవ దేర్ ఆర్ త్రీ లెటర్స్ కా చ వ.
0: కా ఈశావ
1: కా ఈశావ
0: కా ఈశావ
1: కా ఈశావ
0: ఇది కేశవ. అనగా బ్రహ్మ.
1: కా రెఫర్స్ టు బ్రహ్మ.
0: ఈశ అనగా ఈశ్వరుడు.
1: ఈశ రెఫర్స్ టు
0: అనగా విష్ణువు.
1: వా రెఫర్స్ టు విష్ణు.
0: కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను కంటరాస్తాను.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
1: Brahma refers to the principle of creation.
0: మన సంకల్పమే బ్రహ్మ తత్వము.
1: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ తత్వం.
0: ఈశ అనగా ఏమి? హృదయ వాసమే.
1: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
0: కనుక మన హృదయమే ఈశత్వము.
1: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
0: ఇంకా మన బుద్ధి తత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం.
1: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకని దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహంలో ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
1: దిస్ హ్యూమన్ బాడీ ఎంబాడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
0: యంత్రము మన దేహమే ఒక యంత్రము.
1: మెషిన్
0: ఇందులో బాడీ ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
1: ఆల్ దీస్ లింబ్స్ మే బి కంపేర్డ్ టు ఎ పార్ట్స్ ఆఫ్ ఎ మెషిన్.
0: కనుకని మన దేహం ఒక యంత్రము.
1: That is why our body may be described
0: as a mantra. Oka mantramu. Toham. Toham. Adhe mantramu.
1: Our breath may be compared to a mantra, inhaling and exhaling. Toham.
0: Inka tantramu. Mana hudayame tantramu.
1: Then tantra. Our heart may be compared
0: to a mantra. Yantra, mantra, tantra swarupamu. Manava akarame.
1: That is why human form is essentially a
0: anya
1: swarupamu. Yantra, mantra, tantra. Yantra, mantra, tantra.
0: కనుక అన్య స్వరూపములు కాదు మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి దీనిని మనం విశ్వసించాలి.
1: హ్యూమన్ ఫారం ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ అండ్ నాట్ ది అదర్.
0: ఈ మానవాకారంతో మనం చేయవలసినటువంటి సత్కర్మలు మనం చేయాలి.
1: వీ షుడ్ పర్ఫార్మ్ ఆల్ ది యాక్టివిటీ విచ్ హస్ బీన్ పర్ఫార్మ్. హ్యూమన్
0: వాల్యూ అనగా ఏమి? దైవత్వమే నిజమైనటువంటి మన వాల్యూ.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్? ద డివైన్ వాల్యూస్ దెమ్సెల్స్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్.
0: అటువంటి విలువను మనం తెలుసుకోవాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ దీస్ రియల్ వాల్యూస్.
0: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
1: దీస్ వాల్యూస్ హావ్ నాట్ ఎంటర్డ్ అస్ యాజ్ ఇఫ్ ఫర్ ద ఫస్ట్ టైం.
0: దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
1: అలాంగ్ విత్ ద బాడీ ఆల్ దీస్ వాల్యూస్ ఆల్సో టేకెన్ ద
0: రాని. మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోపుతున్నాం.
1: బట్ డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్ వి గో ఆన్ సప్రెసింగ్ సచ్ హ్యూమన్ వాల్యూ.
0: స్వార్థమే దీనికి మూల కారణం.
1: The most important point which
0: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
1: Selfishness is responsible for this.
0: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
1: With this kind of duality, the likes and dislikes,
0: ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది.
1: On account of this, you develop this భవ.
0: ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే
1: If you want to free yourself from this disease,
0: bhajan bina sukh shanti nahi.

0: ಬ್ರಹ್ಮ ಸೃಷ್ಟಿ ಜೇಯು ಬ್ರಹ್ಮಾಂಡ ಮುಲ್ಲಯು ವಿಷ್ಣುವಿನ್ನಿ ಪೆಂಚಿ ವೃದ್ಧಿ ಚೇಯು. ಬ್ರಹ್ಮ ಸೃಷ್ಟಿ ಚೇಯು ಬ್ರಹ್ಮಾಂಡಮಂತಯು ವಿಷ್ಣು ಇನ್ನಿ ಪೆಂಚಿ ವೃದ್ಧಿ ಚೇಯು. ಪರಮಶಿವುಡು ತೃಂಚು ಪಾಪಿಷ್ಟಿ ಜೀವುಲ ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్ ఇట్ ఇస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ of the whole creation. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ee vishala prapanchamanandu anantamaina vishyamriyandu అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్ ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and totally lost for himself. What is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarlani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarlu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Adharamulu levu.
1: They are nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti okka aanandamu ledu.
1: And there's no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti okka gunakarulai unnaru.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: Emiti ee oka aakaramlu?
1: What is the vesture, the form they have put on?
0: Ishvara sarva bhutanam annaru.
1: It is said God dwells in all of the creatures.
0: Ishvara anni bhutamlu yendu untunnadu.
1: God is present in all of the beings.
0: Kaani ye aakaramto untunnadu?
1: Yet in what form is he present?
0: Ye aakaram telinatvanti oka roopamunu chintinchi evini prayojanam?
1: What is that you derive by contemplating on that which has no form?
0: Kanuka ishvaratvam anaga kevalam manavuni yandu కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi.
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu raakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: Dinne upanishattulu,
1: this upanishads,
0: brahma annaru,
1: call it brahma,
0: aatma annaru,
1: also call it aatma.
0: Ilanti aakara rahitamainatundi padamulu enni cheppinappudikini manavuniki artham kaadu.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: Aithe ee shabdamulaku aakaram emiti?
1: Yet what is the form behind this sound?
0: Itti shabda brahmamainatundi yokka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Dinine ishwarathamu annaru.
1: This is the divinity.
0: Ishwarathamanaga artham emiti?
1: What is the meaning of ishwarathva?
0: Mangalakaramainatundi yokka swasa ani artham.
1: That only means the breath which is auspicious.
0: Itti mangalakaramainatundi swasa ye vidhanga manaku praptistundadi?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుంటుంది.
1: ది డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: It is said that very syllable so is my form.
0: Adi ena aakaram unnaru.
1: That is my form.
0: Aithe itti aakaram manamu gurtinchadaniki veel avutunda?
1: Is it possible to recognize that form?
0: Tanantanu gurtinchukotame ee oka swasa yokka aakaram.
1: To know one's own self, to recognize one's own self, amounts to recognition of the breath.
0: Ilanti ishwarathvanni manu enta chintinchinappatikini aanandam labhinchadu.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: Kanukane manavattamulandu unnatundi okka ee shabdamu isharattani nirupistu untundadi.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: Manam shabdamunu gurtinchukonaka kevalam aakaram nundi maatrame lakshyam unchukoni ee shabdam yokka artham emiti ani vicharana chesthe manaki ee maatramu gocharam kaadu.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: Kanuka deeniki oka aakaram nirnayinchali.
1: So some form has to be assumed or decided.
0: Ee gunaakarame deeniki oka sariyina aakaram.
1: The guna or the attribute is the proper form.
0: Anaga idi saatvikamainatundi gunamu soham.
1: Soham represents the sattvic quality, the piousness.
0: Ee sattvikamainatundi oka gunamu nijamainatundi oka ishwarathvam.
1: The very pious quality is the sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvamu ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham anetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham anetundi dinundi anni rakamainatundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: Ee shabdamu manasu yokka aakaranga nirupistu undadi.
1: And this very sound represents the form of the mind.
0: Itane Vishnuvu annaru.
1: And he is Vishnu or sustainer.
0: Manase Vishnuvu ani.
1: Mind is Vishnu.
0: Ee Vishnu anetundi naabhi nundi kudanu maroka aakaram aavirbhavistundadi.
1: out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మ అని.
1: That is Brahma.
0: కనుకని ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the Soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvanni nirupistundadi.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasam nundi vacheetvanti yokka eeshwarattvam anaga daivattvamu brahmatvanga vachindi.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: Idi వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ అటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వం.
0: ప్రతి వాక్ కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివిటీ.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ aspect is ishwaratva divinity.
0: Kalakane ishwaratvame swasa.
1: Therefore ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvantidi idiye vishnutvamu.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatvanti okka brahma tattvame nijamainatvanti okka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి సోహం తత్వమే దైవత్వము.
1: Therefore the divinity represents the principle of soham or the primal sound out of
0: అది ఎప్పటికీ ఏ నాటికైనా కూడాను మనల్ని వదలిపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఈజ్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈజ్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఈస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: Shabdamunu aakarshinchinatvanti ee brahmatvamu.
1: And this brahmatva creativity is after the sound.
0: Shabda brahmamayi characharamayi annandi.
1: And one is the sound, the other one is of motility. Ee
0: shabdam anetvanti vaaku dwara
1: the sound that comes out by word
0: saraswatini aakarshinchadu.
1: And is drawn by saraswati.
0: Karagal saraswati durga lakshmi ee muguru kulanu ee mooditi oka aakaramule.
1: Therefore Saraswati Durga Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: దేర్ఫోర్ ద రియల్ బ్లిస్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ బై మియర్లీ వర్షిపింగ్ ద ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: యూ కెనాట్ అరెస్ట్ యువర్ బ్రెత్ without carrying this soham principle.
0: Manas anetvanti sankalpam lekunda ee maata anetvanti raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasam nunchi vachinatvanti yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatvanti antaratamu.
1: And the inner significance of the words.
0: Ee muniti yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represents the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: మనస్సు అనేటువంటి సంకల్ప

0: the interrelationship and interdependence.
1: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
0: We are making many, many efforts to know the nature.
1: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
0: You can't get it by following spiritual pursuits.
1: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
0: You cannot know by inquiry.
1: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
0: And you have got to experience and investigate.
1: కనుక పరిశోధనలు చదివినప్పుడే
0: పరతత్వం
1: మనకు అర్థమవుతుంది.
0: When you investigate, you can understand spiritual principles.
1: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని,
0: the truth which is the standard,
1: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని,
0: that which is eternal truth,
1: ఆనందపరమైనటువంటి సత్యాన్ని,
0: and that bliss which is the ultimate,
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని,
0: the harmony of the three,
1: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Man should make an attempt to recognize.
1: కనుకనే
0: so
1: మానవుడు ఈనాడు,
0: man today,
1: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
0: He goes through many of the Upanishads.
1: Upanishadulu yokka saram emiti?
0: What is the essence of Upanishads?
1: Upanishadulu yokka saramu nee yokka tattvanni bodhinchadame.
0: Upanishad, the essence of Upanishads teaches you your reality.
1: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
0: It clearly proves the unity in diversity.
1: Dehamu abhyasinchunnamu.
0: And you have the body.
1: Kaani dehanni poshistunnamu.
0: And you maintain your body.
1: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
0: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
1: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
1: ఏమాత్రము లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: దేహం ఉన్నంత వరకు భుజించాలి.
0: సో లాంగ్ ద బాడీ లాస్ట్ యూ షుడ్ పార్ట్
1: భుజించినంత వరకు నిద్రించాలి.
0: యూ హావ్ టు స్లీప్.
1: నిద్రించినంత వరకు ఆనందాన్ని పొందాలి.
0: అండ్ యూ కెన్ బి హ్యాపీ యాజ్ యూ స్లీప్.
1: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
0: ద మూమెంట్ యూ గెట్ అప్ వాట్ హ్యాపెన్ టు దిస్ హ్యాపీనెస్.
1: కనుకనే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
0: we have forgotten the essence of Upanishads.
1: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
0: we are after the perverted interpretation.
1: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
0: We just go by the name and form only.
1: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
0: So God's name is most important.
1: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
0: In fact, God has no specific name.
1: అన్ని పేర్లు తనవే.
0: All names are His.
1: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
0: He is in every name.
1: తనది కానటువంటిది,
0: there is nothing which He is not.
1: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
0: There is no place where He is not present.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
0: In fact, the God's nature is this love.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
1: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ కుడ్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
1: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
1: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
0: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
1: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
0: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
1: కన్నులు చూస్తున్నాయి,
0: ఐస్ వాచ్.
1: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి,
0: వీ సీ మెనీ లైట్ రేస్.
1: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి,
0: ద టంగ్ ఈట్స్.
1: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి,
0: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
1: కానీ చెవులు ఉంటున్నవి,
0: వీ హావ్ ఇయర్స్.
1: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి,
0: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
1: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
1: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
0: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
1: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
0: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
1: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
1: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
0: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
1: దానిని మనం ఆత్మ అన్నాము.
0: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
1: ఈ ఆత్మతత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్,
1: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
0: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
1: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
1: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి,
0: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిది వేదము.
0: దిస్ హృదయ ఈజ్ వేద.
1: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
0: ద థాట్స్ ఆర్ శృతీస్.
1: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
0: The meaning of these srutis, is Vedanta, philosophy.
1: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
0: Never consider Vedas are far away from you.
1: సర్వత్రా ఉండినటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే

0: Tonight. The sounds which are present, sound waves everywhere, are with you in you.
1: So,
0: out of the heart of the Veda,
1: మనము ఈ శబ్దములనేటువంటిది కొన్ని నామములనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
0: We have got to recognize the names by listening to these words.
1: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: We should know the meaning of these words that we utter.
1: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
0: The significance meaning of these words spelt out is the very philosophy.
1: సర్వత పాణిపాదం అన్నది.
0: It is said sarvata panipadam.
1: Tat sarvatokshi shiromukham annadi.
0: Tat sarvatokshi shiromukham, it declares.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే,
0: if we know the meaning clearly,
1: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
0: Then you will be expert in philosophy.
1: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
0: In the morning times, there in the Purnachandra auditorium, you find the chanting of Veda.
1: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
0: As you listen to Vedic sounds, you will experience bliss.
1: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది, కానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: You don't understand their meaning, but yet you experience the bliss.
1: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
0: What is the use in knowing the meaning?
1: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
0: Know the power of the sound in the utterance of
1: the meaning.
0: There are lots and lots of meanings for these terms.
1: In
0: different meanings.
1: And
0: you go by the wrong
1: interpretation.
0: And you have forgotten the
1: reality. మనకు సత్యతత్వం గుర్తించడానికి వీలైనట్టు ఉంది.
0: బికాస్ ద రియాలిటీ ఈజ్ జస్ట్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
1: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
0: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్
1: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
0: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్
1: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
0: When you go by your own path,
1: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
0: You can understand the true spiritual pursuit.
1: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే,
0: if you want to follow the spiritual pursuit,
1: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
0: You should observe true silence.
1: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
0: Don't try to investigate to know the meaning.
1: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
0: Nor would you try to interpret.
1: విచారణలో మనం ప్రవేశించాలి.
0: You should proceed on the path of inquiry.
1: అట్టి విచారణ అనేటువంటిది,
0: that inquiry,
1: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
0: Is based on your will to know.
1: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో,
0: just as love is in you,
1: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
0: That will prompt you, take you, lead you to inquiry.
1: కనుక
0: సో
1: మనం విచారణ చేయాలంటే,
0: if you want to inquire,
1: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
0: We should see that the thought process should be steady.
1: నిన్న దినం చెప్పాను,
0: భగవాన్ said the other day,
1: ఏ పదార్థం ఎందుకని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడ నుంచి వస్తుండాలి.
0: The sweetness that you find in all these sweets, how do you get it?
1: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు, మానవులు ఉద్భవింపు చేసినటువంటిది కాదు.
0: The sweetness is not in the making of any man.
1: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఎ న్యాచురల్ క్వాలిటీ.
1: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
1: మెరపు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వై ది చిల్లీస్ ఆర్ హాట్?
1: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
0: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్?
1: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
0: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
1: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వములు అనుకుంటారు.
0: We think, we consider it as a natural quality.
1: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
0: How can you know the nature?
1: కాదు కాదు,
0: not simple.
1: పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: It is the very manifestation of the divinity that we experience in this nature.
1: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this nature clearly.
1: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
1: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
1: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ మీనింగ్స్ టు.
1: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
1: కనుక పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే,
0: టు నో గాడ్ ఇన్ ఫుల్,
1: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్.
1: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్.
1: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: నీ శ్వాస నుంచే వచ్చాయి.
0: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
1: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
0: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
1: దాని తర్వాత
0: లేటర్
1: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దం విచారించాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము?
0: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ. బ్రహ్మత్వ
1: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
1: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
0: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
1: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
0: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
1: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికి సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
0: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ ది సోహం యాజ్ ద బేసిస్.
1: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వి జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
1: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
0: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
1: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
0: Why should we live? What's the purpose?
1: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
0: The purpose of life is to know the meaning of soham.
1: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటారు?
0: How is its meaning?
1: సోహం.
0: సోహం.
1: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
0: The soham is also called హంస గాయత్రి.
1: సో అంటే అది.
0: సో దట్.
1: హం అనగా నేను.
0: హం ఐ.
1: అది నేనే.
0: ఐ ఎమ్ దట్.
1: ఇది అది నేనంటే ఏది?
0: I am that means what is that here?
1: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి.
0: What is present there?
1: అక్కడ మనస్సు ఉన్నది.
0: There lies the mind.
1: ఈ మనస్సే నేను అనుకుంటే.
0: And if you think that you are the mind.
1: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
0: And this mind is an obstacle in spiritual path.
1: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రం అర్థం లేదు.
0: If you identify with the mind has no meaning at all.
1: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
0: Mind is a mad monkey.
1: అలాంటి మనసును నమ్ముకుని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
0: And what is that you can derive out of it?
1: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
0: Don't consider it simply as mind.
1: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
0: Consider mind as divine.
1: ఈ మనసే విష్ణు స్వరూపము.
0: This mind is represent sustainer, విష్ణుత్వం.
1: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
0: Without the mind there is no శ్వాస or the breath.
1: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
0: Because of breathing process the mind is functional.
1: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: Because of this sound, primal sound, you will understand creativity.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: We cannot understand the Upanishadic principles in depth.
1: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
0: There are many many sacred noble interpretations in Upanishads.
1: కానీ ఇలాంటి అర్థం మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
0: What is that we should know, do now to know the meaning?
1: విచారణ చేయాలి.
0: We should inquire.
1: కూర్చున్నావు.
0: You are seated.
1: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
0: You just find this soham.
1: దీన్ని వాచ్ చేయాలి.
0: Watch the soham.
1: ఏది సో, ఏది హం?
0: What is so? What is hum?
1: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
0: And what is the origin, the beginning place?
1: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
0: And what is the nostril through which hum comes
1: out? ఒకటి పోవటము, ఒకటి రావటము.
0: One is inhalation, other is exhalation.
1: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
0: And if you watch this inhalation and exhalation process, it is
1: ఒకటి లోపల పోతుండాలి.
0: One goes in breathing.
1: అది ఏ సో.
0: Breathing in is సో.
1: హం.
0: హం.
1: ఇది అహంకారము.
0: దట్ ఈస్
1: అది ఏ బయట పోయేటువంటిది.
0: దట్ ఇస్ అహంకార ఈగో. బ్రీద్.
1: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: ఆల్ దట్ ఈస్ బ్రీద్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
1: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
0: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఇస్ బ్రీద్ ఇన్.
1: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
0: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
1: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
0: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
0: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
1: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
0: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
1: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
0: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
1: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
1: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
0: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
1: So aneetundi enta kaalam nevu teeskuntunnavo,
0: the time you take it to breathe in,
1: anta kaalam dani kumbhakam cheyali nilpali,
0: must equal for its retention kumbhaka.
1: Enta kaalam nevu nilpinavo anta kaalam danini vadalali.
0: The time that you take to retain the breath must equal the time that you breathe out.
1: కనుకనే కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
0: సో బ్రహ్మ గాడ్ ఈజ్ టైమ్.
1: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
0: సోహం ఈజ్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటెడ్.
1: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
1: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
0: when we act appropriately
1: kartavyanni gurtinchukuntu ravali,
0: we have to recognize our duty.
1: Ee kartavyam ante emiti?
0: What is this kartavya?
1: Adi manasu yokka sankalpame.
0: It is just the thought.
1: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
1: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
0: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
0: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
1: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
0: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
1: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
1: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
0: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
1: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
0: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
1: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
0: దట్స్ నాట్ మియర్లీ
1: ప్రవర్తనతో లభించేటువంటివి.
0: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
1: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
0: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
1: పవిత్రతతో చేరేటువంటివి.
0: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ
1: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సో
1: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
0: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: సో వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
1: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగానో ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
0: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
1: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
1: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే
0: if you want to describe every shloka
1: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే
0: in order to teach the depth of every
1: కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
0: యూ రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక.
1: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటి
0: మీనింగ్. ఇట్ హస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
0: బట్ ద మీనింగ్ విత్ దట్ సూట్స్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్
1: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటుంది.
0: ఎనీథింగ్ కెన్ బి సెడ్ దట్ రిప్రజెంట్స్
1: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద బాయ్.
1: వాడికి మాటలు రావు.
0: And he cannot speak
1: properly. అలాంటి పరిస్థితి లోపల
0: at that moment
1: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే
0: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు రిపీట్ రామా
1: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
0: దట్ బాయ్ విల్ సే లామా.
1: అనగా అది కూడా అర్థమే.
0: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
1: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
0: ఓ ఇట్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
1: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
0: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
1: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
0: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
1: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
0: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
1: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఈజ్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ వయ ప్రమాణము
0: ద ఏజ్
1: దేహ ప్రమాణము
0: ద బాడీ
1: సమయ ప్రమాణము
0: అండ్ ద మూమెంట్
1: పద ప్రమాణము
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్
1: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
0: హియర్ మెనీ పీపుల్ హియర్.
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దే ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: అండ్ ఇఫ్ యూ వాంట్ టు సే all of you to say chapa, many can't say
1: chapa ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa, the fish.
1: Cha sa sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: వెల్ టు సే స్పెల్ అవుట్ దిస్ వర్డ్ చాప, ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
0: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
1: చా చా సా సాహ
0: సా షా సాహ.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఇన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
1: అన్న లేరు.
0: యూ కెనాట్.
1: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
0: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఇస్ చాప మ్యాట్.
1: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
1: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
0: ఎట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ గజ నిల్చు నిల్చు, నేను వస్తున్నాను అన్నాడు.
0: హీ సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాజ్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: అండ్ లక్ష్మి డిడ్ ఫైండ్ టైమ్ టు ఆస్క్ హిమ్ వేర్ హీ ఈస్ ప్రొసీడింగ్.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద మూమెంట్.
1: అడిగేదన్నని కడి వడిజను, అడిగేదన్నని కడి వడిజను.
0: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
1: అడిగిన తన మగడ నుడు నడి నుడుగును, వెడ వెడ చిడిముడి తట్టబడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి నడని అన్నాడు. అడిగేదనని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: Adigina thana magadu nuduga nadinadugun tan cheptado cheppaledo.
0: The husband would respond or not.
1: Veda veda chini mudi tadabada parigetti povadani potunte mudi kuda jari potundadi.
0: And he was running. If this in the plat form there is dropped down.
1: Nadigina nadigide jarimi nadugidannadu. Adugu pettadaniki ledu, adugu divadaniki ledu.
0: He cannot proceed nor retreat.
1: Idi chaala sariyina samayam kaadu.
0: This is not the right time.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
0: బికాస్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఎట్ ద రైట్ టైం వి ఫైండ్ ఆల్ డిస్టార్షన్స్.
1: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ want to know the meaning of these Upanishads, you should approach the scholars and try to learn.
1: ee sarva upanishattu saram anetundi brahma tattvam nundi vachinetundi.
0: And the essence of Upanishads has come out of Brahma.
1: ee brahma tattvam anetundi vak swaroopame.
0: And this nature of Brahma is a very speech faculty.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
1: విష్ణు తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
1: కనుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము.
0: బ్రహ్మ ఇస్ బ్రెత్.
1: విష్ణువు మనస్సు.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఇంకా మహేశ్వరుడు.
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు.
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
1: ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్.
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఆల్
1: సీరియస్నెస్. అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
0: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
1: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
0: you should know it peacefully,
1: సమయ స్ఫూర్తిగా,
0: at right time,
1: ప్రవర్తన పవిత్రంగా,
0: making the conduct
1: వాక్ శుద్ధిగా,
0: and good words,
1: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
0: And then you can have the purity,
1: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
0: And the breath should be purified.
1: కనుకనే దీనికి ఉపనిషత్తు లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
0: In Upanishads, a mantra is said.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాసతత్వంలోనే మంత్రం చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
1: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
1: దీని వల్ల ఏమవుతుంది, మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
0: దెన్ యుల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
1: పవిత్రం కావటమే కాకుండా,
0: నాట్ ఓన్లీ దాట్,
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
0: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్.
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred.
1: కనుకనే మనము ఈ శబ్దములను కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
0: So we know the sounds in a proper sense.
1: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
0: If you know the right meaning, you know its right application.
1: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: If you know the essence of one Upanishad, you will be knowing the true meaning of your whole body.
1: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి.
0: The tongue, how does it taste?
1: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచినే మనకు గోచరమవుతుంది.
0: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
1: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
1: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
1: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
0: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
1: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
0: అండ్ 36,000
1: 51,000
0: టేస్ట్ బర్డ్స్.
1: ఈ అన్ని కాకుండా దృష్టి వికాసం యొక్క శక్తి,
0: అండ్ ద లైట్ విజన్,
1: 51 కోట్లు ఉంటున్నాయి.
0: 51 crores.
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
1: కనుకనే నీవు సమయ సందర్భానుసారంగా నీవు వాడుకోవాలి.
0: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా,
0: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు,
0: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్,
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు,
0: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
1: మన వర్తన మారిపోయినప్పుడు,
0: when the whole thing changes,
1: sariyainatundi oka bhavam manlo avirbhavistundi,
0: you will have proper thoughts.
1: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
0: When one there is a proper thought, or you will have proper words,
1: prema swarupulara,
0: embodiments of love,
1: lokamulopala,
0: in this world
1: inniyo vidhamainatundi padamulu untunnavi,
0: there are so many words,
1: ఎన్నో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి,
0: మెనీ మీనింగ్స్.
1: కానీ ఈ అర్థములకును, ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి వచ్చి చూడాలి.
0: ఓంకార్, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఊం,
1: ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారల్.
1: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊం అంటారు.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: మూడింటి యొక్క సేవం ఏంటి స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటుంది.
0: The plane is dashing for.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
0: And you will be able to know its sound.
1: కానీ దగ్గరికి వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: And you listen.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: And you will also hear the sound from distance.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
0: That is Omkara principle.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nose.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైన భావన కుదురుతుంది.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
1: స్వామి ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటండి.
0: మెనీ కమెంట్స్ సే స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ స్టెడీ డివోషన్.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
0: You are not doing it meaningfully.
1: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
0: You don't say it
1: properly. శృతిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: And there should be a kind of proper rhythm and the beat.
1: కనుకనే శృతి కూడా ఉండాలి.
0: And the tune is necessary.
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం.
1: కాబట్టి మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: We think the Upanishads are very tough.
1: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దాట్.
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటుంది.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: బయట ఉచ్చరించనక్కర్లేదు.
0: నీ
1: లోపలే నీవు ఉచ్చరించుకుంటున్నా.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
1: కొంతమంది మీకు తెలుసును,
0: యు నో సమ్,
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
0: దే గో బై దిస్ వాయిస్.
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్.
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: చేంజ్ యువర్ పాశ్చర్.
1: ఆనందం అనేటువంటిది కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్.
1: కానీ ఆకారం మారినప్పుడు,
0: వెన్ ది పాశ్చర్ చేంజెస్,
1: శబ్దం మారినప్పుడు,
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
1: ఆకారంలో అనంతమైన అయినటువంటి ఒక వికారమే కలుగుతుంది.
0: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
1: చాలా మంది మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యూ నో,
1: సంగీతం ప్రారంభించినప్పుడు,
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
1: చాలా మంది అంటారు,
0: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఏ రాంగ్ వే.
1: దీనికి దేహం కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
1: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
0: యూ మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mind. And you should not change your tone. And you should not be so
1: distant.
0: You should be on your
1: control.
0: Some close their eyes. And one eye upward direction, another eye downward. And these postures also change your form. As you play your harmonium, and they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: If the tone is not proper, you will find ugly face there.
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: Well, one may sing well, but he looks very ugly because
1: of that.
0: So he should be proper.
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికారం.
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
1: కనుక ఇతరులకు అకారాల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
1: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
0: వి డూ సర్టన్ యాక్షన్స్.
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వి షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
1: మనం కొన్ని పాలు త్రాగుతూ
0: యాజ్ యు డ్రింక్ ది మిల్క్
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
0: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్ అదర్స్
1: అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
0: అండ్ ది థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
1: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
0: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
1: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవీయులందరూ
0: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్
1: భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకూడదు.
0: అండ్ నో వన్ దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
1: బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడాను మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
1: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
0: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
1: ప్రశాంతంగా భోజనం చేయాలి.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
1: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
1: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
0: నార్ షుడ్ యు క్రై.
1: ఎండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని
0: దిస్ నేచర్
1: దీనికి విష్ణుతత్వాన్ని
0: ది విష్ణు
1: వాక్తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఆత్మ వాక్ మనసు
0: ది త్రీ ప్రిన్సిపల్స్ ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్
1: ఈ అశాంతి లేకుండా
0: వితౌట్ రెస్ట్లెస్నెస్
1: ఒక దిన ఆత్మ ఒక దిన మనసు ఒక దిన వాక్
0: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ద మైండ్ అండ్ ద టాక్.
1: కేవలము వాక్ను మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్
1: అది రామతత్వము.
0: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సెక్రెడ్ నో.
1: కనుక విష్ణు క్రాంత జయ క్రాంత శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: యూ ఫైండ్ సో మెనీ క్రాంతి.
1: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకునే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: యూ ప్రాక్టీస్ శ్లోక,
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
0: We speak of spiritual practice. Sadhana
1: is not the margam lopala shravanam kirtanam vishvasaranam paadasevanam vandanam archanam dasanam sneham aatmanivedanam idi chaala cheppadam sulabhame.
0: It's quite easy to repeat the 9 steps of devotion.
1: Eppudu aatmanivedanam avutundi?
0: Surrender, the final. How do you reach it?
1: స్నేహం ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
0: When there is friendship, there will be surrender.
1: స్నేహం కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటి ఎప్పుడు రావడానికి?
0: Prior to friendship, it's not possible to have surrender.
1: స్నేహం అనేది ఫ్రెండ్షిప్.
0: This sneha is friendship.
1: అది వచ్చేంత వరకు మాత్రం నీవు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
0: Until you reach that sneha,
1: ఆత్మనివేదన కానే కాదు.
0: It can never lead you to surrender. ఆత్మనివేదన.
1: స్నేహం అయిన తర్వాతనే ఆత్మనివేదన వస్తుంది.
0: It's only after sneha, friendship, then నివేదన.
1: స్నేహం అంటే ఏమో తెలియదు.
0: But people do not know what sneha, friendship.
1: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో.
0: We think friendship meant హలో హలో.
1: ఏమిటిది హలో?
0: Is it hello? It is హలో.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణం లోపల రెండు దేహం లోపల ఒక్క ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యువాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అండ్
0: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
0: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
1: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: విత్ డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక నేను వారిపై ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉండినప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్, యూ విల్ సెటిల్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
1: టైంను సార్థకం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైం.
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైం,
1: దేహం ఏమిటి,
0: వాటర్
1: బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: పోతే పోతుంది.
0: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వానిష్.
1: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: ఎదర్ టుడే ఆర్ టుమారో.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
1: వచ్చింది పోక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బౌండ్
1: రాక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
1: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: బట్ సమ్ కన్సిడర్ దిస్ సీక్రెట్.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్
1: సుఖం కావాలి. సుఖం సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశించు రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ ఐ సఫర్డ్, ఐ పాస్డ్ త్రూ ద కౌంటెస్
1: ప్రాబ్లమ్. ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
0: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
1: కష్టే ఫలి.
0: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
1: కనుక అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: వెన్ యూ గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యూ విల్ హ్యావ్ బ్లెస్.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంతో మనకు లభించదు.
0: సో ది ట్రూ బ్లెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
1: డిఫికల్టీ. ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఓల్లో పడాలి.
0: దే వాంట్ టు హ్యావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్ట పడుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇంపాసిబుల్.
1: కనుక మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటార్చి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టం అనేటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయంలో కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధం వారంతా ఎట్ట ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డు యూ వాంట్?
1: నాకు ఏం వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అనేది.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
1: లాంగ్? రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
1: కష్టం ఎందుకు కావాలి?
0: యు హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
1: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: షీ సెడ్ కృష్ణ యు డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
1: ఏమి సుఖం నీకు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
1: నా పుత్రులందరూ నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
1: అదే నాకు ఆనందం.
0: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్?
1: కొలుకులు పుట్టనే కౌరవేంద్రులు కనేకులు ఏగతిని బట్టి.
0: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులు కనేకులు వారి ఏపతీర్ది పెట్టింది.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులే ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్. నాట్
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, దే రిపీట్ గాడ్స్
1: నేమ్. నాకు ఆనందం ఉన్నది.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: అండ్ దెన్ వీ హావింగ్ బీన్ బోర్న్ వీ షుడ్ రీచ్ ద డెస్టినేషన్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతీవి.
0: హావింగ్ డిటర్మిన్డ్ యూ షుడ్ హోల్డ్ ఆన్.
1: పట్టునెక్కడి దాకా అట్టే ఉండు.
0: అంటిల్ ఇట్ ఫుల్ఫిల్డ్ హోల్డ్ ఆన్.
1: ఏదేదో కోరనే కోరుతీవి.
0: హావింగ్ డిజైర్.
1: కోరిక తీరుడు దాకా పోకుండు.
0: అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్
1: అడిగినదేదో అడగనే అడిగి.
0: హావింగ్ ఆస్క్డ్
1: అడిగిన దిడు దాకా విడుకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ హోల్డ్ ఆన్.
1: తలచింది తలచనే తలచితివి.
0: హావింగ్ థాట్ ఓవర్
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: అంటిల్ ది థాట్ ఇస్ ఫుల్ఫిల్డ్ డోంట్
1: గో. పోరపడలేక నేనే ప్రభు వరియు.
0: అండ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ యు షుడ్
1: కన్ఫర్మ్. కనుక నీకు నీవైనా అడుగవలియు.
0: ఆర్ యు షుడ్ ఆస్క్
1: అంటే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్ అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్ బై గాడ్.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: ఇన్ డిఫికల్ట్ ఇన్ దిస్ లైఫ్ యు ఎక్స్పీరియన్స్
1: డిఫికల్ట్స్ అండ్ చేయకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దెమ్.
1: దైవ సన్నిధిని నేను పెనిదిగా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: దాంతో అచిత్తమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గ్రో ఇన్ డివోషన్.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
1: కనుకనే నిశ్చలమైనటువంటిది నిర్మలమైనటువంటిది నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ selfless pure devotion is required.
1: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వి వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి అక్కడ అది కావాలి.
0: వి వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హావ్ గాడ్ అండ్ మామన్ టుగెదర్.
1: ఒక నోరు ఆ నోటి తోపల నీకు పాలు తాగాలి నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ యూ హావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్. యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: దాట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్ ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్
1: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
1: ఏది సుఖమైనటువంటిది?
0: వాట్ ఈస్ దట్?
1: ఏది శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ పర్మనెంట్?
1: ఏది ఆనందం అందించేది?
0: వాట్ ఇస్ బ్లిస్ఫుల్
1: అని అనుకుంటే,
0: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
1: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
1: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
0: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
0: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర విచారం లేదు.
0: దేర్ ఇస్ నో వరీ.
1: కనుకనే భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
0: బట్ సమ్వన్ కమ్స్ టు స్వామి అండ్ సే భగవాన్ ఐఎమ్ ఎ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
1: నిజంగా నీవు భక్తులేకి నేర్పితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: ఇఫ్ యూఆర్ రియలీ ట్రూ డివోటీ హౌ ఇస్ దట్ యూఆర్ మిజరబుల్?
1: నువ్వు భగవంతు నుంచి అందుకున్నటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
0: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దాన్ దట్.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావు అంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: తన దగ్గర ఆ దుఃఖం లేదు.
0: There is no sadness.
1: కాబట్టి నీకు అందుకునేది ఏమిటి?
0: Then what is that you receive then?
1: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
0: And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరి దీన్నో నువ్వు తీసుకొని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు తెలియదు.
0: You are miserable and sad on some other account.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants happiness.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine in return.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుడి నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
0: But అజ్ఞానపరులు, some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there's మధ్వాచార్య in that region of Kannada.
1: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తులు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru మధ్వాచార్య.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: మధ్వాచార్య is a great preceptor with all nobility.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
0: And Krishna never grants.
1: అది అందించేటువంటి కూడా సుఖమే.
0: And whatever Krishna gives is happiness.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండది.
0: Tomorrow is Bhishma Ekadasi.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: Three days.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవజ్ఞ చింతించాలి అన్నాడు.
0: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
1: పిచ్చితనం.
0: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది హిడిబేడి అన్నాడు. అనేక గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave you. వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం
0: చేయాలి? What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటి అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్య చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండుతుందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుక మూడు దినములు ఉన్నప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోషం దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ ఫోర్త్ డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది ఫోర్త్ డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యూఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ దేర్ విల్ బి నో అపిటైట్.
1: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
1: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
1: కష్టములు కాదు.
0: They had, they never faced difficulty.
1: ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కనుక వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరంలోకి పోయేటప్పటికి
0: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ హీ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
1: ఆనంద హృదయంతో వెళ్ళారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హీ టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
1: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హీ ఇస్ గాడ్ హీ హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకని ఆ యమునా తీరము పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
0: Along the river shore, these two forms of knowledge were
1: కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance, స్వామి
1: ఎందుకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: అంటే ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you conquer hunger.
1: నువ్వు ఉంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
0: వెన్ యూఆర్ ఫాస్ట్ అస్లీప్ ద డెమన్ మే మైండ్
1: కన్నులంతకును రాక్షసుపైనే పెట్టాలి.
0: సో యూ షుడ్ వాచ్ ద సిచ్యువేషన్.
1: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతోనే నింపాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ బ్లిస్ఫుల్.
1: బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్. ఈ
1: కారణం నిమిత్తమే మానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: సో ది మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
1: కానీ మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాములని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బై టాట్ టు ఇన్కార్నేషన్.
1: నీకు కేవలం దేవుడని కాని ఇంకొక మనుషుని కాని మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
0: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
1: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
1: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు. ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
0: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ రౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ది ఆత్మ, ద సెల్ఫ్, మనస్ ద మైండ్, ద వాక్కు ద టాక్.
2: భజన బినా సుఖ శాంతి నహి,
3: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: كلمة الإخلاص.
1: Embodiment of love.
0: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి చిత్తశుద్ధి అత్యవసరం.
1: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
0: మానసిక శక్తి సిద్ధై సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
1: It's only the mental strength and the purity of heart that makes the human divine.
0: Manavunaku manase mooladharam.
1: Mind is the basis for the mankind.
0: Manasunaku sankalpamale aadharam.
1: Mind is based on the bundle of thoughts.
0: Sankalpamale yokka prabhavam chetane manavudu tana pravartanalu మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
1: ద హ్యూమన్ బిహేవియర్ టర్న్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద థాట్స్ దట్ హీ ఎంటర్టైన్స్.
0: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ థాట్స్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
0: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
1: వెన్ ఎ స్మాల్ పెబల్ ఇస్ థ్రోన్ ఇన్ ఎ లేక్ ఆఫ్ వాటర్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: యూ మే నోటీస్ ఆర్ నాట్ ద స్ప్రెడ్ ది వేవ్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్.
0: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సర్వవరములో పడినప్పుడు ఆ మానవ సర్వవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
1: లైక్ వైజ్ హ్యూమన్ థాట్ ఇస్ లైక్

0: pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇస్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్ ఇప్రా బహుధా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో కొన్ని ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపముగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form. There lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుకనే నరుడనగా కేవలము మానవాకారం ధరించి